0: ఏ అమ్మాయి ఇలారా
1: దొరా, ఓ రూపాయి దొరా, పువ్వు తింటా.
0: నువ్వెందుకు అడుగుంటున్నావు?
1: అదేంది బాబు, గట్ల అడుగుతుండవు? నా కూడా ఎట్టేటోడు ఎవడు అడుక్కోకుంటే?
0: నీకు సిగ్గువేయటం లేదు అడుక్కోవడానికి? అరే అరే, ఎందుకు అలా ఏడుస్తున్నావు?
1: ఇలా అడిగిన వాళ్ళు బాబు, నా ఎన్నల దగ్గరకు తీసుకొని అడిగినావు.
0: సరే, నీ కథ చెప్పగలవా?
1: నేను ఏడ పుట్టినానో ఎవరికన్నారో నాకు ఎరుకనేది. నన్ను ఓ అడుక్కునేదానికి 100 రూపాయలకి ఎవడో అమ్మినాడంట. ఆనాటి నుంచి విచ్చమెత్తడం నేర్పింది నాకు. ఇలా యాసాలెత్తు, ఇలా ముట్టెత్తుకోవాలో చాలా బాగా తెరిపిది ఇచ్చింది. ఓ గుడి దగ్గర గుడ్డిదాన్ని అయితే ఓ చర్చి దగ్గర గుంటిదాన్ని అవుతా, స్టేషన్ దగ్గర మూగిదాన్ని అవుతా. ఇలా తలాన్ని బట్టి నా యాసం భాష మారుతుంది.
0: ఓహో, మరి ఇలా సంపాదించిందంతా ఏం చేస్తుంటావు?
1: ఆ ముట్టిదానికే ఇస్తా, ఇవ్వకుంటే నన్ను చంపేస్తుంది, కాకపోతే ఎవరికైనా అమ్మేస్తుంది.
0: అయ్యో, అంత దారుణమా?
1: దారుణమా మరీనా, ఎందుకులేండి, మా బతుకుల గురించి చూడగొద్దు. ఏది, 1 రూపాయి ఇలా పారేయండి.
0: నిన్ను మంచి పాఠశాలలో చేర్పించి చదువు చెప్పిస్తా, వస్తావా?
1: అంతకంటేనా? మరి నా కడుపు నిండేదట్టా.
0: నీకు తిండి బట్టా ఇచ్చి చదువు చెప్తారు.
1: మరి బాసలు తోవడం, బూసలు దులపడం, అడుక్కోవడం లాంటివి?
0: అబ్బాబ్బే, అలాంటివి ఏమీ ఉండవు, రా నాతో రా.
1: మరి మరి బాబు, వాళ్ళని నన్ను ఎత్తుక్కుంటూ వస్తేనా?
0: పోలీసులకు పట్టిస్తా, నీకొచ్చిన భయం ఏమీ లేదు, రా నాతో రా.
2: రాక్క, నీకు ఇంకో తమ్ముణ్ణి నేనున్నా ఇక్కడ, నాకు కూడా చదువుకోవాలనుంది.
1: పదండి అవుతే, చలో చలో జల్దీ చలో.
0: బాబు ఇలారా, ఏమిటి నీకు కాళ్ళు లేవా? నీ పేరేమిటి?
3: బాబు అని పిలిచి కూడా నీ పేరేంది అని అడుగుతావేంది సాబ్? 1 రూపాయి పరేయండి.
0: నీ కాళ్ళు ఎలా పోయాయమ్మా?
3: నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా?
0: నిజమే చెప్పు. నీ వెనక ఎవరో ఉండి నేను ఇలా ఆడిస్తున్నారనిపిస్తోంది నీ వాలకం చూస్తూ ఉంటే. అరే ఎందుకలా ఏడుస్తావు?
3: మీరు నిజం తెలుసుకున్నందుకు. నన్ను నేను మోసం చేసుకుని మందిని మోసం చేస్తున్నా, లేకుంటే నన్ను బతకనియ్యారు.
0: సరే గాని, నిజంగా నీది నటన?
3: అవును బాబు గారు, నేను నడవగలను.
0: ఓహో,
3: నా కాళ్ళు లేనట్టు నటించమన్నారు వాళ్ళు. అలా నటించి అడుక్కొచ్చిన పైసలు వాళ్ళకి ఇమ్మంటారు. అలా చేయకుంటే నన్ను చంపేస్తారు బాబు. అడుగో, అయితే అవుతుందాడు
0: వాడు.
3: ఆడేమో బాసు, మీతో మాట్లాడుతున్నట్టు కనపడితే నా సంగతి అంతే. అయ్యా, 1 రూపాయి దానం చేయండి బాబు, కాళ్ళు లేని కుంటోండి. అయ్యా అయ్యా, 1 రూపాయి దానం చేయండి బాబు.
0: ఇదిగో ఈ రూపాయి తీసుకో.
3: దండాలు బాబు, దండాలు.
0: చూడు, నీలాంటి బాలలు ఇలా రోడ్డున పడి అడుక్కోకూడదు, చదువుకోవాలి చక్కగా, నాతో రా.
3: సరే బాబు.
0: రా వీరయ్య. బాబు కాదర్, లక్ష్మి మీరు కూడా నాతో రండి. చూడండి, మీ బోటి వాళ్లకు ఆశ్రయం ఇచ్చి చక్కగా చదువు చెప్పి ప్రయోజకుల్ని చేయాలనే ఉద్దేశంతో ఏర్పడింది ఈ సంస్థ. ఇక్కడికి వచ్చి చేరిన ఎంతో మంది వీధి బాలలు చక్కగా చదువుకొని ఇప్పుడు ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. మీరు కూడా అలాగే తయారవ్వాలి. అందరం ఈ భూమి మీద మనుషులుగానే పుట్టాం, కానీ కొందరు పిల్లలు తల్లిదండ్రులు చనిపోయో లేక మరింకేదో కారణం వల్ల వీధుల పాలవుతున్నారు. అందులో ఆ పిల్లల తప్పు కొంచెం కూడా లేదు. వీధి బాలల పరిస్థితిని అలుసుగా తీసుకుని వాళ్లను మరింతగా కష్టపెట్టడం చాలా ఘోరం, నేరం కూడా. వీధి బాలలు కూడా మనలాంటి మనుషులే అన్న విషయాన్ని గ్రహించండి, సమాజంలో వ్యక్తులుగా గుర్తించండి, జాలి చూపి సహాయం చేయండి. అంతేకాని ఈసడించుకోవద్దు. బాలలు వీధి బాలలుగా తయారు కావడాన్ని ప్రోత్సహించకండి. మీ దృష్టికొచ్చిన వీధి బాలబాలికలు ఎవరైనా ఉంటే వారి పునరావాసం కోసం, వారి విద్య కోసం స్వచ్ఛంద సంస్థల్లో వారిని చేర్చండి. మీ ప్రాంతంలోని సాంఘిక సంక్షేమ అధికారులను సంప్రదించి వీధి బాలల్ని పునరావాస కేంద్రాల్లో చేర్పించండి. వారిని విద్యావంతులుగా, సంస్కారవంతులుగా తయారు చేయండి.

0: సమాజానికి దోహదం చేయండి, వారిని సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దండి.
1: మీరింతవరకు ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని వీధి వాలలు పాఠం విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసర

0: కదా. అక్కడ ఒక ఆవిడేమో కూరగాయలు కొంటుంది, వాళ్ళ బాబేమో తప్పటడుగులు వేసుకుంటూ రోడ్డు మధ్యకు వచ్చేశాడు.
1: మరి ఆవిడ చూసుకోలేదా?
0: మహాతల్లి బాబు సంగతి వదిలేసి బెండకాయలు ఏరుకుంటుంది. అంతలో రెండు ఎద్దులు పరిగెత్తుకుంటూ అటువైపు వస్తున్నాయి. వాటిని చూసి ఆ బాబేమో సంతోషంగా కేరింతలు కొడుతున్నాడు. ఏం చేయాలో తోచలేదు నాకు. అప్పుడు అటునుంచి కర్ర పుచ్చుకొని ఒక ముసలాయన నడుచుకుంటూ వస్తున్నాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన చేతిలోని కర్రను గుంజుకొని ఆ ఎద్దులకు ఎదురుగా ఉరికాను. నా చేతిలోని కర్రను చూసి ఆ ఎద్దులు వెనక్కి తిరిగి ఒకటే పరుగు.
2: చాలా మంచి పని చేశావు, లేకపోతే ఆ బాబుకి పెద్ద ప్రమాదమే జరుగుండేది.
0: నిజమేనక్క, పెద్ద ప్రమాదమే జరుగుండేది. అప్పుడు అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. బాబు వాళ్ళ అమ్మ కూడా వచ్చింది. ఆ బాబుని గట్టిగా కౌగిలించుకొని నన్ను ఎంతగానో మెచ్చుకుంది. నేనేదో గొప్ప ఘనకార్యం చేసినట్టు అందరూ నన్ను ఎంతగానో మెచ్చుకున్నారు తెలుసా?
2: నీ సాహసానికి సమయస్ఫూర్తికి వాళ్లే కాదురా, నేను కూడా మెచ్చుకుంటున్నా. నీ మాదిరిగా పిల్లలందరూ సాహసవంతులుగా తయారవ్వాలి. సాహసమే జాతికి వెన్నెముక లాంటిది అన్నట్టు ఔరంగజేబ్ పేరు నువ్వు వినే ఉంటావు కదా?
0: ఆ, మా సాంఘిక శాస్త్రంలో ఆయన గురించి పాఠం కూడా ఉంది.
2: ఉంది కదా. ఆయన బారి నుంచి జోధ్పూర్ రాజ్యాన్ని కాపాడి శత్రువులకు సింహస్వప్నం అయ్యాడు ఆ రాజ్య మహాసేనాని దుర్గాదాసు. బాలిల్లో అతడు చూపిన ధైర్య సాహసాలే అతన్ని మహాసేనానిగా చేశాయి తెలుసా?
0: ఔరంగజేబు గురించి తెలుసు కానీ దుర్గాదాసు గురించి తెలియదక్క.
2: అయితే చెప్తా విను. దుర్గాదాసు తండ్రి ఒక సామాన్య రైతు. చిన్నప్పటి నుంచి తండ్రితో పాటు దుర్గాదాసు కూడా పొలానికి వెళుతూ ఉండేవాడు. ఒకసారి తండ్రికి పెద్ద జబ్బు చేసింది. దుర్గాదాసే పొలం పనులన్నీ స్వయంగా చూసుకున్నాడు. అప్పుడు అతని వయసు 15 ఏళ్ళు. ఒకరోజు దుర్గాదాసు పనివాళ్లతో పాటు పొలంలో పనిచేస్తున్నాడు. అంతలో వాళ్ళకి పులిగాండ్రింపు వినిపించింది. పనివాళ్ళందరూ భయంతో వణికిపోతున్నారు. అంతలో మళ్లీ పులిగాండ్రింపు వినిపించింది. పనివాళ్ళందరూ పారిపోయారు. దుర్గాదాస్ మాత్రం ఒంటరిగా ఉండిపోయాడు. తన దగ్గర ఎప్పుడూ ఉండే కత్తిని తీసి చేత్తో పట్టుకొని కూర్చున్నాడు. పులి గాండ్రిస్తూ దుర్గాదాస్ వైపు పరిగెత్తుకుంటూ వస్తుంది.
0: దుర్గాదాసు పారిపోకుండా అక్కడే ఉన్నాడా అక్క?
2: ఉన్నాడు, అక్కడే ఉన్నాడు. పులి ఉరుక్కుంటూ వస్తున్నా ఏ మాత్రం భయపడకుండా అక్కడే కూర్చున్నాడు. అప్పుడు పులి పంజా విప్పి దుర్గాదాసు మీదికి ఎగిరి దూకబోయింది. అప్పుడు దుర్గాదాసు నేర్పుగా పులి పంజాకి చిక్కకుండా పక్కకి తప్పుకున్నాడు. అతని మీదకు దూకేందుకు పైకి ఎగిరిన పులి ఒక్కసారిగా కింద పడింది. వెంటనే దుర్గాదాసు ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన చేతిలోని కత్తితో దాని మెడ కాస్త నరికేశాడు. ఆ దెబ్బకు పులి గిలగిలలాడుతూ చచ్చిపోయింది. పారిపోయిన పనివాళ్లు అది చూసి ఆనందంగా కేరింతలు కొట్టుకుంటూ దుర్గాదాసును చుట్టేశారు. సంతోషంగా చిందులు తొక్కారు.
0: మరి పులిని చంపాడంటే మాటలా? అతని సాహసానికి ధైర్యానికి వాళ్ళ నాన్న ఎంత సంతోషించాడో.
2: సంతోషించడమేంటి, అంత జబ్బులో ఉండి కూడా ఈ విషయాన్ని వినగానే ఉరుక్కుంటూ వచ్చి దుర్గాదాసుని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆయనకి ఆ సమయంలో ఆనందంతో మాట కూడా రాలేదు. ఇంకోసారి ఏమైందో తెలుసా?
0: ఏమైందో చెప్పక్క.
2: ఒకసారి దుర్గాదాసు వాళ్ల పంట పొలానికి కాపలా కాస్తున్నాడు. అప్పుడు జోధ్పూర్ రాజుగారి ఒంటెలు వాళ్ల పొలంలో పడి పంటలు పాడు చేస్తున్నాయి. అది చూసిన దుర్గాదాసు
3: వాటిని పక్కకు తోలుకుపోండి
2: అని రాజభట్టుల్ని హెచ్చరించాడు.
0: తోలుకెళ్లారా అక్క?
2: తోలుకెళ్ళకపోగా వాళ్ళు ఇవి రాజుగారి ఒంటలు, ఎవరి పొలంలో అయినా మేయచ్చు, మేమేం బయటకు తోలం అన్నారు.
0: దుర్గాదాసు ఊరుకున్నాడా?
2: ఎందుకు ఊరుకుంటాడు?
3: రాజుగారి ఒంటలైతే మాత్రం మా పంట పాడు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటాననుకున్నారా? ఇప్పుడే వాడి సంగతి తెలుస్తా
2: అంటూ గబగబా వెళ్లి చేతిలోని కత్తితో ఒక ఒంట తల కాస్త నరికేశాడు.
0: భలే పనిచేశాడు. ఎంత రాజుగారి ఒంటలైతే మాత్రం పంటను నాశనం చేస్తుంటే చూస్తూ చూస్తూ ఎవరు మాత్రం ఊరుకుంటారు? ఆ దెబ్బతో రాజభటులకు బుద్ధి వచ్చుండాలి.
2: బుద్ధి వచ్చిందో రాలేదో కాని వాళ్ళు వెళ్లి రాజుగారికి ఫిర్యాదు చేశారు. దుర్గాదాసు సాహసానికి ఆయన ఆశ్చర్యపోయాడు. తన వంటనే నరికేసిన అతని సంగతేంటో చూద్దామని వెంటనే ఆయన దుర్గాదాసు తండ్రిని రాజుగారు ఆస్థానానికి రమ్మని ఆజ్ఞాపించారు. జరిగిన విషయాన్ని తెలుసుకున్న దుర్గాదాసు తండ్రి

0: భయంతో వణికిపోయాడు పాపం. అప్పుడు దుర్గాదాసు,
1: నాన్న అనవసరంగా భయపడతావెందుకు, పద నేను కూడా వస్తా, రాజుగారికి నేనే సమాధానం చెప్తా
0: అంటూ తండ్రితో పాటు రాజాస్థానానికి వెళ్ళాడు. వాళ్ళని చూసిన రాజుగారు,
2: ఏమయ్యా నీ కొడుకు మా ఒంటెను ఎందుకు నరికాడు, అతనికి అంత దురుకుతనమా
0: అన్నాడు దుర్గాదాసు తండ్రితో. ఆ మాటలకి పాపం ఆయన వణికిపోయి ఉంటాడు. అతడు వణికిపోయాడు, కానీ దుర్గాదాసు మాత్రం,
1: అయ్యా దేన్నైనా సహిస్తాను గాని అన్యాయాన్ని మాత్రం సహించలేను. మీ ఒంటెలు మా పంటని నాశనం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోమంటారా? ఏడాదంతా పస్తులున్నామంటారా మమ్మల్ని? ముందుగా మీ భటుల్ని హెచ్చరించినా ప్రయోజనం లేకపోయింది, నన్నేం చేయమంటారు? గత్యంతరం లేక తప్పనిసరే మీ ఒంటిని చంపాల్సి వచ్చింది. అయినా ఇందులో దుడుకుతనమేముంది ప్రభు? ఒకవేళ తప్పేమైనా జరిగి ఉంటే అది మీ భటుల వల్లే తప్ప నా వల్ల మాత్రం జరగలేదు.
2: అయితే ఇందులో నీ తప్పేమీ లేదంటావు అవునా?
1: లేదు ప్రభు, ఆవగించంత కూడా లేదు. నా పంటల్ని కాపాడుకోవడం నా ధర్మం, ధర్మ ప్రభువులు. ఈ విషయం తమకు తెలియంది కాదు.
2: ఏది ఏమైనా మా ఒంటినే నరికిన నీ సాహసానికి తగిన శిక్ష విధించాల్సిందే, తప్పదు.
1: చిత్తం, తమకు న్యాయం అనిపిస్తే మీరు విధించే శిక్షను శిరసావహిస్తా, కానీ తమరు అన్యాయంగా నన్ను శిక్షించాలని చూస్తే మాత్రం సహించేది లేదు ప్రభు
0: అన్నాడు. మొత్తానికి దుర్గాదాసు ధైర్యవంతుడే కాదు, గొప్ప సాహసవంతుడు కూడా. అవునరా రవి, వీళ్ళిద్దరి సంభాషణ వింటున్న దుర్గాదాసు తండ్రి రాజుగారు తన కొడుక్కి ఏం శిక్ష విధిస్తారోనని హడలిపోయాడు.
3: మరి అప్పుడు రాజుగారు ఏం చేశారక్క?
0: అప్పుడు రాజు జస్వంత సింహుడు గబగబా సింహాసనం దిగి వచ్చి దుర్గాదాసు భుజం మీద ఆప్యాయంగా చెయ్యేసి అతని తండ్రితో,
2: భలేవాడయ్యా నీ కొడుకు, ఇతని ధైర్య సాహసాలు ఎంతగానో నచ్చాయి నాకు. పిల్లలంటే ఇలా పిడుగుల్లా ఉండాలి. దుర్గాదాసుని ఇక్కడే ఉంచి వెళ్ళు, నా దగ్గరే ఉంటాడు
0: అన్నాడు.
3: అప్పుడు అతని తండ్రి ఎంత పొంగిపోయి ఉంటాడో కదా.
0: పొంగిపోవటమే కాదు, ఆనందంతో మాటరాక రాజుగారికి సాష్టాంగ నమస్కారం చేశాడు. దుర్గాదాసుని గట్టిగా కౌగిలించుకుని ముద్దాడాడు. అతడిని రాజుగారికి అప్పగించి సంతోషంతో వెళ్ళిపోయాడు. రాజుగారి ప్రాపకంలో దుర్గాదాసు కొద్ది సంవత్సరాలలోనే మహాసేనాని అయ్యాడు.
3: ఈనాటి పిల్లలకు కూడా తగిన ప్రోత్సాహం ఇస్తే దుర్గాదాసులాగా గొప్ప ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు కదా.
0: ఎందుకు ప్రదర్శించరు? అందుకనే కదా మన కేంద్ర ప్రభుత్వం వారు చక్కని ధైర్య సాహసాలు ప్రదర్శించిన బాలబాలికలను గుర్తించి వారిని అభినందిస్తూ జాతీయ బహుమతులను కూడా అందజేస్తున్నారు.
3: నిజంగానా అక్క? ఈ విషయం నేను ఎప్పుడూ వినలేదే.
0: ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గొప్ప ధైర్య సాహసాలు ప్రదర్శించిన బాలబాలికల్ని జాతీయ బహుమతులతో సత్కరిస్తారు. ఇప్పుడు నీకు జాతీయ బహుమానం అందుకున్న దేవకాంత్ చంద్రకాంత్ బిజారి చూపిన ధైర్య సాహసాన్ని గురించి చెప్తా.
3: ఆ చెప్పు.
0: దేవకాంత్ చంద్రకాంత్ బిజారి కర్ణాటక రాష్ట్రానికి చెందినవాడు. బిజాపూర్ దగ్గరే ఉన్న దర్గా గ్రామమే వాళ్ల ఊరు. ఆ ఊళ్ళోనే ఉన్న ఉన్నత పాఠశాలలో బిజారి 8వ తరగతి చదువుకుంటున్నాడు. అతడు చిన్నప్పటినుంచి మంచి హుషారుగా ఉండేవాడు. పిరికితనం అంటే ఏంటో ఎరగనివాడు, భయం అంటే ఏంటో తెలియనివాడు. చదువుతో పాటు ఆటల్లో కూడా అందవేసిన చెయ్యే. స్నేహితులతో సరదాగా ఆడుతూ పాడుతూ తిరిగేవాడు. ఇంటి నుంచి ఏం తెచ్చుకున్నా, బయట ఏమైనా కొనుక్కున్నా స్నేహితులతో పంచుకొని తినేవాడు.
3: నీ మాటలు వింటుంటే ఆ అబ్బాయి ఎంత మంచివాడో అనిపిస్తుంది.
0: మంచి లక్షణాలు, మంచి అలవాట్లు ఉన్న పిల్లలు నీ మాదిరిగా ముద్దుగానే ఉంటారులే. ఆ సంవత్సరం బిజారి వాళ్ల ఊళ్ళో విపరీతమైన వర్షాలు పడ్డాయి. ఆ వర్షాలకి ఎన్నో ఇళ్ళు దెబ్బతిన్నాయి, పాత ఇళ్ళన్నీ కూలిపోయాయి. మరికొన్ని ఇళ్ళు ఇప్పుడో అప్పుడో అన్నట్లున్నాయి. ఒకరోజు దేవకాంత్ తన స్నేహితులతో కలిసి కబుర్లు చెప్పుకుంటూ బడి నుంచి ఇంటికి వెళ్తున్నాడు. ఆ రోజు ఫిబ్రవరి 24 1989. దారిలో శనగలు అమ్మే అవ్వ కనిపించింది. మిత్రులందరూ వాటి వంక ఆశగా చూస్తున్నారు.
3: తిండంటే ఎవరికైనా ఆశే కదా,
0: పిల్లల తత్వమే అంతా. అప్పుడు దేవకాంత్ వాళ్ళ అమ్మ ఇచ్చిన రూపాయితో శనగలు కొన్నాడు. స్నేహితులందరూ అతని చుట్టూ మూగారు.
3: బెల్లం చుట్టూ చీమలు మోగినట్ట.
0: అంతే కదా.

0: మరి అప్పుడు దేవకాంత్ అదిగో ఆ ఇంటి వసారాలో కాసేపు కూర్చొని శనగలు తింటూ ముచ్చట్లు చెప్పుకుందాం అంటూ మిత్రులతో కలిసి ఆ ఇంటి వసారాలో కాసేపు కూర్చున్నాడు. కొన్న శనగల్ని తలా కొంచెం పెట్టాడు. ఆనందంతో వాళ్ళు శనగల్ని పటపటాలాడించసాగారు. అంతలో ఆ ఇంటి లోపల నుంచి ఒక చిన్న పాప బయటికి వచ్చింది.
1: ఆ పాపకు కూడా దేవకాంత్ శనగలు పెట్టాడా? పెడదాం అనుకుంటుండగానే ఆ పాప వాళ్ళని చూసి సిగ్గుతో లోపలికి తుర్రుమంది.
0: స్నేహితులందరూ పకపక నవ్వారు. కొద్దిసేపట్లో శనగలన్నీ ఖాళీ చేసి ఇంకా ఇంటికి పోదాం అని అనుకుంటూ లేచారు. ధన్నమంటూ పెద్ద శబ్దం వినిపించింది వాళ్ళకి. ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. దేవకాంత్ ఎక్కడి నుంచి అబ్బా ఈ శబ్దం అనుకుంటూ లోపలికి తొంగి చూశాడు. ఇంటి పైకప్పు కొంత భాగం కూలిపోయింది. లోపలున్న పాప భయంతో గట్టిగా అరవసాగింది. అతని మిత్రులకి ఏం చేయాలో తోచక నిలబడిపోయారు. చుట్టుపక్కల వారందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. లోపలికి వెళ్లేందుకు భయపడుతున్నారు.
2: భయపడ్డాం ఎందుకో?
0: ఎందుకా? లోపలికి వెళ్ళగానే మిగిలిన కప్పు కాస్త కూలి నెత్తినెక్కడ పడుతుందో అని.
2: బాగానే ఉంది, లోపల ఆ పిల్ల భయంతో అల్లాడిపోతుంటే.
0: అందుకని చుట్టుపక్కల వాళ్ళు వాలిస్తున్నా వినకుండా దేవకాంత్ ధైర్యంగా ఒక్కడి లోపలికి వెళ్ళాడు.
2: పిల్లలంటే అలా ఉండాలి.
0: నిజమేరా రవి, పిల్లలందరూ దేవకాంత్ లాగానే ఉండాలి. లోపలికి వెళ్లిన దేవకాంత్ కి ఓ మూల కూర్చొని ఏడుస్తున్న పాప కనిపించింది. దేవకాంత్ మెల్లగా అడ్డు తొలగించుకుంటూ ముందుకు వెళ్ళాడు. భయంతో వణికిపోతున్న పాపను ఎత్తుకొని గబగబా బయటికి వచ్చాడు.
2: పాపం, ఆ పిల్లకి పోయిన ప్రాణం తిరిగి వచ్చి ఉంటుంది.
0: కాదా మరి? దేవకాంత్ ఆ పాపం తీసుకుని బయటికి వచ్చాడో లేదో. ఆ ఇంటి కప్పు మొత్తం కూలిపోయింది.
2: ఆ పాప నిజంగా చాలా అదృష్టవంతురాలు. దేవకాంత్ అప్పుడక్కడ లేకపోతే ఆ పాపగతి ఏమయ్యేదో.
0: ఏమయ్యేదేంటి? అన్యాయంగా ప్రాణాలు పోగొట్టుకునేది. అంతలో పని మీద బయటకు వెళ్లిన ఆ పాప తల్లిదండ్రులు ఉరుక్కుంటూ వచ్చారు అక్కడికి. వెంటనే ఆ పాప వాళ్ళమ్మని బల్లిలా కరుచుకుని బావురుమంది. అప్పుడు వాళ్ళమ్మ నా చిట్టి తల్లికి ఎంత గండం గడిచిందో అంటూ ముద్దులాడింది. ఇదంతా చూస్తున్న దేవకాంత్ కన్నులు ఆనందంతో మెరిసిపోయాయి. మనసు సంతోషంతో పరవళ్ళు తొక్కింది. ఈ సంగతి తెలిసి దేవకాంత్ చదువుతున్న పాఠశాల ఉపాధ్యాయులందరూ వచ్చారు. దేవకాంత్ ధైర్య సాహసాల్ని ఎంతగానో మెచ్చుకున్నారు. అప్పుడు వాళ్ల ప్రధాన ఉపాధ్యాయుడు, వాళ్ల గ్రామ పంచాయతీ అధ్యక్షుడు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం వారు కూడా అతని సాహసాన్ని గుర్తించి అభినందించారు.
2: ఒట్టి అభినందనలేనా?
0: అభినందనలతో పాటు సాహస బాలురకిచ్చే జాతీయ బహుమతి కూడా ఇచ్చారు. ఆనాటి నుండి మన దేవకాంత్ మనలాంటి బాలబాలికలందరికీ ఆదర్శప్రాయుడయ్యాడు.
2: నిజమే అక్క, అతన్ని చూసి నాలాంటి వాళ్ళు నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి.
0: నిజమేరా రవి, ఈనాడు మన దేశానికి దేవకాంత్ లాంటి వాళ్ళ అవసరం ఎంతైనా ఉంది. ప్రతి బాలుడు దేవకాంత్ లాగా ధైర్య సాహసాలు ప్రదర్శించాలి. భావి భారత పౌరులైన ఇలాంటి పిల్లలే మన దేశానికి వెన్నెముక లాంటి వారు. తెలిసిందా?
2: తెలిసింది అక్కయ్య.
3: మీరింతవరకు ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని వీధి బాలలు అనే పాఠం మరియు సాహస బాలుడు అనే పాఠాలు విన్నారు. ఇనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజీ గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
3: ఒక మాట చెప్పనా, ఇప్పుడే వేసవి మొదలయ్యింది, పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది, ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారైతే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబూ, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
1: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ ఈ రోజు మొదటి కార్యక్రమానికి స్వాగతం అండి. నేనండి మీ ప్రసాద్.
2: నేను మీ విజయ. లిజనర్స్, మరీరోజు ఆగస్ట్ 20వ తేదీ ప్రపంచ చరిత్ర పుటల్లో నమోదైన అత్యంత కీలకమైన ఘట్టాలను జాతీయ మరియు అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన ముచ్చట్లని ఈ రోజు మన కార్యక్రమంలో వివరంగా తెలుసుకుందాం. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా ఆగస్టు 20న దేశవ్యాప్తంగా సద్భావన దివస్ గా జరుపుకుంటూ ఉంటారు. ఇక దేశ ప్రజల మధ్య సాంప్రదాయ, మత, ప్రాంతీయ భేదాలు లేకుండా సామరస్యాన్ని, ఐక్యతను పెంపొందించడం ఈ రోజు యొక్క ప్రత్యేకత.
1: ఇక పర్యావరణ మరియు ఆరోగ్య కోణంలో చూస్తే ప్రతి ఏటా ఆగస్టు 20వ తేదీన ప్రపంచ దోమల దినోత్సవంగా నిర్వహిస్తూ ఉంటారు. 1897 ఆగస్టు 20న ప్రముఖ శాస్త్రవేత్త సర్ రోనాల్డ్ రాస్ ఆడ ఇసినోఫీలియస్ దోమల ద్వారానే మలేరియా వ్యాధి మానవులకు వ్యాపిస్తుందని సికింద్రాబాద్ లో కనుగొన్న చారిత్రక ఆవిష్కరణకు గుర్తుగా ఈ దినోత్సవాన్ని పాటిస్తూ ఉంటారు.
2: ఇక తెలుగు సాహిత్య లోకంలో తనదైన కథా శైలితో పాఠకుల ఆదరాభిమానాలను పొందిన ప్రముఖ కథా రచయిత పూసపాటి కృష్ణరాజు గారు 1928 ఆగస్టు 20న జన్మించారు. ఆయన సమాజంలో మానవతా సంబంధాలు, గ్రామీణ జీవిత స్వభావాన్ని ప్రతిబింబించే అనేక అద్భుతమైన కథలను రచించి తెలుగు కథారంగానికి విశేష సేవలు అందించారు. నిరాడంబరమైన వచన శైలితో, భావగర్భితమైన పాత్రల చిత్రణతో తెలుగు సాహితీ లోకంలో తనదైన చెరగని ముద్ర వేసిన రచయిత ఆయన.
1: ఇక తెలుగు చలనచిత్ర పరిశ్రమలో, నాటక రంగంలో తనదైన విలక్షణమైన హాస్యంతో, నటనతో, నిర్మాణ పటిమతో అలరించిన ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత బి పద్మనాభం గారు 1931 ఆగస్టు 20న జన్మించారు. ఆయన రేఖ అండ్ మురళి నాటక సంస్థ ద్వారా రేఖా కంబైన్స్ పతాకంపై దేవత, పొట్టి ప్లీడర్ వంటి అనేక అద్భుతమైన చిత్రాలను నిర్మించి ప్రేక్షకాదరణ పొంది 5 పదుల కాలం పాటు రంజింపచేశారు. నాటి తెలుగు వెండితెరపై హాస్య నటుడిగా, కథానాయకుడిగా, దర్శకుడుగా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించి తెలుగు సినీ రంగానికి మహోన్నత శోభని తెచ్చిన కళాకారుడు ఆయన.
2: ఇక అలానే తెలుగు నవలా సాహిత్యంలో, కథారంగంలో తనదైన సృజనాత్మక రచనలతో విశేష గుర్తింపు పొందిన ప్రముఖ రచయిత్రి ఆచార్య శ్రీ ఆనందరామం గారు 1935 ఆగస్టు 20న జన్మించారు. ఆమె విశ్వవిద్యాలయ ఆచార్యురాలిగా సేవలందిస్తూనే అనేక ప్రాచుర్యం పొందిన నవలలు, వ్యాసాలు మరియు పరిశోధనా గ్రంథాలను రచించి పాఠకుల మనస్సులను గెలుచుకున్నారు. సాంప్రదాయ కుటుంబ విలువలు, సామాజిక చైతన్యాన్ని వేళవిస్తూ మహిళా సమస్యలపై 15 రచనలు చేసిన మహోన్నత సాహితీమూర్తి ఆమె.
1: ఇక భారతీయ ప్రాచీన వాస్తుశాస్త్ర పరిశోధనలో, వాస్తు విజ్ఞాన వ్యాప్తిలో విశేష ప్రసిద్ది పొందిన ప్రముఖ వాస్తు నిపుణుడు గౌరవ తిరుపతి రెడ్డి గారు 1935 ఆగస్టు 20న జన్మించారు. ఆయన ప్రాచీన వాస్తు గ్రంథాలను లోతుగా అధ్యయనం చేసి సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో అనేక వాస్తు పుస్తకాలని, వ్యాసాలను అందించి విస్తృతమైన అవగాహన కల్పించారు. శాస్త్రీయ దృక్పథంతో వాస్తు సూత్రాలను విశ్లేషిస్తూ ఎందరో గృహ నిర్మాతలకు సరైన దిశానిర్దేశం చేసిన ప్రముఖ వాస్తు పరిశోధకుడు ఆయన.
2: ఇకలనే భారతీయ సమాచార సాంకేతిక విప్లవ చరిత్రలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశ కీర్తిని సమున్నతంగా నిలిపిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఎన్ఆర్ నారాయణమూర్తి గారు 1946 ఆగస్టు 20న జన్మించారు. ఆయన 1981 ఎంతో నిరాడంబరంగా ఇన్ఫోసిస్ సంస్థను స్థాపించి దానిని అంతర్జాతీయ స్థాయి సాఫ్ట్వేర్ దిగ్గజంగా తీర్చిదిద్దారు. భారతీయ ఐటీ రంగానికి పితామహుడిగా, కార్పొరేట్ నైతిక విలువలకు నిలువెత్తు రూపంగా నిలుస్తూ పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందుకున్న దిగ్గజ పారిశ్రామికవేత్త ఆయన.
1: ఇక తెలుగు చలనచిత్ర సంగీత ప్రపంచంలో తన

0: ఇన మధురమైన గాత్రంతో స్పష్టమైన ఉచ్చారణతో అలరించిన సుప్రసిద్ధ నేపథ్య గాయకుడు వి రామకృష్ణ గారు 1947 ఆగస్టు 20న జన్మించారు. ఆయన ఘంటసాల గారి తదనంతర కాలంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి అగ్ర కథానాయకులకు వందలాది అమర గీతాలను పాడి తెలుగు శ్రోతల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. తాటకటక తారక భజగోవిందం వంటి భక్తి పాటల నుండి ప్రేమ గీతాల వరకు తన గాత్రంతో తెలుగు సినీ సంగీత రంగానికి మహోన్నతమైన సేవలు అందించిన గాయకుడు ఆయన.
1: ఇక అలానే భారతీయ క్రీడారంగంలో ముఖ్యంగా వాలీబాల్ ఆటలు జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో దేశ కీర్తిని చాటిన మాజీ భారత వాలీబాల్ జట్టు కెప్టెన్ తిలకం గోపాల్ గారు 1947 ఆగస్టు 20న జన్మించారు. ఆయన భారత వాలీబాల్ జట్టుకు సారథ్యం వహిస్తూ ఆసియా క్రీడల్లో భారతదేశానికి పతకాలు సాధించి పెట్టడంలో కీలక పాత్ర పోషించారు. తనదైన అద్భుతమైన స్మాషింగ్ శైలితో, నాయకత్వ పటిమతో భారతీయ వాలీబాల్ రంగానికి మహోన్నత సేవలు అందించి అర్జున అవార్డును అందుకున్న ప్రముఖ క్రీడాకారుడు ఆయన.
0: చరిత్రలో నిలిచిపోయిన సంఘటనలు, ఎంతో మంది మహామహుల జననాలు తెలుసుకున్నాం కదండి. మరి ఈ రోజు టాపిక్ లోకి వెళ్లబోయే ముందు మన శ్రోతలందరి కోసం ఒక మంచి పాట వినిద్దామమ్మా.
1: తప్పకుండానయ్యా. లిజనర్స్, మరింకెందుకు ఆలస్యం, మీకోసం చక్కని పాటను ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి, డిఎం, గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
0: ఉత్తర కోస్తాలో

తవద్భుతం రాఘవకర్మ దుష్కరం సమీక్షదేవాః సహసిద్ధచారణైః ఉపేత్య రామం సహసా మహర్షిభిః సమభ్యషించన్ సుషభైర్జలైః పృథక్ జయశ్వశత్రూన్ నరదేవమేదినీం ససాగరాం పలయ శాశ్వతీస్సమాః ఇతీవ రామం నరదేవ సత్కృతం శుభైర్వచోభిర్వివిధైరపూజయన్. 100 యోజనముల సముద్రానికి సేతువు కట్టి రామచంద్రమూర్తి వానరసహితులై ఆ సముద్రాన్ని దాటి ఉత్తర తీరాన్ని చేరుకున్నారు. ఉత్తర తీరాన్ని చేరుకున్న తర్వాత అద్భుతము దుష్కరము అయినటువంటి ఆ కార్యాన్ని చూసినటువంటి వారి దేవతలు, సిద్ధులు, చారణులు, మహర్షులు మొదలైనటువంటి వారు వేర్వేరుగా పవిత్ర జనములతో రామచంద్రమూర్తిని అభిషేకించి ఆయనతో ఒక మాట అంటున్నారు. 4 సముద్రముల వరకు వ్యాపించినటువంటి ఈ భూమండలాన్నంతటినీ కూడా రామా మీరు చాలా కాలము పరిపాలించవలసినది అని ఆయనకి ఆశీర్వచనం చేశారు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించాలి. కథాపరంగా చూస్తే ఆయన 100 యోజనముల సముద్రాన్ని దాటారు. సరే, ఆ విషయం అలా ఉంచండి. ఇక్కడ గమనించవలసినటువంటి ప్రధానమైన విషయం ఏమిటంటే రాముడికి వచ్చినటువంటి ఆపద సామాన్యమైంది కాదు. రాముడు ఇప్పుడు సాధించవలసిన కార్యము అంత తేలికైంది కాదు. కానీ రాముడికి ఎవరు ఎక్కడా ఎన్నడూ ఊహించడానికి వీలు లేని రీతిలో భూతములన్నీ సాయం చేస్తున్నాయి. ప్రధానంగా వానరులు సాయం చేశారు, సముద్రుడు సహకరించాడు. నలుడు ఒక మాట అంటాడు సముద్రుడి గురించి, చాలా గర్వము కలిగినటువంటి వాడు, నువ్వు బాణమును విడిచిపెట్టావు కాబట్టి మాట విన్నాడు, కానీ లేకపోతే మాట వినే స్వభావం ఉన్నవాడు కాడు అంటాడు. అటువంటి సముద్రుడు కూడా ఆయనకి సహకరించాడు. నువ్వు సేతు నిర్మాణాన్ని ప్రారంభం చేయి, నేను వహిస్తాను దాన్ని అన్నాడు. ఇప్పుడు పంచభూతములలో జలము ఆయనకి ఉపకారం చేసింది. అగాధమైనటువంటి సముద్రము జలరూపంలో ఉపకరించింది, వానర రూపంలో భూతకోటి ఉపకరించింది. సముద్రాన్ని దాటి ఈవల ఒడ్డుకు రాగానే దేవతలు, మహర్షులు అందరూ ఆయన్ని విడివిడిగా పవిత్ర జలాలతో అభిషేకించి ఆశీర్వచనం చేశారు. ఇందులో మీరు గమనించవలసింది ఏమిటంటే దేనికి చెయ్యాలి రాముడికి ఇవన్నీ? రాముడు ఈశ్వరుడైతే ఇవన్నీ అక్కర్లేదు. రాముడు నరుడైతే ఇవన్నీ చేయడానికి ఏదో కారణం ఉండాలి. దేనివల్ల నరుడైన రాముడికి ఇవన్నీ కలుగుతున్నాయి? ఈశ్వరుడుగా రాముణ్ణి చూడడానికి అవకాశం లేదు అన్నది సుస్పష్టంగా తెలిసిపోతుంది కథలో. ఎందుకంటే ఆయన ఈశ్వరుడు అని మీరు అన్నారనుకోండి, అప్పుడు ఆయన ఇలా 100 యోజనాలకి సేతువు కట్టడం, తర్వాత వానర సైన్యాన్ని అంతటినీ తీసుకోవడం, లంకా పెట్టడానికి వెళ్ళడం, ఈ హడావిడంతా ఏం అక్కర్లేదు. అకస్మాత్తుగా శంఖచక్ర గదా పద్మములతో ఆవిర్భవించి రావణ సంహారమునకు పూనుకోవచ్చు. ఏదో బలిచక్రవర్తి దగ్గరికి వామనమూర్తి వెళ్ళినట్టు అకస్మాత్తుగా ఏదో ఒక నరరూపంతో వెళ్ళడమో ఏదో చెయ్యొచ్చు. కానీ కాదు, ఆయన నరుడి యొక్క వైభవాన్ని చాటి చెప్పడానికి నరుడిగా ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు అది కేవలం నరుడిగానే ఆయన ఉన్నాడు. ఆయన ఏ దివ్యత్వాన్ని ప్రకటించట్లేదు. నరుడిగా ఉన్నటువంటి రాముడికి పంచభూతములు సాయం చేస్తున్నాయి. నరుడిగా ఉన్న వానరుడికి మనుష్యులు కాదు, మిగిలినటువంటి వానరుల వంటి జంతుజాలం కూడా సాయం చేస్తుంది. ఏ కారణం మనకు చెయ్యాలి అంటే ఒక్కటే కారణం, ఆయన పట్టుకున్న ధర్మం ఏదో, ఆ ధర్మము వలన ఉపకారం జరుగుతుంది. రావణాసురుడు 2వ కోణం, ఒక పక్క రామచంద్రమూర్తి, 2వ కోణం రావణుడు. రావణుడికి అప్పటికే ఉన్నాయి కొన్ని, ఆయనకు ఒక కాంచన లంకుంది, ఆయన తన స్థావరంలో తానున్నాడు, 100 యోజనముల సముద్రానికి ఆవలి ఒడ్డున ఉన్నాడు, నౌకలు కూడా అక్కడికి వెళ్ళవు అని సాక్షాత్తుగా స్వామి హనుమ చెప్తున్నారు. అటువంటి ప్రదేశంలో ఉన్నవాడి దగ్గరికి రాముడు వెళ్ళిపోతున్నాడు. తాను పెట్టుకున్న రక్షణ తనకి పనికి రాకుండా రావణుడికి అయిపోతుంది. ఏ కారణం చేత? కామము అని మీరు అన్నారనుకోండి, నేను అంటాను కామము లేనివాడెవడంటాను. కామము లేనివాడెవడుంటాడు లోకంలో? కామము ఉంటుంది కాబట్టే వివాహం చేయవలసి వచ్చింది. ధర్మంతో కామాన్ని ముడేయడం కోసమే వివాహం

ఆ ప్రక్రియ అనేది వచ్చింది వేదంలో. కామము ప్రతివాడికి ఉంటుంది. ఏదో ఒక కోరిక లేకుండా ఎవరుంటారండి? ప్రతివాడికి కోరిక ఉంటుంది. కానీ ధర్మబద్ధమైన కామము వేరు, అధర్మముతో కూడుకున్న కామము వేరు. రావణుడి పతనానికి హేతు ఎక్కడుందంటే, ఈ నిప్పు ఎక్కడంటుకుంటోందంటే, ఆయనకి సీతమ్మ యందు దృష్టి ఉన్నంత కాలము ఎంత గొప్ప రక్షణలు ఆయనకున్నాయో అవన్నీ చితికిపోతుంటాయి. రాముడు ధర్మమునకు ఎంతకాలము కట్టుబడి ఉంటాడో అంతకాలము ఎంత చితికితే అంత రక్షణ వస్తుంది. అంత రక్షణ వచ్చి మళ్ళీ నేలకి కొట్టిన బంతి ఎలా పైకి లేస్తుందో అలా రాముడు లేస్తాడు. రావణుడు ఎన్ని రక్షణలు ఉన్నా ఆయన పడిపోతూనే ఉంటాడు. ఆయనకి రక్షణ కావాలి అంటే ఆయన ఏం చేయవలసి ఉంటుందంటే, సీతమ్మ పట్ల తనకున్న దృష్టిని మరల్చవలసి ఉంటుంది. ఇప్పటి వరకు ఏ దృష్టికోణంతో చూస్తున్నాడో ఆ దృష్టికోణాన్ని విడిచిపెట్టగలిగితే అంతే. రావణుడి జోలికి కూడా ఎవరు వెళ్ళరు, వెళ్ళలేరు కూడా. రాముడు కూడా వెళ్ళడు. కానీ ఇబ్బంది అంతా ఎక్కడుందంటే, ఆయన ఆ దృష్టికోణాన్ని మార్చుకోడు. మీరు ఎప్పుడు గమనించవలసింది ఏమిటంటే, ధర్మబద్ధము కాని కామమునందు ప్రగాఢమైనటువంటి అనురక్తి రెండు రకాలుగా పాడిచేస్తుంది. అనుభవము చేత ప్రయోజనమును పొందినా అది పాపం కిందకే వెళ్ళిపోతుంది ఖాతాలో. ఎందుకంటే ధర్మబద్ధంగా ఒక కోరికని తీర్చుకోవడం వేరు. నాకు ఓ మంచి పంచ కొనుక్కుందాం అని ఉందనుకోండి, నేను ఒక పంచ కొనుక్కుని కట్టుకోవడం వేరు. నాకు అంత మంచి పంచ కట్టుకునే స్తోమత లేనప్పుడు నాకున్న పంచతో నేను తృప్తి పొందడం వేరు. ఇప్పుడు నేను కోరిక నా యందు వ్యగ్రతని పొందుతోందనుకోండి, నేను ఎలాగైనా ఒక మంచి పంచ కట్టుకోవాలి. ఇప్పుడు నేను చెయ్యకూడని రీతిలో ఎక్కడో దొంగతనం చేసి ఓ పంచ అట్టుకొచ్చి కట్టుకున్నాను అనుకోండి, ఇప్పుడు నా కోరిక తీరినట్టు కనపడుతుంది. కానీ బాహ్యంలో కోరిక తీర్చుకోవడం వల్ల ప్రయోజనాన్ని సాధించాను అని అనుకుంటున్నది మనసు. కానీ పాపం ఎక్కడ పడుతోంది? వెళ్ళి జీవుడి ఖాతాలో పడుతుంది. మీరు ఇది జాగ్రత్తగా గమనించవలసినటువంటి అంశం. పాపపుణ్యములు ఎక్కడ పడిపోతాయంటే జీవుడి ఖాతాలోకి పడిపోతాయి. మనస్సు ఏం చేస్తుందంటే, అప్పటికి నువ్వు సుఖం అనుభవించావు దుఃఖం అనుభవించావు అని ఏదో చెప్పి విడిచిపెట్టేస్తుంది, అయిపోతుంది. వచ్చిన పెద్ద చిక్కల్లా ఎక్కడ వస్తుందో తెలుసాండి. ఒక్కొక్కటి ఏం చేస్తుందంటే, మీరు పాపకర్మ చేత ఏవి సాధించి తెచ్చారో వాటిని ఉత్తరాధికారులు పుచ్చుకుంటారు. కానీ ఏ దేని వలన మీరు సంపాదించారో దానికి సంబంధించిన పాపము కానీ పుణ్యము కానీ మీ ఒక్క జీవుడి ఖాతాలోనే పడతాయి. అది మరి పుచ్చుకున్నారు కదండి, వాళ్ళకి వెయ్యొద్దా అంటే అలా ఏం వేరు. మీ బిడ్డలు కాబట్టి వాళ్ళు పుచ్చుకుంటారంతే కాదు. ఈ జీవుడికి పాపం ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే, చాలా విశేషమైనటువంటి పాపకృత్యం వైపుకి వెళ్ళాడు అనుకోండి, తత్ఫలితం ఏ రూపంలో వస్తుందంటే, మహాపాతక స్వరూపానికి ఫలితం అనుభవించవలసి వస్తే తన కన్నుల ముందు తన వారన్న వారందరూ కూడా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి తానొక్కడే మిగిలి తాను చాలా దారుణమైనటువంటి స్థితిలో అతను కూడా వెళ్ళిపోవలసి ఉంటుంది. కామము వ్యగ్రతని పొందితే దాని వలన వచ్చే పరాకాష్ఠ స్వరూపం ఏమిటంటే క్రోధము. కామానికి రెండే రెండు లక్షణాలు ఉంటాయి. ఒకటి తీరినదన్న తృప్తి, రెండు తీరలేదన్న వ్యగ్రత. మీరు ఎప్పుడూ ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. కామమునకు ఇద్దరే ఇద్దరు అక్క చెల్లెళ్ళు. తీరితే తృప్తి, తీరకపోతే క్రోధం. నాకు లడ్డూ తినాలని ఉందనుకోండి, నేను తినేస్తే తృప్తి, నేను తినలేదనుకోండి క్రోధం. నేను లడ్డూ తినలేకపోయానని అది నేను పొందలేకపోవడానికి కారణం ఎవరో అన్వేషించి వాళ్ళ మీద నేను పగ పెంచుకుంటాను. ఇది ఎప్పుడూ రెండుగానే ఉంటుంది తప్ప మూడో మార్గం ఏమి ఉండదు దానికి. అందుకే కామమును నశింపచేసే ప్రయత్నం చేయడం కుదరదసలు. అసలు కామం లేకుండా ఉంటాను అని ఎవరైనా అన్నారనుకోండి, అసంభవమైనటువంటి విషయం, మీరు ఉండలేరు అలాగా. కాబట్టి కామాన్ని ఏం చేయాలంటే ధర్మబద్ధమైన కామంగా తిప్పేసేయాలి. తిప్పేస్తే ఏమవుతుందో తెలుసా అంటే మోక్షానికి మార్గం అయిపోతుంది. మీరు శరీరాన్ని కూర్చోబెడతారేమో, మనసుని ఏం చేస్తారు? అది ఉండదుగా ఖాళీగా.
కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఏ మనస్సు

తెలియాలి. అంటే అది అధర్మం కాదు అన్నది ఏది ఉంటుందో అది మీరు అనుభవిస్తే అది మిమ్మల్ని ఏమీ పాడు చేయదు. అంటే నా భార్య యందు నాకు కామం ధర్మబద్ధం. ఇదే సీతమ్మ తల్లి చెప్తుంది, నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః. నాకు ఒక చక్ర పొంగల్ తినాలనుంది, నాకున్న దాంతో వండుకుని నేను ఈశ్వరుడికి నైవేద్యం పెట్టుకుని నేను తిన్నాననుకోండి ప్రసాదంగా, రేపు ఒక పని చేద్దాం, పాయసం నివేదన చేసి అది తీసుకుని బయలుదేరదాం. శరీరాన్ని పోషించాలి కాబట్టి ప్రొద్దున్నే బయలుదేరే ముందు కాస్త పాయసం పుచ్చుకుని వెడదాం అన్నాననుకోండి, పాయసం మనం తిని వెడదాం అన్నాను అనుకోండి, దోషం. పాయసం ఈశ్వర నివేదన చేసి ఈశ్వరుడి యొక్క ప్రసాదాన్ని పుచ్చుకుని వెడదాం అన్నాను అనుకోండి, ధర్మబద్ధం. మీరు ముడి వేయడం రావాలి మీకు, అంతే. మీకు ముడి వేసుకుంటే మనసు ఏం చేస్తుందంటే తిరగబడుతుంది. దానికి ఉన్న లక్షణం ఏంటంటే అది ధర్మబద్ధం చేస్తే కామాన్ని అది తృప్తి పొందదు. అది ఏం చేస్తుందంటే ఏది అధర్మమో దాన్ని అడుగుతుంది. నువ్వు ఇలా ఉండు అని మీరు అన్నారనుకోండి, నేను ఇలా ఉండను నాకు అది కూడా కావాలంటుంది. అప్పుడు మీరు నోర్మొయ్ అని దాన్ని ఒక్క మొట్టికాయ కొట్టి కూర్చోపెట్టడం అలవాటు చేయాలి. చేస్తే దానికి లక్ష్యం ఏం చెప్తారో తెలుసా అండి పెద్దలు? తృప్తి. దేని వలన తృప్తి? ధర్మబద్ధంగా అనుభవిస్తున్నానన్న దానికి తృప్తి. ఆయనకి ఆయనకి ఎంత ఉందని కాదు, ఆయనకి నాకు ఈశ్వరుడు ఇది ఇచ్చాడమ్మయ్యా అంటే నాకు ఈశ్వరుడు యోగ్యతా సిద్ధాంతాన్ని బట్టి నీ చేసుకున్న దానికి సర్వేశ్వరుడు నాకు ఇది ఇచ్చాడు, నాకు ఇంతకన్నా ఏం కావాలి, ఆయన నాకు ఏది ఇచ్చాడో అది నాకు చాలు, నాకేది కావాలో ఆయనకి తెలుసు కాబట్టి నాకు ఎప్పుడు ఏది కావాలో అది ఆయన నాకు ఇస్తూ ఉంటాడు అని మీరు అనుకోగలిగారనుకోండి, ఇది ధర్మానికి ముడేయడం అంటే. అప్పుడు ఏమవుతుందంటే తృప్తి వస్తుంది. మీకు అది లేదనుకోండి పోలిక వస్తుంది, ఎన్ని ఇవ్వండి ఇంకా ఏదో లేదని ఏడుస్తాడు. పిల్లవాడు ఉన్నాడనుకోండి, వాడు ఏడిస్తే అమ్మ ఏడిస్తే దానికి తృప్తిపడి ఊరుకుంటాడు, ఎందుకంటే అప్పటికి వాడికి ఇంకా తనంత తాను తీసుకోగలిగిన శక్తి లేదు. ఈశ్వరుడు నాకు ఏది ఇచ్చాడో అది నాకు చాలు అని మీరు అన్నారనుకోండి, ధర్మ అధర్మం వైపుకి మీ మనసు వెళ్లకుండా తృప్తితో జీవించడం అన్నది సాధ్యపడుతుంది. ఈ తృప్తి అన్నదాన్ని వదిలేరనుకోండి కామము విజృంభించడానికి హేతు అవుతుంది. నాకు ఏం లేదు అని అలవాటు చేశారనుకోండి మనసుకు ఆలోచించడం, అది మనకిది లేదుగా అందం, ఏం లేదో మనకి అంటూ మీరు మీ స్నేహితుడితో మాట్లాడినట్టు మీ మనసుతో మాట్లాడడం అలవాటు చేశారనుకోండి, నీకేమివ్వలేదు ఈశ్వరుడు. చాలామందికి ఉద్యోగాలు లేవు, నీకు ఉద్యోగం ఇచ్చాడా? చాలామందికి అవయవాలు లేవు, నీకు అవయవాలు ఇచ్చాడా? చాలామందికి అనారోగ్యం, తిందామంటే తినలేరు, నీకు ఈశ్వరుడు తినడానికి శక్తినిచ్చాడా? చాలామంది పాపం ఏమీ మాట్లాడలేరు, నువ్వు 10 మాటలు చెప్పగలిగిన అనుగ్రహం ఇచ్చాడా? చాలామంది కొడుకులుంటే కూతుళ్ళు లేరు, కూతుళ్ళుంటే కొడుకులు లేరు, కొంతమందికి కొడుకులు కూతుళ్ళు కూడా లేరు, నీకు కొడుకుని కూతుర్ని కూడా ఇచ్చాడా? చాలామంది కూతురు పుడితే ఫోటో జాతకం పట్టుకుని వెళ్ళి మా అమ్మాయికి మీ అబ్బాయికి జాతకం పడుతుందేమో చూడండి అని అడుగుతున్నారు, నువ్వు అలా అడగకుండా నీ దగ్గరికి మగపిల్లి వారు వచ్చి నీ కూతుర్ని చేసుకున్నారా? నీ కొడుక్కి నువ్వు ప్రాధేయపడకుండా ఓ ఉద్యోగం ఇచ్చాడా ఈశ్వరుడు? ఇంక నీకేమి ఇవ్వాలైనా, ఇంక నీకేం కావాలంటావు అని మీరు అడిగారనుకోండి అది ఏం చేస్తుందంటే, అవును నాకేం లేదు, నాకేమి ఇవ్వలేదు ఈశ్వరుడిని నేను ఆయన్ని అడగను, తప్పు కదా నేను ఇది పొందదాం అనుకోవడం, ఆయన నాకు ఇవ్వవలసిందేవో, నాకు ఎప్పుడేది అవసరమో అది ఆయన ఇచ్చేస్తున్నాడుగా, కాబట్టి ఇంకా నాకేం కావాలి అన్నారనుకోండి, మీరు చక్రవర్తి. ఉత్తర క్షణం మీరు చక్రవర్తి అండి, ఎంత సంతోషం. నాకు ఏం లేదన్నవాడు చాలా హాయిగా ఉంటాడు, నాకు ఇది లేదని అలవాటు చేశారనుకోండి మీరు ఎన్నిచ్చినా లేదని అంటుంది. అగ్నిహోత్రమును నీతితో ఆర్పలేరు, తీర్చి ఆర్పలేరు, తీర్చగా ఆర్పలేరు కామాన్ని, అది పెద్ద బాధ. అందుకని దానికున్న ఒకే ఒక మార్గం ఏమిటంటే ధర్మంతో ముడేయాలి, అదొక్కటే వేయుడు రావణాసురుడు. ధర్మంతో ముడేస్తాడు రామచంద్రమూర్తి. మీరు అందుకే చూడండి రామాయణం అంతా యుద్ధకాండ ఎలా నడుస్తుందో తెలుసా అండి? ఎప్పుడెప్పుడు యుద్ధం వచ్చినా అందరూ యుద్ధం గురించి ఆలోచిస్తారు, రావణుడు ఒక్కడు దేంతో ముడేస్తాడో తెలుసా అండి? ఎంత తొందరగా ఈ సీతమ్మని మాయ చేసి నాదాన్ని చేసుకుందామని ఆలోచిస్తాడు. కామము ప్రధానము, కామము యొక్క వ్యగ్రత చేత క్రోధము, క్రోధము వలన యుద్ధము. లేకపోతే ఈ బీజం లేకపోతే అసలు అక్కడ యుద్ధం లేదు. అందుకని ఎంతకాలం ఈ బీజం ఉంటుందో అంతకాలమే యుద్ధం ఉంటుంది. కామము సీతమ్మ యందు వదిలిపెట్టేసి పూర్తిగా యుద్ధం మీద దృష్టి పెట్టేశాడనుకోండి మర్చిపోతాడు, కొన్నాళ్ళకి సీతమ్మ విషయం మర్చిపోతాడు అతను.

అతని బుద్ధి యందు ఏదో ఒక మార్పు వచ్చేస్తుంది. కానీ అతనికి ఎప్పుడు ఏం గుర్తుంటుందో తెలుసా అండి? అతనికి ఎప్పుడూ సీతమ్మే. ఎప్పుడూ సీతమ్మ భక్తితో గుర్తుందనుకోండి తప్పులేదు, ఎప్పుడూ సీతమ్మ కామంతో గుర్తుంటుంది, అధర్మమైన కామంతో. ఇది కాల్చేసింది రావణాసురాన్ని. యుద్ధకాండను యుద్ధకాండగా మీరు వినకండి. నేను యుద్ధకాండ మీతో మనవి చేసేటప్పుడు ఎందుకు ఏ పాత్రకి ఎక్కడ రక్షణ కలుగుతోంది, ఎక్కడ ఏ పాత్ర అధర్మాన్ని పట్టుకుని నశించిపోతోంది మీరు ఆలోచిస్తూ ఉండండి. అందుకే ఎవరు ధర్మం పట్టుకున్నారో వాళ్ళు విశేషమైన దుఃఖం పొందుతుంటే ఎవరో ఒకరు వచ్చి వాళ్ళని దుఃఖంలోంచి పైకెత్తుతారు. నేను చాలా గొప్పగా మోసం చేస్తున్నాను, నా కోరిక తీర్చుకోవడానికి ఇప్పుడు నేను పన్నిన వ్యూహాన్ని భేదించడం ఎవరికీ సాధ్యం కాదని అధర్మాన్ని పట్టుకుని వ్యూహరచన చేసిన వాడు చాలా బాగా సాధించేస్తున్నాను అనుకునేటప్పటికీ వైక్లభ్యం వస్తుంది. ఇదే కదండి విఘ్నేశ్వరుడు అంటే. ఎందుకు విఘ్నం సృష్టించడం? సత్పురుషుల్ని కాపాడడానికి సత్పురుషుల్ని చెనకేటటువంటి వారి ప్రయత్నమునందు విఘ్నం, సత్పురుషులైన వారి ప్రయత్నంలో వచ్చిన విఘ్నాన్ని తొలగించడం. అందుకని విఘ్నేశ్వరుడిగా వినాయకుడిగా ప్రకాశిస్తాడు ఆయన. ఒకరికి విఘ్నాన్ని తొలగిస్తాడు, ఒకరికి విఘ్నాన్ని సృష్టిస్తాడు. ఇదే ఈశ్వరానుగ్రహం. దీనికి ఆలంబనమేమి అంటే ధర్మమే, ధర్మమే ఆలంబనమై ఉంటుంది. అందుకే మీకు దీని పేరే సనాతన ధర్మము. ఇక్కడ ఇప్పుడు ఏం మాట్లాడతారంటే ఒక్క ధర్మమే మాట్లాడతారు. ఇది ఒకటే నువ్వు పట్టుకో, ఎట్నుంచి ఎటు రానివ్వండి, ఇదే చెప్తారు. ఇది మీరు విడిచిపెట్టి ఇంకేమైనా చెప్పడం మొదలుపెట్టారనుకోండి పొరపాటు జరిగిపోయినట్టే లెక్క. మీరు ఎట్నుంచెటుకి చెప్పినా ఋషి హృదయం ఎప్పుడు ఏమై ఉంటుందంటే ధర్మాన్ని ప్రబోధించడమే, విన్నవాడు చదివినవాడు ధర్మానురక్తిని పొందడమే. అలా ఒక్కడు ధర్మాన్ని పట్టుకోగలిగితే చాలు, వాడి జీవితం సుఖశాంతులతో ఉంటుంది, వాడి చుట్టూ ఉన్నవాళ్ళు సుఖశాంతులతో ఉంటారు. అందుకే ధర్మ ప్రబోధమే జరుగుతూ ఉంటుంది రామాయణంలో. కాబట్టి ఆ సేతు నిర్మాణం జరిగింది అంటే దుష్కరమైన పని, అసాధ్యమైన పని సాధ్యమైంది అంటే కేవలము రాముని యొక్క ధర్మనిరతి. ఈవలివుడ్డుకి చేరగానే ఆయనకి ఋషుల యొక్క ఆశీర్వచనము లభించింది. అక్కడ రావణుడు మహర్షి ఇద్దరినీ చూపిస్తుంటారు. ఓ సర్గలో ఈయన్ని చూపిస్తారు, ఓ సర్గలో ఆయన్ని చూపిస్తారు. ఇది ఎలా ఉంటుందంటే మీరు శ్రీరామాయణాన్ని చదివేటప్పుడు మీరు బాగా నిశితంగా చదువుకుంటే మీకు ఒక గొప్ప నాటకాన్ని చూస్తున్నట్లు ఉంటుంది. ఇప్పుడు ఆయన అవనికిని ఎటువైపుకి ఎత్తారంటే రావణాసురుని యొక్క అంతఃపురం వైపుకి తీసుకెళ్లారు. ఆయన సమగ్రం సాగరం తీర్ణం దుస్తరం వానరం బలం అభూతపూర్వం రామేణ సాగరే సేతుబంధనం. రాముడు 100 యోజనముల సముద్రాన్ని సేతువు కట్టి దాటాడు వానరులతో అన్న విషయం రావణుడికే ముందు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలన్న కుతూహలం ఉన్నవాడు ఈయన, కాబట్టి తెలుసుకున్నాడు. ఇప్పుడు తన అమాత్యులను పిలిచాడు. శుకసారణులని అమాత్యులు. అమాత్యులు ఎందుకుంటారు? ఓ మంచి మాట చెప్పడానికి ఉంటారు. వాళ్ళని చెప్పనివ్వడు, చెబితే వినడు. చెబితే వినకపోవడం అన్న క్రోధం ఎక్కడి నుంచి వచ్చిందంటే అదిగో బీజం అక్కడ ఉంది, అది ఆయన పాడైపోవడానికి ప్రధాన కారణం. కాబట్టి ఇప్పుడు సమగ్రం సాగరం తీర్ణం ఆ అమాత్యులతో అంటున్నాడు, ఇంత దుష్కరమైనటువంటి సముద్రాన్ని రాముడు దాటాడు. ఒక మహాజలధి అయినటువంటి సముద్రం మీద సేతువు కట్టడము అంటే అనూహ్యము, అసలు ఎవరు ఊహించలేరు, అలా జరుగుతుంది అని అనుకోరు. అటువంటి సేతు నిర్మాణం చేశాడు. చేసి ఇంత వానర బలంతో సముద్రాన్ని దాటి ఈవలి ఒడ్డుకు వచ్చాడు. సాగరే సేతుబంధంతో శ్రద్ధద్యాం కథంచన అవశ్యం చాపి సంఖేయం తన్మయా వానరం బలం. నేను ఇంతమంది వానరులతో కలిసి ఇంత సంఖ్యాబలం కలిగినటువంటి వానరులతో రాముడు సముద్రాన్ని దాటాడు అన్న మాట ఇప్పటికీ నాకు నమ్మశక్యంగా లేదు. అంతే, కొన్ని కొన్ని అలాగే ఉంటాయి, నమ్మశక్యంగా ఉండవు. కానీ నమ్మశక్యం కానివి నమ్మవలసిన విషయాలుగా ఇప్పుడు వస్తాయి, అవతల వారి యొక్క ధర్మమును బట్టి వస్తాయి ఈ మాట అని ఆయన అన్నాడు. మీరిద్దరూ కూడా నాకు ఒక ప్రయోజనాన్ని సాధించాలి. మీరిద్దరూ ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరి దక్షిణ తీరానికి చేరిపోయింది కాబట్టి వానర బలం, మీరు రామచంద్రమూర్తి యొక్క సైన్యంలోకి ప్రవేశించండి. మీరు కూడా ఆ సైన్యంలో కలిసి

కలిసిపోండి వానర రూపాలతో కలిసిపోయి అక్కడ ఎవరున్నారు, ఎవరెవరు ఎంత బలవంతులు, ఎవరి వెనక ఎంతమంది అనుచరులున్నారు, ఎవరెవరి సామర్థ్యం ఎటువంటిది, ఎవరెవరు ఏ విధంగా వ్యూహరచన చేస్తున్నారు, ఈ విషయాలన్నిటినీ బాగా తెలుసుకుని నా దగ్గరికి రావలసింది. ఇప్పుడు ఆ శుకసారణులు ఇద్దరూ వానర రూపాలను ధరించి వానర సైన్యంలో కలిసిపోయారు. ఇన్ని కోట్ల కోట్ల వానరములు అన్నీ ఒక చోటు నుంచి వచ్చినవి కావు, ఒక్కొక్కరు ఒక్కొక్క చోటు నుంచి భూమండలం అంతటి నుంచి ఆ వానరములను తీసుకొచ్చారు. ఋషభుడు ఆయన కొంతమందిని, గంధమాదనుడు ఆయన కొంతమందిని, గవయుడు ఆయన కొంతమందిని, ద్వివిధ మైందులు వాళ్ళు కొంతమంది ఇలా తీసుకొచ్చారు. కాబట్టి గుర్తుపట్టే అవకాశం ఉండదు, కానీ వాళ్లల్లో కలిసిపోయాడు. కలిసిపోతే ఈ రాక్షస మాయని కనిపెట్టగలిగిన వాడెవరు? ఈ రాక్షస మాయలు తెలిసినవాడే కనిపెట్టాలి, లేకపోతే అమాయకులైన వానరులు కనిపెట్టలేరు. ఈ రాక్షస మాయని భేదించి చూడగలిగిన శక్తి ఉన్నవాడు ఒక్క విభీషణుడే. కాబట్టే ముందే ఈశ్వరుడు విభీషణుడు పుట్టేటట్టు చూసి విభీషణుడు దేశకాలాదులను అనుసరించి ఇప్పుడు రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళేటట్టుగా అనుగ్రహించాడు. వెనక ఈశ్వరుడు అన్నవాడు ఒకడున్నాడు, వాడు నిర్వహిస్తున్నాడు కార్యాన్నంతటిని. కాబట్టి ఇప్పుడు ఎవరు పట్టుకోవాలి? వానరులు పట్టుకోలేరు, రాక్షసులు ఆ రూపంలో వస్తే విభీషణుడు ఒక్కడే పట్టుకోవాలి. కాబట్టి విభీషణుడు ఇతి ప్రతి సమాదిష్టౌ రాక్షసౌ శుకసారణౌ హరిరూపధరౌ వీరౌ ప్రవిష్టౌ వానరం బలం. వానర రూపాలతో వానరులో ప్రవేశించినటువంటి రాక్షసులైన శుకసారణుల్ని విభీషణుడు గుర్తించాడు, గుర్తించి పట్టుకున్నాడు, పట్టుకుని గుర్తుపట్టాడు. తౌ దదర్శ మహాతేజా ప్రచ్ఛన్నౌ చ విభీషణ అచచక్షేద రామాయ గృహీత్వా శుకసారణౌ. వానర రూపాలతో వాళ్లలో కలిసినటువంటి రాక్షసుల్ని పట్టుకుని వధించే ప్రయత్నాన్ని పొంది కోపించిన వాడై వీళ్ళిద్దరినీ ప్రభు అయిన రామచంద్రమూర్తి దగ్గర ప్రవేశపెడతానని ఇద్దరినీ తీసుకెళ్లి ఆయన దగ్గర నిల్చోబెట్టాడు. మీరు ఇక్కడే చమత్కారం ఉంటుంది, విభీషణుడు ధర్మాత్ముడే, కానీ ఆయన ప్రభుభక్తి వలన ఆయన ఏమనుకున్నాడంటే వీళ్ళిద్దరూ చేస్తున్నది తప్పు, కాబట్టి వీళ్ళిద్దరూ వధకు అర్హులు, ఇది ఆయన యొక్క బుద్ధి వ్యగ్రత, కాబట్టి ఆయన పట్టుకున్నాడు. ఆయన కూడా పరమధర్మాత్ముడు, అందుకే ఆయన బుద్ధిలో వెంటనే చంపేద్దామన్న ఉద్రేకం కలగలేదు. ఆయన ధర్మం ఎంతవరకు? తీసుకెళ్లి ప్రభువు దగ్గర ప్రవేశపెట్టడం. ప్రభువు ఏ శిక్ష వేస్తే అది వేస్తాడు. నేను నీకు శరణాగతి చేస్తున్నాను, నేను నీ వెంట ఉంటాను, నేను నీకు చెయ్యగలిగిన సాయం చేస్తానన్నవాడు శత్రుపక్షం నుంచి వచ్చినటువంటి వాళ్ళని శత్రుపక్షంగా గుర్తుపట్టడం అంటే మనవాళ్లే అన్న మాట ఇంకా రాకూడదు. ఏ మాట రావాలి మనసులో? వీడు పరాయి వాడన్న భావన రావాలి, వచ్చేంతసేపు అయిందన్నది కాదు, ఆ మాట అంతే. అది ఆ చమత్కారం రావాలంటే మనసులో ఆ బుద్ధి ఎందు అధ్యవసాయం ఉండాలి. లోకంలో ఒక సామెత చెప్తుంటారు, ఒక యజమానికి ఒక కూతురు ఒక కొడుకు, కూతురికి ఇద్దరు మగపిల్లలు, కొడుక్కి ఇద్దరు మగపిల్లలు, కూతురు పిల్లలు కొడుకు పిల్లలు ఇద్దరూ కలిసి ఆడుకుంటున్నారు. ఇద్దరు ఆడుకుంటుంటే వాళ్ళ ఆవుల్ని ఎవరో తీసుకెళ్ళి పక్క చేలోకి వెళ్ళిపోయాయని బందీల దొడ్లో పెడుతున్నారు. ఈ పిల్లలు నలుగురు పరిగెత్తుకొచ్చారు తాతగారి దగ్గరికి. తాతగారండి తాతగారండి, మీ ఆవుల్ని ఎవరో బందీల దొడ్లో పెట్టారన్నాడు కూతురు కొడుకు. కొడుకు కొడుకులు అన్నారు, తాతగారండి తాతగారండి, మన ఆవుల్ని ఎవరో బందీల దొడ్లో పెట్టారండి అన్నాడు. కూతురు బిడ్డలు, తాతగారండి తాతగారండి, మీ ఆవుల్ని అన్నారు. కొడుకు బిడ్డలు, తాతగారండి తాతగారండి, మన ఆవుల్ని అన్నారు. అది మనస్సులో ఉండేటటువంటి భావన. తాతగారి వేపు ఆవులు మీ ఆవులు, అదే నాన్నగారి వేపు ఆవులైతే మన ఆవులు. అలా మనసు నిశ్చితమై రామచంద్రమూర్తి కైంకర్యమునకే సిద్ధంగా ఉందని గుర్తేమిటి? రాక్షసులు వస్తే మన వాళ్ళు వచ్చారని లేదు, మన శత్రువులు వచ్చారని పట్టుకున్నాడు. పట్టుకుని వచ్చి రామచంద్రమూర్తి దగ్గర ప్రవేశపెట్టారు. వెంటనే ఆ శుకసారణులు ప్రాణముల మీద ఆశ విడిచిపెట్టేసుకున్నారు. యుద్ధానికి ముందు ఇలా వచ్చి గూఢచర్యం చేస్తే ఎవరు అంగీకరిస్తారు? కాబట్టి వాళ్ళు రాముడితో ఒక ప్రార్థనగా, ఒక మనవిగా, మా ప్రాణములను రక్షించండి అని ఒక ప్రార్థన చేశారు. అవామిహిగా గతౌ సౌమ్య రావణ ప్రహితా ఉభౌ పరిజ్ఞాతుం బలం కృత్స్నం తవేదం రఘునందన. మేము అవామిహా గతౌ
మేమిక్కడికి దేని కొరకు వచ్చాము అంటే

రావణుని యొక్క పనుపున వచ్చాం, వచ్చి మీ బలాన్నంతటినీ లెక్క కట్టే ప్రయత్నం చేశాం. కాబట్టి ఓ మహానుభావ రామచంద్ర, మమ్మల్ని క్షమించు, మమ్మల్ని ప్రాణములతో విడిచిపెట్టు. ఇప్పుడు వాళ్ళ మనసులో కోరిక ఎంతవరకు అంటే రాముడు విడిచిపెట్టేస్తే చాలు. కానీ రాముడు అన్నాడు, ఇది దృష్టం బలం కృత్స్నం వయం వా సుపరీక్షితాః యథోక్తం వా కృతం కార్యం చందత ప్రతిగమ్యతాం. మీరు ఏ ప్రయత్నం మీద ఇక్కడికి వచ్చారు? మా వానర సైన్యం అంతా ఎంతుంది, ఎంతంత బలవంతులు ఉన్నారు, ఇది చూడ్డానికి కదా వచ్చారు. అది అయిపోయిందా చూడడం? బాగా చూశారా? లేకపోతే ఇంకా చూడవలసినవి ఏమైనా ఉండిపోయాయా? అదకించి అదృష్టం వా భూయ భూయస్తద్ద్రష్టుమర్హత విభీషో విభీషణో నా కార్చనేన భూయ సందర్శయిష్యతి. ఒకవేళ మీరు చూడవలసినది ఏదైనా ఇంకా మిగిలిపోయి ఉంటే, మీరు పూర్తిగా చూసి ఉండకపోతే నాకు చెప్పండి, విభీషణుడినిచ్చి పంపిస్తాను. ఇంకా మీరు ఏవేవి చూడలేదో అవన్నీ మీకు చూపిస్తాడు. ఇప్పుడు వాళ్ళు తెల్లబోయారు. ఇదేమిటి, మమ్మల్ని చంపవలసిన వాడు ప్రాణాలతో ఉడిచిపెట్టడం కాకుండా మీకు విభీషణుడిని సాయం ఇస్తాను, చూపిస్తాడు, వానర సైన్యాన్ని అంతటినీ చూసిరండి అంటాడు. ఏమిటి అని అని నచేదం గ్రహణం ప్రాప్య భేత్తవ్యం జీవితం ప్రతి న్యస్త శస్త్రౌ గృహీతవ్వా నదూతౌ వధమర్హతి. మీ దగ్గర అస్త్రములు లేవు, శస్త్రములు లేవు. అస్త్రశస్త్రములు లేని వాణ్ణి చంపడం ధర్మం కాదు. కాబట్టి ఆ కారణం చేత నేను మిమ్మల్ని చంపను. పైగా మీరు రావణాసురుని చేత వినియోగింపబడ్డారు, వెళ్ళి చూసిరమ్మని. ఇప్పుడు నేను కొన్ని మాటలు చెప్తాను, వెళ్ళి రావణాసురుడికి చెప్పండి. ఇప్పుడు దూతకృత్యంలో ఉన్నవారు కాబట్టి మిమ్మల్ని అసలు చంపకూడదు. అస్త్రశస్త్రములు లేని వాళ్ళు కాబట్టి మిమ్మల్ని నేను అసలు చంపను. ప్రాణముల కోసం నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి ఏడిచిన వాడిని నేను చంపుతానా? చంపను. కానీ మీరు ఏ కార్యం మీద వచ్చారో ఆ కార్యం కూడా పూర్తి చేసుకుని వెళ్ళండి. చూడకపోతే చెప్పండి, మీరు అన్ని చూద్దురు కానీ నేను విభీషణుడిని ఇచ్చి పంపిస్తాను. ఇక్కడి నుంచి బయలుదేరి మీరు లంకాపట్టణానికి వెళ్ళిపోయిన తర్వాత మాత్రం ఒక్క మాట చెప్పండి, వానర సైన్యాన్ని అంతటిని చూశాక దాస్తే దాగేదా సైన్యం? అదేమైనా నల్లప చిన్న నల్లపూస ఎక్కడో పెట్టి దాచడానికి? ఎలాగో రావణాసురుడికి తెలిసేదే, నేను వచ్చింది ప్రకటనంగా, ఏ ప్రయోజనం కోసం వచ్చాను అన్నది అందరికీ తెలుసున్న విషయమే. కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళి నువ్వు రావణాసురుడికి చెప్పు, ప్రవిశ్య నగరీం లంకాం భవద్భ్యాం ధనధానుజ వక్తవ్యో రక్షసాం రాజా యథోక్తం వచనం మమ యద్బలంచ సమాశ్రిత్య సీతాం మే హృతవానసి తద్దర్శ యథా కామం ససైన్య సహబాంధవః. మీరు రావణుడితో ఏం చెప్తారంటే, ఏ శక్తిని ఏ సైన్యాన్ని ఏ బలాన్ని చూసుకుని నిన్ను నువ్వు రక్షించుకోగలననుకుని నువ్వు సీతమ్మను అపహరించావు. ఏ బలాన్ని చూసుకుని అపహరించావో ఆ బలాన్నంతటినీ తీసుకుని వచ్చి ఈ వానర సైన్యాన్నంతటినీ చూడు. వాళ్ళని వీళ్ళని పంపక్కర్లేదు, నువ్వే రావచ్చు. వచ్చి చూడు ఒకసారి ఈ సైన్యాన్నంతటినీ. నిన్ను విడిచిపెట్టడం అన్నది మాత్రం జరగదని చెప్పానని చెప్పు. సీతమ్మని తీసుకెళ్ళాడు, సీతమ్మని రక్షించుకోవడం నా ధర్మం. కాబట్టి అధర్మం ఆయన చేశాడు, ధర్మమునందు నేనున్నాను. కాబట్టి నేను రావణ సంహారము చేసి తీరుతాను, లంకని నశింపచేస్తాను. ఒకవేళ నేను ఈ ధైర్యంతో తీసుకెళ్ళానని దేని పట్ల అనుకుంటున్నాడో ఆ బలంతో వచ్చి చూడమను వానర సైన్యాన్ని. ఆయనే చూడొచ్చు, మీరెందుకు రావడం, మీరెందుకు ఇలా భయపడడం? ఇది ధర్మాన్ని పట్టుకున్న వాడికి ఉండేటటువంటి ధైర్యం. ఈ మాటలు చెప్తే వాళ్ళిద్దరు ఆశ్చర్యపోయారు, శుకసారణులు. ఇప్పుడు వాళ్ళకి ఏం తెలిసిందంటే, బాహ్యంలో రామబలం, బాహ్యంలో వానరబలం కాదు, ఆంతరమైన రామబలం తెలిసింది వాళ్ళకి.

0: 90.4
1: జొన్నలని మొలకెత్తించడం, పల్చబరచడం, నాట్లు వేయడం.

0: పాక్షిక శుష్క మండలాలన్నింటిలోనూ జొన్నలు దృఢమైన క్షామాన్ని తట్టుకోగల పంట. ఆఫ్రికా, ఆసియాలోని రైతులు జొన్నలని తమ పశువులకి ఆహారంగాను, జొన్న మొక్కల దంట్లని దడులు కట్టడానికి వంట చెరుకుగాను వాడతారు. దురదృష్టవశాత్తు ఆఫ్రికాలోని రైతుల పొలాల్లో హెక్టార్కి 3 టన్నుల జొన్నలు దిగుబడి కాగల వీలున్నప్పటికీ తరచుగా 1 టన్ను కన్నా తక్కువగానే దిగుబడి వస్తుంది. భూమి సారం, క్షామం, కలుపు మొక్కలు, కీటకాలు, వేర్వేరు పంట సాంద్రత, నాటు బెజ్జాలు ఖాళీగా ఉండిపోవడం వంటివి కూడా తక్కువ దిగుబడికి ముఖ్య కారణాలే. నిలబడిన మీ పంట సరైన సాంద్రతతో ఉండేట్టు శ్రద్ధ వహించడం మంచి దిగుబడి రావడానికి ముఖ్యం. అందుచేత సమానమైన పంటని, అధిక దిగుబడిని సాధించడానికి వరసకి వరసకి మధ్య నాట్ల బెజ్జాల మధ్య ఎడాన్ని తగ్గించి మొక్కల సంఖ్యని పెంచడం అనేది ముందుగా చేయదగిన ఒక ముఖ్యమైన అంచే. మరోవైపు మొక్కలు బాగా దగ్గరగా ఉంటే పంట సరిగ్గా పెరగడానికి ఆటంకం కావచ్చు. అప్పుడు మొక్కలు సన్నగాను తెగుళ్ళు, స్ట్రీగ వంటి పారణ బుక్కు పురుగుల బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి బలమైన మొక్కలు, అధిక దిగుబడి రావాలంటే తగినంత సాంద్రతతో నాటడం, నాట్ల బెజ్జాల్లో ఎక్కువ విత్తనాలు వేయకపోవడం అవసరం. ఈ వీడియోలో జొన్నలను నాటడానికి సరైన సాంద్రత గురించి తెలుసుకుందాం. పంట మీద ప్రభావం చూపే కారకాలేమిటో, పల్చగా నాటి నాట్లు వేయడం వల్ల సమానమైన పంట, అధిక దిగుబడి ఎలా వస్తాయో నేర్చుకుందాం. జొన్నలని ఒక వరుసలోని నాట్ల బెజ్జాల మధ్య 30 నుండి 40 సెంటీమీటర్ల ఎడం, వరుసల మధ్య దాదాపు 75 సెంటీమీటర్ల ఎడంగా నాటాలి. అంతగా సారం లేని పొలంలో బాగా పండే రకాన్ని నాటుతుంటే నాట్ల బెజ్జాల మధ్య ఎడాన్ని 50 సెంటీమీటర్లకి పెంచవచ్చు. అప్పుడు పంట ఎదుగుదల బాగుంటుంది. భూమి ఎంత సారహీనమైతే పోషకాల కోసం మొక్కల వేళ్లు అంత ఎక్కువ ప్రాంతం మట్టిలోకి చొచ్చుకుపోవాలి. ఇక సారవంతమైనది కానీ ఎరువులు ఎక్కువగా వాడే భూమి కానీ అయితే పంట సాంద్రతని అంతగా పెంచవచ్చు.
1: మూరెడు ఎడంలో నాటుతుంటే నాట్ల బెజ్జాలు మిస్ అయినా పెద్దగా గమనింపుకి రాదు. ఆ ఖాళీలో నాట్ల బెజ్జాల సంఖ్య నింపుతుంది. కాబట్టి మళ్ళీ నాటాలా వద్దా అనేది మీరే నిర్ణయించుకోవచ్చు.
0: ఒకే బెజ్జంలో 2-3 మొక్కలు నాటితే మొక్కలు బాగా పెరుగుతాయి, కంకులు చక్కగా వస్తాయి.
2: ఒక నాట్ల బెజ్జంలో ఎక్కువ మొక్కలు ఉంటే బలం ఉండదు, వాటి కాండాలు సన్నగా ఉంటాయి. అంటే అవి స్త్రీగాని ఎదుర్కోలేవని అర్థం. అదే బెజ్జానికి 1-2 మొక్కలు ఉంటే అవి బలంగా, స్త్రీగాని ఎదుర్కొనేవిగా ఉంటాయి.
0: ఆరోగ్యంగా, శుభ్రంగా, చక్కటి మొలకలొచ్చే విత్తనాలని వాడడంతో మొదలు పెట్టాలి. 10లో 8 గింజలకి మొలకొస్తే ఆ విత్తనాలు మంచివే. వర్షాలు తగినంత పడుతుంటే బెజ్జానికి 8 నుంచి 10 విత్తనాలని నాటవచ్చు. తక్కువ వర్షపాతమే కాక కొన్ని ఇతర విషయాలు కూడా పంట నీరసించడానికి దారితీస్తాయి.
1: నాటిన తర్వాత చిన్న మొక్కలను పిట్టలు తెంచేస్తాయి, దాంతో సాంద్రత తగ్గుతుంది. పిట్టలు నష్టాన్ని కలుగు చేస్తే పొలంలో ఖాళీలు ఏర్పడతాయి. అంటే మొక్కలు కొన్ని చోట్ల దట్టంగా ఉన్నా కొన్ని చోట్ల అసలే లేకుండా ఖాళీలు ఏర్పడతాయి.
0: మట్టి కొట్టుకుపోవడం, నీళ్లు నిలవడం, క్షామం, చిమ్మటలు, పందికొక్కులు, చిట్టెలకలు, కీటకాళ్ళు, తెగుళ్ళు పంటని దెబ్బతీస్తాయి. నాట్లు వేసిన 2-3 వారాల తర్వాత అవి సరిగ్గా మొలకెత్తడం లేదనిపిస్తే ఖాళీగా ఉన్న బెజ్జాల్లో మరోసారి నాటడానికి నిర్ణయించుకోవచ్చు.

0: నాటిన 3 వారాల్లోపు తిరిగి నాట్లు వేసేయాలి. లేకపోతే ముందు నాటిన వాటికంటే ఆలస్యంగా నాటిన మొక్కల ఎదుగుదల తక్కువగా ఉంటుంది. మొక్కల వయసులో తేడా ఎక్కువ ఉంటే ఆలస్యంగా మొలిచిన మొక్కల ఎదుగుదల అస్తవ్యస్తమై పొలంలో పనికి ఆటంకాలు ఏర్పరుస్తుంది.
1: పల్చబరచడం, నాట్లు వేయడం వల్ల సరైన సమానమైన జొన్న పంట రావడానికి, చక్కటి దిగుబడి రావడానికి అనేక విధాల తోడ్పడుతుంది. మళ్లీ నాటడాన్ని గురించి ఆలోచిస్తూ కూర్చోకుండా పల్చబడిన బెజ్జాల్లో ఎక్కువగా ఉన్న మొక్కలను తీసి ఖాళీగా ఉన్న బెజ్జాల్లో నాటాలి.
0: నాటిన 3 వారాల తర్వాత పొలంలో ఒక్కో బెజ్జానికి ఎక్కువ మొక్కలు మొలిచిన చోట్లని గుర్తించాలి. అప్పుడు ఎక్కడ పల్చబరచడం అవసరమో నిర్ణయించుకోవాలి. అప్పుడు ఖాళీ బెజ్జాలు ఇంకా మిగిలిపోతే మీరు ఇంతకుముందు నాటగా మిగిలిపోయిన చిన్న మొక్కలని వాటితో నాటవచ్చు. ఆ మాటకొస్తే చాలా బెజ్జాల్లో బెజ్జానికి 4 కన్నా ఎక్కువ మొక్కలు కనిపిస్తే వాటిని పల్చబరచడమే మంచిది. మట్టిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు పల్చబరచడం మంచిది. ఎలా పల్చబరచాలి? మీరు ఉంచుకోవాలనుకునే 2 మొక్కలని ఒక చేత్తో పట్టుకోవాలి. 2 చేత్తో మిగిలిన మొక్కలని ఈ మొక్కల పక్కకి లాగాలి. మీరు ఉంచుకోవాలనుకునే 2 మొక్కల వేళ్ళు మట్టిలో ఉండేలా జాగ్రత్త పడాలి. మరి నాట్లు ఎలా వేయాలి? ముందు అలా వేరే చోట నాటిన మొక్కలు బతకాలంటే ఆ మొక్కల ఎదిగే చివరకు కొద్దిగా పైన కత్తిరించాలి. దీనివల్ల వేళ్ళూనుకునే ముందు మొక్క తనలో నీళ్లు నింపుకుని మట్టిలోంచి నీళ్లని గ్రహించడానికి తోడ్పాటు లభిస్తుంది. ఖాళీ బెజ్జాలున్న వరుసల వెంట నడుస్తూ ఖాళీ బెజ్జం కనిపించినప్పుడల్లా 2 మొక్కలను పాతాలి. వరుస చివర వెనక్కి తిరిగి పారాని పట్టుకుని నడవాలి. మొక్కలేని చోటల్లా పారాతో చిన్న బెజ్జం చేసి అందులో 2 మొక్కలు పాతి మట్టితో మూసేయాలి. ఈ 2 చిట్కాలు తగినంత మొక్కల సాంద్రతని సాధించడానికి దోహదం చేస్తాయి. దాంతో మీకు అధిక దిగుబడి వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అందుచేత జొన్న పంటలో తగినంత సాంద్రత రావడానికి ముఖ్య కారకాలని మరోసారి గుర్తు చేసుకుందాం. చక్కటి దిగుబడి రావాలంటే మీ జొన్న పంటలో తగినంత సాంద్రతని సృష్టించడం మొట్టమొదటి అవసరం. గింజలు ఎక్కువగా మొలకలెత్తేట్లు ఒక్కో నాట్ల బెజ్జంలో 5 నుంచి 8 గింజలు నాటేలా నిర్ధారించుకోవాలి. నాట్ల బెజ్జాల మధ్య 30 నుండి 40 సెంటీమీటర్లు, వరుసల మధ్య 70 సెంటీమీటర్ల ఎడం ఉండేలా చూసుకోవాలి. నాటిన 3 వారాల్లోపే తిరిగి నాట్లు వేయాలి. నాటిన 3 వారాల తర్వాత నుంచి మీ పొలాన్ని గమనించి తిరిగి నాటడం, ఎక్కడ తగ్గడం, పల్చబరచడం ఏ మేరకు అవసరమో గుర్తించాలి. బెజ్జానికి 2 మొక్కలు మాత్రమే ఉంచి పల్చనైన మొక్కలని ఉంచుకోవాలి. పంటని మెరుగుపరచడానికి, తిరిగి నాటడానికి ఆరోగ్యంగా బలంగా ఉన్న మొక్కలని ఎంచుకొని ఎదుగుతున్న వైపుకి కొద్దిగా పైన కత్తిరించాలి. ఖాళీ బెజ్జాల్లోకి 2 మొక్కల చొప్పున నాటాలి. మాలిలోని వక్రు గ్రామానికి చెందిన ఒక రైతు తిరిగి నాటడం వల్ల లాభాలుంటాయని నమ్ముతున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడో విందాం.
1: అది చాలా మంచి పద్ధతి. మీరు ఇక్కడ చూస్తున్న పొలాన్ని పల్చబరిచి తిరిగి నాట్లు వేశాం, అందుకే ఇంత పెద్ద కంకులు వచ్చాయి.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల.

0: विष्णुपुर भीमवरम।
1: डॉक्टर संजीव होमियो केयर जर्मनी स्विट्जरलैंड एंड हाई क्वालिटी होमियो मेडिसिन तो चिकित्स चेचुन एक होमियो हॉस्पिटल मना डॉक्टर संजीव होमियो केयर डॉक्टर सत्य संजीव चिकम MD होमियो इनफर्टिलिटी पाइल्स फिशर किडनी राल्लू స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2 కాంటాక్ట్ 9494565858

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703331022.

0: FM 90.4.
1: హాయ్ హలో లిజనర్స్, గుడ్ మార్నింగ్. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. నేను మీ ఆర్జే సాహిత్య. మరి లిజనర్స్, ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. మరి ఇవాళ ఆయుష్మాన్ భవలో మనం ఏం తెలుసుకుంటామంటే, పిల్లలు చెప్పిన మాట ఏమాత్రం వినడం లేదని, మొండికేస్తున్నారని, భయం భక్తి లేకుండా ఎదురు తిరుగుతున్నారని తల్లిదండ్రులు చెందే ఆందోళన అంత ఇంత కాదు. మొక్క ఇవ్వంగనిది మానే వంగుతుందా అనే నానుడి ప్రకారం చిన్నప్పటి నుండి పిల్లలను చాలా స్ట్రిక్ట్గా పెంచాలని కొందరు పెద్దలు భావిస్తుంటారు. ఈ అభిప్రాయం మంచిదే, కానీ వారు ఆచరించే పద్ధతుల్లో మాత్రం మంచి కన్నా చెడు జరిగే పరిస్థితులు ఎక్కువగా ఎదురవుతున్నాయి. పిల్లలను చీటికి మాటికి పచ్చిగా తిట్టడం లేదా కఠినంగా కొట్టడం, మాట వినే వరకు దండించడం వంటి చర్యలు పరోక్షంగా పిల్లల్లోని విపరీతమైన మానసిక ధోరణులకు దారితీస్తూ వారి భవిష్యత్తు మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతుంటాయి. అందుకే సైకాలజిస్ట్ అంటున్నారు, పిల్లల సైకాలజీని పెద్దలే గ్రహించి మరీ మెలగాలి అని. మరి ఈ టాపిక్ మీద మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు ఒక షార్ట్ బ్రేక్ అయితే తీసుకుందాం. స్టే ట్యూన్డ్.
2: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు

0: విష్ణు దంత వైద్య కళాశాలయందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
0: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
2: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
0: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
2: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: ఆఫ్టర్ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి లిజనర్స్, మన టాపిక్ అయితే స్టార్ట్ చేసుకుందాం. పిల్లల మనసులు చాలా సున్నితమైనవి. వారు కోరుకున్నది దక్కాలనుకునే ఆలోచన తప్పితే అది దక్కేంత వరకు వారికి మరో ఆలోచన మదిలోకి రానే రాదట. అందువల్ల ఆ అంశం ఒక్కటే బలంగా ఉంటుంది. దాని గురించి వాళ్ళు ఏ విధంగా విశ్లేషించుకునే శక్తి వారికి ఏమాత్రం ఉండదు. దాన్నే పట్టుదల లేదా మొండితనం అని పెద్దలు అనుకుంటూ పిల్లలను దండించైనా సరే వారు కోరుకున్నది దక్కకుండా చేస్తుంటారు. పెద్దలు అసలు వారి కోరిక ఎందుకు తీర్చడం లేదో విశ్లేషించుకునే శక్తి కూడా లేదు కాబట్టి వారి మనసులో అదే కోరిక బలంగా పాతుకుపోతుంది. దాని ప్రభావం క్రమంగా వారిలోని మొండితనాన్ని రకరకాలుగా పరిస్థితులకు అనుకూలంగా పెంచుతుంది. అదే భవిష్యత్తులో విపరీత ధోరణులకు దారితీస్తుందట. పెద్దల మనసుకు ఒక విషయాన్ని గురించి అనేక రకాలుగా విశ్లేషించుకుని ఒక ఆలోచనను కానీ లేదా కోరికను కానీ వారి ఇష్టానికి అన్వయించుకుని మరీ ఇక దాన్ని మనసు నుండి విసర్జించడం జరుగుతుంది. అందువలన పిల్లల మొండితనానికి అసలైన కారణం ఇదని తెలుసుకుని పిల్లల కోరికల్లో మంచి చెడులు వారికి విశ్లేషించి చెప్తుంటే పిల్లల ఆలోచనలో మార్పులు వస్తూ వాళ్ళు కూడా విశ్లేషణ జ్ఞానాన్ని పెంచుకుంటారు. పిల్లల్లో మొండితనాన్ని నిర్మూలించడమే కాకుండా పిల్లలకు చక్కని విజ్ఞానాన్ని కూడా పెంపొందిస్తుంది, తెలివితేటలను కూడా అభివృద్ధి చేస్తుంది. ఇలా ఏ విషయంలోనైనా తల్లిదండ్రులు అవగాహనతో ఈ సునిశిత విషయాన్ని గ్రహించి పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకుంటే వారి మంచి భవిష్యత్తుకు చక్కని బాట వేసిన వారు అవుతారు. ఇలా పిల్లల ప్రతి చర్యను పాజిటివ్ గా స్పందిస్తూ ఆ చర్యను వాళ్లలో విజ్ఞానానికి అన్వయించగలిగితే పెరిగే కొద్దీ పిల్లల్లో మంచి మానసిక వ్యక్తిత్వం ఏర్పడుతుంది. అలాగే పెద్దలకు మనశ్శాంతిగా కూడా ఉంటుంది. అప్పుడే పిల్లలు వాళ్ళ పెద్దవాళ్ల మాట మనస్ఫూర్తిగా వినగలుగుతారు. అందుకే పిల్లల సైకాలజీని పెద్దలే గ్రహించి మెలగాలి అంటారు సైకాలజిస్ట్. ఈ విషయంలో పెద్దలు వారికి పిల్లల దగ్గర చిన్నతనంగానో, వారి మాట నెగ్గడం లేదనో, ఇలాంటివన్నీ ఫీల్ అవటం అజ్ఞానం, అర్థం లేనితనమాట. ఇటీవల కాలంలో మానసిక సమస్యల గురించి చాలా మందిలో అవగాహన పెరుగుతున్న కొద్దీ పిల్లల సమస్యల గురించి పెద్దలు డాక్టర్ను కూడా సంప్రదించడం మొదలుపెట్టారు. సాధారణంగా పిల్లలకు 2 సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుండి వారిలో కాదు, వద్దు ఇవన్నీ తెలియజేసే వ్యక్తిత్వం పెంపొందుతుంది. అంటే వారు వారికి కావలసినది కావాలని, లేకపోతే వద్దని స్పష్టంగా చెప్పగలుగుతారు 2 సంవత్సరాల వయసు నుండి. అటువంటి వయసులోనే తల్లిదండ్రుల పెంపక విధానాన్ని బట్టి మనస్తత్వ ధోరణి మారుతుంటుంది. దీనికి ఉదాహరణ తీసుకుంటే తల్లిదండ్రులు పిల్లల విషయంలో తాము అనుకున్నట్లుగానే ప్రవర్తించడం లేదా ఎక్కువ ఆంక్షలు విధించుతూ ఉండటం, ఒక్కోసారి పిల్లలు ఏది అడిగినా ఇవ్వడం, మరోసారి వారు అడిగింది పూర్తిగా తిరస్కరించి ఇవ్వకపోవడం, ఇలాంటి ఒక క్రమ పద్ధతి లేని పెంపకంలో పిల్లలు ఒక రకమైన సంశయంలో పడిపోతారు. క్రమంగా అది విధేయతలకు భిన్నంగా తిరుగుబాటు ధోరణికి దారితీస్తుంది. మరి ఈ అంశంపై మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు మీకోసం ఏదో ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే అయిపోతుంది లిజనర్స్, విని ఆనందించండి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి

0: చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
1: లిజనర్స్, మరొక సూపర్ హిట్ సాంగ్ అయితే వినేసాం కదా. సో ఈ సాంగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మన టాపిక్ అయితే కంటిన్యూ చేసుకుందాం. ఇప్పుడు పిల్లల్లో కొన్ని మనస్తత్వాలు జన్యుపరంగా కూడా వచ్చే అవకాశం ఉంది. అలాంటి వాటిలో పుట్టుకతోనే పిల్లలు కొందరు కోపదారులుగా ఉంటారు. వీరి లక్షణాలను బట్టి పరీక్షించి చిన్నతనంలోనే వైద్యపరంగా సరిచేయవచ్చు. ఉదాహరణకు తలకు గాయం లేదా ఫిట్స్ రావడం, నెలలు నిండకుండా పుట్టిన బిడ్డలో మెదడు దెబ్బతినడం జరిగితే వారిలో ఈ ప్రవర్తన లోపాలు మామూలు వారికన్నా 5 రెట్లు ఎక్కువగా ఉంటాయట. ఇవి కాక కుటుంబ పరిస్థితులు కూడా చాలా వరకు దోహదం చేస్తాయి. ముఖ్యంగా కుటుంబ వాతావరణం సరిగ్గా లేకపోవడం, తండ్రి సరిగ్గా పట్టించుకోకపోవడం వలన గొడవలు, తల్లి లేదా తండ్రి ఒకరి పెంపకంలోనే పిల్లలు పెరగడం, పిల్లల సంరక్షణలో చేతులు మారడం వంటి పరిస్థితుల్లో పిల్లల్లో విభిన్న ప్రవర్తన పెరుగుతుంది. దీన్ని డీవియంట్ బిహేవియర్ అంటారు. ఈ క్రమంలో వారికి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అస్సలు అర్థమే కాదు. దీని వలన వారిలోని భావాలను వ్యక్తం చేయలేకపోవడం, ఎవరి పట్ల వారికి అభిమానం కలగకపోవడం వంటివి జరుగుతాయి. వారి మానసిక ఆందోళనను పెద్దలు పట్టించుకోకపోవడం, వారికి సరైన సముదాయింపు లేదా బుజ్జగింపు లేకపోవడం పిల్లల్లో విభిన్న ధోరణి, కోపంతో కూడిన భావాలకు దారితీస్తుంది. దాంతో తల్లిదండ్రుల మీద కోపం, ఆగ్రహం, అసహ్యం కూడా పెరిగిపోతాయట. అందువలన తల్లిదండ్రులు పిల్లల పెంపక విధానంలో ఒక క్రమ పద్ధతినంటూ పాటించాలి. వీటినే ఫ్యామిలీ రూల్స్ అంటారట. ప్రతి విషయంలోనూ పిల్లలకు స్పష్టత కలిగేలా ప్రవర్తించాలి. అందుకు ప్రతి విషయం గురించి వారికి దాని ప్రాధాన్యతను వివరించాలి చిన్నప్పటి నుండే. తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లల నుండి ఆశించే ప్రవర్తనలో తగిన అవగాహన అంటూ కలిగి ఉండాలి. పిల్లల దగ్గర తల్లిదండ్రులు కీచులాడుకోవడం, గొడవలతో కోపోద్రేగాలతో సమస్యలను పరిష్కరించుకుంటే పిల్లలు అవే పాటిస్తారు పెద్దయ్యాక. ఇలా చెప్పుకుంటూ పోతే కుటుంబ సమస్యలను అవి సమస్యలు అనే భావం పిల్లలకు కలిగేలా చేయకుండా వారి సమస్యలను తగిన అవగాహనతో సామరస్యంగా పరిష్కరించుకోవాలి. పిల్లల మంచి ప్రవర్తనను మెచ్చుకుంటూ ఆ విషయాల వారికి ఇంకా అవగాహన పెరిగేలా వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉండాలి. తల్లిదండ్రుల్లో క్రమశిక్షణ లోపం, హింసాత్మక ధోరణి, తరచూ పిల్లలను తిట్టడం లేదా కొట్టడం పిల్లల వలన వారికి ఎన్నో కష్ట నష్టాలు వస్తున్నట్లు, వారిని దరిద్రులుగా లేదా నష్టజాతకులుగా కించపరచడం ఇలాంటివన్నీ ఎక్కువగా పిల్లల్లో మానసిక సమస్యలను పెంచుతాయి. కొన్నిసార్లు మన పరిసరాల ప్రభావం కూడా పిల్లల మీద చాలా తీవ్రంగా ఉంటుందట. మరి ఆ వివరాలన్నీ తెలుసుకునే ముందు ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది. లిజనర్స్, విని ఆనందించండి.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి, డిఎం, గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-5873.
2: లిజనర్స్, ఒక శుభేచ్ఛ సాంగ్ అయితే వినేసాం కదా. సో ఈ సాంగ్ అయితే మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మన టాపిక్ అయితే కంటిన్యూ చేసుకుందాం. ఇందాక చెప్పినట్లు కొన్నిసార్లు మనం పరిసరాల ప్రభావం కూడా పిల్లల మీద అతి తీవ్రంగా ఉంటుందట. స్కూల్ వాతావరణం, ఇంటి చుట్టుపక్కల వాతావరణం పిల్లల మీద చాలా పెద్ద ప్రభావం చూపిస్తాయి. చాలామంది తల్లిదండ్రులు, మా పిల్లాడు వాళ్లతో కలిసి చెడిపోయాడు, వీళ్లతో కలిసి చెడిపోయాడు, ఇంతకుముందు అసలు ఉండేవాడే కాదు అంటూ వారి పిల్లలను వెనకేసుకుని వస్తూ ఇతరుల మీద ఫిర్యాదులు చేస్తుంటారు. అది నిజంగా వారి పిల్లల్లోని ప్రవర్తనా లోపమే అవుతుంది. కానీ ఇతరుల మీద నిందలేస్తూ వారి పిల్లలను సమర్థించడం పిల్లల ధోరణిని మరింత పెంచుతుంది. అందువలన తల్లిదండ్రులు మంచి అవగాహనతో వారు క్రమశిక్షణ పాటిస్తూ కుటుంబ పరిస్థితులను, పిల్లల మనస్తత్వాలను కూడా పరిగణలోకి తీసుకుంటూ సరైన చర్యలు తీసుకుంటూ ఉండాలి. పిల్లలకు తెలిసేలా తల్లిదండ్రులు చేసే ప్రతి చిన్న తప్పు కూడా పిల్లల మీద పెద్ద ప్రభావాన్ని చూపుతుందని గ్రహించుకోవాలి. పిల్లల పోషణలో తల్లిదండ్రులు వారి పిల్లల ప్రవర్తనలో తీరును ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ఆ ప్రవర్తనల గురించి అవగాహన పెంచుకోవాలి. కొన్ని సమస్యలు గల పిల్లలకు ఇలాంటి సింటమ్స్ ఉంటాయట. ఎవరితోనైనా సరే జంకు లేకుండా ఎక్కువగా వాదన చేయడం, పెద్దల మాటలను ఎదిరించడం, కావాలనే ఇతరులను ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించడం, ఎవరికీ సహకరించే ధోరణి లేకపోవడం, ఎక్కువ కోపాన్ని ప్రదర్శిస్తూ అందరి మీద అరుస్తూ ఉండడం, తమ తప్పులకు ఇతరులే కారణమని చెప్పడం, వారి ప్రవర్తన తీరు ఒక పద్ధతి ప్రకారం ఉండకపోవడం, ప్రవర్తన తీవ్ర స్థాయికి వెళ్లడం, ఎప్పుడూ ఇతరులను వేళాకోళం చేయడం లేదా దూషించడం, అబద్ధాలు చెప్పడం, కోపం, కక్ష సాధింపు కోసం అందిన వస్తువును పగలగొట్టడం, నష్టపరిచే పనులు చేయడం, తగువులు, గొడవలు, కోట్లాటకు దిగడం, ఇలాంటి సమస్యలు గల పిల్లలను కంట్రోల్ చేయడం ఎలా అసలు? దీనికి సమాధానంగా పిల్లలకు బిహేవియర్ థెరపీ, తర్వాత ఫ్యామిలీ థెరపీ, తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ వంటి మానసిక వైద్య విధానాల వలన ఎంతో ప్రయోజనం ఉంటుందట. కొందరు పిల్లలకు మందులు కూడా అవసరమవుతుంటాయని పేర్కొంటున్నారు డాక్టర్స్. మరి తెలుసుకున్నారు కదా లిజనర్స్, పిల్లల సైకాలజీని పెద్దలు ఎందుకు గ్రహించాలి అన్న విషయాన్ని. సో ఇదండి ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం. తిరిగి ప్రసారమయ్యే ఆయుష్మాన్ భవాలో కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ ఆర్జే సాహిత్య.

శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును.

శ్రోతలకు నమస్కారం. ఈనాటి సూక్తి సుధా కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో కొన్ని సూక్తుల యొక్క అర్థాలను తెలుసుకుందాం.

0: पुहु नास्त्युदमसमोबन्धु कृत्वा यां नावसीदति।
1: తమ బద్ధక స్వభావమే మనుజులకు పరమశత్రువు. నిరంతర కృషిశీలుడు నశించడు. ప్రయత్నమును పోలిన ఆత్మబంధువు వేరేలేదు.

ఎవడు ఉత్సాహ సంపన్నుడో, ఉద్యమశీలుడో, అనాలస్యంగా పనులు చేయను, క్రియాసూక్ష్మజ్ఞుడో, వ్యసనదూరుడో, శూరుడో, కృతజ్ఞుడో, గాఢ స్నేహశీలుడో, అట్టివాణిని అదృష్టలక్ష్మి స్వయంగా వరిస్తుంది.

0: సమయం వీక్ష కర్మ సమాచరే.
1: ప్రయత్నాలు జయప్రదం కావలనేనని చేష్టలు అవస్థానుగతముగా, క్రియలు సమయానుకూలంగా ఉండవలను. కావున ఏ కార్యాన్ని ప్రారంభించుటకైనను ముందుగా కాలమాన పరిస్థితులు జాగ్రత్తగా అంచనా వేయవలను.
2: సబ్కా మాలిక్ ఏక్ హై, సబ్కా మాలిక్ ఏక్ హై.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
3: ఇంటి ఖర్చులకి డబ్బులివ్వండి భర్త గారు.
4: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
3: మరి కరెంటు బిల్లుకు
4: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
3: ఓహో, మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
4: సరే.
5: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
6: శ్రోతలు వింటున్నారు సూక్తి సుధ కార్యక్రమాన్ని. కార్యక్రమంలో ఇప్పుడు మరికొన్ని సూక్తుల యొక్క భావాలను తెలుసుకుందాం.
7: అహింసా సత్యవచన

0: భూషణం.
1: అహింస, సత్యము, అక్రూరత్వము, దమము, కరుణ ఇవి కలిగి ఉండటే తపస్సు అని పండితులు చెప్తారు. కేవలం శరీరమును శుష్కింపచేయటం మాత్రమే తపస్సు కాదు.

0: పాపమును శాంతముతోనూ, దుష్టిని సాధుత్వముతోనూ, లోభిని దానముతోనూ, అనృతమును సత్యముతోనూ జయించవలను.
1: ప్రజాదేశ

రోజు దైవం, త్రాగునీరు, చుట్టూ ఉండే పరివారము, జన్మించిన దేశము, నివసించిన కాలము, చేయు పని, పుట్టిన పుట్టుక, ధ్యానించు విషయము, ఉపదేశము పొందిన మంత్రము, లభించిన సంస్కారము, ఈ పదిన్ని వ్యక్తుల్లోని గుణాలకు కారణాలగుతున్నవి. శ్రోతలు, ఇంతవరకు ఈనాటి సూక్తి సుధా కార్యక్రమాన్ని విన్నారు. తిరిగి రేపటి కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క భావాన్ని తెలుసుకుందాం. నమస్కారాలతో శృతి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్, భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
2: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్ళపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని వీధి బాలలు పాఠం వింటారు.
2: ఈ పిల్లలు నిజంగా ఎంత అదృష్టవంతులో. వీళ్ళ నాళ్ళమ్మా నాన్నలొచ్చి బడి దగ్గర దింపి పోతా ఉంటారు, మళ్ళీ మధ్యాహ్నం వచ్చి అన్నం తినిపించి పోతా ఉంటారు. ఇలా తల్లిదండ్రులు ప్రేమను పొందే అదృష్టం ఎంతమంది పిల్లలకు ఉంటుంది?
3: ఎవరు బాబు నువ్వు?
2: నా పేరు ఈరయ్య, అందరూ ఈరిగాడు అనే పిలుస్తారు. నాకు ఊరు లేరు, దిక్కులేనోణ్ణి. ఈదుల్లో బిచ్చమెత్తుకుంటూ తిరుగుతాను, ఇంటింటికి వెళ్ళి అడుక్కు తింటాను, అన్నం దొరకన్నాడు వస్తు పడుకుంటాను.
3: ఓహో, మరి స్కూల్ దగ్గర ఏం చేస్తున్నావు? ఇక్కడ నీకు భిక్ష ఎవరు వేస్తారు, అన్నం ఎవరు పెడతారు?
2: ఏం లేదు, ఉతికిన బట్టలు వేసుకుని పుస్తకాల సంచులతో బడికొచ్చి చక్కగా చదువుకునే వీళ్ళని చూస్తాంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అందుకే.
3: నీకు కూడా చదువుకోవాలని ఉందా?
2: అవును ఉంది, కానీ నన్ను బడిలో ఎవరెత్తారు, తిండెవరు పెడతారు? నాకు అమ్మ నాన్నలు ఎవరూ లేరు.
3: అది సరే, గాని అసలు నీ కథ ఏమిటో చెప్పు. నీకు అమ్మా నాన్నలు గుర్తులేరా, లేకపోతే వాళ్ళు చనిపోయారా?
2: మాది భద్రాచలం, అక్కడే అమ్మా నాన్నలు ఉండేవాళ్ళు, బడిలో కూడా చేర్పించారు. కానీ ఆ ఏడు తుఫాన్ వచ్చింది, వరదల్లో అమ్మా నాన్న ఇద్దరు చచ్చిపోయారు. కొన్ని రోజులు ఆడే ఉన్నా. ఆ తర్వాత ఒక ఆయన నన్ను ఇక్కడికి తీసుకొచ్చి అదేదో శరణాలయం అంట, ఆడుంచి వెళ్ళిపోయినాడు. ఆడా ఆడా
4: అయ్యింది.
2: రాత్రి అమ్మగారి కాళ్ళు పిసుకుతూ కూసున్నా 12 కొట్టే వరకు.
4: త్వరగా లేచి బాసలు తుంపి.
2: అబ్బా, ఇద్దరు వస్తుంది సార్.
4: నిన్నేరా లేమంటుంటే లే లెగుబే.
2: అబ్బా కొట్టచ్చు తోంతా. అట్లా వార్డెన్ సార్ రోజు కొట్టేవాడు, అన్నం కూడా సరిగా ఎట్టేవాళ్ళు కాదు. అప్పుడప్పుడు పాసిపోయిన అన్నం పప్పు అది చాలా కొంచెం గిన్నెలో వేసేవాళ్ళు. పని మాత్రం రోజంతా సేమని చెప్పేవాళ్ళు. అక్కడ నాలాంటోళ్ళు ఇంకొంతమంది పిల్లలు కూడా ఉండేవాళ్ళు. బట్టలు ఉతికేటోళ్ళం, బజారుకు పోయి సామాన్ తెచ్చేటోళ్ళం, ఇల్లు ఉచ్చేటోళ్ళం ఎంత పని చేసినా అన్నం పెట్టేవాళ్ళు కాదు. అందుకే ఓ రోజు తప్పించుకొని బయటకు వచ్చేసాను. బస్టాండ్లో బిచ్చమెత్తుకుంటూ కొన్ని రోజులు గడిపాను. అడుక్కుంటూ ఈరోజు ఈడకొచ్చాను. ఈ పిల్లల్ని చూస్తాంటే భలే బాగుంది, అందుకే నిలబడ్డాను.
3: నేను ఒక మంచి అనాథాశ్రమంలో చేరుస్తా, వస్తావా?
2: సత్యరాను. ఈ అనాథాశ్రమాలను పెట్టించిన వాళ్ళు మంచోళ్ళైనా ఆ నడిపేటోళ్ళు చేసే అత్యాచారాలకు అంతూ పొంతూ లేదు. అందుకే

0: అడుక్కుంటా బతుకుతా.
1: విన్నారుగా ఈ వీధి బాలుని విచారపూరిత కథ. ఇంకొద్దిగా ముందుకు పోయి ఆ హోటల్ దగ్గర ఉన్న వీధి బాలుర కథనం ఎలా ఉంటుందో చూద్దాం. అబ్బాయ్ ఇలా రా. ఒక రూపాయ? 10 రూపాయలు ఇస్తా ఇలా రా. అలాగే రా.
0: ముందుగా ఇయ్యండి సార్.
1: సరే ఇదిగో తీసుకో. మరి నేను అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పాలి.
0: కూర్చో సార్, అడగండి చెప్తాను.
1: నీ పేరు?
0: ఖాదర్, అబ్దుల్ ఖాదర్ సార్.
1: ఎన్ని సంవత్సరాలు నీకు?
0: 12 సంవత్సరాలు.
1: హాయిగా బళ్ళో చేరి చదువుకోవచ్చు కదా, ఇలా అడుక్కు తినే బదులు.
0: నాకు చదవాలనే ఉంది సార్, కానీ నాకు ఎవరు లేరు. చదువు ఎవరు చెప్తారు?
1: నీకెవరూ లేరా? అంటే తల్లి తండ్రి
0: పోయిండ్రు, నా చిన్నప్పుడే పోయిండ్రు. మా బాస్ నన్ను పెంచిన ఆట పెద్ద చేసినాడు, బిచ్చమెత్తు కూడా నేర్పినాడు. ఈ హోటల్కు వచ్చే వాళ్ళ దగ్గర అడుక్కుంటా.
1: రోజుకి ఎంత సంపాదిస్తావు?
0: ఎంత సార్? 10-15 రూపాయ. అంతా మా బాస్కు ఇస్తా. ఆయన దగ్గర నాలాంటి వాళ్ళు చాలా మంది పిల్లలు ఉన్నారు, అందరూ తెచ్చి ఇస్తే తల ఇంత బక్షీస్ ఇస్తాడు.
1: బక్షీసా అంటే?
0: తెలవరా సార్, మేము బిచ్చం అడుక్కొని 10 రూపాయలు ఆయనకి ఇస్తే 2 రూపాయలు మాకు ఇస్తాడు.
1: అడుక్కు తినేది నువ్వు, డబ్బు తీసుకునేది ఆయన.
0: అదంతే సార్, లేకుంటే బొక్కలేదు కదంతా.
1: మరి మీరంతా పారిపోతే ఏం చేస్తాడు?
0: ఎక్కడ పోయినా వెతికి మళ్ళీ పట్టుకుని వస్తాడు. అన్నం పెట్టకుండా పస్తు ఉంచుతాడు, లాఠీతో కొట్టాడు. అందుకే ఏం చేయాలో తెలియక బాస్ చెప్పినట్టు వింటున్నా.
1: నాతోరా, నీకు చదువు చెప్పిస్తా, అన్నం పెట్టిస్తా.
0: ఆహా, మా బాస్ చూస్తే నాతో కలిపి నిన్ను కొట్టాడు.
1: నీకు ఆ భయం అక్కర్లేదు. ఇదిగో ఈ ఈరయ్య కూడా నీలాంటి వాడే, పదండి నాతో. ఇప్పుడు ఈ 12 ఏళ్ల పిల్ల ఏమంటుందో చూద్దాం. ఏ అమ్మాయి ఇలా రా.
2: దొరా, 1 రూపాయి దొరా, పువ్వు తింటా.
1: నువ్వు ఎందుకు అడుగుతున్నావు?
2: అదేంది బాబు, ఎట్లాడుగుతుండవు? నాకు కూడా ఎట్టేటోడు ఎవడు అడుక్కోకుంటే.
1: నీకు సిగ్గు వేయటం లేదు అడుక్కోవడానికి? అరే అరే, ఎందుకు అలా ఏడుస్తున్నావు?
2: ఇలా అడిగిన వాళ్ళు బాబు, నా అన్నల దగ్గరకు తీసుకొని అడిగినావు.
1: సరే నీ కథ చెప్పగలవా?
2: నేను ఏడ పుట్టినానో ఎవరికన్నారో నాకు ఎరుకనేది. నన్ను ఓ అడుక్కునేదానికి 100 రూపాయలకి ఎవడో అమ్మినాడంట. ఆనాటి నుంచి బిచ్చమెత్తడం నేర్పింది నాకు. ఇలా యాసాలెత్తు, ఇలా ముట్టెత్తుకోవాలో చాలా బాగా తెరిపిదిచ్చింది. ఓ గుడి దగ్గర గుడ్డిదాన్ని అయితే ఓ చర్చి దగ్గర గుంటిదాన్ని అవుతా, స్టేషన్ దగ్గర మూగిదాన్ని అవుతా. ఇలా తలాన్ని బట్టి నా యాసం భాష మారుతుంది.
1: ఓహో, మరి ఇలా సంపాదించిందంతా ఏం చేస్తుంటావు?
2: ఆ ముట్టిదానికే ఇస్తా, ఇవ్వకుంటే నన్ను సంపేస్తుంది, కాకపోతే ఎవరికైనా అమ్మేస్తుంది.
1: అయ్యో అంత దారుణమా?
2: దారుణమా మరీనా, ఎందుకులేండి, మా బతుకుల గురించి అడగొద్దు. ఏది 1 రూపాయి పారేయండి.
1: నిన్ను మంచి పాఠశాలలో చేర్పించి చదువు చెప్పిస్తా, వస్తావా?
2: అంతకంటేనా? మరి నా కడుపు నిండేదెట్టా?
1: నీకు తిండి బట్టా ఇచ్చి చదువు చెప్తారు.
2: మరి బాసలు తోవడం, బూసలు దులపడం, అడుక్కోవడం లాంటివి?
1: అబ్బే అలాంటివి ఏమీ ఉండవు, రా నాతో రా.
2: మరి మరి బాబు, వాళ్ళని ఎత్తుక్కుంటూ వస్తేనా?
1: పోలీసులకు పట్టిస్తా, నీకొచ్చిన భయం ఏమీ లేదు, రా నాతో రా.
0: రా అక్క, నీకు ఇంకో తమ్ముణ్ణి నేనున్నా ఇక్కడ, నాకు కూడా చదువుకోవాలనుంది.
2: పదండి అవుతే
0: చలో చలో జల్దీ చలో.
1: బాబు ఇలా రా. ఏమిటి, నీకు కాళ్ళు లేవా? నీ పేరేమిటి?
3: బాబు అని పిలిచి కూడా నీ పేరేంది అని అడుగుతావేంది సాబ్? 1 రూపాయి పరేయండి.
1: నీ కాళ్ళు ఎలా పోయాయమ్మా?
3: నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా?
1: ఆహా, నిజమే చెప్పు. నీ వెనక ఎవరో ఉండి నిన్ను ఇలా ఆడిస్తున్నారనిపిస్తోంది నీ వాళ్ళకం చూస్తూ ఉంటే. అరే ఎందుకలా ఏడుస్తావు?
3: మీరు నిజం తెలుసుకున్నందుకు. నన్ను నేను మోసం చేసుకుని మందిని మోసం చేస్తున్నా, లేకుంటే నన్ను బతకనియ్యారు.
1: సరే గాని నిజంగా నీది నటన?
3: అవును బాబు.

0: నేను నడవగలను, నా కాళ్ళు లేనట్లు నటించమన్నారు వాళ్ళు. అలా నటించి అడుక్కొచ్చిన పైసలు వాళ్ళకి ఇమ్మంటారు. అలా చేయకుంటే నన్ను చంపేస్తారు బాబు. అడుగు, అయితే వస్తున్నాడు
1: వాడు.
0: ఆడేమో బాసు, మీతో మాట్లాడుతున్నట్టు కనపడితే కానీ సంగతి అంతే. అయ్యా, ఓ రూపాయి దానం చేయండి బాబు, కాళ్ళు లేని కుంటోండి. అయ్యా అయ్యా, ఓ రూపాయి దానం చేయండి బాబు.
1: ఇదిగో ఈ రూపాయి తీసుకో.
0: దండాలు బాబు, దండాలు.
1: చూడు, నీలాంటి బాలలు ఇలా రోడ్డున పడి అడుక్కోకూడదు, చదువుకోవాలి చక్కగా. నాతో రా.
0: సరే బాబు.
1: రా వీరయ్య. బాబు, ఫాదర్, లక్ష్మి, మీరు కూడా నాతో రండి. చూడండి, మీ బోటి వాళ్లకు ఆశ్రయం ఇచ్చి చక్కగా చదువు చెప్పి ప్రయోజకుల్ని చేయాలనే ఉద్దేశంతో ఏర్పడింది ఈ సంస్థ. ఇక్కడికొచ్చి చేరిన ఎంతో మంది వీధి బాలలు చక్కగా చదువుకొని ఇప్పుడు ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. మీరు కూడా అలాగే తయారవ్వాలి. అందరం ఈ భూమి మీద మనుషులుగానే పుట్టాం, కానీ కొందరు పిల్లలు తల్లిదండ్రులు చనిపోయో లేక మరింకేదో కారణం వల్ల వీధుల పాలవుతున్నారు. అందులో ఆ పిల్లల తప్పు కొంచెం కూడా లేదు. వీధి బాలల పరిస్థితిని అలుసుగా తీసుకుని వాళ్లను మరింతగా కష్టపెట్టడం చాలా ఘోరం, నేరం కూడా. వీధి బాలలు కూడా మనలాంటి మనుషులే అన్న విషయాన్ని గ్రహించండి. సమాజంలో వ్యక్తులుగా గుర్తించండి. జాలి చూపి సహాయం చేయండి, అంతేకాని ఈసడించుకోవద్దు. బాలలు వీధి బాలలుగా తయారు కావడాన్ని ప్రోత్సహించకండి. మీ దృష్టికొచ్చిన వీధి బాలబాలికలు ఎవరైనా ఉంటే వారి పునరావాసం కోసం, వారి విద్య కోసం స్వచ్ఛంద సంస్థల్లో వారిని చేర్చండి. మీ ప్రాంతంలోని సాంఘిక సంక్షేమ అధికారులను సంప్రదించి వీధి బాలల్ని పునరావాస కేంద్రాల్లో చేర్పించండి. వారిని విద్యావంతులుగా, సంస్కారవంతులుగా తయారు చేయడానికి దోహదం చేయండి. వారిని సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దండి.
2: మీరింతవరకు ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని వీధి వాలలు పాఠం విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని సాహస బాలుడు పాఠం వింటారు.
3: అక్కా అక్కా, ఇవాళ బడికెడుతుంటే ఏమైందో తెలుసా?
4: నువ్వు చెప్పండి, నాకెట్లా తెలుస్తుందిరా.
3: మరే మరి, మా బడి పక్కన కూరగాయల దుకాణం ఉంది కదా, అక్కడ ఒక ఆవిడేమో కూరగాయలు కొంటుంది, వాళ్ళ బాబేమో తప్పటడుగులు వేసుకుంటూ రోడ్డు మధ్యకు వచ్చేశాడు.
4: మరి ఆవిడ చూసుకోలేదా?
3: మహాతల్లి బాబు సంగతి వదిలేసి బెండకాయలు ఏరుకుంటుంది. అంతలో రెండు ఎద్దులు పరిగెత్తుకుంటూ అటువైపు వస్తున్నాయి. వాటిని చూసి ఆ బాబేమో సంతోషంగా కేరింతలు కొడుతున్నాడు. ఏం చేయాలో తోచలేదు నాకు. అప్పుడు అట్నుంచి కర్ర పుచ్చుకొని ఒక ముసలాయన నడుచుకుంటూ వస్తున్నాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన చేతిలోని కర్రను గుంజుకొని ఆ ఎద్దులకు ఎదురుగా ఉరికాను. నా చేతిలోని కర్రను చూసి ఆ ఎద్దులు వెనక్కి తిరిగి ఒకటే పరుగు.
4: చాలా మంచి పని చేశావు, లేకపోతే ఆ బాబుకి పెద్ద ప్రమాదమే జరుగుండేది.
3: నిజమేనక్క, పెద్ద ప్రమాదమే జరుగుండేది. అప్పుడు అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. బాబు వాళ్ళ అమ్మ కూడా వచ్చింది. ఆ బాబుని గట్టిగా కగులించుకొని నన్ను ఎంతగానో మెచ్చుకుంది. నేనేదో గొప్ప ఘనకార్యం చేసినట్టు అందరూ నన్ను ఎంతగానో మెచ్చుకున్నారు తెలుసా?
4: మీ సాహసానికి, సమయస్ఫూర్తికి వాళ్లే కాదురా, నేను కూడా మెచ్చుకుంటున్నా. నీ మాదిరిగా పిల్లలందరూ సాహసవంతులుగా తయారవ్వాలి. సాహసమే జాతికి వెన్నెముక లాంటిది అన్నట్టు ఔరంగజేబు పేరు నువ్వు వినే ఉంటావు కదా?
3: ఆ, మా సాంఘిక శాస్త్రంలో ఆయన గురించి పాఠం కూడా ఉంది.
4: ఉంది కదా. ఆయన బారి నుంచి జోధ్పూర్ రాజ్యాన్ని కాపాడి శత్రువులకు సింహస్వప్నం అయ్యాడు ఆ రాజ్య మహాసేనాని దుర్గాదాసు. బాల్యంలో అతడు చూపిన ధైర్య సాహసాలే అతన్ని మహాసేనానిగా చేశాయి తెలుసా?
3: ఔరంగజేబు గురించి తెలుసు కాని దుర్గాదాసు గురించి తెలియదక్క.
4: అయితే చెప్తా విను. దుర్గాదాసు తండ్రి ఒక సామాన్య రైతు. చిన్నప్పటి నుంచి తండ్రితో పాటు దుర్గా

దేవదాసు కూడా పొలానికి వెళుతూ ఉండేవాడు. ఒకసారి తండ్రికి పెద్ద జబ్బు చేసింది. దుర్గాదాసే పొలం పనులన్నీ స్వయంగా చూసుకున్నాడు. అప్పుడు అతని వయసు 15 ఏళ్ళు. ఒకరోజు దుర్గాదాసు పనివాళ్లతో పాటు పొలంలో పనిచేస్తున్నాడు. అంతలో వాళ్లకి పులిగాండ్రింపు వినిపించింది. పనివాళ్ళందరూ భయంతో వణికిపోతున్నారు. అంతలో మళ్లీ పులిగాండ్రింపు.

0: నడుచుకుంటూ వస్తున్నా ఏమాత్రం భయపడకుండా అక్కడి కూర్చున్నాడు. అప్పుడు పులి పంజాబిప్పి దుర్గాదాసు మీదికి ఎగిరి దూకబోయింది. అప్పుడు దుర్గాదాసు నేర్పుగా పులి పంజాకి చిక్కకుండా పక్కకి తప్పుకున్నాడు. అతని మీదకు దూకేందుకు పైకి ఎగిరిన పులి ఒక్కసారిగా కింద పడింది. వెంటనే దుర్గాదాసు ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన చేతిలోని కత్తితో దాని మెడ కాస్త నరికేశాడు. ఆ దెబ్బకు పులి గిలగిలలాడుతూ చచ్చిపోయింది. పారిపోయిన పనివాళ్లు అది చూసి ఆనందంగా కేరింతలు కొట్టుకుంటూ దుర్గాదాసును చుట్టేశారు. సంతోషంగా చిందులు తొక్కారు.
1: మరి పులిని చంపాడంటే మాటలా, అతని సాహసానికి ధైర్యానికి వాళ్ళ నాన్న ఎంత సంతోషించాడో.
0: సంతోషించడమేంటి, అంత జబ్బులో ఉండి కూడా ఈ విషయాన్ని వినగానే ఉరుక్కుంటూ వచ్చి దుర్గాదాసుని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆయనకి ఆ సమయంలో ఆనందంతో మాట కూడా రాలేదు. ఇంకోసారి ఏమైందో తెలుసా?
1: ఏమైందో చెప్పక్క.
0: ఒకసారి దుర్గాదాసు వాళ్ల పంట పొలానికి కాపలా కాస్తున్నాడు. అప్పుడు జోధ్పూర్ రాజుగారి ఒంటెలు వాళ్ల పొలంలో పడి పంటలు పాడు చేస్తున్నాయి. అది చూసిన దుర్గాదాసు
2: వాటిని పక్కకు తోలుకుపోండి
0: అని రాజభట్టుల్ని హెచ్చరించాడు.
1: తోలుకెళ్ళారా అక్క?
0: తోలుకెళ్ళకపోగా వాళ్ళు ఇవి రాజుగారి వంటలు, ఎవరి పొలంలో అయినా మేయచ్చు, మేమేం బయటకు తోలం అన్నారు.
1: దుర్గాదాసు ఊరుకున్నాడా?
0: ఎందుకు ఊరుకుంటాడు?
2: రాజుగారి వంటలైతే మాత్రం మా పంట పాడు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటాననుకున్నారా? ఇప్పుడే వాడి సంగతి తెలుస్తా
0: అంటూ గబగబా వెళ్ళి చేతిలోని కత్తితో ఒక వంట తల కాస్త నరికేశాడు.
1: భలే పనిచేశాడు. ఎంత రాజుగారి వంటలైతే మాత్రం పంటలు నాశనం చేస్తుంటే చూస్తూ చూస్తూ ఎవరు మాత్రం ఊరుకుంటారు? ఆ దెబ్బతో రాజభటులకు బుద్ధి వచ్చుండాలి.
0: బుద్ధి వచ్చిందో రాలేదో కానీ వాళ్ళు వెళ్ళి రాజుగారికి ఫిర్యాదు చేశారు. దుర్గాదాసు సాహసానికి ఆయన ఆశ్చర్యపోయాడు. తన వంటనే నరికేసిన అతని సంగతింటో చూద్దామని వెంటనే ఆయన దుర్గాదాసు తండ్రిని రాజుగారు ఆస్థానానికి రమ్మని ఆజ్ఞాపించారు. జరిగిన విషయాన్ని తెలుసుకున్న దుర్గాదాసు తండ్రి భయంతో వణికిపోయాడు.
1: పాపం!
0: అప్పుడు దుర్గాదాసు,
2: నాన్న అనవసరంగా భయపడతావెందుకు, పద నేను కూడా వస్తా, రాజుగారికి నేనే సమాధానం చెప్తా
0: అంటూ తండ్రితో పాటు రాజాస్థానానికి వెళ్ళాడు. వాళ్ళని చూసిన రాజుగారు,
3: ఏమయ్యా నీ కొడుకు మా వంటను ఎందుకు నరికాడు, అతనికి అంత దుడుకుతనమా
0: అన్నాడు దుర్గాదాసు తండ్రితో.
1: ఆ మాటలకి పాపం ఆయన వణికిపోయి ఉంటాడు.
0: అతడు వణికిపోయాడు. కాని దుర్గాదాసు మాత్రం,
2: అయ్యా దేన్నైనా సహిస్తాను గాని అన్యాయాన్ని మాత్రం సహించలేను. మీ వంటలు మా పంటని నాశనం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోమంటారా? ఏడాదంతా పస్తులున్నామంటారా మమ్మల్ని? ముందుగా మీ భటుల్ని హెచ్చరించినా ప్రయోజనం లేకపోయింది, నన్నేం చేయమంటారు? గత్యంతరం లేక తప్పనిసరే మీ ఒంటిని చంపాల్సి వచ్చింది. అయినా ఇందులో దుడుకుతనమేముంది ప్రభు? ఒకవేళ తప్పేమైనా జరిగి ఉంటే అది మీ భటుల వల్లే తప్ప నా వల్ల మాత్రం జరగలేదు.
3: అయితే ఇందులో నీ తప్పేమీ లేదంటావు అవునా?
2: లేదు ప్రభు, ఆవగించంత కూడా లేదు. నా పంటల్ని కాపాడుకోవడం నా ధర్మం, ధర్మ ప్రభువులు. ఈ విషయం తమకు తెలియంది కాదు.
3: ఏది ఏమైనా మా ఒంటినే నరికిన నీ సాహసానికి తగిన శిక్ష విధించాల్సిందే, తప్పదు.
4: చిత్తం, తమకు న్యాయం అనిపిస్తే మీరు విధించే శిక్షను శిరసావహిస్తా, కానీ తమరు అన్యాయంగా నన్ను శిక్షించాలని చూస్తే మాత్రం సహించేది లేదు ప్రభు
0: అన్నాడు.
1: మొత్తానికి దుర్గాదాసు ధైర్యవంతుడే కాదు, గొప్ప సాహసవంతుడు కూడా.
0: అవునరా రవి, వీళ్ళిద్దరి సంభాషణ వింటున్న దుర్గాదాసు తండ్రి రాజుగారు తన కొడుక్కి ఏం శిక్ష విధిస్తారోనని హడలిపోయాడు.
1: మరి అప్పుడు రాజుగారు ఏం చేశారక్క?
0: అప్పుడు రాజు జస్వంత సింహుడు గబగబా సింహాసనం దిగి వచ్చి దుర్గాదాసు భుజం మీద ఆప్యాయంగా చెయ్యేసి అతని తండ్రితో,
3: భలేవాడయ్యా నీ కొడుకు, ఇతని ధైర్య సాహసాలు ఎంతగానో నచ్చాయి నాకు. పిల్లలంటే ఇలా పిడుగుల్లా ఉండాలి. దుర్గాదాసుని ఇక్కడే ఉంచి వెళ్ళు, నా దగ్గరే ఉంటాడు
0: అన్నాడు.
1: అప్పుడు అతని తండ్రి ఎంత పొంగిపోయి ఉంటాడో కదా.
0: పొంగిపోవటమే కాదు, ఆనందంతో మాటరాక రాజుగారికి సాష్టాంగ నమస్కారం చేశాడు. దుర్గాదాసుని గట్టిగా కౌగిలించుకుని ముద్దాడాడు. అతడిని రాజుగారికి అప్పగించి సంతోషంతో వెళ్ళిపోయాడు. రాజుగారి ప్రాపకంలో దుర్గాదాసు కొద్ది సంవత్సరాలలో

0: నే మహాసేనాని అయ్యాడు.
1: ఈనాటి పిల్లలకు కూడా తగిన ప్రోత్సాహం ఇస్తే దుర్గాదాసులాగా గొప్ప ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు కదా.
0: ఎందుకు ప్రదర్శించరు? అందుకనే కదా మన కేంద్ర ప్రభుత్వం వారు చక్కని ధైర్య సాహసాలు ప్రదర్శించిన బాలబాలికలను గుర్తించి వారిని అభినందిస్తూ జాతీయ బహుమతులను కూడా అందజేస్తున్నారు.
1: నిజంగానా అక్క? ఈ విషయం నేను ఎప్పుడూ వినలేదే.
0: ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గొప్ప ధైర్య సాహసాలు ప్రదర్శించిన బాలబాలికల్ని జాతీయ బహుమతులతో సత్కరిస్తారు. ఇప్పుడు నీకు జాతీయ బహుమానం అందుకున్న దేవకాన్ చంద్రకాంత్ బిజారి చూపిన ధైర్య సాహసాన్ని గుర్చి చెప్తా.
1: చెప్పు.
0: దేవకాన్ చంద్రకాంత్ బిజారి కర్ణాటక రాష్ట్రానికి చెందినవాడు. బిజాపూర్ దగ్గరే ఉన్న దర్గా గ్రామమే వాళ్ల ఊరు. ఆ ఊళ్ళోనే ఉన్న ఉన్నత పాఠశాలలో బిజారి 8వ తరగతి చదువుకుంటున్నాడు. అతడు చిన్నప్పటి నుంచి మంచి హుషారుగా ఉండేవాడు. పిరికితనం అంటే ఏంటో ఎరగనివాడు, భయం అంటే ఏంటో తెలియనివాడు. చదువుతో పాటు ఆటల్లో కూడా అందవేసిన చెయ్యే. స్నేహితులతో సరదాగా ఆడుతూ పాడుతూ తిరిగేవాడు. ఇంటి నుంచి ఏం తెచ్చుకున్నా, బయట ఏమైనా కొనుక్కున్నా స్నేహితులతో పంచుకొని తినేవాడు.
1: నీ మాటలు వింటుంటే ఆ అబ్బాయి ఎంత మంచివాడో అనిపిస్తుంది.
0: మంచి లక్షణాలు, మంచి అలవాట్లు ఉన్న పిల్లలు నీ మాదిరిగా ముద్దుగానే ఉంటారులే. ఆ సంవత్సరం బిజారి వాళ్ల ఊళ్ళో విపరీతమైన వర్షాలు పడ్డాయి. ఆ వర్షాలకి ఎన్నో ఇళ్ళు దెబ్బతిన్నాయి. పాత ఇళ్ళన్నీ కూలిపోయాయి. మరికొన్ని ఇళ్ళు ఇప్పుడో అప్పుడో అన్నట్లున్నాయి. ఒకరోజు దేవకాంత్ తన స్నేహితులతో కలిసి కబుర్లు చెప్పుకుంటూ బడి నుంచి ఇంటికి వెళ్తున్నాడు. ఆ రోజు ఫిబ్రవరి 24, 1989 దారిలో శనగలమ్మే అవ్వ కనిపించింది. మిత్రులందరూ వాటి వంక ఆశగా చూస్తున్నారు.
1: తిండంటే ఎవరికైనా ఆశే కదా,
0: పిల్లల తత్వమే అంతా. అప్పుడు దేవకాంత్ వాళ్ళ అమ్మ ఇచ్చిన రూపాయితో శనగలు కొన్నాడు. స్నేహితులందరూ అతని చుట్టూ మూగారు.
1: బెల్లం చుట్టూ చీమలు మూగినట్ట.
0: అంతే కదా మరి. అప్పుడు దేవకాంత్ అదిగో ఆ ఇంటి వసారాలో కాసేపు కూర్చొని శనగలు తింటూ ముచ్చట్లు చెప్పుకుందాం అంటూ మిత్రులతో కలిసి ఆ ఇంటి వసారాలో కాసేపు కూర్చున్నాడు. కొన్న శనగల్ని తలా కొంచెం పెట్టాడు. ఆనందంతో వాళ్ళు శనగల్ని పటపటాలాడించసాగారు. అంతలో ఆ ఇంటి లోపల నుంచి ఒక చిన్న పాప బయటికి వచ్చింది.
1: ఆ పాపకు కూడా దేవకాంత్ శనగలు పెట్టాడా?
0: పెడదాం అనుకుంటుండగానే ఆ పాప వాళ్ళని చూసి సిగ్గుతో లోపలికి తుర్రుమంది. స్నేహితులందరూ పకపకా నవ్వారు. కొద్దిసేపట్లో శనగలన్నీ ఖాళీ చేసి ఇంకా ఇంటికి పోదాం అని అనుకుంటూ లేచారు. ధన్నమంటూ పెద్ద శబ్దం వినిపించింది వాళ్ళకి. ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. దేవకాంత్ ఎక్కడి నుంచి అబ్బాయి శబ్దం అనుకుంటూ లోపలికి తొంగి చూశాడు. ఇంటి పైకప్పు కొంత భాగం కూలిపోయింది. లోపలున్న పాప భయంతో గట్టిగా అరవసాగింది. అతని మిత్రులకి ఏం చేయాలో తోచక నిలబడిపోయారు. చుట్టుపక్కల వారందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. లోపలికి వెళ్లేందుకు భయపడుతున్నారు.
1: భయపడ్డాం ఎందుకో?
0: ఎందుకా? లోపలికి వెళ్ళగానే మిగిలిన కప్పు కాస్త కూలి నెత్తినెక్కడ పడుతుందో అని.
1: బాగానే ఉంది, లోపల ఆ పిల్ల భయంతో అల్లాడిపోతుంటే.
0: అందుకని చుట్టుపక్కల వాళ్ళు వాలిస్తున్నా వినకుండా దేవకాంత్ ధైర్యంగా ఒక్కడి లోపలికి వెళ్ళాడు.
1: పిల్లలంటే అలా ఉండాలి.
0: నిజమేరా రవి, పిల్లలందరూ దేవకాంత్ లాగానే ఉండాలి. లోపలికి వెళ్లిన దేవకాంత్కి ఓ మూల కూర్చుని ఏడుస్తున్న పాప కనిపించింది. దేవకాంత్ మెల్లగా అడ్డు తొలగించుకుంటూ ముందుకు వెళ్ళాడు. భయంతో వణికిపోతున్న పాపను ఎత్తుకొని గబగబా బయటికి వచ్చాడు.
1: పాపం ఆ పిల్లకి పోయిన ప్రాణం తిరిగి వచ్చి ఉంటుంది
0: కాదా మరి. దేవకాంత్ ఆ పాపం తీసుకుని బయటికి వచ్చాడో లేదో. ఆ ఇంటి కప్పు మొత్తం కూలిపోయింది.
1: ఆ పాప నిజంగా చాలా అదృష్టవంతురాలు. దేవకాంత్ అప్పుడు అక్కడ లేకపోతే ఆ పాపగతి ఏమయ్యేదో.
0: ఏమయ్యేదేంటి? అన్యాయంగా ప్రాణాలు పోగొట్టుకునేది. అంతలో పని మీద బయటకు వెళ్లిన ఆ పాప తల్లిదండ్రులు ఉరుక్కుంటూ వచ్చారు అక్కడికి. వెంటనే ఆ పాప వాళ్ళ అమ్మని బల్లిలా కరుచుకొని బావురుమంది. అప్పుడు వాళ్ళమ్మ నా చిట్టి తల్లికి ఎంత గండం గడిచిందో అంటూ ముద్దులాడింది. ఇదంతా చూస్తున్న దేవకాంత్ కన్నులు ఆనందంతో మెరిసిపోయాయి. మనసు సంతోషంతో పరవళ్ళు తొక్కింది. ఈ సంగతి తెలిసి దేవకాంత్ చదువుతున్న పాఠశాల ఉపాధ్యాయులందరూ వచ్చారు. దేవకాన్ ధైర్య

0: అవకాశాల్ని ఎంతగానో మెచ్చుకున్నారు. అప్పుడు వాళ్ల ప్రధాన ఉపాధ్యాయుడు, వాళ్ల గ్రామ పంచాయతీ అధ్యక్షుడు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం వారు కూడా అతని సాహసాన్ని గుర్తించి అభినందించారు. అభినందనలతో పాటు సాహస బాలురకిచ్చే జాతీయ బహుమతి కూడా ఇచ్చారు. ఆనాటి నుండి మన దేవకాంత్ మనలాంటి బాలబాలికలందరికీ ఆదర్శప్రాయుడయ్యాడు.
1: నిజమే అక్క, అతన్ని చూసి నాలాంటి వాళ్ళు నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి.
0: నిజమేరా రవి, ఈనాడు మన దేశానికి దేవకాంత్ లాంటి వాళ్ళ అవసరం ఎంతైనా ఉంది. ప్రతి బాలుడు దేవకాంత్ లాగా ధైర్య సాహసాలు ప్రదర్శించాలి. భావి భారత పౌరులైన ఇలాంటి పిల్లలే మన దేశానికి వెన్నెముక లాంటి వారు. తెలిసిందా?
1: తెలిసింది అక్కయ్య.
2: మీరింతవరకు ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని వీధి బాలలు అనే పాఠం మరియు సాహస బాలుడు అనే పాఠాలు విన్నారు. ఈనాటి పాఠశాల విద్య కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.

0: వినాయకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
3: ఒక మాట చెప్పనా, ఇప్పుడే వేసవి మొదలయ్యింది, పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది, ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారైతే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జీఓవీ డాట్

0: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబు, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
1: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ ఈ రోజు మొదటి కార్యక్రమానికి స్వాగతం అండి. నేనండి మీ ప్రసాద్.
2: నేను మీ విజయ. లిజనర్స్, మరీరోజు ఆగస్ట్ 20వ తేదీ ప్రపంచ చరిత్ర పుటల్లో నమోదైన అత్యంత కీలకమైన ఘట్టాలను జాతీయ మరియు అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన ముచ్చట్లని ఈ రోజు మన కార్యక్రమంలో వివరంగా తెలుసుకుందాం. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా ఆగస్టు 20న దేశవ్యాప్తంగా సద్భావన దివస్ గా జరుపుకుంటూ ఉంటారు. ఇక దేశ ప్రజల మధ్య సాంప్రదాయ, మత, ప్రాంతీయ భేదాలు లేకుండా సామరస్యాన్ని, ఐక్యతను పెంపొందించడం ఈ రోజు యొక్క ప్రత్యేకత.
1: ఇక పర్యావరణ మరియు ఆరోగ్య కోణంలో చూస్తే ప్రతి ఏటా ఆగస్టు 20వ తేదీన ప్రపంచ దోమల దినోత్సవంగా నిర్వహిస్తూ ఉంటారు. 1897 ఆగస్టు 20న ప్రముఖ శాస్త్రవేత్త సర్ రోనాల్డ్ రాస్ ఆడ ఇసినోఫీలియస్ దోమల ద్వారానే మలేరియా వ్యాధి మానవులకు వ్యాపిస్తుందని సికింద్రాబాద్ లో కనుగొన్న చారిత్రక ఆవిష్కరణకు గుర్తుగా ఈ దినోత్సవాన్ని పాటిస్తూ ఉంటారు.
2: ఇక తెలుగు సాహిత్య లోకంలో తనదైన కథాశైలితో పాఠకుల ఆదరాభిమానాలను పొందిన ప్రముఖ కథా రచయిత పూసపాటి కృష్ణరాజు గారు 1928 ఆగస్టు 20న జన్మించారు. ఆయన సమాజంలో మానవతా సంబంధాలు, గ్రామీణ జీవిత స్వభావాన్ని ప్రతిబింబించే అనేక అద్భుతమైన కథలను రచించి తెలుగు కథారంగానికి విశేష సేవలు అందించారు. నిరాడంబరమైన వచన శైలితో, భావగర్భితమైన పాత్రల చిత్రణతో తెలుగు సాహితీ లోకంలో తనదైన చెరగని ముద్ర వేసిన రచయిత ఆయన.
1: ఇక తెలుగు చలనచిత్ర పరిశ్రమలో, నాటక రంగంలో తనదైన విలక్షణమైన హాస్యంతో

0: పట్టణతో నిర్మాణ పటిమతో అలరించిన ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత బి పద్మనాభం గారు 1931 ఆగస్టు 20న జన్మించారు. ఆయన రేఖా అండ్ మురళి నాటక సంస్థ ద్వారా రేఖా కంబైన్స్ పతాకంపై దేవత, పొట్టి ప్లీడర్ వంటి అనేక అద్భుతమైన చిత్రాలను నిర్మించి ప్రేక్షకాదరణ పొంది 5 పదుల కాలం పాటు రంజింపచేశారు. నాటి తెలుగు వెండితెరపై హాస్య నటుడిగా, కథానాయకుడిగా, దర్శకుడుగా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించి తెలుగు సినీ రంగానికి మహోన్నత శోభని తెచ్చిన కళాకారుడు ఆయన.
1: ఇక అలానే తెలుగు నవలా సాహిత్యంలో, కథారంగంలో తనదైన సృజనాత్మక రచనలతో విశేష గుర్తింపు పొందిన ప్రముఖ రచయిత్రి ఆచార్య శ్రీ ఆనందరామం గారు 1935 ఆగస్టు 20న జన్మించారు. ఆమె విశ్వవిద్యాలయ ఆచార్యురాలిగా సేవలందిస్తూనే అనేక ప్రాచుర్యం పొందిన నవలలు, వ్యాసాలు మరియు పరిశోధనా గ్రంథాలను రచించి పాఠకుల మనస్సులను గెలుచుకున్నారు. సాంప్రదాయ కుటుంబ విలువలు, సామాజిక చైతన్యాన్ని మేళవిస్తూ మహిళా సమస్యలపై 15 రచనలు చేసిన మహోన్నత సాహితీమూర్తి ఆమె.
0: ఇక భారతీయ ప్రాచీన వాస్తుశాస్త్ర పరిశోధనలు, వాస్తు విజ్ఞాన వ్యాప్తిలో విశేష ప్రసిద్ధి చెందిన ప్రముఖ వాస్తు నిపుణుడు గౌరు తిరుపతి రెడ్డి గారు 1935 ఆగస్టు 20న జన్మించారు. ఆయన ప్రాచీన వాస్తు గ్రంథాలను లోతుగా అధ్యయనం చేసి సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో అనేక వాస్తు పుస్తకాలని, వ్యాసాలను అందించి విస్తృతమైన అవగాహన కల్పించారు. శాస్త్రీయ దృక్పథంతో వాస్తు సూత్రాలను విశ్లేషిస్తూ ఎందరో గృహ నిర్మాతలకు సరైన దిశానిర్దేశం చేసిన ప్రముఖ వాస్తు పరిశోధకుడు ఆయన.
1: ఇకలనే భారతీయ సమాచార సాంకేతిక విప్లవ చరిత్రలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశ కీర్తిని సమున్నతంగా నిలిపిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఎన్ఆర్ నారాయణమూర్తి గారు 1946 ఆగస్టు 20న జన్మించారు. ఆయన 1981లో ఎంతో నిరాడంబరంగా ఇన్ఫోసిస్ సంస్థను స్థాపించి దానిని అంతర్జాతీయ స్థాయి సాఫ్ట్వేర్ దిగ్గజంగా తీర్చిదిద్దారు. భారతీయ ఐటీ రంగానికి పితామహుడిగా, కార్పొరేట్ నైతిక విలువలకు నిలువెత్తు రూపంగా నిలుస్తూ పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందుకున్న దిగ్గజ పారిశ్రామికవేత్త ఆయన.
0: ఇక తెలుగు చలనచిత్ర సంగీత ప్రపంచంలో తనదైన మధురమైన గాత్రంతో, స్పష్టమైన ఉచ్చారణతో అలరించిన సుప్రసిద్ధ నేపథ్య గాయకుడు వి రామకృష్ణ గారు 1947 ఆగస్టు 20న జన్మించారు. ఆయన ఘంటసాల గారి తదనంతర కాలంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి అగ్ర కథానాయకులకు వందలాది అమర గీతాలను పాడి తెలుగు శ్రోతల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. తాటకటక తారక భజగోవిందం వంటి భక్తి పాటల నుండి ప్రేమ గీతాల వరకు తన గాత్రంతో తెలుగు సినీ సంగీత రంగానికి మహోన్నతమైన సేవలు అందించిన గాయకుడు ఆయన.
1: ఇక అలానే భారతీయ క్రీడారంగంలో ముఖ్యంగా వాలీబాల్ ఆటలు జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో దేశ కీర్తిని చాటిన మాజీ భారత వాలీబాల్ జట్టు కెప్టెన్ తిలకం గోపాల్ గారు 1947 ఆగస్టు 20న జన్మించారు. ఆయన భారత వాలీబాల్ జట్టుకు సారథ్యం వహిస్తూ ఆసియా క్రీడల్లో భారతదేశానికి పతకాలు సాధించి పెట్టడంలో కీలక పాత్ర పోషించారు. తనదైన అద్భుతమైన స్మాషింగ్ శైలితో, నాయకత్వ పటిమతో భారతీయ వాలీబాల్ రంగానికి మహోన్నత సేవలు అందించి అర్జున అవార్డును అందుకున్న ప్రముఖ క్రీడాకారుడు ఆయన.
0: చరిత్రలో నిలిచిపోయిన సంఘటనలు, ఎంతో మంది మహామహుల జననాలు తెలుసుకున్నాం కదండి. మరి ఈ రోజు టాపిక్ లోకి వెళ్లబోయే ముందు మన శ్రోతలందరి కోసం ఒక మంచి పాట వినిద్దామమ్మా.
1: తప్పకుండానయ్యా. లిజనర్స్, మరింకెందుకు ఆలస్యం, మీకోసం చక్కని పాటను ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి, డిఎం, గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్

0: టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.
2: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.
1: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. ఈవేళ పొద్దున్నే ఒక హోటల్కి వెళ్ళానమ్మా. హోటల్కి వెళ్ళినప్పుడు మనందరికీ తెలిసిన సుబ్బారావు గారు కూడా అక్కడికి వచ్చి కూర్చున్నారు. ఆయన కూర్చున్న తర్వాత ఏంటో ఒక పెద్ద నిట్టూర్పు విడిచారు. అప్పుడు నేను అడిగాను, ఏంటండి సుబ్బారావు గారు అంత పెద్ద నిట్టూర్పు అని. అడిగితే ఆయన ఏం చెప్పారు తెలుసా? ఏం చెప్పమంటారండి ప్రసాద్ గారు, పక్క వీధిలో ఉండే రమేష్ని చూడండి, హాయిగా కొత్త గారు కొన్నాడు, పెళ్లంతో కలిసి వారానికి ఒకసారి 5-స్టార్ హోటల్లో తింటున్నాడు, ఫోటోలు తీసి ఆ ఫేస్బుక్ లో పెడుతున్నాడు. వాడు బతికే బతుకు, నా బతికేమో రోజు ఉదయాన్నే ఆఫీస్కి పరిగెత్తడం, ఈఎంఐలు కట్టుకోవడానికే సరిపోతుంది, నా జీవితం ఇంతేనా అని ఒక పెద్ద గోడు వెళ్ళబోసుకున్నాడు. ఆయన మాటలు విన్నాక నాకు ఒక ఆలోచన వచ్చిందమ్మా. చూసేవాళ్ళకి అవతలి వాళ్ల జీవితం స్వర్గంలా, తమ జీవితం ఏమో నరకంలా అనిపిస్తుంది. అసలు ఈ మనస్తత్వం ఏంటి? సమాజంలో ప్రతి ఒక్కరి పరిస్థితి ఈ రోజుల్లో ఇలానే ఉందంటావా?
2: అవునన్నయ్య, మరి ప్రతి ఇంట నడిచే కథను పట్టుకున్నాం. మరి సుబ్బారావు గారే కాదు, ఈ రోజుల్లో 99 మంది కథ ఇది. మన సామెత ఒకటి ఉంది కదా, దూరపు కొండలు నునుపు అని, దగ్గరి కొండలు రాళ్లు రెప్పలు అని. మరి అవతల వాడి తలలో జుట్టు నల్లగా మెరిసిపోతున్నట్లు కనిపిస్తుంది, దగ్గరికెళ్లి చూస్తే గాని తెలియదు అది విగ్గు అని. అలానే అవతలి వాళ్ల జీవితంలో ఉన్న వెలుగు మాత్రమే మనకు కనిపిస్తుంది. మరి దాని వెనుక ఉన్న నీడ, చీకటి, అప్పుల తిప్పలు, ఇంట్లో గొడవలు మనకు కనబడవు. మరి పక్కింటి పుల్లకూర రుచి అని ఊరికే అనలేదు కదా మన పెద్దవాళ్లు. మరి మన దగ్గరున్న అమృతాన్ని పక్కన పెట్టి అవతల వాడి తట్టలో ఉన్న అటుకులు చూసి మురిసిపోవడం, కుమిలిపోవడం మన మనుషులకి అలవాటైపోయిందనుకో.
1: కరెక్ట్ అమ్మా. అసలు ఈ పోల్చుకునే అలవాటు ఆధునిక యుగంలో ఆజ్యం పోసింది ఎవరు అంటే మన సోషల్ మీడియా. ఈ రోజుల్లో ప్రతి ఒక్కడూ ఫేస్బుక్, ఇన్స్టాగ్రాముల్లో వాళ్ళ జీవితంలో బెస్ట్ మూమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే పోస్ట్ చేస్తూ ఉంటారు. ఎవరైనా సరే తమ ఇంట్లో భార్య భర్తలు కొట్టుకున్నప్పుడు ఫోటో తీసి ఇన్స్టాగ్రామ్ లో పెడతారా చెప్పు? లేదు కదా. అప్పుల వాడి ఇంటి ముందు నిలబడి తిడుతుంటే సెల్ఫీ తీసి ఫేస్బుక్ లో పెడతారా? అది పెట్టరు కదా. అందరూ నవ్వుతూ కొత్త బట్టలు వేసుకుని మంచి రెస్టారెంట్ లో తింటూ తీయించుకున్న ఫోటోలనే పెడతారు. కానీ మన వాళ్ళు ఆ ఫోటోలు చూసి అయ్యో వీళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు, నా బతికేమో ఈ వంటగదికే పరిమితం అయిపోయింది, ఈ ఆఫీస్ ఫైళ్ళకే సరిపోతుంది అని వాళ్ళ సాధారణ జీవితాన్ని అవతల వాడి ఎడిట్ చేసిన జీవితంతో పోల్చుకుని బాధపడుతూ ఉంటారు.
2: అవునన్నయ్య, మరి దాన్ని రియల్ లైఫ్ వర్సెస్ రియల్ లైఫ్ అంటారు. ఒక చిన్న చలోక్తి గుర్తుకొస్తోంది కదా, మరొక ఆయన ఇన్స్టాగ్రామ్ లో ఒక జంట చాలా ముద్దుగా ఒకరినొకరు తినిపించుకుంటూ ఉన్న ఫోటో చూసి, అబ్బా వీరిద్దరు ఎంత ఆదర్శ దంపతులు, నా భార్య ఏమో నన్ను ఎప్పుడు విసుక్కుంటూ ఉంటుంది అని బాధపడ్డట. తీరా విచారిస్తే తెలిసింది ఏంటంటే, ఆ ఫోటో తీయడానికి సరిగ్గా 2 నిమిషాల ముందు ఆ భార్య భర్తలు ల్యాప్టాప్ ఎవరు వాడాలనే విషయంపై రిమోట్ తో కొట్టుకున్నారట. మరి ఫోటో రాలేదని మళ్లీ నవ్వుతూ ఫోజిచ్చారట. బయట కనిపించే సీన్ వేరు, లోపల నడిచే సీన్ వేరు. ఈ సోషల్ మీడియా మాయాజలాన్ని చూసి మన నిజమైన సంతోషాన్ని ఆవిరి చేసుకుంటున్నాం.
1: అసలు ఈ పోలిక అనేది చిన్నప్పటి నుంచే మన రక్తంలో ఎక్కించేస్తూ ఉంటారు. స్కూల్లో ఉన్నప్పుడు అమ్మా నాన్నలు ఏమనేవాళ్ళు చెప్పు, చూడరా పక్కింటి శర్మగారు కొడుకు 95 మార్కులు వచ్చాయి, నీకేమో 80% వచ్చాయి అని పోల్చడం మొదలెడతారు. సరే ఉద్యోగం వచ్చాక చూస్తే మన బంధువుల అబ్బాయికి ఆపిల్ కంపెనీలో ఉద్యోగం, 1 కోటి రూపాయల ప్యాకేజ్, నీకేమో ఈ చిన్న కంపెనీనా అంటారు. పెళ్లి అయ్యాక చూస్తే

0: మన ఫ్రెండ్కి ఎంత అందమైన భార్య వచ్చింది, వాడు ఎంత పెద్ద ఇల్లు కట్టాడు అని పోలుస్తారు. అంటే పుట్టినప్పటి నుంచి పోయే వరకు ప్రతి ఘట్టంలోనూ మనం ఎలా ఉన్నామని చూసుకోవడం మానేసి, అవతలి వాడు మనకంటే ముందున్నాడా లేదంటే వెనకున్నాడా అని చూసుకోవడానికే మన జీవితం సరిపోతుంది.
1: అవునన్నయ్య, మరి పోలిక అనేది మనిషి శాంతిని హరించే అతిపెద్ద శత్రువు. ఈ పోలిక వల్ల మనలో ప్రధానంగా మూడు దుర్గుణాలనేవి పెరుగుతాయి. మొదటిది అసూయ, రెండోది ఆత్మన్యూనత భావం, మూడోది అసంతృప్తి. అవతలి వాడు బాగున్నాడు అనుకోవడంలో తప్పులేదు, కాని వాడికంటే నేను తక్కువైపోయాను అని కుమిలిపోవడమే అసలైన వినాశనం. ఒక చిన్న గీత పక్కన దానికంటే పెద్ద గీత గీస్తే మొదటి గీత చిన్నదైపోతుంది, కాని దాని పరిమాణం మారదు కదా. మన జీవితం ఎలా ఉందో అలానే ఉంటుంది, కాని పక్కన ఉన్నవాడిని చూసి మన జీవితం చిన్నదైపోయిందని మనమే ముద్ర వేసేసుకుంటున్నాం.
0: అవునమ్మా, నువ్వు చెప్పిన ఈ మాటలతోటి నాకు ఒక కథ గుర్తొస్తుంది. ఒక కాకి ఉండేదట. అది రోజు చెట్టు మీద కూర్చుని తన నల్లటి రంగును చూసుకుని, అయ్యో నేను ఎంత నల్లగా ఉన్నాను, నా బతుకు వేస్ట్ అని బాధపడేదట. ఒకరోజు తెల్లటి హంసం చూసి, అబ్బా ఈ హంసం ఎంత అందంగా ఉంది, దీని జీవితమే స్వర్గం అని హంస దగ్గరికి వెళ్ళిందట. దానికి హంస అందిట, చచ్చి నాదేం జీవితం రా నాయన, ఎప్పుడు నీళ్లలోనే ఉండాలి, నాకంటే ఆ చిలక చూడు పచ్చగా ముక్కు ఎర్రగా ఎంత బాగుందో అందిట. సరిగ్గా కాకి చిలక దగ్గరికి వెళ్తే చిలకందిట, నాదేమందనరా బాబు, అడవులో నెమలిని చూడు రంగురంగుల ఈకలతో విప్పుకుని ఆడుతుంటే దాని జీవితమే ధన్యం అనుకో అందిట. తీరా కాకి జూలోకి వెళ్లి నెమల్ని కలిసి, నెమలి గారు మీరు ఎంత అదృష్టవంతులు, మిమ్మల్ని చూడడానికి వేలాది మంది వస్తున్నారు అంటే నెమలి నిట్టూర్చి, కాకి బాబా నా ఈకల అందం కోసమే నన్ను ఈ బోన్లో బంధించారు, నీలాగా స్వేచ్ఛగా ఆకాశంలో ఎగిరే అదృష్టం నీకే ఉంది, నేనైతే కాకిలా పుట్టుంటే బాగుండేది అని అనుకుంటున్నాను అందిట. చూసావా, ప్రతి ఒక్కరూ అవతల వాళ్ళ జీవితమే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటారు.
1: అవునన్నయ్య, చాలా మంచి కథ అయితే చెప్పావు. మరి ప్రతి ఒక్కరికి కూడా తమ వద్ద లేనిదే గొప్పగా కనిపిస్తూ ఉంటుంది, ఉన్నదాని విలువ తెలియదు. కారులో వెళ్తున్నవాడు విమానంలో వెళ్లేవాడిని చూసి కుళ్ళుకుంటాడు, మరి బైక్ మీద వెళ్లేవాడు కారు ఉన్నవాడిని చూసి బాధపడతాడు, ఇక సైకిల్ మీద వెళ్లేవాడు బైక్ ఉన్నవాడిని చూసి ఈర్ష్యపడతాడు, కాళ్లతో నడిచేవాడు సైకిల్ ఉన్నవాడిని చూసి అసూయపడతాడు, కాని కాళ్ళు లేనివాడు మాత్రం, అయ్యో నాకు నడవడానికి కాళ్ళుంటే ఎంత బాగుండేది అని ఆరాటపడతాడు. మన దగ్గర ఏముందో దాన్ని చూసి సంతోషపడటం నేర్చుకున్నంత కాలం ప్రపంచంలో ఎంత సంపాదించినా మనిషికి తృప్తి అనేదే దొరకదు.
0: కరెక్ట్ అమ్మా, తృప్తి లేని జీవితం తూట్లు పడిన కొండలాంటిది అంటారు. పక్కవాడి కారు చూసి బాధపడే ముందు అసలు ఆ కారు వెనుక ఎంత పెద్ద బ్యాంక్ లోన్ ఉందో, నెలకి ఎంత ఈఎంఐ కడుతున్నాడు, ఆ ఈఎంఐలు కట్టడానికి రాత్రిళ్ళు ఎంత నిద్ర లేకుండా ఆఫీసులో మేకప్లు వేసుకుని చాకరీ చేస్తున్నాడో మనకు తెలియదు కదా. లోపల ఇంజన్ సీజ్ అయిపోయినా బయటకి మెరిసే కార్లలాగా చాలా మంది జీవితాలుంటాయి. ఒక కవి అన్నట్టు బయటకి నవ్వుతూ కనిపించే ప్రతి ముఖం వెనుక ఒక కథ ఉంటుంది, ఆ కథలో కన్నీళ్ల వర్షం ఉంటుంది అని. అవతలవాడి నవ్వుల్నే చూస్తాం గాని ఆ నవ్వుల వెనక ఉన్న నిట్టూర్పులని మనం చూడలేం కదా.
1: అవునన్నయ్య, ఈ పోలిక వల్ల మానసిక ప్రశాంతత పోవడమే కాకుండా కుటుంబాల్లో అనవసరమైన గొడవలు కూడా పెరుగుతున్నాయి. మరి భార్య ఏమో భర్తతో పక్కింటైనా భార్యకి బంగారు గొలుసుకొనిచ్చాడు, వీరి నాకు కనీసం ఒక చీర కూడా కొనివ్వరు అని గొడవ పడుతుంది. భర్తేమో భార్యతో, ఆ మిత్రుడు భార్య చూడు ఎంత బాగా వంటలు చేస్తుందో, నువ్వేమో ప్రతిరోజు ఇదే పప్పు చేస్తూ ఉంటావు అని విసుక్కుంటూ ఉంటాడు. ఈ పోలికల వల్ల ఉన్న ఆత్మీయతలు దెబ్బతిని ప్రశాంతంగా ఉండే ఇల్లు కాస్త నరకంలా మారిపోతుంది. మనం ఇంకొకరితో పోల్చుకోవాల్సింది మన సామర్థ్యాన్ని పెంచుకోవడానికి, అంతేకాని మన ఇంట్లో ఉన్న సంతోషాన్ని తగ్గించుకోవడానికి కాదు.
0: కరెక్ట్ అమ్మా, దీనికి పరిష్కారం ఏంటి అని ఆలోచిస్తే ముందుగా మన ఆలోచన దృక్పథం మారాలి. గ్రాటిట్యూడ్ అదే కృతజ్ఞతా భావాన్ని అలవర్చుకోవాలి. పొద్దున్నే లేవగానే, దేవుడా నాకు ఈ రోజు బ్రతికే అదృష్టాన్ని ఇచ్చావు, నా కుటుంబం ఆరోగ్యంగా ఉంది, తినడానికి తిండుంది, ఉండడానికి నీడ ఉంది అని మనకున్న వాటికి కృతజ్ఞత చెప్పుకోవడం మొదలు పెడితే మన మనసులో సంతోషం నిండుతుంది. పక్కవాడి తట్టులో ఏముందో చూడడం మానేసి మన తట్టులో ఉన్నదాన్ని ఆస్వాదించడం అనేది నేర్చుకోవాలి.
1: అవునన్నయ్య, ఇక అలానే సోషల్ మీడియా వాడకాన్ని కూడా కొంచెం తగ్గించుకోవాలి, డిజిటల్ డిటాక్స్ చేసుకోవాలి. మరి ప్రొద్దుట్లేవగానే ఇన్స్టాగ్రామ్ లో పక్కవాడి హాలిడే పిక్స్ చూసి మన రోజు అసంతృప్తితో ప్రారంభించకూడదు. దానికంటే ప్రశాంతంగా కాసేపు నడవడం, ఇంట్లో వాళ్లతో మాట్లాడటం, ఒక మంచి పుస్తకం చదవడం, లేదా ప్రశాంతంగా టీ తాగుతూ పక్షుల కిలకిలా రావాలు వినడం లాంటివి చేస్తే మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది. జీవితం అంటే ఇంకొకరితో చేసే పరుగు పందెం కాదు, అది మనతో మనం చేసుకునే ఒక అందమైన ప్రయాణం.
0: కరెక్ట్ అమ్మా, ప్రతి ఒక్కరికి దేవుడు వేర్వేరు గమ్యస్థానాలు ఇచ్చాడు, వేర్వేరు

0: కూడా ఇచ్చాడు. సూర్యుడు పగలు మెరిస్తే చంద్రుడు రాత్రి వెలుగునిస్తాడు. ఎవరి సమయం వచ్చినప్పుడు వాళ్ళు మెరుస్తారు. పక్కవాడు వేగంగా పరిగెడుతున్నాడని మనం కంగారు పడక్కర్లేదు. మన బాటలో మనం క్రమశిక్షణతో సంతోషంగా ముందడుగు వేస్తే చాలు. మన జీవితాన్ని మనం ప్రేమించడం మొదలు పెడితే అవతలవాడి జీవితం మనకి ఎప్పటికీ స్వర్గంలా కనిపించదు. మన జీవితం మన చేతుల్లో ఉంది, మన సంతోషం మన మనసుల్లో ఉంది. పక్కవాళ్ళని చూసి కుమ్ములిపోవడం అనేది ఆపేద్దాం. మనకున్న దాంతో పండుగ చేసుకుందాం.
1: అసలు మనుషులకి ఈ అసంతృప్తి అనేది ఎక్కడ మొదలవుతుంది? ఉన్నదానితో తృప్తి పడకుండా లేనిదానికోసం జీవితాంతం అల్లాడిపోతూ అసలైన సంతోషాన్ని ఎలా కోల్పోతున్నారో ఇంకా లోతుగా విశ్లేషించుకోవాలి.
0: అవునమ్మా, అసలు మనం కొంచెం వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ పోలిక అనేది కేవలం ఇళ్ళు కార్లు ఉద్యోగాలకే పరిమితం కాలేదు. మన పిల్లల చదువులు, మన ఇంట్లో వండుకునే తిండి, వేసుకునే బట్టలు, చివరికి మనం వెళ్లే విహార యాత్రల వరకు ప్రతి విషయాన్ని ఒకరితో పోల్చి చూసుకునే ఒక జబ్బు పట్టేసింది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను విను. మొన్న మా వీధిలో ఒక ఆయన తన 5 ఏళ్ల కొడుక్కి పుట్టినరోజు. ఇంటి నిండా రంగురంగుల బెలూన్లు, దగ్గర దగ్గర 100 మందికి భోజనాలు, డీజే డాన్సులు. తీరా ఫంక్షన్ అయిపోయాక పాపం ఆ తండ్రి నా దగ్గరకు వచ్చి నిట్టూర్చాడు. నేను అడిగాను, ఏంటండి రామారావు గారు, అబ్బాయి పుట్టినరోజు చాలా ఘనంగా చేశారు కదా, ఇంకా ఎందుకు నిట్టూర్పు అని అడిగాను. దానికి ఆయన ఏమన్నాడో తెలుసా?
1: ఏమన్నాడు? ఖర్చు ఎక్కువైపోయింది అన్నాడా?
0: అలా చెప్పినా చాలా బాగుండేదేమో. ఆయన ఏమన్నాడంటే, అది కాదండి ప్రసాద్ గారు, పోయిన వారం మన శర్మగారు వాళ్ళ అబ్బాయి బర్త్డే ఏకంగా 3-స్టార్ హోటల్లో చేసి ప్రతి పిల్లాడికి 500 రూపాయల రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు. నేనేమో డబ్బులు లేక ఇక్కడే ఇంట్లోనే చేశాను. మా బాబు పుట్టినరోజు వాళ్లకంటే తక్కువైపోయింది అని బాధపడ్డాడు. ఆ 5 ఏళ్ల కుర్రాడేమో తండ్రి తెచ్చిన కేక్ కోసి స్నేహితులతో ఆడుకుంటూ ఎంతో సంతోషంగా ఉన్నాడు. కానీ ఈ తండ్రికి మాత్రం ఆ కొడుకు నవ్వు కనపడలేదు. శర్మగారి 3-స్టార్ హోటల్ ఆర్భాటమే కనిపిస్తుంది. మనుషుల మనసులు ఎలా తయారయ్యో చూసావా?
1: అవునన్నయ్య, ఎంత విచిత్రం. మరి పిల్లలకు కావలసింది తల్లిదండ్రుల ప్రేమ, 4 స్నేహితులతో కలిసి ఆడుకునే స్వేచ్ఛ. కానీ పెద్దవాళ్లు తమ ఇగో కోసం, సమాజంలో స్టేటస్ కోసం ఆ పసిపాపల సంతోషాలను కూడా పోలికల తినుబండారాలుగా మార్చేస్తున్నారు. మరి ఈ సందర్భంలో మన పాతకాలపు రోజులు గుర్తుకొస్తున్నాయి. మరి ఆ రోజుల్లో మన ఇంట్లో ఏ పండుగ వచ్చినా, పుట్టినరోజు వచ్చినా అమ్మ ఇంట్లో శనగపప్పు పరమాన్నం చేసి 4 పక్కింటి పిల్లల్ని పిలిచి పెడితే ఆ రోజు రాజభోగంలా అనిపించేది. రూపాయి ఖర్చు లేని ఆ ఆనందంలో ఉన్న నిండైన ఆత్మీయత ఈ రోజుల్లో లక్షలు ఖర్చు పెట్టి చేసే గ్రాండ్ ఈవెంట్లలో దొరుకుతుందా చెప్పు.
0: కరెక్ట్ అమ్మా, అసలు ఛాన్సే లేదు. ఆ రోజుల్లో ఉన్నది ఆత్మీయత, ఈ రోజుల్లో ఉన్నది ప్రదర్శన బుద్ధి. ఈ ప్రదర్శన బుద్ధికే మన పరిభాషలో ఈగో అని పేరు. ఈ రోజుల్లో మనుషులు తమ అవసరాల కోసం బతకడం లేదు, పక్కవాడికి తమ గొప్పదనం చూపించుకోవడం కోసం మాత్రమే బతుకుతున్నారు. తను హాయిగా తిరగడానికి బైక్ సరిపోతుంది, కానీ పక్కవాడు కారు కొన్నాడని వీడు అప్పు చేసి కారు కొంటాడు. ఉన్న ఇల్లు నివాసానికి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది, కానీ బంధువుల అబ్బాయి విల్లా కొన్నాడని వీడు ఉన్న ఇల్లు తెగనమ్మి నెలకి 100,000 రూపాయలు ఈఎంఐ కట్టే అపార్ట్మెంట్ కొంటాడు. చివరికి రోజూ ప్రశాంతంగా ఇంట్లో వండుకునే పప్పు చారు ఆవకాయ అన్న అమృతంలో ఉన్న ఇన్స్టాగ్రామ్ లో ఫోటో పెట్టడానికి 5,000 రూపాయలు ఖర్చు పెట్టి ఫ్యాన్సీ రెస్టారెంట్ కి వెళ్లి కడుపు పాడు చేసుకుంటూ ఉంటారు. అంటే మన సంతోషం యొక్క స్విచ్ బోర్డు మన దగ్గర లేదన్నమాట. ఎదుటి వాడి చేతిలో పెట్టేశాం. వాడు మెచ్చుకుంటే మనం సంతోషపడతాం, వాడు మనకంటే ఎక్కువ సాధిస్తే మనం బాధపడుతూ కూర్చుంటాం.
1: అవునన్నయ్య, మన సంతోషం యొక్క స్విచ్ బోర్డ్ ఎదుటివాడి చేతిలో ఉంది అన్నమాట అక్షరాల 100% నిజం. అసలు ఈ పోటీ ప్రపంచంలో మనుషులు మర్చిపోతున్న అతిపెద్ద రహస్యం ఏంటంటే ప్రతి ఒక్కరి జీవిత ప్రయాణం వేరు, వారికి ఎదురయ్యే సవాళ్లు వేరు. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను విను. మరొక ఊర్లో 2 ఫ్రెండ్స్ ఉన్నారట. ఒకడికి రోజుకు 100 రూపాయలొస్తే ఇంకొకడికి రోజుకు 10,000 రూపాయలొస్తాయట. 100 రూపాయలొచ్చేవాడు ప్రతిరోజు హాయిగా రాగి సంకట తిని అరుగు మీద పడుకుని హాయిగా నిద్రపోయేవాడట. మరి 10,000 రూపాయలు సంపాదించేవాడికేమో రాత్రులు నిద్ర పట్టక నిద్ర మాత్రలు మింగుతూ ఏసీ గదిలో అటు ఇటు పొల్లుతుండేవాడట. ఒకరోజు ఈ ధనవంతుడు నిరుపేదం చూసి, అరే నీ దగ్గర డబ్బు లేదు కదరా, అంత హాయిగా ఎలా నిద్రపోతున్నావు అని అడిగితే ఆ పేదవాడు నవ్వి, నా దగ్గర ఉన్న 100 రూపాయల్లో రూపాయి అప్పు లేదు, రాత్రికి తినడానికి తిండుంది, మనశ్శాంతి ఉంది, మీ దగ్గర కోట్లున్నాయి కాని ప్రశాంతత లేదు, ఇప్పుడు చెప్పు మన ఇద్దరు ఎవరు ధనవంతులు అన్నట్ట.
0: కరెక్ట్ అమ్మా, నిజమైన సంపద అంటే బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, రాత్రి పడుకోగానే పట్టే గాఢమైన నిద్ర, గుండెల్లో ఉండే ప్రశాంతత. కానీ ఈనాటి సమాజం ధనవంతుడి ఉనికిని అతడు వేసుకునే బ్రాండెడ్ బట్టలు, తోలే కార్లు, ఉండే భవనాలను బట్టి కొలుస్తుంది.

0: తెలుస్తోంది. దాంతో ప్రతి ఒక్కరూ ఆ బాహ్య రూపాల వెనుక పరిగెడుతూ ఉన్నారు. ఈ క్రమంలో మనుషులు తమ ఆరోగ్యాన్ని, కుటుంబ సంబంధాల్ని, చివరికి తమ మానసిక ప్రశాంతతని కూడా పణంగా పెడుతూ ఉన్నారు. రాత్రి పగలు తేడా లేకుండా ఆఫీసుల్లో గుడ్డు చాకరీ చేసి తీవ్రమైన ఒత్తిడి పెంచుకుని 30 ఏళ్లకే గుండెపోట్లు, షుగర్లు, బీపీలు తెచ్చుకుంటూ ఉన్నారు. తీరా సంపాదించిన డబ్బంతా ఆసుపత్రుల పాలు చేస్తున్నప్పుడు గాని జ్ఞానోదయం కావడం లేదు. అయ్యో, పక్కవాడి కంటే గొప్పగా బతకాలనే తాపత్రయంలో ఉన్న ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నానే అని.
1: అవునన్నయ్య, మన ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు ఊరికే అనలేదు కదా. కానీ ఆరోగ్యాన్ని తృణప్రాయంగా వదిలేసి సంపద వెనుక పరిగెత్తడం ఎంతటి అజ్ఞానం. ఇక ఈ పోలికల వల్ల పాడవుతున్న మరొక ముఖ్యమైన రంగం ఏంటంటే బంధాలు, అనుబంధాలు. పూర్వం ఒకే ఇంట్లో 5-6 అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు ఎంతో ప్రేమగా ఒకరికొకరు తోడుగా పెరిగేవారు. ఒకరింట్లో పప్పు లేకపోతే పక్కింటి నుంచి తెచ్చుకునే ఆత్మీయతుండేది. కానీ ఈ రోజుల్లో సొంత తోడబుట్టిన వాళ్ల మధ్యనే పోటీలు, అసూయలు పెరిగిపోతున్నాయి. అన్నయ్య పెద్ద ఇల్లు కట్టాడు, నేను చిన్న ఇంట్లో ఉన్నాను అని తమ్ముడికి కుళ్ళు. బావగారు పెద్ద ఉద్యోగం చేస్తున్నారు, మా ఆయనేమో సాధారణ నౌకరీ అని చెల్లెలికి బాధ. ఈ చిన్న చిన్న అసూయలు కాస్త పెరిగి పెద్దవై చివరికి పండుగలకు కూడా ఒకరింటికి ఒకరు వెళ్లని స్థాయికి, మాట్లాడటం మానేసే స్థాయికి దిగజారిపోతున్నారు. ప్రేమించాల్సిన బంధాలను కూడా పోలికల త్రాసులు వేసి తూకం వేస్తున్నారు.
0: లిజనర్స్, ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న టాపిక్ అవతల వాళ్ల జీవితంతో మన జీవితాన్ని పోల్చుకోవడం, తద్వారా వచ్చే పరిస్థితుల గురించి మాట్లాడుకుంటున్నాం కదండి. సో మరిన్ని విషయాలు మాట్లాడుకోబోయే ముందు మీ అందరి కోసం ఒక చక్కని పాటను ప్రసారం చేస్తున్నాం, విని ఆనందించండి.

0: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
2: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
2: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: ఈరోజే మీ గ్రామ పంచాయతీని కలవండి, ఈ ఉద్యమంలో భాగస్వాములు అవ్వండి.
1: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. నువ్వు ఇందాక చెప్పిన విషయం నిజంగా ఒక విధంగా ఆలోచిస్తే చాలా దారుణమైన పరిస్థితి అమ్మా. పండుగలు వస్తే ఒకప్పుడు ఇళ్లన్నీ చుట్టాలతో నవ్వులతో కళ్ళకళ్ళాడేవి. ఇప్పుడు పండుగలు వస్తే ఎవడు ఎంత బంగారం వేసుకున్నాడు, ఎవడు ఏ కారులో వచ్చాడు అని డబ్బా కొట్టుకోవడానికే సరిపోతుంది. దీనికి తోడు ఇంకో శాపం ఏంటో తెలుసా? ఈ పోలికల వైరస్ మన పిల్లలకు కూడా వేగంగా వ్యాపిస్తుంది. మొన్న ఒక సర్వే చూశానమ్మా. ఈనాటి పిల్లలు స్కూల్లో తోటి విద్యార్థుల కాస్ట్లీ బాటిళ్లు, కాస్ట్లీ షూస్, ఐఫోన్లు చూసి వాళ్ల తల్లిదండ్రుల్ని వేధిస్తున్నారట. మా ఫ్రెండ్ దగ్గర లేటెస్ట్ ప్యాడ్ ఉంది, నాకు కొన్నివ్వకపోతే నేను అన్నం తినను అని భీష్మించుకుని కూర్చుంటున్నారట. తల్లిదండ్రులు కూడా ఆ శక్తి ఉన్నా లేకపోయినా క్రెడిట్ కార్డులు వాడి అప్పులు చేసి ఆ వస్తువులు కొనిస్తున్నారు. దీనివల్ల పిల్లలకి చిన్నప్పటి నుంచే కష్టం యొక్క విలువ, డబ్బు విలువ, ఉన్నదాంతో సర్దుకుపోవడం అనే సద్గుణాలు అలవడ్డం లేదు. రేపు పెద్దయ్యాక వాళ్ళు సమాజంలో ఏ చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేక ఒత్తిడికి లోనే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు.
2: అవునయ్య, మరి సోషల్ మీడియా అనేది ఇతరుల ప్రదర్శనశాల, అంటే ఒక షోరూమ్ లాంటిది. అందులో ఉన్నదంతా

0: అంతా కూడా నిజం కాదు అని గ్రహించాలి. రోజు కనీసం 2 గంటలు ఫోన్ పక్కన పెట్టి నిజమైన మనుషులతో, ప్రకృతితో సమయం గడపాలి. పక్కవాడు బాగుపడితే, కొత్త కారు కొంటే లేదా ఇల్లు కడితే మనస్ఫూర్తిగా అభినందించడం నేర్చుకోవాలి. ఇతరుల సంతోషంలో పాల్గొన్నప్పుడు మన మనస్సులోని అసూయ ఆవిరైపోతుంది. సంపాదన పెంచుకోవడానికి కష్టపడాలి, కాని ఆ కష్టం మనశ్శాంతిని బలిచ్చేలా ఉండకూడదు. నా శక్తికి తగ్గట్లు నేను సంపాదిస్తున్నాను, నా కుటుంబాన్ని హాయిగా చూసుకుంటున్నాను అనే తృప్తిని అలవర్చుకోవాలి.
1: అవునమ్మా, అప్పుడు ఏ రోజు మనకి పక్కవాడి జీవితం స్వర్గంలా, మన జీవితం నరకంలా అనిపించదు. మన ఇంట్లో ఉన్న చిన్న చిరునవ్వులు, మన కుటుంబంలో ఉండే ఆప్యాయతలు, మన కడుపు నిండా తినే సాదాసీదా అన్నంలో ఉన్న రుచి ప్రపంచంలో ఏ 5-స్టార్ హోటల్లోనూ దొరకవు. సంతోషం అనేది మనం వెతుక్కుంటూ వెళ్లే లోకం కాదు, మన మనసులో మనం నిర్మించుకునే ఒక అందమైన సామ్రాజ్యం. పోల్చుకోవడం మానేసిన మరుక్షణమే ఆ సామ్రాజ్యానికి మనమే మహారాజులం.
0: అవునన్నయ్య, మనం ఎంత చెప్పినా, ఎన్ని వేదాంతాలు మాట్లాడినా ఉదయం లేవగానే మళ్లీ అదే లోకం, అదే సమాజం, అదే ఇరుగు పొరుగు మెరిసే జీవితాలు మన కళ్ళ ముందు కనిపిస్తాయి. మరి సరిగ్గా ఇక్కడే ప్రతి మనిషి లోపల ఒక పెద్ద సంఘర్షణ మొదలవుతుంది. మనసేమో ఉన్నదానితో తృప్తి పడమని చెప్తుంది, కానీ ఈ సమాజమేమో నువ్వు పక్కవాడి కంటే వెనకబడిపోతున్నావు అని రోజు గుచ్చిగుచ్చి గుర్తు చేస్తుంది. అసలు ఈ సమాజం విధించిన ఆ కులమానాలేంటి? ఎవరు గొప్ప, ఎవరు తక్కువ అని నిర్ణయించే హక్కు ఈ లోకానికి ఎవరిచ్చారు? సమాజం రాసిన ఆ ముళ్లదారులు నడుస్తూ ప్రతి క్షణం పక్కవాడి అడుగుల శబ్దానికి భయపడిపోతూ మన సొంత అడుగుల అందాన్ని మర్చిపోతున్నాం కదా.
1: కరెక్టేమ్మా, ప్రతి సగటు మనిషి అనుభవించే నిజమైన నరకం అదే. మనం పుట్టిన క్షణం నుంచి ఈ సమాజం మన చేతిలో ఒక అదృశ్యమైన త్రాసుని పెడుతుంది. ఆ త్రాసులో ఒకవైపు మన జీవితాన్ని, ఇంకోవైపు సమాజం గీసిన ఒక కల్పిత గీతను ఉంచి తూకం వేస్తూ ఉంటుంది. ఆ గీత కంటే మన స్థాయి కాస్త కిందకు తగ్గిందా, ఇక అంతే సంగతులు. సమాజం మనల్ని చులకనగా చూస్తుందనే భయంతో మన లేని గొప్పతనాన్ని నటించడం మొదలు పెడతాం. నిజానికి ప్రపంచంలో అతిపెద్ద నాటకరంగం ఏంటో తెలుసా? మన సగటు మధ్యతరగతి జీవితమే. బయటకు వచ్చేసరికి నవ్వులు పోయిస్తూ సకల భోగాలు ఉన్నట్టు నటించే మహానటులు మనందరం. లోపల మాత్రం అప్పుల బాధలు, ప్రశాంతత లేని రాత్రులు, అనారోగ్యాలు, కుళ్ళు కుతంత్రాలు. మనం అవతలవాడి నటన్ని చూసి నిజమనుకుని మోసపోతూ ఉన్నాం. అవతలవాడు మన నటన్ని చూసి ఈర్ష్యపడుతూ ఉన్నాడు. చివరికి ఇద్దరు దగ్గర మిగిలేది శూన్యం మాత్రమే.
0: అవునన్నయ్య, ఇది మాత్రం పచ్చి నిజం. నాటికీ నేటికీ నడుస్తున్న అసలైన నాటకం ఇది. ఒక చిన్న సంఘటన నాకు స్పష్టంగా గుర్తుకొస్తుంది. మరి మా ఊళ్ళో ఒక పెద్ద వ్యాపారవేత్త ఉండేవారు. ఆయన ఊళ్ళోనే అతిపెద్ద భవంతి కట్టించారు. రోజు కాస్ట్లీ కార్లు తిరిగేవారు. మరి ఆయన వేసుకునే బట్టలు, వాడే వస్తువులు చూసి ఊరంతా కూడా అప్పో అంటూ ముక్కులు వేలేసుకునేది. ప్రతి ఒక్కరూ కూడా తమ పిల్లలకి ఆయన్నే ఉదాహరణగా చూపిస్తూ ఆయనలా బ్రతకడం నేర్చుకోండి అని చెప్పేవారు. తీరా ఒకరోజు ఉదయాన్నే ఆ వ్యాపారవేత్త గుండెపోటుతో చనిపోయాడు. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే, ఆయన ఆస్తి కంటే ఆయనకున్న అప్పులే 10 రెట్లు ఎక్కువ అని. బ్యాంకు వాళ్లు, అప్పుల వాళ్లు వచ్చి ఆ పెద్ద భవంతికి సీల్ వేసి ఆయన కారును జప్తు చేసి తీసుకెళ్లిపోయారు. ఆ రోజు ఊళ్ళోని వాళ్లంతా కూడా నోళ్లు వెళ్లబెట్టారు. అంతవరకు ఆయన జీవితాన్ని స్వర్గం అనుకుని, తమ జీవితాన్ని నరకం అనుకున్న జనం కాస్త ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. మెరిసేదంతా బంగారం కాదని తెలుసుకోవడానికి ఆ ఊరి జనాలకి ఒక మనిషి ప్రాణం పోవలసి వచ్చింది.
1: ఆలోచిస్తే మన చుట్టూ ఉన్న అనేక జీవితాలు అసలు స్వరూపం ఇదే కదమ్మా. బయటికి డిజైనర్ డ్రెస్సులు వేసుకుని లగ్జరీ కార్లలో నుంచి దిగే ఎంతో మంది మనుషుల అంతరంగాల్లోకి తొంగి చూస్తే అక్కడ ప్రశాంతత అనేది ఉండదు. నెలాఖరు వచ్చేసరికి క్రెడిట్ కార్డు బిల్లులు ఎలా కట్టాలా అని, ఇన్సూరెన్స్ ప్రీమియంలు ఎలా చెల్లించాలా అని, సమాజంలో తమ హోదా పడిపోకుండా ఎలా కాపాడుకోవాలా అని రాత్రిళ్లు నిద్రపోకుండా బాధపడుతూ ఉంటారు. మరి ఆ భయంకరమైన నరకం మనకి కనిపించదు కదా. మనకి కనిపించేదల్లా ఆ మెరిసే కారు, ఆ మిలమిల మెరిసే ఫోటోలు మాత్రమే. పక్కవాడి మేడ ఎత్తు చూసి మురిసిపోయే మనం ఆ మేడకు వేసిన పునాది ఎంత బలహీనమైందో, ఎంతటి అప్పుల పునాదులపై ఆ మేడ నిలబడి ఉందో గ్రహించలేకపోతున్నాం. నిజంగా ఇదొక విధంగా అజ్ఞానమే కదా.
0: అవునన్నయ్య, అసలు మనిషికి నిజమైన సంతోషం ఎప్పుడు దొరుకుతుందో తెలుసా? తనకి ఏది కావాలో అది పొందినప్పుడు కాదు, తనకి ఏది అవసరమో దాన్ని మాత్రమే కోరుకున్నప్పుడు. కాని ఈనాటి వ్యాపార ప్రపంచం, ఈ కార్పొరేట్ వ్యవస్థ మనకి ఏది అవసరమో నిర్ణయించే శక్తిని మన దగ్గర నుంచి లాక్కోబెట్టింది. మనకు అవసరం లేని వస్తువులను కూడా మనకు అత్యంత అవసరమైనవిగా భ్రమింపచేసి మన చేతి కొనిపిస్తున్నారు. పక్కవాడి దగ్గరుంది కాబట్టి నీ దగ్గర కూడా ఉండాలి అని ఒక కృత్రిమమైన దాహాన్ని మనలో కలిగిస్తున్నారు. ఆ దాహాన్ని తీర్చుకోవడానికి మనిషి

0: కష్టపడి సంపాదిస్తున్నారు. తీరా ఆ వస్తువు కొన్నాక దాన్ని అనుభవించే తీరిక లేక, మనశ్శాంతి లేక మళ్లీ ఇంకో వస్తువు వెనుక పరిగెడుతున్నారు. ఇదొక ముగింపు లేని పరుగు పందెం. మరి పందెంలో గెలిచినా ఓడినా చనిపోయేది మాత్రం మనిషిలోని మనిషితనమే.
1: కరెక్ట్ అమ్మా, ఈ పరుగు పందెంలో మనం పోగొట్టుకున్నది కేవలం ప్రశాంతత మాత్రమే కాదు, మన సొంత మానవతా విలువల్ని, అనుబంధాల్ని కూడా.

0: ఉన్నా కానీ మనుషుల మధ్య ఆత్మీయత గోడలు లేవు. కానీ ఈ రోజుల్లో అందరి ఇళ్లలో ఫ్రిడ్జ్లు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి, కలర్ టీవీలు ఉన్నాయి, కానీ మనుషుల మధ్య మాట్లాడే ఓపిక లేదు, ప్రేమ లేదు. పక్కింట్లో ఏడుపు వినిపిస్తే కనీసం వెళ్లి ఏమైంది అని అడిగే నాథుడే లేడు. కానీ పక్కవాడు కొత్త బైక్ కొంటే మాత్రం లోపల కడుపు మండిపోతూ ఉంటుంది. ఎంతటి విపరీతమైన స్థితికి చేరుకున్నావు కదా. భౌతిక సుఖాలు పెరిగే కొద్దీ మనసులో కల్మషం పెరిగిపోతుంది. సంపద పెరిగింది కానీ మనుషుల హృదయాల వైశాల్యం మాత్రం దారుణంగా తగ్గిపోయింది. లోపలన్న దరిద్రాన్ని దాచుకోవడానికి బయట హంగులు ఆర్భాటాలు ప్రదర్శించడం ఈ రోజుల్లో ఒక ఫ్యాషన్ అయిపోయింది. అసలు సిసలైన ఆనందం ఎక్కడుందో వెతుక్కోవడం మానేసి లోకానికి చూపించే కపటపు నవ్వుల్లోనే ఆనందాన్ని వెతుక్కుంటూ ఉన్నాం. ఒక చిన్న నిజం ఆలోచించు, మనం చనిపోయాక ఈ లోకం మనల్ని దేని బట్టి గుర్తుపెట్టుకుంటుంది? మనం వాడిన కారును బట్ట, మనం కట్టిన భవంతిని బట్ట, లేదంటే మనం బతికినప్పుడు నలుగురికి పంచిన ఆప్యాయతను బట్ట? ఖచ్చితంగా మనం పంచిన ఆప్యాయత, మనం చూపించిన మానవత్వం బట్టే కదా. కానీ బతుకున్నంతకాలం ఈ నిజాన్ని మర్చిపోయి ప్రాణం లేని వస్తువులను ప్రేమించుకుంటూ, ప్రాణం ఉన్న మనుషులని అసూయతో చూస్తూ కాలం గడిపేస్తూ ఉన్నాం. ఈ భ్రమల లోకం నుంచి మనిషి ఎప్పుడు బయటపడతాడో, ఎప్పుడు తన సొంత జీవితపు విలువల్ని తెలుసుకుంటాడో ఏంటో అని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది.
1: అవునన్నయ్య, మార్పు అనేది సమాజం నుంచి రాదు, మన ఇంటి నుంచి, మన మనసు నుంచి మాత్రమే రావాలి. ఎప్పుడైతే మనం మన పరిమితులను ఆనందంగా అంగీకరిస్తామో, ఎప్పుడైతే మనకున్న దాంతో ఒక నిండైన చిరునవ్వు నవ్వగలుగుతామో, అప్పుడే ఈ సమాజం విసిరే పోటీల వలలో నుంచి మనం బయటపడగలం. పక్కవాడి తోటలో పూసిన పూల వాసన చూసి ఆనందించాలి, కాని ఆ పూలు నా తోటలోనే ఎందుకు పూయలేదని తోటను తగలబెట్టుకోకూడదు. దేవుడు మనకిచ్చిన ఈ చిన్న జీవితాన్ని ఒకరితో పోల్చుకుంటూ ఏడుస్తూ గడపడానికి కాకుండా, ఉన్న ఐదు వేళ్లను ఒక్కటిగా చేసి ఉన్నంతలో నలుగురికి సాయపడుతూ మనస్ఫూర్తిగా నవ్వుతూ గడపడానికి ప్రాధాన్యతను ఇవ్వాలి. మన ఇంట్లో ఉండే సంతోషం, మన పిల్లల స్వచ్ఛమైన నవ్వులు, మన భాగస్వామి చూపే ఆప్యాయత, ఇవే ప్రపంచంలోకెల్లా అతిపెద్ద సంపదలు. వీటిని మించిన స్వర్గం ఏ లోకంలోనూ ఉండదు, ఉండపోదు. పోలికల చీకటిని తరిమేసి ఉన్నదానితో తృప్తి అనే వెలుగుని ఇళ్లల్లో నింపుకోవాలి. మీ జీవితం మీకు అమూల్యమైంది, దాన్ని ఇతరుల కోసం పణంగా పెట్టకండి. పోలికలు వీడుదాం, నిజమైన ఆనందాన్ని ఆస్వాదిద్దాం. లిజనర్స్, మరింతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమంలో మరి పక్కవారి జీవితాలతో పోల్చుకోవడం అనే టాపిక్ గురించి చక్కటి విషయాలు తెలుసుకున్నాం కదండి. తిరిగి ప్రసారమయ్యే ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ,
0: మీ ప్రసాద్.
2: స్వామి శరణమయ్యప్ప.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867-42558.
3: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
0: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్, భీమవరం.
3: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
0: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 నుండి 5:30 వరకు.
3: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 నుంచి 5:30 వరకు.
0: పిల్లల వైద్య సేవలు సోమవారం.

0: నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
0: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
0: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
1: ఫోన్ 0816237962372 95.

0: బాబు, నిన్న నా మేనల్లుడింటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంతొచ్చిందో తెలుసా? జీరో. నేనడిగితే మేనల్లుడు అన్నాడు,
1: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
0: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేననుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జిఓవి డాట్

ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: FM 90.4. హాయ్ లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్, మరి ఈనాడు మనందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు కార్యక్రమంలో మంచి మంచి మాటలు, చక్కటి పాటలు మరి వినడానికి రెడీగా ఉన్నారు కదా. మరి ఇంకెంత కలిసి ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
1: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
2: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
2: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
2: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
2: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
2: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
1: ఫోన్ 0818-16-23-7796-23-7295.
3: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
3: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
3: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
3: ఫోన్ 7996079666.
2: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
4: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి, డిఎం, గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియా సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-5873.
0: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్, మరి ఎప్పట్లానే ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే, కొన్ని బాధలు అనుభవించాలి అప్పుడే మన గుండె ధైర్యం తెలుస్తుంది, కొన్ని మాటలు భరించాలి అప్పుడే మన సహనం విలువ అర్థమవుతుంది కదండి. అంటే కొన్నిసార్లు ఏంటంటే, కొన్ని బాధలు అనుభవిస్తేనే మన గుండె ధైర్యం అనేది తెలుస్తుంది, అలానే కొన్ని మాటలు భరిస్తేనే మన సహనం విలువ అనేది అర్థమవుతుంది అనమాట. ఏమంటారు? ఓకేనా లిజినెస్? ఇక్కడ ఈనాటి కార్యక్రమానికి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేశారు ఎవరంటే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్ గారు, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజినీమయ్య, కట్ల వారి కుటుంబ సభ్యులంతా మనకి ఎస్ఎంఎస్ చేశారు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి ఈరోజు అలనాటి హాస్యనటుడు పద్మనాభం గారి జయంతి సందర్భంగా మరి నివాళి అర్పిస్తూ కులగోత్రాలు చిత్రం నుండి రావే రావే బాల అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరీ చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలానే ఈ నడపని కార్యక్రమానికి మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరి ఈరోజు థర్స్డే కదా, గురువారం. మరి గురువు అనగానే మనం ఏం చేస్తాం, ఎవరైనా గురువుగారు కనిపించారనుకోండి వెంటనే మనం ఏం చేస్తాం, రెండు చేతులు పెట్టి నమస్కారం చేస్తాం కదండి. అసలు ఈ నమస్కారం అంటే ఏంటి, దాని యొక్క విధానం ఏంటి తెలుసుకుందాం. మరి నమః అనే పదానికి శరణాగతి, సమర్పణ, అహంకార త్యాగం అనే గంభీరమైన భావాలున్నాయి. భగవంతుని ఎదుట నమస్కరించేటప్పుడు నేను నీ శరణు పొందాను, నీవే నా ఆధారం అనే భావన మనసులో ఉండాలి. నమస్కారం కేవలం శరీరాన్ని వంచే శారీరక చర్య కాదు. మనస్సు, వాక్కు, శరీరం ఈ మూడింటిని కూడా భగవంతునికి సమర్పించే సాధన. ఇక నమస్కారంలోని అంతరార్థం ఏంటంటే, నమస్కారం ద్వారా మనిషిలోని అహంకారం తగ్గి వినయం పెరుగుతుంది. నేనే చేశాను, నాకే అన్నీ తెలుసు అనే అహంకారానికి బదులుగా నీవే కర్త, నీవే రక్షకుడివి, నేను నీ శరణాగతుణ్ణి అనే భావన కలగాలి. వినయం ద్వారా సేవాభావం, సేవాభావం ద్వారా భక్తి, భక్తి ద్వారా భగవంతునిపై ప్రేమ మరియు ఆరాధనాభావం పెరుగుతూ ఉంటాయి. ఇక ఈ నమస్కారం అనేది మూడు విధాలు. అదేంటంటే కాయక నమస్కారం, వాచిక నమస్కారం, మానసిక నమస్కారం కదండి. మరి నమస్కారాలు ఏంటంటే మూడు రకాల నమస్కారాలు ఉన్నాయి. మొదటగా

స్థాయిక నమస్కారం. శరీరంతో చేసే నమస్కారం అంటే చేతులు జోడించడం, శిరస్సు వంచడం, సాష్టాంగం లేదా పంచాంగంగా ప్రణామం చేయడం ఇందులోకి వస్తాయి. ఇక రెండవది వాచిక నమస్కారం అంటే నమః నమస్కారం అని పలకడం, దేవతా నామస్మరణ, స్తోత్ర పఠనం మొదలైన వాటి ద్వారా భక్తిని వ్యక్తం చేయడం. ఇక మూడవది మానసిక నమస్కారం. శరీరంతో నమస్కరించే అవకాశం లేకపోయినా మనసులో భగవంతుణ్ణి స్మరించి భగవంతుడా నీకు నా నమస్కారం అని భావించడం. మరి ఈ కాయక నమస్కారంలోని నాలుగు విధానాలున్నాయి. మరవేంటంటే అష్టాంగ నమస్కారం, పంచాంగ నమస్కారం, త్ర్యంగ నమస్కారం, ఏకాంగ నమస్కారం. మరి వాటి గురించి కూడా తెలుసుకుందాం. ఇకలానే ఈనాడు మన కార్యక్రమానికి నెక్స్ట్ SMS మనకి ఎవరు పంపించారంటే, నెక్స్ట్ SMS వచ్చేసి మనకి విశాఖపట్నం నుండి బొట్ట నాగరాజు గారు అయితే మనకి SMS చేశారు. శుభ మధ్యాహ్నం విజయ మేడం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి ఈరోజు హాస్య నటులు పద్మనాభం గారి జయంతి సందర్భంగా నివాళి తెలియచేస్తూ, మరి పెళ్లి కాని తండ్రి ఈ చిత్రం నుండి నడపరా బసవన్న రిక్షాబండి అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

సారీ అండి, మరి కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల సాంగ్ అయితే ప్లే అవడం లేదు. ఓకే, మరి చక్కని పాట మరొక పాట తప్పకుండా ప్లే చేస్తాం మీకోసం. ఇక అలానే మనం నమస్కారం గురించి మాట్లాడుకుంటున్నాం కదండి. మరి ఈ కాయక నమస్కారంలో నాలుగు విధానాలు ఉన్నాయి అని చెప్పుకున్నాం కదా. ఒకటి అష్టాంగ నమస్కారం, రెండు పంచాంగ నమస్కారం, మూడు త్రియంగ నమస్కారం, నాలుగు ఏకాంగ నమస్కారం. ముందుగా మనం అష్టాంగ నమస్కారం గురించి తెలుసుకుందాం. మరి ఉరస, శిరస, దృష్ట్యా, మనస, వచస, తద, పద్భ్యాం, కరాభ్యాం, కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే అంటారు. అంటే ఈ శ్లోకంలో వక్షస్థలం, శిరస్సు, దృష్టి, మనస్సు, వాక్కు, పాదాలు, చేతులు, చెవులు, ఈ ఎనిమిది అంగాల సమర్పణతో చేసే ప్రణామాన్ని అష్టాంగ నమస్కారం అంటారనమాట. అంటే ఉరస, శిరస, దృష్ట్య, మనస, వచస, తద, పద్భ్యాం, కరాభ్యాం, కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. చూడండి, అంటే ఈ శ్లోకంలో మనకి వక్షస్థలం, శిరస్సు, దృష్టి, మనస్సు, వాక్కు, రెండు పాదాలు, రెండు చేతులు, రెండు చెవులు, మరి ఈ ఎనిమిది అంగాల సమర్పణతో చేసే ప్రణామాన్ని అష్టాంగ నమస్కారం అంటారు. మరి కొన్ని సాంప్రదాయాల్లో శరీరాన్ని నేలకు తాకించే అంగాలను అనగా శిరస్సు, వక్షస్థలం, రెండు చేతులు, రెండు మోకాళ్ళు, రెండు పాదాలుగా వివరించి దృష్టి, మనస్సు, వాక్కును అంతరంగ సమర్పణగా భావిస్తూ ఉంటారు. అందువల్ల సాష్టాంగ నమస్కారం అంటే కేవలం శరీరాన్ని నేలపై ఉంచడం కాదు, సర్వాంగ సమర్పణ భావంతో భగవంతుణ్ణి శరణు పొందడం. ఇక తర్వాత పంచాంగ నమస్కారం. శిరస్సు, చేతులు, మోకాళ్ళు మొదలైన ఐదు ప్రధాన అంగాల సమర్పణతో చేసే నమస్కారాన్ని పంచాంగ నమస్కారం అంటారు. శారీరకంగా సాష్టాంగ నమస్కారం చేయలేని సందర్భాల్లో ఈ విధానాన్ని అనుసరించే ఆచార సంప్రదాయాలు ఉన్నాయి. మరి ఇందులో శరీర భంగిమ కంటే భక్తి, వినయం, శరణాగతి, భావమే ముఖ్యమైనది. ఇక తర్వాత త్రియంగ నమస్కారం అంటే రెండు చేతులను జోడించి తలపై ఉంచి నమస్కరించడం త్రియంగ నమస్కారంగా కొన్ని ఆచార సంప్రదాయాల్లో వివరించబడుతుంది. మరి చేతులు జోడించడం, శిరస్సు వంచడం ద్వారా భక్తి మరియు గౌరవాన్ని వ్యక్తపరుస్తారు. ఇక తర్వాత ఏకాంగ నమస్కారం, తలను మాత్రమే వంచి నమస్కరించడం ఏకాంగ నమస్కారం. సంపూర్ణంగా నమస్కరించడానికి అవకాశం లేని సందర్భంలో ఈ

విధంగా గౌరవాన్ని వ్యక్తపరచొచ్చు. ఇక తర్వాత సాధ్యమైనప్పుడు చేతులు జోడించి వినయపూర్వకంగా నమస్కరించడం కూడా శ్రేయస్కరం. ఇక మనకి మనుస్మృతిలో గురువును గౌరవించే సందర్భంలో గురువు పాదాలను విధిగా స్పృశించి నమస్కరించే సంప్రదాయం ప్రస్తావించబడింది. మరి కుడి చేతితో గురువుగారి కుడి పాదాన్ని, ఎడమ చేతితో గురువుగారి ఎడమ పాదాన్ని స్పృశించే విధానం అని భావం. కేవలం పాదస్పర్శ మాత్రమే కాదు, మరి గురుదేవా మీ జ్ఞానమే నాకు మార్గదర్శకం, మీ పాదాలే నాకు శరణు అనే భక్తి భావమే ప్రధానమైంది. ఇక నమస్కారంలో మనస్సు యొక్క పాత్ర విషయానికి వస్తే, భగవంతునికి నమస్కరిస్తూ మనస్సు ఇతర విషయాలు తిరుగుతూ ఉంటే నమస్కారం యాంత్రికమైన చర్యగా మారుతుంది. అందుకే కాయేనా అంటే శరీరంతో, వాచ వాక్కుతో, మనస మనస్సుతో భగవంతునికి సమర్పణ భావం కలిగి ఉండాలి. వాక్కుతో స్తుతి, మనస్సుతో ధ్యానం, శరీరంతో ప్రణామం, ఇవి కలిసినప్పుడు నమస్కారం మరింత అర్థమవుతుంది. మరి దేవాలయంలో నమస్కారం ఎలా చేయాలి? మరి తొందరపాటుగా కాకుండా ప్రశాంతంగా నిలబడాలి. రెండు చేతులను సంపూర్ణంగా జోడించాలి. చేతులను హృదయ స్థానంలో లేదా సంప్రదాయం ప్రకారం నుదుటి వద్ద ఉంచచ్చు. భగవంతుణ్ణి స్మరించాలి. నేను నీ శరణాగతుణ్ణి అని వినయ భావాన్ని కలిగి ఉండాలి. శారీరక పరిస్థితికి, ఆచార సంప్రదాయానికి అనుగుణంగా నమస్కారం చేయాలి. నమస్కారం చేసిన వెంటనే లేచి వెళ్ళిపోకుండా క్షణకాలం భగవంతుణ్ణి ధ్యానించడం మంచిది. ఇక స్త్రీలు పురుషుల నమస్కార విధానం విషయానికి వస్తే, కొన్ని సంప్రదాయాల్లో పురుషులకు సాష్టాంగ నమస్కారం, స్త్రీలకు పంచాంగ నమస్కారం చేయాలని ఆచారంగా చెప్తుంటారు. అయితే ఇది సంప్రదాయానుసారం మారి ఆచారం. అన్ని హిందూ సంప్రదాయాలకు ఒకే విధమైన సార్వత్రిక నియమంగా పేర్కొనడం సముచితం కాదు. కాబట్టి ఆయా కుటుంబ, మఠ, దేవాలయ, ఆగమ సాంప్రదాయాలను గౌరవించడం ఉత్తమం. నమస్కారానికి నిజమైన పరిపూర్ణత ఏంటంటే, శిరస్సు వంగితే అహంకారం వంగాలి, చేతులు జోడిస్తే మనస్సు సమర్పించాలి, మోకాళ్ళు వంగితే దురభిమానం తగ్గాలి, భగవంతుని పాదాలను ఆశ్రయిస్తే శరణాగతి భావం కలగాలి. ఇక చివరిగా, నమస్కారం అనేది ఒక సాధారణ ఆచారం కాదు. అది అహంకారానికి నమస్కారం కాదు, అహంకారానికి సమర్పణ. అది శరీరం వంగడం మాత్రమే కాదు, మనస్సు వంగడం. అది దేవుని ఎదుట నిలబడటం మాత్రమే కాదు, దేవుణ్ణి శరణు పొందడం. నమః అంటే నా అహంకారాన్ని విడిచి నిన్ను శరణు పొందుతున్నాను అనే పవిత్రమైన సమర్పణా భావం. ఏమంటారు? ఓకే లిజినెస్, మరొక చక్కని టాపిక్ గురించి మాట్లాడుకున్నాం కదండీ. ఇకలా నేను నడిపిన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, గనగల విలేజ్ నుండి లక్ష్మమ్మ గారు, కిషోర్ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే మ్యామ్ అంటున్నారు. నమస్తే అండి, మరి ప్రతిరోజు ప్రోగ్రామ్స్ వింటూ ఉంటాము అంటున్నారు. అలానే ఈరోజు మా కోసం ప్రేమ యుద్ధం చిత్ర నుండి స్వాతి ముత్యపు జల్లుళ్ళు అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

ఇది వింటున్నాం కదండి. ఇక అలానే ఉన్నటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయి ముందు మరి మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరి ఇందాక మనం నమస్కారంలో గల రకాల గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు మనం దుఃఖాల యొక్క రకాలు తెలుసుకుందామండి. ఏంటి, దుఃఖాలు కూడా రకాలు ఉంటాయా, ఏదైనా కష్టం వస్తే బాధ వస్తే దాంట్లో కూడా రకాలు ఉంటాయా అనేదే కదా డౌట్. మరి మనకి మూడు రకాల దుఃఖాలు ఉంటాయంటండి. మరి పరమాత్మ చింతన యొక్క మహిమ గురించి తెలుసుకుందాం. మరి వేదాంతంలో ప్రతి మనిషి జీవితంలో ఎదురయ్యే కష్టాలను తాపత్రయం అంటారు. తాపం అంటే బాధ, దుఃఖం. మరి తాపాలు అనేవి మూడు విధాలుగా ఉంటాయి. అవేంటంటే, ఒకటి ఆధ్యాత్మిక తాపం, రెండు ఆది భౌతిక తాపం, మూడు ఆది దైవిక తాపం. మరి ఆధ్యాత్మిక తాపం, ఆది భౌతిక తాపం, ఆది దైవిక తాపం, మరి ఈ మూడు రకాల తాపాల గురించి తెలుసుకుందామా. మరి మనిషి ధనవంతుడైనా, పేదవాడైనా, రాజైనా, సాధారణ వ్యక్తి అయినా ఈ మూడు రకాల దుఃఖాలను ఏదో ఒక సమయంలో అనుభవించవచ్చు. అయితే వేదాంతం చెప్పేది ఏంటంటే, పరమాత్మ చింతన, భక్తి, ధ్యానం, ధర్మాచరణ మనసుకు బలాన్ని ఇచ్చి ఈ దుఃఖాలను అధిగమించే శక్తిని పెంచుతాయి. ముందుగా మనం ఆధ్యాత్మిక దుఃఖం గురించి తెలుసుకుందాం. మరి ఇది మన శరీరం, మనస్సు, బుద్ధి నుండి ఉత్పన్నమయ్యే బాధ. మరి ఉదాహరణకి జ్వరం, మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులు, కోపం వల్ల ఆరోగ్యం పాడవడం, అసూయ వల్ల మనశ్శాంతి కోల్పోవడం, లోభం వల్ల నిద్ర లేకపోవడం, సోమరితనం వల్ల జీవితంలో వెనుకబడటం, కపటం వల్ల స్నేహితులను కోల్పోవడం, మద్యం, మత్తు పదార్థాల అలవాట్ల వల్ల కుటుంబ సమస్యలు, భయం, ఆందోళన, నిరాశ, అహంకారం వల్ల బంధాలు దెబ్బతినడం, అధిక కోరికల వల్ల అసంతృప్తి. అంటే దీని యొక్క సారం అంటే ఏంటంటే, మనలోనే పుట్టే బాధలు ఆధ్యాత్మిక దుఃఖాలన్నమాట. అంటే ఇవన్నీ కూడా మనలో పుట్టాయి అన్నమాట. అంటే జ్వరం కావచ్చు, మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులు కావచ్చు, కోపం, మరి కోపం వల్ల మన ఆరోగ్యం పాడైపోతుంది కదండి, అసూయ వల్ల మనశ్శాంతి కోల్పోతాం, లోభం వల్ల నిద్ర లేకపోవడం, సోమరితనం వల్ల జీవితంలో వెనుకబడిపోతూ ఉంటాం, కాపటం వల్ల స్నేహితుల్ని కోల్పోతూ ఉంటాం, అలానే మరి మద్యం, మత్తు పదార్థాల అలవాటు వల్ల కుటుంబ సమస్యలు, ఇక అలానే భయం, ఆందోళన, నిరాశ, అహంకారం వల్ల బంధాలనేవి దెబ్బతినడం, అధిక కోరికల వల్ల అసంతృప్తి, ఇవన్నీ కూడా ఏంటంటే మనలోనే పుట్టే బాధలు అన్నమాట. వీటినే మనం ఆధ్యాత్మిక దుఃఖాలు అని చెప్పి అంటాం. ఇక రెండవది ఆది భౌతిక దుఃఖం. అంటే ఇవి ఇతర జీవులు లేదా ప్రకృతిలోని భౌతిక కారణాల వల్ల కలిగే బాధలు. మరి ఉదాహరణకి పాము కాటు, కుక్క కరవడం, దోమల వల్ల వ్యాధులు, పంటలను పురుగులు నాశనం చేయడం, దొంగతనం, శత్రువుల వల్ల ఇబ్బందులు, రోడ్డు ప్రమాదం, అగ్ని ప్రమాదం, గాలి, నీరు, భూమి కాలుష్యం వల్ల కలిగే అనారోగ్యం, అడవి జంతువుల దాడి. మరి దీని సారం ఏంటంటే ఇతర జీవులు లేదా పంచభూతాలతో సంబంధం ఉన్న బాధలని ఆది భౌతిక దుఃఖాలు అంటారన్నమాట. ఇక తర్వాత ఆది దైవిక దుఃఖం. మరి మూడవది ఏంటంటే ఆది దైవిక దుఃఖం. మన నియంత్రణకు అతీతంగా జరిగే ప్రకృతి వైపరీత్యాలు లేదా విశాల ప్రకృతి శక్తులతో సంబంధించిన బాధలు. మరి అవేంటంటే అతివృష్టి, అనావృష్టి, తుఫానులు, పిడుగుపాటు, భూకంపం, తీవ్రమైన ఎండలు, వడగళ్ల వాన, ప్రకృతి విపత్తుల వల్ల ఆస్తి నష్టం, మహమ్మారుల వంటి విస్తృత విపత్తులు, రైతులకు ప్రకృతి కారణంగా పంట నష్టం ఇవన్నమాట. అంటే దీని యొక్క సారం ఏంటంటే మనిషి నియంత్రణకు మించిన ప్రకృతి సంఘటనల వల్ల కలిగే బాధలు ఆది దైవిక దుఃఖాలు అన్నమాట. చూసారా, అంటే దుఃఖాలు అనేవి మూడు రకాల దుఃఖాలు. ఒకటి మనలో మన శరీరం నుండి ఉత్పన్నమయ్యే బాధలు, రెండు ఇతర జీవులు లేదా ప్రకృతిలోని భౌతిక కారణాల వల్ల కలిగే బాధలు, ఇక మూడవది మన నియంత్రణకు అతీతంగా జరిగంటే ప్రకృతి వైపరీత్యాలు, విశాల ప్రకృతి శక్తులతో సంబంధించిన బాధలు అన్నమాట. మరి పరమాత్మ చింతన ఎందుకు అవసరం అంటే, మరి పరమాత్మ చింతన అంటే కేవలం భగవంతుని యొక్క పేరు జపించడం మాత్రమే కాదు, ధర్మంగా జీవించడం, సత్యాన్ని అనుసరించడం, మనసును ప్రశాంతంగా ఉంచడం, కర్తవ్యాన్ని నిష్కామ భావంతో చేయడం కూడా అందులో భాగమే అన్నమాట. ఇక పరమాత్మ చింతన వల్ల మనసుకు ప్రశాంతత అనేది వస్తుంది.
భయం అనేది తగ్గుతుంది, బాధలను తట్టుకునే ధైర్యం పెరుగుతుంది, కోపం అసూయ లోభం తగ్గుతాయి, సహనం క్షమ దయ వంటి సద్గుణాలు పెరుగుతాయి. మరి కష్ట

కాలంలో ఆశను కోల్పోకుండా నిలబడగలుగుతారు. జీవితం పట్ల సమతాభావం ఏర్పడుతుంది. మరి దీని అర్థం పరమాత్మ చింతనతో అన్ని కష్టాలు పూర్తిగా లేకపోతాయని కాదు, వాటిని ఎదుర్కొనే అంతర్గత శక్తి, ధైర్యం, మనశ్శాంతి పెరుగుతాయని వేదాంతం బోధిస్తోంది. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. మరి ఇద్దరు రైతులకు ఒకే విధంగా అనావృష్టి వచ్చింది. మొదటి రైతు నిరాశలో కూర్చున్నాడు. ఇక రెండవ రైతు పరమాత్మపై విశ్వాసంతో ధైర్యంగా ప్రత్యామ్నాయ మార్గాలు వెతికి మళ్లీ వ్యవసాయం ప్రారంభించాడు. మరి ఇద్దరికీ కష్టం ఒకటే, కానీ దాన్ని ఎదుర్కొనే మనోబలం వేరు. పరమాత్మ చింతన ఆ మనోబలాన్ని పెంచుతుంది. ప్రతి మనిషి జీవితంలో ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక అనే మూడు రకాల దుఃఖాలు రావచ్చన్నమాట. వాటిని పూర్తిగా తప్పించుకోవడం ఎల్లప్పుడూ సాధ్యం కాకపోవచ్చు, కానీ ధర్మాచరణ, భక్తి, ధ్యానం, పరమాత్మ చింతన, సత్కర్మల ద్వారా మనిషి అంతర్గత శాంతిని పొందగలడు. మరి ఆ శాంతి వల్ల ఏ కష్టాన్నైనా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి అనేది లభిస్తుంది. ఇదే తాపత్రయాన్ని అధిగమించే వేదాంత బోధ యొక్క ప్రధాన సందేశం. ఏమంటారు ఓకే లిజినెస్? మరి దుఃఖాల్లో ఉన్నటువంటి మూడు రకాల దుఃఖాల గురించి తెలుసుకున్నాం కదండి. ఇకలా ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుండి దమ్మోస్ వెంకటాచారి గారు, వరలక్ష్మి, కృష్ణమ్మ మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ మేడంకి నమస్తే, శుభోదయం అంటున్నారు. నమస్తే అండి. మరి చాలా మంచి మంచి విషయాలు చాలా చాలా చక్కగా చెప్తున్నారు, స్పష్టంగా చెప్తున్నారు అని అంటున్నారు. మా యొక్క హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు అని చెప్పంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలానే ఒక చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. మరి మీకోసం ఒక చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలని నడపని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమితుల గుప్తా గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ బంగారు తల్లికి నమస్తే, శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా. మరి మీరు ముందు మాటలో తెలియచేసినటువంటి కొన్ని బాధలు అనుభవించాలి, అప్పుడే మన గుండె ధైర్యం ఎంత పటిష్టంగా ఉందో తెలియపరుస్తుంది. అలానే కొన్ని మాటల విషయం సహించాలి, అప్పుడే మన సహనానికి ఉన్న సహన బలం ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది అనే మంచి మాట చాలా బాగుంది అని చెప్పి అంటున్నారు. అలానే మనం దైవానికి, పెద్దలకు, గురువులకు సంస్కారంతో చేసే నమస్కారంలో దాగి ఉన్నటువంటి నమస్కార విశిష్టతల కోసం, విధి విధానాల కోసం చాలా చక్కని వివరాలు తెలియజేశారు. ధన్యవాదాలు, శుభాకాంక్షలు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక అలానే మరి ఈరోజు 20 ఆగస్ట్ మన భారతదేశ తొలి ప్రధానమంత్రి వర్యులైన జవహర్లాల్ నెహ్రూ గారికి గ్రాండ్ సన్, మన భారతదేశంలో తొలి మహిళా ప్రధానమంత్రి గారైన ఇందిరాగాంధీ కుమారులు, అతి పిన్న వయసులోనే భారతదేశ ప్రధానమంత్రిగా సేవలు అందించిన వరకు రాజీవ్ గాంధీ గారి జయంతి అంటున్నారు. మరి రాజీవ్ గాంధీ గారు ఇందిరాగాంధీ, ఫిరోజ్ గాంధీ గారి దంపతులకు 1944 ఆగస్ట్ 20 జన్మించడం జరిగింది అంటున్నారు. ముందుగా వారికి నివాళి తెలియపరుస్తున్నాను అంటున్నారు. అలానే మరి 20 ఆగస్ట్ ఈరోజు మా ఇంటి మణిదీపమైన మా అమ్మాయి అనగా మా అక్కయ్య గారి కోడలకు మా రేవతి బంగారు తల్లి పుట్టినరోజు అంటున్నారు. మరి మా రేవతి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అంటున్నారు. ఇక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తున్న వారు మరి భర్త గొల్లపూడి జగదీష్, అత్తయ్య గొల్లపూడి నాగలక్ష్మి గారు, చిన్నాన్న బండారు త్రిమితుల గుప్తా, మరి పిల్లలు కుమారుడు చిరంజీవి గొల్లపూడి యశ్వంత్ బాబు కుమార్తెలు, కవల పిల్లలకు పెద్ద చిరంజీవి గొల్లపూడి నాగభాగ్యశ్రీ చిట్టి తల్లి, మరి చిన్న చిరంజీవి గొల్లపూడి సూర్య భార్గవి చిట్టి తల్లి అని చెప్పి అంటున్నారు. అలానే మరి 3వ సంవత్సరంలో అడుగుపెట్టబోతున్న మా మనవుడు యశ్వంత్ బాబు అంటున్నారు. అలానే మరి రేవతి, జగదీష్ దంపతుల తొలి సంతానం, మా ఇంట్లో ముందుగా పోరాడిన మా ముత్తుల మనవుడు, మా ఇంటి తొలి దీపమైనటువంటి మా యశ్వంత్ బాబు తరపు నుండి, అలానే మరి రేవతి వాళ్ళ అమ్మ నాన్నగారు అయినటువంటి అన్నయ్య గారు, దేవర అప్పారావు గారు, రేవతి వాళ్ళ అక్కయ్య గారు, పెద్దమ్మయ్యకు బేబీ గారు, వారి కుటుంబ సభ్యులు, మరి వారందరి తరపు నుండి కూడా రేవతి బంగారు తల్లికి మరోమారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి రేవతి గారికి మీ కుటుంబ సభ్యులందరి తరపు నుండి, రేడియో విష్ణు 90.4 తరపు నుండి, నా తరపు నుండి కూడా జన్మదిన శుభాకాంక్షలు. మరి రేవతి గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఈ సందర్భంగా స్వాతి ముత్యం చిత్రం నుండి మరి పి సుశీల గారు ఆలపించిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి సాహిత్యం మరి వటపత్ర సాయికి వరహాలలాలి అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిస్నెస్ మరీ చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే బెంగళూరు నుండి సంజయ్, స్వాతి, భరత్ అలానే వారి ఫ్రెండ్స్ అంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ మార్నింగ్ మేడం అంటున్నారు. గుడ్ మార్నింగ్ అండి. మరి మా కోసం ముగ్గురు మనగాళ్ళు చిత్రం నుండి చామంతి పువ్వు అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటని అయితే ప్లే చేసే ముందు మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి మనకి నున్న గ్రామం నుండి శోభారాణి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభ మధ్యాహ్నం విజయాజీ అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి ఈరోజు 20 ఆగస్ట్ దోమల దినోత్సవం అని చెప్పేసి అని అంటున్నారు. అలానే ఒక చక్కని మాట కూడా పంపించారండి. మరి ఒకనాటి మాట రాత్రి అయితే చాలు జుమ్జుమ్ అంటూ చెవిలో జోరూకిలు పెట్టే దోమ, కానీ నేడు పగలు రేయనిక కుట్టి రక్తం పీల్చే దోమ, చెత్త కుప్పలో మురికి కుప్పాల్లో పుట్టిన దోమ, జాగ్రత్త పడుకు

ఉంటే జ్వరం జ్వరాలతో సతమతమయ్యారు. కాయిల్స్, గుడ్నైట్లు, అగరబత్తులు ఎన్ని పెట్టినా మానవ విననీడను నేను అంటోంది దోమ. మరి పరిశుభ్రత ఉంటేనే నీ జోలికి రానంటోంది అని చెప్పేసి అని అంటున్నారు. ఓకేనండి, మరి చాలా చక్కటి మాట అయితే పంపించారు. ఇకలానే మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి మనకి ఎవరు పంపించారంటే, దండేరు జిల్లా బానముక్కల గ్రామం నుండి మరి ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు కూడా మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే విజయ మేడం అంటున్నారు. మరి నమస్కారం, సంస్కారం అన్నట్లు చాలా గొప్ప విషయాలు తెలియజేస్తున్నారు. చాలా చాలా సంతోషం అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇకలని మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి కర్ణాటక పెత్తినపల్లి నుండి సుబ్రహ్మణ్య గారు కూడా మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి నమస్కారం గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు అని చెప్పేసి అని అంటున్నారు. ఇకలని మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి మనకి కడప జిల్లా మాధవరం నుండి పాలంపల్లి నరసింహరెడ్డి గారు మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి చేతులు జోడించడం నమస్కారం, తల వంచడం వినయం, మనసు వంచడం గౌరవం, మనసుని సమర్పించడం భక్తి, ఎదుటి వారిని మనసారా గౌరవించడం అదే నమస్కారం అనే పదానికి అసలైన పరిమళం అంటున్నారు. మరి పలు రకాల నమస్కారాల గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు అని చెప్పేసి అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. లిజనర్స్ మరి విన్నారు కదా, ఇదండి ఈనాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. మరి చాలా చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు కూడా విన్నాం కదా. తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

0: హోటల్ సాపాటుతో చప్పబడిపోయామురా బ్రదర్.
1: ఎన్ని కష్టాలు రానా తండ్రి.
0: భయపడకురా పుత్ర,

శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో పతి పత్ని అనే కథను నిన్నటి తరవై భాగాన్ని వింటారు. ఇలా తెగని ఆలోచనలతో ఎప్పుడు తెల్లవారుజామున 5 ప్రాంతంలో ఒక అరగంట కలత నిద్ర పట్టినట్లుంది. ఉదయం 6 గంటకల్లా మెలకువ వచ్చేసింది. రాత్రంతా నిద్రలేదేమో, కళ్ళు మంటలు, నీరసం. అయినా తప్పదుగా రోజువారీ కార్యక్రమాల్లో నిమగ్నమైపోయాను. మా వారు తీరిక 8 నిద్రలేచారు. నిద్రచాలనన్నట్లు ఇంకా అవలింతలు. 8 నిద్రలేచిన ఆయన తీరిక్గా ముఖం కడిగి కాఫీ తాగి పేపర్ చదివి స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేసి కూర్చునేసరికి 9:30. మెల్లగా దగ్గర చేరి, రెడ్డిగారి దగ్గరకు వెళ్ళి రాకూడదు అన్నాను. అబ్బా వెళ్తానులేవే, కందుకు లేని దొరత కత్తిపేటకెందుకన్నట్లు బజ్జీలు నీకెందుకే, ఆ విడాకులు గొడవా అంటూ విసుక్కున్నారు. ఈ మగాళ్ళంతా ఇంతే, ఏది సీరియస్గా సిన్సియర్గా తీసుకోరు అని మనసులోనే అనుకుని చేసేదేం లేక ఊరుకున్నాను. 10 బెడ్రూమ్ తలుపులు చేరవేసుకుని పడుకున్నారు. నాకు ఆయన్ను చిత్తకుట్టాలంత కోపం వచ్చింది. భారతనారిణి కదా, సహనం, శాంతి, పతియే ప్రత్యక్ష దైవం ఇత్యాదివన్నీ గుర్తొచ్చి ఊరుకున్నా. అసలు నేను మగాడిగా పుట్టనందుకు నా మీద నాకే కోపం వచ్చి ఆయన తాగిన కాఫీ కప్పు కింద పడేస్తే పగిలిపోతుందని మంచినీళ్ళ గ్లాస్ నేలకేసుకొట్టా. అప్పుడే జరిగింది ఓ ఊహించని పరిణామం. రెడ్డిగారి భార్య చేతిలో సూట్ కేసుతో సహా మా ఇంట్లోకి పరుగు పరుగున వచ్చేసి మా వారి గది తలుపులు తోసుకుంటూ లోపలికి వెళ్ళిపోయి తలుపులు మూసేశారు. డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి టిఫిన్ పళ్ళాలు సర్దుతున్న నేను ఆవిడలా మా వారి గదిలోకి వెళ్ళి తలుపేసుకోవటం చూసి చేష్టలుడికి అవాక్కై శిలా విగ్రహంలా నిలబడిపోయాను. మరుక్షణం తలుపులు తెరుచుకోవటం, మావారు ఎడమ చేతిలో సూట్ కేసు పట్టుకుని కుడి చేత్తో ఆమెని లాక్కొస్తూ, తప్పమ్మా మీరిలా ఇల్లు విడిచి వచ్చేయకూడదు, భార్య భర్తలన్నాక మనస్పర్ధలొస్తుంటాయి పోతుంటాయి, అంత మాత్రాన మీరిలా రెడ్డిగారిని విడిచి వచ్చేస్తే ఏం బాగుంటుంది, ముందు మీరు నాతో రండి, రెడ్డిగారితో నేను మాట్లాడతాను అంటూ ఆమెను లాక్కుంటూ అపార్ట్మెంట్ బయటకు వెళ్ళి అక్కడి నుండి స్టేర్ కేస్ మీదుగా ఆమెను నడిపించుకు వెళుతుంటే, అది కాదండి నా మాట వినండి అంటూ రెడ్డిగారి భార్య ఏదో చెప్పాలని ప్రయత్నిస్తూ ఇంటికి వెళ్ళటానికి ప్రతిఘటిస్తూ ఉంటే నాకు అసలు కథ అర్థమైపోయింది. అందుకని నిన్ననే చెప్పాను మా వారికి రెడ్డిగారితో మాట్లాడమని. నా మాట ఎప్పుడు విన్నారు కనుక పెళ్ళాని చెప్తే వినాలంటారు, అందుకే ఇప్పుడు చూడండి ఏమైందో. రాత్రి రెడ్డిగారి దంపతులు మళ్ళీ ఘర్షణపడి ఉంటారు. తెల్లారేసరికి ఆవిడ ఆయనతో తెగదంపులు చేసుకుని సూట్ కేసులో బట్టలు నగానెట్ర పెట్టుకుని చక్కా వచ్చేసింది. వచ్చేసింది సరే, సరాసరి మావారి రూమ్లో దూరి తలిపేసుకుందేమిటి, బయట నేనున్నానుగా, నా దగ్గరకు వచ్చి నాతో చెప్పొచ్చుగా, నాకంటే ఆయన ఎక్కువయ్యారా ఆవిడకు, అంటే ఇంతకు ముందు నుంచి ఏదో జరుగుతోందనిపిస్తోంది. అసలు రెడ్డిగారికి ఆవిడతో గొడవలకు కారణం మా వారు కాదు కదా. నా మనసేదో కీడు శంకిస్తోంది, ఇదేదో సవతిపురులా అనిపిస్తోంది. లేకపోతే పెట్టితో వచ్చినావిడ గదిలో పడుకున్నాయని లేపి ఏం చేసుంటుంది, కొంప తీసి రెడ్డిగారిని వదిలేసి మా వారితో చచ్చా ఏంటి ఈ పాడాలోచనలు, ఏం చెప్తాం, ఆ మధ్య ఒకసారి మీ వారు చాలా స్మార్ట్గా ఉంటారని కూడా అంది. సారికి ఇష్టం అంటూ పచ్చళ్ళు కూరలు అప్పుడప్పుడు పంపిస్తూ ఉంటుంది, ఇక పండుగలు వస్తే పిండి వంటలు సరే సరి ఇచ్చినావిడ ఊరుకోవచ్చుగా, సారు తిన్నారా బాగున్నాయన్నారా అంటూ వెరిఫికేషన్. సారికైనా ఇష్టం, నాకు నచ్చిందో లేదో అడగచ్చుగా అనుకుంటాను ఎప్పుడు. మా వారిని కూడా నమ్మటానికి లేదు. ఎంత వయసు వచ్చినా ఇంకా వాకింగ్లు జాగింగ్లు యోగాలు అంటూ వెర్రి మొర్రి వేషాలు వేస్తూ తైతిక్కలాడుతూ ఉంటారు. ఈ వయసులో లూజ్ ప్యాంట్లు ఫుల్ హ్యాండ్ షర్ట్స్ వేసుకోవచ్చు.

0: గా అబ్బే జీన్స్ ప్యాంట్లు టీషర్ట్స్ వేసుకుని కుర్రాడిల గెంతాల్ని చూస్తుంటారు. లిఫ్ట్ ఉన్న మెట్లెక్కి దిగి కింద పోర్షన్ వాళ్ళు ఎవరు కనబడితే వాళ్లతో మాటలు కలిపి కాఫీ టీలు తాగి ఉచిత సలహాలు ప్రవచనాలు చేస్తూ ఆహా అంకులెంత మంచివారు అని వాళ్లు పొగిడి మార్కులేస్తుంటే ఉబ్బి తబ్బిబ్బై డిస్కో డాన్సులు చేస్తుంటారు. హెయిర్ కటింగ్కి వెళ్ళినప్పుడల్లా పార్లర్లో జుట్టుకు బ్లాక్ హెన్నా పెట్టించుకొచ్చి అద్దంలో నల్లటి గ్రాఫ్ చూసుకుని ఇంకా కుర్రాడిననే భ్రమలో ఉంటారు. ఆలోచిస్తుంటే ఈ వ్యవహారం చాలా కాలంగా నడుస్తున్నట్లే ఉంది. అందుకేనేమో మా వారిని నిన్ననే వెళ్ళి రెడ్డిగారితో మాట్లాడి రమ్మంటే రేపు చూద్దాంలే అంటూ దాటేశారు. ఈలోగా ఈయన ఆవిడకు ఫోన్ చేసి పెట్టె సర్దుకుని వచ్చేయమని చెప్పేసినా చెప్పేసుంటారు. అయినా ఈయనకు సిగ్గులేకపోతే ఆవిడకైనా ఉండద్దు. నేనేంటి ఇంత జరుగుతున్నా ఇంత తెలివి తక్కువగా ఉండిపోయాను. ఎవరెలాంటి వారు కూడా తెలుసుకోలేనంత గుడ్డిదానిలా ప్రవర్తించానేంటి. పాపం రెడ్డిగారిని చూస్తే జాలేస్తుంది. ఈ వయసులో ఆవిడ ఇలా బరి తెగించేసి వచ్చేస్తే ఆయనొక్కడే ఎలా ఉంటాడో ఏంటో. రెడ్డిగారు ఎంత చక్కగా బలంగా దృఢంగా ఉంటారు. మా వారికంటే ఆయనే 100 రెట్లు బెస్టు. ఆయన ముందు ఆవిడ తీసికట్టు. నల్లగా భారీగా ఆయనతో గున్నేనుగులా ఉంటుంది. పైకి పెద్ద మనిషి తరహాగా కనిపించే ఆవిడలో ఇదేం వంకర బుద్ధి. మా వారిలో ఆవిడకి ఏం నచ్చిందో. వయసు తేడా కూడా మరచి లేచొచ్చేసింది. అయినా మా ఆయనకు ఆవిడలో ఏం నచ్చింది. ఇంతకాలం ఏదో శ్రీరామచంద్రుడు అనుకుంటుంటే అమ్మో శ్రీకృష్ణ పరమాత్మలా ఉన్నాడు. చిచి ఈ వ్యవహారం మొత్తం తలుచుకుంటేనే ఒళ్ళు చెలదిరిస్తోంది. ఈ విషయం ఫ్లాట్లలో అందరికీ తెలిసిపోతే సిగ్గుసిగ్గు నా ఆలోచనలు ఇలా పరిపరి విధాలు పోతున్నాయి. ఇంతలో మా వారు ఆవిడ సూట్ కేసుతో సహా మా ఇంటికొచ్చేశారు. వెనకే ఆవిడ కొంప మునిగింది. అనుకున్నంత పని అయ్యింది. వీళ్ళిద్దరి మధ్య అంగీకారం కుదిరినట్లుంది. ఆవిడ రెడ్డిగారిని వదిలేసి మా వారితో ఉండిపోవడానికి మా వారిని ఒప్పించేసినట్లుంది. అంటే నా కాపురం కూల్చినట్లే. ఈవిడి కోసమేనా నేను నిన్నంత ఆలోచించింది. దేవుడా ఇప్పుడు నాకెవరో దిక్కు. చూస్తాను మా వారు నా మాట వినకపోతే రౌడీల్ని పిలిపించైనా సరే ఆయన చిత్త కొట్టించేసి ఆ ఆడదయ్యాన్ని బయటకు తరిమేంత వరకు నిద్రపోను. అవసరమైతే ఈ విషయంలో రెడ్డిగారి సహాయం తీసుకోవడానికి కూడా వినికడను. వాళ్ళిద్దరూ కలిసి డ్రామా ఆడితే మేమిద్దరం వాళ్ళకి బుద్ధి చెప్పలేమా. నా ఆలోచనలు ఇలా సాగుతుంటే మా వారు సూట్ కేసు తీసుకెళ్లి బెడ్రూమ్ కప్బోర్డ్లో దాచేశారు. ఆవిడ నా దగ్గరకు వచ్చి ఏదో మాట కలపపోతే అంటూ ముఖం తిప్పుకుని కళ్ళను బయటకొంగుతూ ఒత్తుకుంటూ దూరంగా జరిగాను. ఆవిడ మా వారికి ఏదో సైగ చేసి వెళ్ళిపోయింది. ఏమండి నన్ను అన్యాయం చేయకండి అంటూ మా వారి కాళ్ళ దగ్గర కూలబడ్డాను. ఏంటిది శైలు లే అంటూ ఆయన నన్ను లేవనెత్తి నా కళ్ళను తుడిచి ఏమైంది ఎందుకు అడుస్తున్నావు అన్నారు.
1: ఆవిడ మీతో ఉండిపోతానంటుంది కదూ, మీకు కూడా ఆవిడంటే
0: అంటూ బోరు నేర్చేశాను. ఛా ఊరుకో, ఆ సూట్ కేసులో 1000 బంగారం వస్తువులున్నాయి. రెడ్డిగారి సిస్టర్ హైదరాబాద్లో చనిపోయారట. అర్జెంటుగా ఫ్లైట్లో హైదరాబాద్ వెళ్తున్నారట. బ్యాంక్ లాకర్లో పెడదామంటే ఈరోజు ఆదివారం, వీలు కాదు కనుక అవన్నీ సూట్ కేసులో పెట్టి రెడ్డిగారే మా ఇంట్లో పెట్టి రమ్మన్నారట. 4 రోజుల్లో వెనక్కి వచ్చి సూట్ కేసు తీసుకెళ్తామన్నారు. నీ తొందరపాటుతో నన్ను కూడా అయోమయంలోకి నెట్టి అంతా గందరగోళం చేశావు అంటూ మా వారు పగలబడి నవ్వుతుంటే నాకు సిగ్గు ముంచుకొచ్చి పవిట కొంగులో ముఖం దాచుకున్నాను. మీరింతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో పతి పత్ని కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రేడియో విష్ణు 90.4. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8866558773.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695. రెడీ విష్ణు 90.4 శ్రోతలందరికీ టైమ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. లూయిస్ డాగూరే కెమెరా కనుగొనకపోతే చరిత్రకు చిహ్నాలు లేవని భీమవరం పట్టణ ట్రాఫిక్ సిఏ శ్రీనివాస్ అన్నారు. ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని నిర్వహించారు. అసోసియేషన్ సేవా కార్యక్రమాలు అద్వితీయమని అన్నారు. అసోసియేషన్ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులు, స్థానికులు వయ్యారి భామగా పిలిచే కలుపు మొక్కలతో పశువులకు తీవ్ర ముప్పు వాటిల్లుతోందని వెటర్నరీ పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ వి సమత హెచ్చరించారు. వయ్యారి భామ నిర్మూలన వారోత్సవాల్లో భాగంగా వెంకట్రామన్గూడెం కెవీకేలో బుధవారం ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సమత మాట్లాడుతూ, పారిథినీయం వయ్యారి భామ మొక్కల వల్ల పశువులు, జీవాలకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. ఈ కలుపు మొక్కల నిర్మూలన పద్ధతులను రైతులు, విద్యార్థులకు వివరించారు.

కార్యక్రమంలో కేవీకే హెడ్ సిహెచ్ కిరణ్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బి రమాదేవి, శాస్త్రవేత్తలు తదితరులు పాల్గొన్నారు. మానవత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పాలకొల్లు పట్టణంలో బుధవారం శాంతి ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని మున్సిపల్ కమిషనర్ డి కిరణ్ కుమార్ ప్రారంభించారు. మానవత సంస్థ సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ ర్యాలీని నిర్వహించడం, పర్యావరణాన్ని కాపాడడానికి చర్యలు తీసుకోవడంపై అభినందించారు. మానవతా మండల అధ్యక్షుడు ముచ్చాల రామారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద అమిరం గ్రామ పంచాయతీలో కలెక్టర్ నాగరాణి బుధవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. అధికారులతో సమీక్షించి రానున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీల వారీగా జరుగుతున్న డోర్ టు డోర్ సర్వే పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా చూడాలని, సర్వేలో పొరపాట్లకు తావు ఇవ్వొద్దని అధికారులకు సూచించారు. సర్వే వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారు. ఓటరు జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదు, పేర్ల తొలగింపు ప్రక్రియ తెలుసుకుని సూచనలిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసుకుంటోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ బుధవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల వారీగా స్థానిక సంస్థల ఏర్పాట్లపై సమీక్షించారు. కలెక్టర్ నాగరాణి జిల్లాలో ఎన్నికల ఏర్పాట్ల గురించి కమిషనర్కు వివరించారు. జిల్లాలోని 20 మండలాల్లో 409 పంచాయతీల్లో 2 విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. మొదటి విడతలో నర్సాపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో 165 పంచాయతీలు, తాడేపులగూడెం డివిజన్లో ఇరగవరం అత్తిలి మండలాల్లో 39 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. రెండో విడతలో భీమవరం రెవెన్యూ డివిజన్ పరిధిలోని 143 గ్రామ పంచాయతీలు, తాడేపులగూడెం డివిజన్ పరిధిలో తణుకు తాడేపులగూడెంలో 63 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తారు. జిల్లాలో 4579 పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఇందులో 3366 పోలింగ్ కేంద్రాలకు ఆన్లైన్ మ్యాపింగ్ ప్రక్రియ చేపడుతున్నట్లు వివరించారు. షెడ్యూల్ ప్రకారం ఎస్సీ ఎస్టీ ఓటర్లతో కూడిన ఓటర్ల జాబితాను ప్రచురిస్తామని వివరించారు. పట్టణాల్లో భవన నిర్మాణ అనుమతుల విధానంలో ప్రభుత్వం కీలక మార్పు చేసింది. దరఖాస్తుదారుడు స్వీయ ధృవీకరణ మార్గదర్శకాల ప్రకారం అర్హత ఉన్న భవనాలకు దరఖాస్తుదారు లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్ సమర్పించే వివరాల ఆధారంగా ఆన్లైన్లో అనుమతి ప్రక్రియను వేగవంతం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పట్టణ నగరాభివృద్ధి శాఖ ద్వారా భవన అనుమతులు స్వీకరిస్తూ ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఇల్లు, వాణిజ్య భవనం నిర్మించాలంటే గతంలో అనుమతుల కోసం రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది. దరఖాస్తులు సమర్పించడం, పత్రాల పరిశీలన, సాంకేతిక తనిఖీలు, అధికారుల ఆమోదం వంటి పలు దశలు పూర్తయ్యే వరకు నిర్మాణదారులకు ఎదురుచూపులు తప్పేవి కాదు. ఒక్కో దశలో ఫైల్ పెండింగ్ కావడంతో అనుమతులకు ఎక్కువ సమయం పట్టేది. ప్రస్తుతం ఆన్లైన్లో ఏపీడీపీఎంఎస్లో భవన అనుమతి దరఖాస్తులు సమర్పించవచ్చు. లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్ సమర్పించే ప్లాన్ వివరాలు, ధృవపత్రాలకు ప్రాధాన్యత ఉంటుంది. దరఖాస్తులో తప్పుడు సమాచారం ఇచ్చినా, అనుమతికి విరుద్ధంగా నిర్మాణం చేపట్టినా తర్వాత దశలో చర్యలు తీసుకుంటారు. అనుమతులు సులభతరం కావడంతో సొంత స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునే వారికి, చిన్న వాణిజ్య భవనాలు నిర్మించే వారికి సమయం ఆదా అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం పొందే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రాసెసింగ్ విధానంలో కీలక మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఇకపై పెన్షన్, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ తదితర ప్రయోజనాల కోసం ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకునే విధానం అమల్లోకి వచ్చింది. ఇప్పటివరకు ఉద్యోగుల రిటైర్మెంట్కు సంబంధించిన పత్రాలు మాన్యువల్గా సిద్ధం చేసి ఏజీ కార్యాలయానికి పంపించేవారు. ఈ ప్రక్రియలో పత్రాలు చేరడం, పరిశీలన, లోపాల సవరణ తదితర కారణాలతో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందుకోవడానికి 4-5 నెలలు పట్టేది. ఏవైనా తప్పులు ఉంటే వాటిని సరిచేసి మళ్లీ పత్రాలు పంపాల్సి రావడంతో మరింత జాప్యం జరిగేది. ఆన్లైన్ విధానంలో సంబంధిత ఉద్యోగి వివరాలను శాఖ అధికారులు ఆన్లైన్లో నమోదు చేసి పెన్షన్ పత్రాలను సిద్ధం చేస్తారు. అనంతరం అధికారి ఆమోదం, సంతకం పూర్తయిన తర్వాత దరఖాస్తు నేరుగా ఏజీ కార్యాలయానికి చేరుతుంది. అక్కడ పరిశీలన, ఆమోదం పూర్తయితే సంబంధిత ఉద్యోగి కోరుకున్న బ్యాంక్ వివరాల ఆధారంగా ఉప ఖజానా కార్యాలయానికి ఆమోద సమాచారం ఆన్లైన్లో చేరుతుంది. వివరాలన్నీ సక్రమంగా ఉంటే దాదాపు 20 రోజుల్లోనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ మంజూరయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక జిల్లా ఒక ఉత్పత్తి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే జిల్లాలో రొయ్యల ఉత్పత్తి ప్రాసెసింగ్ యూనిట్లను పరిశీలించేందుకు కేంద్ర బృందం జిల్లాలో పర్యటిస్తోంది. ముఖ్యంగా జిల్లాలో రొయ్యల అధిక ఉత్పత్తి జిల్లాగా ప్రకటించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది. పరిశీలనకు వచ్చిన కేంద్ర బృందం బుధవారం కలెక్టర్ నాగరాణిని మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో రొయ్యలు, చేపల ఉత్పత్తి సామర్థ్యం, ప్రాసెసింగ్ యూనిట్ల పనితీరు, మార్కెటింగ్ అవకాశాలను ప్రశ్నించారు. రొయ్యల సాగు, ప్రాసెసింగ్ను క్షేత్రస్థాయిలో పరిశీలించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన నమోదుకు ప్రభుత్వం ఈ నెల 31 వరకు గడువు పొడిగించినా అన్నదాతల్లో పెద్దగా స్పందన కనిపించడం లేదు. జిల్లా వ్యాప్తంగా 75271 హెక్టేర్లలో సాగవుతున్న పంటలకు భీమా చేయించాలని లక్ష్యంగా నిర్దేశించగా ఇప్పటివరకు 32507 హెక్టార్

0: రైతులకు సంబంధించి ప్రీమియం మాత్రమే రైతులు చెల్లించారు. ఫసల్ బీమా యోజనలో నమోదుకు భూ యజమానులతో పాటు కౌలు రైతులు కూడా ప్రీమియం చెల్లించే అవకాశం ప్రభుత్వం కల్పించగా ఆ గడువు ఆగస్టు 15 ముగిసింది. బ్యాంకుల ద్వారా రుణం తీసుకునే భూ యజమానులు మాత్రం ఈ నెల 31వ తేదీ వరకు బీమా ప్రీమియం చెల్లించే అవకాశం కల్పించినట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. దిండి, చించినాడ, వశిష్ట వారధిపై భారీ వాహనాల రాకపోకలకు 7 తర్వాత అధికారులు అనుమతిచ్చారు. ఎన్హెచ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బివి రమణ సూచనల మేరకు బుధవారం రాత్రి 8 నుంచి రాకపోకలకు అనుమతి ఇచ్చినట్లు ఎన్హెచ్ఏఈ వెంకటరమణ తెలిపారు. సుమారు 30 క్రితం నిర్మించిన వారధికి బేరింగ్ల మార్పు, తదితర మరమ్మతుల నేపథ్యంలో గత 7 జూలై 25 నుంచి భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు మాత్రమే తిరుగుతున్నాయి. గత 7 డిసెంబర్ నెలాఖరుకు పనులు పూర్తి చేస్తామని చెప్పినప్పటికీ తీవ్ర జాప్యం చోటు చేసుకుంది. పాడైన బేరింగులను తొలగించి కొత్తవి ఏర్పాటు చేసే ప్రక్రియ ఈ 7 మార్చి 12 నుంచి ప్రారంభించారు. సుమారు 4 నెలల వ్యవధిలో బేరింగుల మార్పు, ఎక్స్పాన్షన్ జాయింట్లకు మరమ్మతులు పూర్తి చేసి గుంతలను పాలిమర్ కాంక్రీట్తో సరిచేసి రాకపోకలకు అనుమతిచ్చారు. విద్యార్థులు తమకు లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత మండలి చైర్మన్ కె మధుమూర్తి సూచించారు. ఆంధ్రప్రదేశ్ ఏపీ నీట్లో 2026-27 విద్యా సంవత్సరానికి కొత్త ప్రవేశాలు పొందిన ప్రథమ సంవత్సరం బీటెక్ విద్యార్థులకు డీన్ అకాడమిక్ ఎన్ జయరామ్ ఆధ్వర్యంలో ప్రాంగణంలోని రవీంద్ర భారతి ఆడిటోరియంలో బుధవారం నిర్వహించిన ఇండక్షన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రవేశాలు పొందడం అంతిమ లక్ష్యం కాకూడదని, నేర్చుకోవడం, బాధ్యతను స్వీకరించడం సమాజానికి తోడ్పడాలని వివరించారు. ఆన్లైన్ ద్వారా నిట్ ఇన్ఛార్జ్ డాక్టర్ ఎన్వి రమణారావు మాట్లాడుతూ, దేశంలో 31 ఎన్ఐటీలు స్థాపించగా నేటికి దశాబ్ద కాలం పూర్తి చేసుకుని విజయవంతంగా నడుస్తున్నాయని అన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వచ్చే నెల 12వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ శ్రీదేవి తెలిపారు. ఏలూరులోని స్థానిక జిల్లా న్యాయస్థానంలో ఉమ్మడి జిల్లాలోని పోలీసు అధికారులతో బుధవారం సమావేశమై మాట్లాడారు. లోక్ అదాలత్లో సాధ్యమైనన్ని ఎక్కువ కేసులు పరిష్కరించాలని అన్నారు. ఇందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. రాజీ యోగ్యమైన అన్ని క్రిమినల్ కేసులు రాజీ చేసుకునేందుకు కృషి చేయాలని అన్నారు. కేసుల పరిష్కారానికి పోలీసు అధికారులు న్యాయస్థానాలను సంప్రదించాలని అన్నారు. జిల్లాలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలో ఉన్న ఆలయాల్లో మూల విరాట్ల ఫోటోలు, వీడియోల చిత్రీకరణను నిషేధిస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆ శాఖ జిల్లా అధికారి వి హరిసూర్యప్రకాశ్ బుధవారం తెలిపారు. 6A, 6B, 6C ఆలయాల పరిధిలో ఉత్సవాల సమయంలో అధికారులు మూల విరాట్ల ఫోటోలు తీసి మీడియాకు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. దీనిపై వేద పండితుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతూ ఉండడంతో ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఉత్సవ విగ్రహాల వీడియోలు, ఫోటోలు మాత్రమే మీడియాకు ప్రచారానికి వినియోగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈనాటి టైమ్ లైన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే టైమ్ లైన్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
2: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
3: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టీ కేర్ భీమవరం.
4: ప్రముఖ ఇఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారికే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో
3: ఆదిత్య
2: ఇఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీఓడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334116.

0: FM 90.4.
1: హలో లిజనర్స్, వెల్కమ్ టు సిల్వర్ స్క్రీన్. ఈనాటి మన సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో పద్మనాభం గారి గురించి తెలుసుకుందాం. తెలుగు చలనచిత్ర స్వర్ణయుగంలో తనదైన హాస్య ముద్రతో, అమాయకత్వంతో కూడిన అభినయంతో తరతరాలు తరబడి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన మహోన్నత కళాకారుడు పద్మనాభం గారు. రాయలసీమలోని వైఎస్ఆర్ కడప జిల్లాలో సింహాద్రిపురం మండలం కనుపూరు గ్రామంలో జన్మించిన పద్మనాభం గారు బాల్యంలోనే నాటకరంగం వైపు ఆకర్షితులయ్యారు. రంగస్థలంపై పద్యాలు పాడుతూ, నాటకాల్లో విభిన్న పాత్రలు పోషిస్తూ సంపాదించిన అనుభవమే ఆయనను వెండి తెరపైపు నడిపించింది. హెచ్ఎం రెడ్డి గారి దర్శకత్వంలో వచ్చిన భక్తి పోతన చిత్రంతో సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన ఆ తర్వాత తిరిగి చూసుకోకుండా సుమారు 400కి పైగా చిత్రాలను నటించి హాస్య నటుడిగా తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్నారు. కేవలం నటుడిగానే కాకుండా రేఖ అండ్ మురళి ఆర్ట్స్

సంస్థను స్థాపించి నిర్మాతగా మారిన పద్మనాభం గారు దేవత, పొట్టిప్రసాద్, శ్రీరామ కథ వంటి పౌరాణిక సామాజిక అద్భుతమైన చిత్రాలను నిర్మించి దర్శకత్వం వహించి విజయం సాధించారు. గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని చిత్రసీమకు పరిచయం చేసిన ఘనత కూడా ఆయనదే. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా తెలుగు సినీ రంగానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. ఏ గొప్ప కళాకారుడి జీవితంలోనైనా చిన్ననాటి జ్ఞాపకాలు చాలా విచిత్రంగా, ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. పద్మనాభం గారి జీవిత ప్రయాణంలోనూ సరిగ్గా అలాంటి అద్భుతమైన ఘట్టాలు ఎన్నో ఉన్నాయి. ఆయన కేవలం 5 ఏళ్ల పసి వయసులోనే నాటకరంగంలో తొలి అడుగు వేశారు. ప్రసిద్ధి చింతామణి నాటకంలో బాలకృష్ణుని వేషం వేసి తన అద్భుతమైన అభినయంతో, దీప్ స్వరంతో ప్రేక్షకుల నుంచి వరుసగా వన్స్ మోర్లు సాధించడమే కాకుండా ఒక వెండి కప్పును బహుమతిగా గెలుచుకున్నారు. ఆ రోజుల్లో స్త్రీ పాత్రలకు ఎంతో ప్రసిద్ధి చెందిన కొండపేట కమల్ గారు చింతామణిగా నటించి పద్మనాభం గారి సొంత తండ్రి గారే ఆ నాటకంలో శ్రీహరి పాత్రను పోషించడం విశేషం. ఆ తర్వాత పద్మనాభం గారు తన తమ్ముడు సుదర్శనంతో కలిసి ప్రొద్దుటూరులో వారాలు చేసుకుంటూ యాయవరం ఎత్తుకొని చదువుకున్నప్పటికీ ఆయన మనసంతా నాటకాలు, సినిమాల వైపే ఉండేవి. చదువు వంటపట్టకపోవడంతో స్థానిక థియేటర్ మేనేజర్తో స్నేహం చేసి థియేటర్కు వచ్చే ప్రతి సినిమాను వదలకుండా చూసేవారు. అప్పుడే సైకిల్ తొక్కడం నేర్చుకున్న ఈ అన్నదమ్ములిద్దరూ ఎలాగైనా ఒక సొంత సైకిల్ కొనాలనే పిచ్చి కోరికతో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా డబ్బు సంపాదించడానికి టికెట్ లేకుండా రైలెక్కేశారు. ముందుగా బెంగళూరు వెళ్ళినప్పటికీ అక్కడ ఏం చేయాలో తోచక నేరుగా మద్రాస్ మహానగరానికి చేరుకున్నారు. అక్కడ ప్రముఖ మహానటి కన్నాంబ గారి ఇంట్లోకి వెళ్లే ధైర్యం చేసి తమ పరిస్థితిని, సైకిల్ ముచ్చటను నిజాయితీగా చెప్పేశారు. చిన్నపిల్లలైనా ఆ అన్నదమ్ముల ముక్కుసూటితనం, వారి గాత్రంలో ఉన్న అమృతమైన గానకళ కన్నాంబ గారిని ఎంతగానో మెప్పించింది. దాంతో ఆమె వారిని ఆదరించి తమ రాజరాజేశ్వరి నాటక కంపెనీలో ఆశ్రయం కల్పించి పనిలో కుదిర్చారు. అలాగే ఒక సైకిల్ కోసం మొదలైన ఆ చిన్ననాటి ప్రయాణమే ఆ తర్వాత తెలుగు వెండితెరపై ఒక మహా హాస్య సామ్రాజ్యానికి పునాదిగా మారింది. శ్రీ రాజరాజేశ్వరి ఫిలిం కంపెనీ నిర్మించిన పాదుగా పట్టాభిషేకం చిత్రంలో ఆయనకు కోరస్ పాడే తొలి అవకాశం లభించింది. పద్మనాభం గారు చిత్రసీమలో కుదురుకోవడంతో ఆయన తమ్ముడు సుదర్శనం గారు తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. ఆ తర్వాత దిగ్గజ దర్శకుడు గూడవల్లి రామబ్రహ్మం గారి దర్శకత్వంలో కాంబోజిరాజ్ కథ ఆధారంగా వచ్చిన జానపద చిత్రం మాయాలోకం. ఆ చిత్రంలో పద్మనాభం గారు కోరస్ పాడటమే కాకుండా ఒక నటుడిగా తొలిసారి తెరపైకి వచ్చారు. నటుడిగా ఆయనకు ఇదే మొదటి చిత్రం. ఆ తర్వాత త్యాగయ్య, ముగ్గురు మరాఠీలు చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయనకు నారద, నారది, యోగి వేమన చిత్రాల ద్వారా వరుస అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. రాధికా చిత్రంలో శ్రీకృష్ణుని పాత్రను పోషించడమే కాకుండా ఒక గోపబాలుడు పాత్రకు ప్లేబ్యాక్ గాయకుడిగా పాట కూడా పాడారు. ఆ తర్వాత భక్త సిరియాల చిత్రంలో చిన్న చిరుతొండడి పాత్రలోను, వింధ్యారాణి చిత్రంలో నటుడిగా, గాయకుడిగా బహుముఖ ప్రజ్ఞను చాటుకుని వెండితెరపై తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఓకే లిజనర్స్, మరి విన్నారు కదండి మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్.

0: హోటల్ సాపాటుతో చప్పబడిపోయామురా బ్రదర్.
1: హా, ఎన్ని కష్టాలురా నా తండ్రి.
0: భయపడకురా పుత్ర,

బాధ్యతలనెన్నడు మరచిపోరాదు, ప్రగతి మార్గమునెప్పుడు వదలిపోరాదు, క్రమశిక్ష పాటించి కదలిపోవాలిరా.

ఐటీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: ఈ రోజే మీ గ్రామ పంచాయతీని కలవండి, ఈ ఉద్యమంలో భాగస్వాములు అవ్వండి.
1: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
2: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
3: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
1: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
3: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
1: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
2: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: వెల్కమ్ బ్యాక్ టు సిల్వర్ స్క్రీన్. ప్రతి గొప్ప నటుడి జీవితంలోనూ ఎత్తుపల్లాలు, ఊహించని మలుపులు ఉంటాయి. పద్మనాభం గారి జీవితంలోనూ అలాంటి ఒక కష్ట సమయం వచ్చి చివరికి ఆయన కెరీర్నే ఒక మలుపు తిప్పింది. జెమిని వారి వీరకుమార్ చిత్రానికి అడ్వాన్స్ తీసుకున్న రోజుల్లో దర్శకుడు కేవీ రెడ్డి గారు తన గుణసుందరి కథా చిత్రం కోసం పద్మనాభం గారి పాట విని గొంతు బాలేకపోయేసరికి తీవ్రంగా అసహనానికి గురై, గొంతు ఇలా ఉంటే కప్పులు కడగడానికి కూడా పనికిరావు అన్నారు. దాంతో మనస్తాపం చెందిన పద్మనాభం గారు సొంత ఊరు సింహాద్రిపురం వెళ్లిపోయారు. సరిగ్గా అదే సమయంలో తేలుకాటుతో తమ్ముడు ప్రభాకరం, అనారోగ్యంతో చెల్లెలు రాజేశ్వరి మరణించడంతో తీవ్ర విరక్తి చెంది సినిమాలకు దూరమయ్యారు. కొనకొండలలో చిన్నాన్న దగ్గర కరణీకం నేర్చుకుంటున్న సమయంలో జెమిని సంస్థ నుండి వీరకుమార్ షూటింగ్ కబురు వచ్చింది. ఆ షూటింగ్ సమయంలో విజయ సంస్థతో ఏర్పడిన పరిచయమే ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. షావుకారు చిత్రంలో నౌకరు పోలయ్య పాత్రకు చక్రపాణి గారు బాలకృష్ణను చూసి ముదురుగా ఉన్నాడని వద్దనడంతో దర్శకుడు ఎల్వి ప్రసాద్ గారు రాధికాలో నటించిన పద్మనాభం గారిని పిలిచి ఆ అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత పాతాల భైరవి స్క్రిప్ట్ వర్క్ సమయంలో షావుకారు కేవీ రెడ్డి గారు రషెస్ చూసిన కేవీ రెడ్డి గారు మనసు మార్చుకుని ఎన్టీఆర్, ఎస్వీఆర్ పద్మనాభంలను విజయా సంస్థ పర్మనెంట్ ఆర్టిస్టులుగా 3 ఏళ్ల అగ్రిమెంట్పై తీసుకున్నారు. అలా విజయవారి పాతాల భైరవి, పెళ్లి చేసి చూడు, చంద్రహారం చిత్రాలతో పాటు శ్రీకాళహస్తి మహత్యంలో కాశీ పాత్రలు మెప్పించారు. ఇక సతీ అనసూయ చిత్రంతో మొదలుపెట్టి కృష్ణప్రేమ, సతీ సుకన్య, కృష్ణలీలలు, శ్రీరామ కథ, సతీ తులసి, ప్రమీలార్జునీయం వంటి అనేక చిత్రాలలో నారదుడు అంటే పద్మనాభం గారే అనేంతగా ఆ పాత్రకు చిరునామాగా నిలిచారు. కేవలం నటుడిగానే కాకుండా చిత్ర పరిశ్రమకు ఒక గొప్ప దార్శనికుడిగా, విజన్ ఉన్న నిర్మాతగా పద్మనాభం గారు సృష్టించిన అద్భుతాలు తెలుగు సినీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డాయి. ఆయన తన సొంత బ్యానర్ అయిన రేఖ అండ్ మురళి ఆర్ట్ సంస్థను ప్రారంభించి దేవత, పొట్టి ప్లీడర్, శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న వంటి సంచలన విజయం సాధించిన చిత్రాలను నిర్మించారు. ఈ శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంతోనే మన గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని తొలిసారిగా చిత్రసీమకు గాయకుడిగా పరిచయం చేసిన చారిత్రాత్మక ఘనత పద్మనాభం గారిదే. ఆ తర్వాత దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టి శ్రీరామ కథ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. ఇక భక్త కవయిత్రి జీవిత ఆధారంగా ఆయన నిర్మించి దర్శకత్వం వహించిన కథానాయిక మొల్ల చిత్రం మహోన్నతమైన కళాకాండంగా నిలిచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి అత్యున్నతమైన బంగారు నంది పురస్కారాన్ని కైవసం చేసుకుంది. నటుడిగా నవ్విస్తూనే నిర్మాతగా, దర్శకుడిగా పద్మనాభం గారు సాధించిన ఈ విజయాలు ప్రతి తెలుగువాడికి గర్వించదగినవి. హాస్య నటుడిగా పద్మనాభం గారు నటించిన ఈ చిత్రాలలో ఆయన పోషించిన పాత్రలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడమే కాకుండా ఆయన నటనా పటుత్వానికి నిదర్శనంగా నిలిచాయి. తొలి రోజుల్లో వచ్చిన వింధ్యారాణి చిత్రంలో నటుడిగానే కాకుండా గాయకుడిగాను అలరించిన ఆయన పౌరాణిక చిత్రమైన మోహిని భస్మాసురాలోను, శ్రీకృష్ణార్జున విజయంలోను తనదైన ప్రత్యేక శైలితో నారదుని వేషధారణతో పాటు వినోదాత్మక పాత్రల్లో కనిపించి ప్రశంసలు అందుకున్నారు. ఇక ఆయన కథానాయకుడిగా నటించిన జాతకరత్న మిడతంబొట్లు చిత్రం ఆయన కెరీర్ లోనే ఒక మైలురాయిగా నిలిచి అమాయకత్వంతో కూడిన హాస్యంతో ఆయనకు అపారమైన పేరు, ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది. సామాజిక కుటుంబ చిత్రాలైన అంతా మన మంచికే, అబ్బాయి గారు, అమ్మాయి గారు, ఆడబ్రతుకు, ఇల్లే స్వర్గం, కలహాల కాపురం, కుంకుమ భరణి, గాలిపటాలు, పుట్టింటి గౌరవం, వధూవరులు, మావారి మంచితనం, మాంగళ్య భాగ్యం వంటి సినిమాల్లో కథానాయకుడి స్నేహితుడిగా, నమ్మకమైన నౌకరుగా లేదా ఇంట్లో అల్లరి చిల్లరగా తిరిగే బామ్మర్ది పాత్రల్లో కనిపించి కడుపుబ్బా నవ్వించారు. అదే సమయంలో కిలాడి కృష్ణుడు, గోల్మాల్, దొంగలకు సవాల్, దాగుడు మూతలు, బస్తీ కిలాడీలు, మాయలాడి, మీ ఇంటికొస్తే ఏమిస్తారు, మా ఇంటికొస్తే ఏం తెస్తారు, రామ్ రాబర్ట్ రహీన్ వంటి కమర్షియల్ యాక్షన్ చిత్రాలలో కథకు కీలకమైన కామిక్ రిలీఫ్ను ఇస్తూ తనదైన మార్క్ కామెడీ టైమింగ్తో అలరించారు.

ప్రతిజ్ఞాపాలన, సామ్రాట్, స్వర్ణగౌరి, భారతి, భక్త సిరియాల చిత్రాల్లో వైవిధ్యమైన సహాయ పాత్రలను పోషించడమే కాకుండా పాత తరం నుండి ఆ తరువాత వచ్చిన రగిలే గుండెలు, పండుగ వంటి తరువాతి తరం చిత్రాల వరకు సుదీర్ఘమైన సినీ ప్రయాణంలో వినోదాన్ని పంచుతూ ప్రతి ఇంట్లోని మనిషిగా చెరగని ముద్ర వేశారు. ఓకే లిజనర్స్, మరి విన్నారు కదండి, మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్.

ప్రతి ఒక్కడు తినమరిగిన వాడు ప్రజల పేరే చెబుతుంటాడు. నిలదీసి నీ ప్రజలెవరంటే నిన్ను కాస్త తినమంటాడు. దొంగలు దొంగలు.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: ముక్కు దిబ్బడ గొంతు సమస్య
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసెటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: వెల్కమ్ బ్యాక్ టు సిల్వర్ స్క్రీన్. దర్శకుడు కృష్ణవంశీ గారు ఈ పాటను సహారా కాలనీలోని రకరకాల వ్యక్తుల జీవితాలను, వారిలోని బాధలను చూపించే క్రమంలో అత్యంత ఆర్ద్రంగా చిత్రీకరించారు. ఈ చిత్రీకరణలో పద్మనాభం గారిపై తీసిన సన్నివేశాలు ప్రేక్షకులను అమితంగా హత్తుకుంటాయి. వయసు పైబడిన ఒక పెద్ద ఆయనగా జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసి కుటుంబ అభ్యయతలను దూరమై ఒక ఏకాకిలా పద్మనాభం గారు తన కళ్ళలోని అమితమైన వేదనను, ఆత్మీయతను ఆవిష్కరించారు. పాట సాగుతున్నంతసేపు హీరో ప్రభాస్ కాలనీలోని అందరినీ కలుపుకుంటూ వారిలో సంతోషాన్ని నింపడానికి ప్రయత్నిస్తుంటే పద్మనాభం గారు పండించిన ఆత్మీయమైన హావభావాలు సీన్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాయి. కేవలం తన ముఖ కవళికలతో, చిన్న చిరునవ్వుతో, కంటతడి పెట్టించే ఎక్స్ప్రెషన్స్తో ఆ పాటలోని ఏకాకి జీవితం నాది అనే అంతరార్థానికి, ఆ కాలనీ వాతావరణానికి పద్మనాభం గారు నిండైన ప్రాణం పోశారు. ఇక నటుడిగానే కాకుండా రేఖా అండ్ మురళీ ఆర్ట్స్ బ్యానర్పై ఎన్టీఆర్, సావిత్రి గారులతో దేవత వంటి సంచలన విజయాన్ని శ్రీ శ్రీ శ్రీ మర్యాదరామన్న చిత్రం ద్వారా గానగంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని తొలిసారిగా చిత్రసీమకు పరిచయం చేసి సినీ పరిశ్రమలో ఒక గొప్ప మార్గదర్శిగా నిలిచారు. స్వయంగా దర్శకత్వం వహించి నిర్మించిన కథానాయికి మొల్లా చిత్రానికి బంగారు నంది పురస్కారాన్ని కైవసం చేసుకున్నారు. ఈనాటి మన ఎపిసోడ్ ద్వారా తెలుగు చలనచిత్ర రంగానికి చెరగని వన్నె తెచ్చిన మహోన్నత కళాకారుడు పద్మనాభం గారి జయంతి సందర్భంగా మన సిల్వర్ స్క్రీన్ కార్యక్రమం తరపున, తెలుగు శ్రోతల తరపున ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. ఓకే లిజనర్స్, మరి విన్నారు కదండి, మళ్ళీ రేపు ప్రసారమయ్యే సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే అక్షయ్.

0: ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీ లక్ష్మి హాస్పిటల్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIR నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

105.4 శ్రోతలందరికీ ఆణిముత్యాల కార్యక్రమానికి స్వాగతం. ఆణిముత్యాల కార్యక్రమంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి జీవిత విశేషాలు, అలాగే ఆయన పాడిన పాటలు వింటూ ఉన్నాం కదా. ఈనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ముందుగా ఆయన జీవిత విశేషాలు తెలుసుకుందాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జీవితాన్ని మలుపు తిప్పిన వారిలో కళా తపస్వి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కాశీనాథ్ని విశ్వనాథ్ ముఖ్యులు. విశ్వనాథ్కు బాలుకు బంధుత్వం కూడా ఉంది. సోదరుడు వరుస అవుతారు. ఆయనను బాలు విశ్వం అన్నయ్య అని ఆప్యాయంగా పిలిచేవారు. అలాగే సుప్రసిద్ధ నటుడు చంద్రమోహన్ కు కూడా బాలుకు సోదరుడు వరుస. శంకరాభరణం సినిమా తీస్తున్నప్పుడు యేసుదాసును సంప్రదిద్దామా లేదా బాలుతోనా అన్న ప్రశ్న ఉత్పన్నమైంది. బాలు అప్పటికే కమర్షియల్ చిత్రాల జోరు.

లో ఉన్నారు. ఆ సమయంలో కేవి మహాదేవన్ బాలుకే ఓటు వేశారు. అప్పటికే ఓ సీత కథ, సిరిసిరి మువ్వ మొదలైన సినిమాల్లో బాలు గాత్ర సౌరభాన్ని ఆస్వాదించిన మహాదేవన్ బాలునే ఎంపిక చేశారు. అయితే శంకరాభరణంలో పాటలు పాడడానికి బాలు ససేమిరా అన్నారు, నాకు శాస్త్రీయ సంగీతం రాదు, నా వల్ల విశ్వం అన్నయ్య తీసే సంగీత ప్రధాన చిత్రం దెబ్బ తినకూడదు, అందుకనే నేను పాడను అని బాలసుబ్రహ్మణ్యం అన్నారు. అప్పుడు విశ్వనాథ్ బాలు తండ్రి సాంబమూర్తి దగ్గర ఈ విషయాన్ని ప్రస్తావించినప్పుడు చెంప మీద ఒక్కటి కొట్టి పాడించు అన్నారట. ఎందుకు పాడలేడు, వాడే పాడతాడు అన్నారు సాంబమూర్తి గారు. శాస్త్రీయ సంగీతంలో ఓనమాలు తెలియని బాలు ఎలా పాడతాడని చాలామంది సినీ ప్రముఖులు కూడా ముందే పెదవి విరిచారు. కానీ మహాదేవన్ సహాయకుడైన పొహళేంది బాలు చేత నిరంతరం ప్రాక్టీస్ చేయించి శాస్త్రీయ విరుపులు నేర్పి పాడించారు. ఆ సినిమా చూసిన వారంతా నిజంగా బాలు అతి తక్కువ కాలంలోనే క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్నాడే అన్నారు. మొదట్లో పెదవి విరిచిన వారే బాలును మెచ్చుకున్నారు. ఇక ఆనాటి నుండి విశ్వనాథ్ తీసే అన్ని కళాత్మక చిత్రాల్లోనూ బాలుయే ప్రధాన గాయకుడు. బాలుకు అనేక అవార్డులు రివార్డులు తెచ్చిపెట్టిన విశ్వనాథ్ గారి సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఆడుముచ్చల కార్యక్రమంలో ఇంతవరకు బాలుగారి జీవిత విశేషాలు విన్నాం కదా, ఇప్పుడు ఆయన పాడిన పాటలు విందాం. ఆణిముత్యాలు కార్యక్రమంలో ముందుగా సురేష్ కృష్ణ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, దీప్తి భట్నాగర్ జంటగా నటించిన చిత్రం ఆటో డ్రైవర్. ఈ చిత్రం నుంచి బాలసుబ్రహ్మణ్యం, సుజాత, స్వర్ణలత గానం చేసిన మామా మజారే పాట వింటారు. రచన వేటూరి, సంగీతం దేవా.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి, డిఎం, గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8866558773.
0: ఆటో డ్రైవర్ చిత్రం నుంచి ఒక చక్కని పాట విన్నారు కదా. ఇప్పుడు మీరు వినబోయే తర్వాత పాట గణేష్ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన సిరిసిర మువ్వులు అవి విరిసిన పువ్వులు పాట వింటారు. పాట రచన సిరివెన్నెల, సంగీతం మణిశర్మ. తిరుపతి స్వామి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో వెంకటేష్, రంభ, మధుబాల ప్రధాన తారాగణంగా నటించారు. మరి పాట విందామా?

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695. మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన
2: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
3: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
3: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
2: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
4: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
5: డాక్టర్ పీడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
4: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-2377-96-23-7295. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666. మావిడాకుల చిత్రంలోంచి బాలు చిత్ర గానం చేసిన ఒక మంచి పాట విన్నారు కదా. చివరిగా 1998 విడుదలైన రాయుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేసిన ఎలా ఎలా చలి పాట వింటారు. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

అణుముచ్చల కార్యక్రమంలో మీరింతవరకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి జీవిత విశేషాలతో పాటు ఆయన పాడిన పాటలు విన్నారు కదా. ఈనాటి అణిముత్యాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే అణిముత్యాల కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

0: FM 90.4.
1: గుడ్ ఆఫ్టర్నూన్ లిసనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 లో మహిళ విత్ యువర్ ఫేవరెట్ ఆర్జే ప్రియా
2: విత్ మీ ఆర్జే నిషా.
1: సో లిసనర్స్, మరి నేను ఇవాళ మనీషా ఇంకా మీకోసం మంచి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తీసుకొచ్చేసాము. మరి ఇవాళ ఏంటో వినే ముందు లెట్స్ హావ్ ఎ షార్ట్ బ్రేక్. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
3: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
4: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్

0: టాబ్స్ సేల్స్ చేయబడును.
1: స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
2: After a short break, welcome back to Mahila. So, listeners, ఇవాళ నేను నిష బయటకు వెళ్దాం అనుకుంటున్నాము. మరి అది ఎంతవరకు రెడీ అయిందో చూసేయాలి. సో పదండి ఒక లుక్ కేసి వచ్చేద్దాం. ఏ నిష, ఏంటి ఇలా పిచ్చిదాలా జుట్టేరా పోసుకున్నావు?
3: ప్రియా
2: చెప్పు.
3: నా డ్రెస్ రెడీ, నా జ్యువెలరీ రెడీ,
2: ఓకే,
3: నా శాండిల్స్ కూడా రెడీ.
2: అచ్చా,
3: బట్ హెయిర్ స్టైల్ ఏం వేసుకోవాలి తెలియట్లేదు ప్రియా.
2: అలా వేరేపోసుకు వచ్చేసాయి.
3: బాగోదు ప్రియా.
2: నాకు అర్థమైంది నీ ప్రాబ్లం. ఇప్పుడు నువ్వు ట్రెడిషనల్ వేసుకుందామా అంటే ట్రెడిషనల్ మీద వేసుకునే అంత జుట్టు లేదు. పోనీ వెస్టర్న్ వేసుకుందామా అంటే ఇప్పుడు అది అకేషన్ కాదు.
3: కాదు,
2: అదే కదా నీ ప్రాబ్లం.
3: అవును,
2: గాట్ ఇట్. సో నీ ప్రాబ్లం కి సొల్యూషన్ ఏంటి అంటే చెప్పేనా?
3: చెప్పే.
2: సో చెప్పేసే ముందు మరి నీ పల్చటి పోనీటైల్ క్షణంలో ఒత్తిన లాంగ్ హెయిర్ అయిపోవాలన్నా, నిన్నుదుటి పైన ఫంక్ నిమిషంలో వచ్చేయాలన్నా, ఒక్కసారిగా నీ చిన్న జుట్టు వాలి జడగా మారిపోవాలన్నా ఏమవ్వాలి?
3: మ్యాజిక్ అవ్వాలి.
2: మ్యాజిక్ ఇలా అయిపోతుందా?
3: కష్టమే అనుకుంటా.
2: కష్టం కదా. సో మన కోసం హెయిర్ ఎక్స్టెన్షన్ క్లిప్స్ అయితే వచ్చేసాయి అన్నమాట.
3: వెయిట్ వెయిట్ వెయిట్, హెయిర్ తెలుసు, ఎక్స్టెన్షన్ తెలుసు, క్లిప్స్ తెలుసు, ఈ మూడు ఎలా అబ్బా?
2: ఈ మూడు కలగలిపేస్తే వచ్చింది హెయిర్ ఎక్స్టెన్షన్ క్లిప్స్ అన్నమాట.
3: ఇదేదో వెరైటీగా ఉంది.
2: ఇది మన నార్మల్ ప్లక్కర్స్ ఉంటాయి కదా క్లిప్స్, అలానే ఉంటది. సో దీనికి మన ఎవరి హెల్ప్ తీసుకోక్కర్ లేకుండానే మన హెయిర్ ఎక్స్టెన్షన్ పెట్టేసుకోవచ్చు అన్నమాట. జస్ట్ ప్లక్కర్ లా పెట్టేసుకుంటే మన హెయిర్ ఎక్స్టెన్షన్ వచ్చేస్తుంది. మనకి మనమే అప్పటికప్పుడు పెట్టేసుకోవాలంటే విగ్ అనేసుకున్నావు అనుకో, నువ్వు పప్పులో కాలేసినట్టే.
3: అవునా?
2: యాక్చువల్లీ ఇది విగ్ కాదు
3: మరి.
2: సో మనకి ఆర్టిఫిషియల్ అందాలకి భిన్నంగా మన జుట్టులానే కనిపిస్తూ ఇంకొంచెం ఒత్తుగా పొడుగ్గా మార్చేస్తున్నాయి అన్నమాట హెయిర్ ఎక్స్టెన్షన్స్ అనేవి. సో ఇవి జస్ట్ క్లిప్స్ లానే ఉంటాయి. మన మోడర్న్ డ్రెస్ కి వాల్ జడ ఏం బాగుంటుంది? చీర కట్టుకుంటే పోనే అంతగా నప్పదు కదా.
3: అసలు
2: మరి డ్రెస్సులు బట్టి మన హెయిర్ స్టైల్ కూడా మార్చుకోవాలని మన అందరికీ ఉంటది కదా. సో లైక్ వేరియస్ హెయిర్ స్టైల్స్ లో మనకి ప్లక్కర్స్ అనేవి వచ్చేసాయి అన్నమాట. జస్ట్ ఏం లేదు, నార్మల్ హెయిర్ మీద మనం ఆ ప్లక్కర్ పెట్టేసుకుంటే సరి, చాలా బ్యూటిఫుల్ గా చాలా నాచురల్ గా కనిపిస్తుంది అన్నమాట మన హెయిర్. సో మరి శారీలో ఇంకాస్త హుందాగా కనిపించాలనుకో, అఫ్ కోర్స్ శారీ కట్టుకుంటే పద్ధతికి మారిపోయారు కదా నేను.
3: ఇది తర్వాత మాట్లాడుకుందాం,
2: గుర్తు పెట్టుకో, మళ్ళీ మాట్లాడదాం. చాలా వెరైటీ ఆఫ్ కొప్పులు అన్ని వచ్చేసాయి అన్నమాట. సో అలాంటి వారికి కొంచెం పొందికైన అలగలతో ఉండే హెయిర్ బన్ ఎక్స్టెన్షన్ క్లిప్స్ అయితే వచ్చేసాయి. చాలా ముచ్చటగా సింగారించుకోవచ్చు మనం అయితే. అండ్ షార్ట్ హెయిర్ ని పొడుగ్గా మార్చుకోవాలనుకో, పోనీ కట్టేసుకొని దాని మీద మనం ఈ హెయిర్ ఎక్స్టెన్షన్ క్లిప్ పెడితే చాలు, అచ్చంగా మన జుట్టుతో పాటు కలిసిపోయి ఇంత సన్నగా ఉన్న మన జుట్టు కూడా ఇంత బండగా కనిపిస్తుంది అన్నమాట. నీకు తెలుసా, దిష్టి పెట్టేసిన ప్రాబ్లం లేదు, హెయిర్ ఎక్స్టెన్షన్ కొన్నదే కదా ఊడిపోయేది. ఫ్యాక్టే కదా,
3: నిజమే కదా.
2: సో మన కోసం ఇలా చాలా ఆర్టిఫిషియల్ హెయిర్ క్లిప్స్ అనే వచ్చేసాయి అన్నమాట. సో నేను నీకైతే రెండు తీసుకొచ్చాను, నీకు రెండిట్లో ఏది నచ్చిందో అది వాడేసుకో.
3: థ్యాంక్ యూ ప్రియా.
2: వెల్కమ్ నిషా. సో అయితే నువ్వు ఫటాఫట్ రెడీ అయిపో, ఈ లోపు నేను లిజినెస్ ఒక మంచి సాంగ్ అయితే విన్నెస్ వచ్చేస్తాను.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
0: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్, భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
0: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ టు మహిళ.
3: సో నిషా, మంచిగా ఎక్స్టెన్షన్స్ అన్ని పెట్టేసుకుని చక్కగా ఉన్నావు కదా.
2: అందగత్తాను కదా.
3: సరే సర్లే, ఓ ఏదో క్యాజువల్ గా అన్నాను, సీరియస్ గా తీసుకున్నామండి కొంప తీసి. సర్లే
2: సరే, నీకు ఒక కొటేషన్ చెప్దాం అనుకుంటున్నా.
3: కొటేషనా? డన్, చెప్.
2: మేక్ లవ్ నాట్ స్కార్స్.
3: మేక్ లవ్ నాట్ స్కార్స్. వావ్, నిషా ఫెంటాస్టిక్, చాలా బాగుంది లైన్
2: కదా. దీని వెనకాల ఉన్న థియరీ అంటే ఇంకా బాగుంటుంది.
3: అంటే ఇప్పుడు నువ్వు నాకు

0: బిహైండ్ ది లైన్ చెప్తావా?
1: ఎస్
0: చలో చెప్పైతే.
1: ఫస్ట్ ఆ కొటేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే రియా శర్మ ఆమె లండన్ వెళ్ళి ఫ్యాషన్ కోర్స్ నేర్చుకుందాం అనుకున్నారు.
0: అచ్చా.
1: కొన్నాళ్ళ తర్వాత ఫ్యాషన్ కోర్స్ మీద ఇంట్రెస్ట్ తగ్గి మూవీస్ తీద్దాం అనుకున్నారు ఆమె.
0: నాకు తెలుసు, నేను ఇది విన్నాను. యాక్చువల్గా ఆమె ఫస్ట్ ప్రాజెక్ట్ కింద యాసిడ్ దాడికి బాధితులైన వాళ్ళ మీద చేద్దాం అనుకుని చాలా గవర్నమెంట్ హాస్పిటల్స్ కి తిరిగారంట కదా.
1: అవును, ఆమె ఎన్నో ప్రభుత్వ హాస్పిటల్ కి తిరిగి అక్కడ బర్న్స్ వార్డ్ కి వెళ్ళి అక్కడ ఎంతో మంది యాసిడ్ దాడులు బాధితులైన మహిళల్ని చూసి ఆమె ఎంతో కృంగి కుసించిపోయారు. అది ఆమె తీసుకోలేకపోయారు. సో ఆమెకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, వెనక్కి వెళ్ళిపోయి తన కోర్స్ ని కంప్లీట్ చేసి హ్యాపీగా తన లైఫ్ తన బతకటం. రెండు, వీళ్ళందరికి హెల్ప్ చేయడం.
0: ఓకే.
1: సో ఆమె రెండో మార్గాన్ని ఎంచుకున్నారనమాట. సో దీనికి చాలా మందిని కలిసి కార్పొరేట్ కంపెనీస్ కి వెళ్ళి ఫండ్స్ ని సేకరించాలనుకున్నారు. కానీ ఫస్ట్ ఎవరు దీన్ని సీరియస్ గా తీసుకోలేదు. సో ఈమె మనీ కోసం ఎన్నో కార్యక్రమాల్లో పాల్పంచుకుని దీని యొక్క విశిష్టతను దాని గురించి మొత్తం వివరించారనమాట.
0: ఓకే.
1: వివరించిన తర్వాత అప్పుడప్పుడు మెల్లమెల్లగా ఫండింగ్స్ అనేవి వచ్చినాయి. సో అప్పుడు మేక్ లవ్ నాట్ స్కార్స్ అనే ఒక స్వచ్ఛంద సంస్థను ఆమె స్థాపించారు. ఇందులో ఏంటంటే యాసిడ్ అటాక్స్ కి బాధితులైన వాళ్ళు అక్కడ వచ్చి ఉండొచ్చు, వాళ్ళకి వైద్యం, న్యాయం, ఆర్థిక సహాయాన్ని సంస్థ అందిస్తుంది అనమాట.
0: నేను ఇది కూడా విన్నాను ఏంటంటే రియాకి 22 ఇయర్స్ ఉన్నప్పుడు అది ఎస్టాబ్లిష్ చేశారని. అండ్ ఆల్సో ఈ ఆర్గనైజేషన్ లో అలా బాధితులైన వాళ్ళకి లైక్ రిలేటెడ్ వాళ్ళకి ఏమన్నా ట్రీట్మెంట్ కావాలన్నా, న్యాయం కావాలన్నా అండ్ సంథింగ్ ఎకనామికల్ అలా ఈమె ఒక సపోర్ట్ అందిస్తూ వాళ్ళ అంటే యాసిడ్ అటాక్ జరిగిందంటే ఆబ్వియస్ గా వాళ్ళలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది లో అయిపోవడం ఆబ్వియస్. సో అలాంటి వాళ్ళకి ఒక మోటివేషన్ అందించి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలవు, యు కెన్ వర్క్, యు కెన్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ అనే ఒక నమ్మకాన్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కలిగించేవారంట కదా.
1: అవును. అక్కడ సంస్థలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళని ఒక మంచి కాన్ఫిడెంట్ పర్సన్స్ కింద బయటికి రియా తయారు చేసి పంపిస్తుంది అనమాట. వాళ్ళకి ఎన్నో జాబ్ ఆపర్చునిటీస్ కూడా వస్తాయి అక్కడ. సో దీని వల్ల ఈ మేక్ లవ్ నాట్ స్కార్స్ అనే ఒక సంస్థ బాగా పాపులర్ అయిపోయింది ఇంటర్నేషనల్ గా కూడా. అండ్ ఆమెకి చాలా అవార్డ్స్ కూడా వచ్చాయన్నమాట. సో అంత చిన్న వయసులోనే తన ఒక మంచి ఆలోచన రావడం అది చాలా గ్రేట్.
0: చాలా.
1: అండ్ ఆమె కోరిక, ఆమె విషయం ఏంటంటే ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు, ఈ మేక్ లవ్ నాట్ స్కార్స్ అనే ఒక యాసిడ్ బాధితుల కోసం ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు మళ్ళీ రాకూడదని చెప్పి ఆమె కోరుకుంటున్నారన్నమాట.
0: రియల్లీ గ్రేట్. నిజంగా ఇలాంటి సంస్థ ఇంకొకటి రాకూడదు అంటే మన సొసైటీ చాలా చేంజ్ అవ్వాలి.
1: ఎస్.
0: సో ఇప్పటికే చేంజ్ స్టార్ట్ అయింది. సో ఆరంభం ఒక్కడుగుతోనే అన్నట్టు మనతోనే చేంజ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దీని బట్టి ఏం తెలిసిందంటే ఒక మహిళ పుట్టినప్పుడు ఒక క్యూట్ బేబీ అవుతుంది,
1: తర్వాత టాలెంటెడ్ అడల్ట్ అవుతుంది,
0: ఒక పవర్ఫుల్ విమెన్ అవుతుంది, మంచి వైఫ్ అవుతుంది,
1: అమ్మ అవుతుంది
0: అండ్ ప్రేమను పంచే ఒక అమ్మ అవుతుంది. సో ఇన్ని చేస్తున్న మన అమ్మకి హ్యాట్స్ ఆఫ్ చెప్పేస్తూ,
1: రియా గారికి ఒక హ్యాట్స్ ఆఫ్ చెప్పేస్తూ,
0: మరి ఇంత మంచి టాపిక్ నువ్వు నాకు చెప్పేశావు అండ్ ఆల్సో నేను కూడా కొన్ని చెప్పేశాను. సో ఇంత మంచి టాపిక్ చెప్పేసుకున్నాం కాబట్టి ఒక చక్కటి సాంగ్ కూడా వినేద్దాం.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడ పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ టు మహిళ.
3: సో నిషా, చాలా మంచి టాపిక్ చెప్పేసుకున్నాం కదా.
1: అవును,
3: నేను కూడా చాలా ఇన్స్పైర్ అయిపోయాను.
1: సరే ప్రియా, నాకోసం ఒకటి చేస్తావా?
3: ఒకటా చెప్పు.
1: నాకు రోజు తో ప్రపోజ్ చేయవా?
3: ఇప్పుడున్న మూమెంట్ లో రోజు ప్రపోజ్ చేయడం కష్టం, కానీ ఇక్కడున్న షాప్ కి వెళ్ళి రోజ్ లస్సీ తెచ్చి ప్రపోజ్ చేయగలరు.
1: రోజ్ వాటర్ విన్నా, రోజ్ ఫేస్ ప్యాక్ విన్నా, రోజ్ మిల్క్ విన్నా, రోజ్ లస్సీ ఏందబ్బా?
3: మరి ప్రియా వచ్చిందంటే ఆబ్వియస్ గా చాలా కొత్తది, చాలా ఇంట్రెస్టింగ్ తీసుకొస్తుంది కదా. సో జనరల్ గా ఎప్పుడు వినే రోజ్ మిల్క్ అవేం కాకుండా సంథింగ్ న్యూ, రోజ్ లస్సీ.
1: సో రోజ్ లస్సీ ఎలా చేస్తారు అనుకుంటున్నావు?
3: ఎలా ఎలా అంటే, ఇందులో మనకి లైక్ కూలింగ్ వాటర్ తీసుకుంటాము, గులాబీ రేకలు తీసుకుంటాము ఎండిపోయినవి, అండ్ రోజ్ వాటర్ తీసుకుంటాము, రోజ్ సిరప్ తీసుకుంటాము, పైనాపిల్ ఎసెన్స్ తీసుకుంటాము, పెరుగు తీసుకుంటాము, షుగర్ తీసుకుంటాము, అండ్ మనకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ హెల్దీగా ఉండడం కోసం పిస్తా, బాదాం, జీడిపప్పు, కావాలంటే గన్నేరు పప్పు. సో ఆ పప్పు వద్దు కాబట్టి ఈ డ్రై ఫ్రూట్స్ తీసుకుందాం. ఓకేనా? సో దీన్ని ఫస్ట్ ఎలా తయారు చేయాలంటే, ఒక జార్ తీసుకొని అందులో పెరుగు, మన కూలింగ్ వాటర్, ఎండిపోయిన

0: అండ్ వెరీ ఫ్రెష్ గులాబీ రేకలు వేసుకుంటాము, పైనాపిల్ ఎసెన్స్ వేసుకుంటాము, రోజ్ వాటర్, రోజ్ సిరప్ ఇవన్నీ వేసుకుని బాగా బ్లెండ్ చేసేసుకుంటాం. ఇప్పుడు ఒక గ్లాస్ లో వేసుకొని, గ్లాస్ లో అలా మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్ని గార్నిష్ చేసుకొని అలా ఒక సిప్ కొడితే ఎలా ఉంటది
1: కదా. ప్రియానకు త్వరగా కొనియవా?
0: ఏ రుకోసారా, మరి సైనింగ్ ఆఫ్ చెప్పాలి కదా.
1: చెప్పాలి కదా.
0: సో ఓకే లిసనర్స్, మరి ఇవాళ మనం హెయిర్ ఎక్స్టెన్షన్ క్లిప్స్ కోసం తెలుసుకున్నాము,
1: మహిళ అనుకుంటే ఏదైనా సాధించగలదని తెలుసుకున్నాము,
0: అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రోజ్ లస్సీ గురించి కూడా తెలుసుకున్నాము. సో మరి ఇదండి ఇవాళ మహిళ. తిరిగి ప్రసారమయ్యే మహిళలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ సైనింగ్ ఆఫ్. నేను మీ అజయ్ ప్రియా.
1: నేను మీ అజయ్ నిషా.
0: వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పీడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పీడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ MBBS DNB MS న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి MBBS MS MCH సర్జికల్ ఆంకాలజీ, FI MAS క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
4: స్వామి శరణమయ్యప్ప పళ్ళి.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: హలో లిజనర్స్, గుడ్ మార్నింగ్. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. నేను మీ ఆర్జేస్.

0: లిజనర్స్, ఇవాళ్ళ ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. మరి ఇవాళ ఆయుష్మాన్ భవలో మనం ఏం తెలుసుకుంటామంటే, పిల్లలు చెప్పిన మాట ఏమాత్రం వినడం లేదని, మొండికేస్తున్నారని, భయం భక్తి లేకుండా ఎదురు తిరుగుతున్నారని తల్లిదండ్రులు చెందే ఆందోళన అంత ఇంత కాదు. మొక్కై వంగనిది మానై వంగుతుందా అనే నానుడి ప్రకారం చిన్నప్పటి నుండి పిల్లలను చాలా స్ట్రిక్ట్గా పెంచాలని కొందరు పెద్దలు భావిస్తుంటారు. ఈ అభిప్రాయం మంచిదే, కానీ వారు ఆచరించే పద్ధతుల్లో మాత్రం మంచి కన్నా చెడు జరిగే పరిస్థితులే ఎక్కువగా ఎదురవుతున్నాయి. పిల్లలను చీటికి మాటికి పచ్చిగా తిట్టడం లేదా కఠినంగా కొట్టడం, మాట వినే వరకు దండించడం వంటి చర్యలు పరోక్షంగా పిల్లల్లోని విపరీతమైన మానసిక ధోరణులకు దారితీస్తూ వారి భవిష్యత్తు మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతుంటాయి. అందుకే సైకాలజిస్ట్ అంటున్నారు, పిల్లల సైకాలజీని పెద్దలే గ్రహించి మరీ మెలగాలి అని. మరి ఈ టాపిక్ మీద మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు ఒక షార్ట్ బ్రేక్ అయితే తీసుకుందాం. స్టే ట్యూన్డ్.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పి పళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పి పళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
2: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
3: చెవిపూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
3: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ ఆప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
4: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
5: ఆదిత్య ఇఎన్టి కేర్, వందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
6: అఫ్టర్ ద షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మన టాపిక్ అయితే స్టార్ట్ చేసుకుందాం.
0: పిల్లల మనసులు చాలా సున్నితమైనవి. వారు కోరుకున్నది దక్కాలనుకునే ఆలోచన తప్పితే అది దక్కేంత వరకు వారికి మరో ఆలోచన మదిలోకి రానే రాదుట. అందువల్ల ఆ అంశం ఒక్కటే బలంగా ఉంటుంది. దాని గురించి వాళ్ళు ఏ విధంగా విశ్లేషించుకునే శక్తి వారికి ఏమాత్రం ఉండదు. దాన్నే పట్టుదల లేదా మొండితనం అని పెద్దలు అనుకుంటూ పిల్లలను దండించైనా సరే వారు కోరుకున్నది దక్కకుండా చేస్తుంటారు. పెద్దలు అసలు వారి కోరిక ఎందుకు తీర్చడం లేదో విశ్లేషించుకునే శక్తి కూడా లేదు కాబట్టి వారి మనసులో అదే కోరిక బలంగా పాతుకుపోతుంది. దాని ప్రభావం క్రమంగా వారిలోని మొండితనాన్ని రకరకాలుగా పరిస్థితులకు అనుకూలంగా పెంచుతుంది. అదే భవిష్యత్తులో విపరీత ధోరణులకు దారితీస్తుందట. పెద్దల మనసుకు ఒక విషయాన్ని గురించి అనేక రకాలుగా విశ్లేషించుకుని ఒక ఆలోచనను కానీ లేదా కోరికని కానీ వారి ఇష్టానికి అన్వయించుకుని మరీ ఇక దాన్ని మనసు నుండి విసర్జించడం జరుగుతుంది. అందువలన పిల్లల మొండితనానికి అసలైన కారణం ఇదని తెలుసుకుని పిల్లల కోరికల్లో మంచి చెడులు వారికి విశ్లేషించి చెప్తుంటే పిల్లల ఆలోచనలో మార్పులు వస్తూ వాళ్ళు కూడా విశ్లేషణ జ్ఞానాన్ని పెంచుకుంటారు. పిల్లల్లో మొండితనాన్ని నిర్మూలించడమే కాకుండా పిల్లలకు చక్కని విజ్ఞానాన్ని కూడా పెంపొందిస్తుంది, తెలివితేటలను కూడా అభివృద్ధి చేస్తుంది. ఇలా ఏ విషయంలోనైనా తల్లిదండ్రులు అవగాహనతో ఈ సునిశ్చిత విషయాన్ని గ్రహించి పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకుంటే వారి మంచి భవిష్యత్తుకు చక్కని బాట వేసిన వారు అవుతారు. ఇలా పిల్లల ప్రతి చర్యను పాజిటివ్ గా స్పందిస్తూ ఆ చర్యను వాళ్లలో విజ్ఞానానికి అన్వయించగలిగితే పెరిగే కొద్దీ పిల్లల్లో మంచి మానసిక వ్యక్తిత్వం ఏర్పడుతుంది. అలాగే పెద్దలకు మనశ్శాంతిగా కూడా ఉంటుంది. అప్పుడే పిల్లలు వాళ్ళ పెద్దవాళ్ల మాట మనస్ఫూర్తిగా వినగలుగుతారు. అందుకే పిల్లల సైకాలజీని పెద్దలే గ్రహించి మెలగాలి అంటారు సైకాలజిస్ట్. ఈ విషయంలో పెద్దలు వారికి పిల్లల దగ్గర చిన్నతనంగానో, వారి మాట నెగ్గడం లేదనో ఇలాంటివన్నీ ఫీల్ అవటం అజ్ఞానం, అర్థం లేనితనమాట. ఇటీవల కాలంలో మానసిక సమస్యల గురించి చాలా మందిలో అవగాహన పెరుగుతున్న కొద్దీ పిల్లల సమస్యలు

గురించి పెద్దలు డాక్టర్ను కూడా సంప్రదించడం మొదలుపెట్టారు. సాధారణంగా పిల్లలకు 2 సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుండి వారిలో కాదు, వద్దు ఇవన్నీ తెలియజేసే వ్యక్తిత్వం పెంపొందుతుంది. అంటే వారు వారికి కావలసినది కావాలని లేకపోతే వద్దని స్పష్టంగా చెప్పగలుగుతారు 2 సంవత్సరాల వయసు నుండి. అటువంటి వయసులోనే తల్లిదండ్రుల పెంపక విధానాన్ని బట్టి మనస్తత్వ ధోరణి మారుతుంటుంది. దీనికి ఉదాహరణ తీసుకుంటే తల్లిదండ్రులు పిల్లల విషయంలో తాము అనుకున్నట్లుగానే ప్రవర్తించడం లేదా ఎక్కువ ఆంక్షలు విధించుతూ ఉండటం, ఒక్కోసారి పిల్లలు ఏది అడిగినా ఇవ్వడం, మరోసారి వారు అడిగింది పూర్తిగా తిరస్కరించి ఇవ్వకపోవడం, ఇలాంటి ఒక క్రమ పద్ధతి లేని పెంపకంలో పిల్లలు ఒక రకమైన సంశయంలో పడిపోతారు. క్రమంగా అది విధేయతలకు భిన్నంగా తిరుగుబాటు ధోరణికి దారితీస్తుంది. మరి ఈ అంశంపై మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు మీకోసం ఇదొక సూపర్ హిట్ సాంగ్ ప్లే అయిపోతుంది, లిజనర్స్ విని ఆనందించండి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-2377-96-23-7295.
2: నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో 0 మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే 0 కరెంటు బిల్లు ఎలా సాధ్యం? అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
3: లిజనర్స్, మరొక సూపర్ హిట్ సాంగ్ అయితే వేసాం కదా, సో ఈ సాంగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మన టాపిక్ అయితే కంటిన్యూ చేసుకుందాం. ఇప్పుడు పిల్లల్లో కొన్ని మనస్తత్వాలు జన్యుపరంగా కూడా వచ్చే అవకాశం ఉంది. అలాంటి వాటిలో పుట్టుకతోనే పిల్లలు కొందరు కోపదారులుగా ఉంటారు. వీరి లక్షణాలను బట్టి పరీక్షించి చిన్నతనంలోనే వైద్యపరంగా సరిచేయవచ్చు. ఉదాహరణకు తలకు గాయం లేదా ఫిట్స్ రావడం, నెలను నిండకుండా పుట్టిన బిడ్డలో మెదడు దెబ్బతినడం జరిగితే వారిలో ఈ ప్రవర్తనా లోపాలు మామూలు వారికన్నా 5 రెట్లు ఎక్కువగా ఉంటాయట. ఇవి కాక కుటుంబ పరిస్థితులు కూడా చాలా వరకు దోహదం చేస్తాయి. ముఖ్యంగా కుటుంబ వాతావరణం సరిగ్గా లేకపోవడం, తండ్రి సరిగ్గా పట్టించుకోకపోవడం వలన గొడవలు, తల్లి లేదా తండ్రి ఒకరి పెంపకంలోనే పిల్లలు పెరగడం, పిల్లల సంరక్షణలో చేతులు మారడం వంటి పరిస్థితుల్లో పిల్లల్లో విభిన్న ప్రవర్తన పెరుగుతుంది. దీన్ని డీవియంట్ బిహేవియర్ అంటారు. ఈ క్రమంలో వారికి ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అసలు అర్థమే కాదు. దీని వలన వారిలోని భావాలను వ్యక్తం చేయలేకపోవడం, ఎవరి పట్ల వారికి అభిమానం కలగకపోవడం వంటివి జరుగుతాయి. వారి మానసిక ఆందోళనను పెద్దలు పట్టించుకోకపోవడం, వారికి సరైన సముదాయింపు లేదా బుజ్జగింపు లేకపోవడం పిల్లల్లో విభిన్న ధోరణి, కోపంతో కూడిన భావాలకు దారితీస్తుంది. దాంతో తల్లిదండ్రుల మీద కోపం, ఆగ్రహం, అసహ్యం కూడా పెరిగిపోతాయట. అందువలన తల్లిదండ్రులు పిల్లల పెంపక విధానంలో ఒక క్రమ పద్ధతినంటూ పాటించాలి. వీటినే ఫ్యామిలీ రూల్స్ అంటారట. ప్రతి విషయంలోనూ పిల్లలకు స్పష్టత కలిగేలా ప్రవర్తించాలి. అందుకు ప్రతి విషయం గురించి వారికి దాని ప్రాధాన్యతను వివరించాలి చిన్నప్పటి నుండి. తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లల నుండి ఆశించే ప్రవర్తనలో తగిన అవగాహన అంటూ కలిగి ఉండాలి. పిల్లల దగ్గర తల్లిదండ్రులు కీచులాడుకోవడం, గొడవలతో, కోపోద్రేగాలతో సమస్యలను పరిష్కరించుకుంటే పిల్లలు అవే పాటిస్తారు పెద్దయ్యాక. ఇలా చెప్పుకుంటూ పోతే కుటుంబ సమస్యలను అవి సమస్యలు అనే భావం పిల్లలకు కలిగేలా చేయకుండా వారి సమస్యలను తగిన అవగాహనతో సామరస్యంగా పరిష్కరించుకోవాలి. పిల్లల మంచి ప్రవర్తనను మెచ్చుకుంటూ ఆ విషయాల వారికి ఇంకా అవగాహన పెరిగేలా వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉండాలి. తల్లిదండ్రుల్లో క్రమశిక్షణ లోపం, హింసాత్మక ధోరణి, తరచూ పిల్లలను తిట్టడం లేదా కొట్టడం పిల్లల వలన వారికి ఎన్నో కష్ట నష్టాలు వస్తున్నట్లు, వారిని దరిద్రులుగా లేదా నష్టజాతకులుగా కించపరచడం ఇలాంటివన్నీ ఎక్కువగా పిల్లల్లో మానసిక సమస్యలను పెంచుతాయి. కొన్నిసార్లు మన పరిసరాల ప్రభావం కూడా పిల్లల మీద చాలా తీవ్రంగా ఉంటుందట. మరి ఆ వివరాలన్నీ తెలుసుకునే ముందు ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది లిజనర్స్, విని ఆనందించండి.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేగిరాజు, ఎండి, డిఎం, గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-5873.
2: లిజనర్స్, ఒక శుభేచ్ఛ సాంగ్ అయితే వినేసాం కదా. సో ఈ సాంగ్ అయితే మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మన టాపిక్ అయితే కంటిన్యూ చేసుకుందాం. ఇందాక చెప్పినట్లు కొన్నిసార్లు మనం పరిసరాల ప్రభావం కూడా పిల్లల మీద అతి తీవ్రంగా ఉంటుందట. స్కూల్ వాతావరణం, ఇంటి చుట్టుపక్కల వాతావరణం పిల్లల మీద చాలా పెద్ద ప్రభావం చూపిస్తాయి. చాలామంది తల్లిదండ్రులు, మా పిల్లాడు వాళ్లతో కలిసే చెడిపోయాడు, వీళ్లతో కలిసి చెడిపోయాడు, ఇంతకుముందు అసలు ఉండేవాడే కాదు అంటూ వారి పిల్లలను వెనకేసుకుని

వస్తూ ఇతరుల మీద ఫిర్యాదులు చేస్తుంటారు. అది నిజంగా వారి పిల్లల్లోని ప్రవర్తనా లోపమే అవుతుంది. కానీ ఇతరుల మీద నిందలేస్తూ వారి పిల్లలను సమర్థించడం పిల్లల ధోరణిని మరింత పెంచుతుంది. అందువలన తల్లిదండ్రులు మంచి అవగాహనతో వారు క్రమశిక్షణ పాటిస్తూ కుటుంబ పరిస్థితులను, పిల్లల మనస్తత్వాలను కూడా పరిగణలోకి తీసుకుంటూ సరైన చర్యలు తీసుకుంటూ ఉండాలి. పిల్లలకు తెలిసేలా తల్లిదండ్రులు చేసే ప్రతి చిన్న తప్పు కూడా పిల్లల మీద పెద్ద ప్రభావాన్ని చూపుతుందని గ్రహించుకోవాలి. పిల్లల పోషణలో తల్లిదండ్రులు వారి పిల్లల ప్రవర్తనలో తీరును ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ఆ ప్రవర్తనల గురించి అవగాహన పెంచుకోవాలి. కొన్ని సమస్యలు గల పిల్లలకు ఇలాంటి సింప్టమ్స్ ఉంటాయట. ఎవరితోనైనా సరే జంకు లేకుండా ఎక్కువగా వాదన చేయడం, పెద్దల మాటలను ఎదిరించడం, కావాలనే ఇతరులను ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించడం, ఎవరికీ సహకరించే ధోరణి లేకపోవడం, ఎక్కువ కోపాన్ని ప్రదర్శిస్తూ అందరి మీద అరుస్తూ ఉండడం, తమ తప్పులకు ఇతరులే కారణమని చెప్పడం, వారి ప్రవర్తన తీరు ఒక పద్ధతి ప్రకారం ఉండకపోవడం, ప్రవర్తన తీవ్ర స్థాయికి వెళ్లడం, ఎప్పుడూ ఇతరులను వేళాకోళం చేయడం లేదా దూషించడం, అబద్ధాలు చెప్పడం, కోపం, కక్ష సాధింపు కోసం అందిన వస్తువును పగలగొట్టడం, నష్టపరిచే పనులు చేయడం, తగువులు, గొడవలు, కోట్లాటకు దిగడం, ఇలాంటి సమస్యలు గల పిల్లలను కంట్రోల్ చేయడం ఎలా అసలు? దీనికి సమాధానంగా పిల్లలకు బిహేవియర్ థెరపీ, తర్వాత ఫ్యామిలీ థెరపీ, తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ వంటి మానసిక వైద్య విధానాల వలన ఎంతో ప్రయోజనం ఉంటుందట. కొందరు పిల్లలకు మందులు కూడా అవసరమవుతుంటాయని పేర్కొంటున్నారు డాక్టర్స్. మరి తెలుసుకున్నారు కదా లిజనర్స్, పిల్లల సైకాలజీని పెద్దలు ఎందుకు గ్రహించాలి అన్న విషయాన్ని. సో ఇదండి ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం. తిరిగి ప్రసారమయ్యే ఆయుష్మాన్ భవాలో కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ ఆర్జే సాహిత్య.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: FM 90.4.
1: జొన్నలని మొలకెత్తించడం, పల్చబరచడం, నాట్లు వేయడం,

పాక్షిక శుష్క మండలాలన్నింటిలోనూ జొన్నలు దృఢమైన క్షామాన్ని తట్టుకోగల పంట. ఆఫ్రికా, ఆసియాలోని రైతులు జొన్నలని తమ పశువులకి ఆహారంగాను, జొన్న మొక్కల దంట్లని దడులు కట్టడానికి వంట చెరుకుగాను వాడతారు. దురదృష్టవశాత్తు ఆఫ్రికాలోని రైతుల పొలాల్లో హెక్టార్కి 3 టన్నుల జొన్నలు దిగుబడి కాగల వీలున్నప్పటికీ తరచుగా 1 టన్ను కన్నా తక్కువగానే దిగుబడి వస్తుంది. భూమి సారం, క్షామం, కలుపు మొక్కలు, కీటకాలు, వేర్వేరు పంట సాంద్రత, నాటు బెజ్జాలు ఖాళీగా ఉండిపోవడం వంటివి కూడా తక్కువ దిగుబడికి ముఖ్య కారణాలే. నిలబడిన మీ పంట సరైన సాంద్రతతో ఉండేట్టు శ్రద్ధ వహించడం మంచి దిగుబడి రావడానికి ముఖ్యం. అందుచేత సమానమైన పంటని అధిక దిగుబడిని సాధించడానికి వలసకి వలసకి మధ్య, నాట్ల బెజ్జాల మధ్య ఎడాన్ని తగ్గించి మొక్కల సంఖ్యని పెంచడం అనేది ముందుగా చేయదగిన ఒక ముఖ్యమైన అంచే. మరోవైపు మొక్కలు బాగా దగ్గరగా ఉంటే పంట సరిగ్గా పెరగడానికి ఆటంకం కావచ్చు. అప్పుడు మొక్కలు సన్నగాను తెగుళ్ళు, స్ట్రీగ వంటి పారణ బుక్కు పురుగుల బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి బలమైన మొక్కలు అధిక దిగుబడి రావాలంటే తగినంత సాంద్రతతో నాటడం, నాట్ల బెజ్జాల్లో ఎక్కువ విత్తనాలు వేయకపోవడం అవసరం. ఈ వీడియోలో జొన్నలను నాటడానికి సరైన సాంద్రత గురించి తెలుసుకుందాం. పంట మీద ప్రభావం చూపే కారకాలేమిటో, పల్చగా నాటి నాట్లు వేయడం వల్ల సమానమైన పంట, అధిక దిగుబడి ఎలా వస్తాయో నేర్చుకుందాం.

0: తెలుసుకుందాం. జొన్నలని ఒక వరుసలోని నాట్ల బెజ్జాల మధ్య 30 నుండి 40 సెంటీమీటర్ల ఎడం, వరుసల మధ్య దాదాపు 75 సెంటీమీటర్ల ఎడంగా నాటాలి. అంతగా సారం లేని పొలంలో బాగా పండే రకాన్ని నాటుతుంటే నాట్ల బెజ్జాల మధ్య ఎడాన్ని 50 సెంటీమీటర్లకి పెంచవచ్చు. అప్పుడు పంట ఎదుగుదల బాగుంటుంది. భూమి ఎంత సారహీనమైతే పోషకాల కోసం మొక్కల వేళ్లు అంత ఎక్కువ ప్రాంతం మట్టిలోకి చొచ్చుకుపోవాలి. ఇక సారవంతమైనది కానీ ఎరువులు ఎక్కువగా వాడే భూమి కానీ అయితే పంట సాంద్రతని అంతగా పెంచవచ్చు.
1: మూరెడు ఎడంలో నాటుతుంటే నాట్ల బెజ్జాలు మిస్ అయినా పెద్దగా గమనింపుకి రాదు. ఆ ఖాళీల్లో నాట్ల బెజ్జాల సంఖ్య నింపుతుంది. కాబట్టి మళ్ళీ నాటాలా వద్దా అనేది మీరే నిర్ణయించుకోవచ్చు.
0: ఒకే బెజ్జంలో 2-3 మొక్కలు నాటితే మొక్కలు బాగా పెరుగుతాయి, కంకులు చక్కగా వస్తాయి.
2: ఒక నాట్ల బెజ్జంలో ఎక్కువ మొక్కలు ఉంటే బలం ఉండదు, వాటి కాండాలు సన్నగా ఉంటాయి, అంటే అవి స్త్రీగాని ఎదుర్కోలేవని అర్థం.
3: అదే బెజ్జానికి 1-2 మొక్కలు ఉంటే అవి బలంగా స్త్రీగాని ఎదుర్కొనేవిగా ఉంటాయి.
0: ఆరోగ్యంగా శుభ్రంగా చక్కటి మొలకలొచ్చే విత్తనాలని వాడడంతో మొదలుపెట్టాలి. 10లో 8 గింజలకి మొలకొస్తే ఆ విత్తనాలు మంచివే. వర్షాలు తగినంత పడుతుంటే బెజ్జానికి 8 నుంచి 10 విత్తనాలని నాటవచ్చు. తక్కువ వర్షపాతమే కాక కొన్ని ఇతర విషయాలు కూడా పంట నీరసించడానికి దారితీస్తాయి.
1: నాటిన తర్వాత చిన్న మొక్కలను పిట్టలు తెంచేస్తాయి, దాంతో సాంద్రత తగ్గుతుంది. పిట్టలు నష్టాన్ని కలుగు చేస్తే పొలంలో ఖాళీలు ఏర్పడతాయి, అంటే మొక్కలు కొన్ని చోట్ల దట్టంగా ఉన్నా కొన్ని చోట్ల అసలే లేకుండా ఖాళీలు ఏర్పడతాయి.
0: మట్టి కొట్టుకుపోవడం, నీళ్లు నిలవడం, క్షామం, చిమ్మటలు, పందికొక్కులు, చిట్టెలకలు, కీటకాళ్ళు, తెగుళ్ళు పంటని దెబ్బతీస్తాయి. నాట్లు వేసిన 2-3 వారాల తర్వాత అవి సరిగ్గా మొలకెత్తడం లేదనిపిస్తే ఖాళీగా ఉన్న బెజ్జాల్లో మరోసారి నాటడానికి నిర్ణయించుకోవచ్చు. నాటిన 3 వారాల్లోపు తిరిగి నాట్లు వేసేయాలి, లేకపోతే ముందు నాటిన వాటికంటే ఆలస్యంగా నాటిన మొక్కల ఎదుగుదల తక్కువగా ఉంటుంది. మొక్కల వయసులో తేడా ఎక్కువ ఉంటే ఆలస్యంగా మొలిచిన మొక్కల ఎదుగుదల అస్తవ్యస్తమై పొలంలో పనికి ఆటంకాలు ఏర్పరుస్తుంది.
3: పల్చబరచడం, నాట్లు వేయడం వల్ల సరైన సమానమైన జొన్న పంట రావడానికి, చక్కటి దిగుబడి రావడానికి అనేక విధాల తోడ్పడుతుంది. మళ్లీ నాటడాన్ని గురించి ఆలోచిస్తూ కూర్చోకుండా పల్చబడిన బెజ్జాల్లో ఎక్కువగా ఉన్న మొక్కలను తీసి ఖాళీగా ఉన్న బెజ్జాల్లో నాటాలి.
0: నాటిన 3 వారాల తర్వాత పొలంలో ఒక్కో బెజ్జానికి ఎక్కువ మొక్కలు మొలిచిన చోట్లని గుర్తించాలి. అప్పుడు ఎక్కడ పల్చబరచడం అవసరమో నిర్ణయించుకోవాలి. అప్పుడు ఖాళీ బెజ్జాలు ఇంకా మిగిలిపోతే మీరు ఇంతకుముందు నాటగా మిగిలిపోయిన చిన్న మొక్కలని వాటితో నాటవచ్చు. ఆ మాటకొస్తే చాలా బెజ్జాల్లో బెజ్జానికి 4 కన్నా ఎక్కువ మొక్కలు కనిపిస్తే వాటిని పల్చబరచడమే మంచిది. మట్టిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు పల్చబరచడం మంచిది. ఎలా పల్చబరచాలి? మీరు ఉంచుకోవాలనుకునే 2 మొక్కలని ఒక చేత్తో పట్టుకోవాలి, 2 చేత్తో మిగిలిన మొక్కలని ఈ మొక్కల పక్కకి లాగాలి. మీరు ఉంచుకోవాలనుకునే 2 మొక్కల వేళ్లు మట్టిలో ఉండేలా జాగ్రత్త పడాలి. మరి నాట్లు ఎలా వేయాలి? ముందు అలా వేరే చోట నాటిన మొక్కలు బతకాలంటే ఆ మొక్కల ఎదిగే చివరకు కొద్దిగా పైన కత్తిరించాలి. దీనివల్ల వేళ్ళూనుకునే ముందు మొక్క తనలో నీళ్లు నింపుకుని మట్టిలోంచి నీళ్లని గ్రహించడానికి తోడ్పాటు లభిస్తుంది. ఖాళీ బెజ్జాలున్న వరుసల వెంట నడుస్తూ ఖాళీ బెజ్జం కనిపించినప్పుడల్లా 2 మొక్కలను పాతాలి. వరుస చివర వెనక్కి తిరిగి పారాన్ని పట్టుకుని నడవాలి. మొక్కలేని చోటల్లా పారాతో చిన్న బెజ్జం చేసి అందులో 2 మొక్కలు పాతి మట్టితో మూసేయాలి. ఈ 2 చిట్కాలు తగినంత మొక్కల సాంద్రతని సాధించడానికి దోహదం చేస్తాయి. దాంతో మీకు అధిక దిగుబడి వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అందుచేత జొన్న పంటలో తగినంత సాంద్రత రావడానికి ముఖ్య కారకాలని మరోసారి గుర్తు చేసుకుందాం. చక్కటి దిగుబడి రావాలంటే మీ జొన్న పంటలో తగినంత సాంద్రతని సృష్టించడం మొట్టమొదటి అవసరం.

0: గింజలు ఎక్కువగా మొలకలెత్తేట్లు ఒక్కో నాట్ల బెజ్జంలో 5 నుంచి 8 గింజలు నాటేలా నిర్ధారించుకోవాలి. నాట్ల బెజ్జాల మధ్య 30 నుండి 40 సెంటీమీటర్లు, వరుసల మధ్య 70 సెంటీమీటర్ల ఎడం ఉండేలా చూసుకోవాలి. నాటిన 3 వారాల్లోపే తిరిగి నాట్లు వేయాలి. నాటిన 3 వారాల తర్వాత నుంచి మీ పొలాన్ని గమనించి తిరిగి నాటడం, ఎక్కడ తగ్గడం, పల్చబరచడం ఏ మేరకు అవసరమో గుర్తించాలి. బెజ్జానికి 2 మొక్కలు మాత్రమే ఉంచి పల్చనైన మొక్కలని ఉంచుకోవాలి. పంటని మెరుగుపరచడానికి, తిరిగి నాటడానికి ఆరోగ్యంగా బలంగా ఉన్న మొక్కలని ఎంచుకొని ఎదుగుతున్న వైపుకి కొద్దిగా పైన కత్తిరించాలి. ఖాళీ బెజ్జాల్లోకి 2 మొక్కల చొప్పున నాటాలి. మాలిలోని వక్రు గ్రామానికి చెందిన ఒక రైతు తిరిగి నాటడం వల్ల లాభాలుంటాయని నమ్ముతున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడో విందాం.
1: అది చాలా మంచి పద్ధతి. మీరు ఇక్కడ చూస్తున్న పొలాన్ని పల్చబరిచి తిరిగి నాట్లు వేశాం, అందుకే ఇంత పెద్ద కంకులు వచ్చాయి.

0: రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD, హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరి ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ MBBS DNB MS న్యూరో సర్జరీ, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి MBBS MS MCH సర్జికల్ ఆంకాలజీ, FI MAS క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703331022.

0: 90.4.
1: గుడ్ ఆఫ్టర్నూన్ టు వన్ అండ్ ఆల్. ఆర్ యు వెయిటింగ్ ఫర్ విజ్ఞాన దర్శిని? ఓకే, మరి ఈనాటి మన విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో సైన్స్ కు సంబంధించిన ఎన్నెన్నో విషయాలు మీకు అందజేయడానికి మన రెడీ విష్ణు 90.4 రెడీగా ఉంది. ఆర్ యు రెడీ?

0: ఈ రోజే మీ గ్రామ పంచాయతీని కలవండి, ఈ ఉద్యమంలో భాగస్వాములు అవ్వండి.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
3: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.
4: వెల్కమ్ బ్యాక్ టు విజ్ఞాన దర్శిని. ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో ఇప్పుడు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. నిటారుగా నిలబడి నడవటంతో నరవానరుల ముందు కాళ్ళు స్వేచ్ఛను పొందాయి. చిన్న చిన్న పనులు చేయగలిగాయి. ఇక శ్రమ నుండి చేతులు పుట్టాయి. మానవాకారం దిశగా శరీరం మార్పు చెందింది. గుంపులుగా శ్రమించారు. సమిష్టి శ్రమ జీవనం మాటలు నేర్పింది. ఇక శ్రమ మాటల ప్రభావంతో మెదడు సంకీర్ణమై బాగా అభివృద్ధి చెందింది. ఆచరణలోనే జ్ఞానాన్ని ఆర్జించాడు. పనిముట్లను తయారు చేశాడు. ఇక మానవుడి శ్రమ నిర్మాణాత్మకంగా చైతన్యయుతంగా మారింది. ఇక మానవుడి చేతులు ఇక ఉత్తి చేతులు కావు. పనిముట్లతో శక్తివంతమై ప్రకృతిపై చెరగని ముద్ర వేశాయి. జంతువుల వలె పరిసరాలకు అనుగుణంగా బ్రతకడం గాక తన అవసరాలకు అనుగుణంగా పరిసరాలను మార్చగల శక్తిని మానవుడు సంపాదించాడు. అయితే ఈ శక్తి మూలం శ్రమేనని మర్చిపోకూడదు. ఇక శ్రమించడంతో మెదడు బాగా అభివృద్ధి చెంది మానవుడి ఆలోచన అనేది వికసించింది. ఈ ఆలోచన శక్తి వల్ల ఏ ప్రకృతి పరిణామంలో భాగంగా మానవుడు ఉదయించాడో ఆ పరిణామానికి నిస్తబ్దంగా గురికావడం గాక ప్రకృతిపై జైత్రయాత్రను ప్రారంభించాడు. ఇక వానరుడి నుండి నరుడి పరిణామంలో శ్రమ పాత్రను ఫ్రెడరిక్ ఎంగెల్స్ అనే అతను కనుక్కున్నాడు. ఇక శ్రమ అనేది మానవుడినే సృష్టించిందని ఆయన స్పష్టీకరించాడు. మానవుడి పుట్టుకను కేవలం జంతువుల అభివృద్ధి క్రమంలో భాగంగానే చూడకూడదు. అది ఇతర జీవజాతుల పరిణామానికి గుణాత్మకంగా భిన్నమైన గొప్ప మార్పుగా భావించాలి. ఇప్పుడు మనం పరిణామవాదంలో తాత్విక ఆలోచనలు ఏ విధంగా వచ్చాయి అనే దాని గురించి తెలుసుకుందాం. వైద్యం తెలియనివాడు సంగీతం రానివాడు లేడంటారు. అలాగే తాత్వికాలోచన చేయనివాడు లేడంటే తప్పు కాదేమో. ఎప్పుడోకప్పుడు అందరం అనుకుంటూనే ఉంటాం, ఈ జీవితానికి అర్థం ఏమిటి? పుట్టుక చావు ఏ జీవికి తప్పవు కదా. అయినా బ్రతుకులో తీపి కోసం ఎందుకు ఆరాట? ఉన్నంతకాలం నేను అనే స్పృహను వదులుకోలేం. పోయాక ఆ నేను అనేది ఏమైపోతుంది? అంటే ఇంకా లోతుగా ఆలోచిస్తే తెలుసుకోవాలనే జిజ్ఞాస, తపన, ఈ ప్రపంచం ఏమిటి, అదెలా పుట్టింది, ఎటుగా పోతోంది, దానిని నడిపించే శక్తి ఏది, ఇలాగే ఇంకెన్నో ప్రశ్నలనేవి వస్తాయి. ఇవి పండితులు పామరు

ఒకే క్యూలో నిలబడి జవాబు కోసం ఎదురు చూసే ప్రశ్నలు, ఇవే తాత్విక ఆలోచనలు. ఇక ఈ ఆలోచనల రూపకల్పన చేసేది తత్వశాస్త్రం. విజ్ఞానం పెరిగిన కొలది సైన్స్ అనేది శాఖోపశాఖలుగా విస్తరించింది. ఒక శాస్త్రం ఏదో ఒక రంగాన్ని స్పెషలైజ్ చేస్తోంది. మరి పదార్థాన్ని గురించి భౌతిక శాస్త్రం, జీవుని గురించి జీవశాస్త్రం, సమాజం గురించి సాంఘిక శాస్త్రం ప్రత్యేకంగా వివరించి చెబుతున్నాయి. ఇక విజ్ఞాన శాస్త్రాన్ని ఒక వృక్షంతో పోల్చి చూస్తే భిన్న శాస్త్రాలన్నీ కొమ్మలవుతాయి. అప్పుడు తత్వశాస్త్రం కాండమవుతుంది. కాండము కొమ్మలు పరస్పరం ప్రభావితమవుతున్నట్లే తత్వశాస్త్రం మిగతా శాస్త్రాలు అన్యోన్యంగా అభివృద్ధి అనేది చెందుతున్నాయి. ఈ తత్వశాస్త్రం పరిధి విస్తృతమైంది. అది అడుగు పెట్టని చోటులేదు. అన్ని శాస్త్రాలు వెన్నడుతూ ఉంటుంది, అన్నిటికీ భాష్యం చెబుతుంది. ఇక ప్రతిదీ దాని సూత్రీకరణకు లోబడి ఉంటుంది. అందువల్లే తత్వశాస్త్రాన్ని శాస్త్రాలకు శాస్త్రం అని అంటారు. ఇక ప్రకృతి, మానవ సమాజం, ఆలోచనల అభివృద్ధి, చలనాలకు సంబంధించిన సాధారణ సూత్రీకరణల శాస్త్రంగా తత్వశాస్త్రాన్ని నిర్వచించారు. అది ప్రాపంచిక దృక్పథాన్ని తెలియజేస్తుంది. ఇక పరిణామానికి సంబంధించి ఎన్నో సిద్ధాంతాలు, నమ్మకాలు ఉన్నాయి. వాటి వెనుక తాత్విక ఆలోచనలు కూడా ఉన్నాయి. అయితే ఈ విశ్వం, జీవజాతులు, మానవుడు, వాటి పుట్టుక, పరిణామం గురించి ఒకరు చెప్పే జవాబులో వారి ప్రాపంచిక దృక్పథం అనేది ఇమిడి ఉంటుంది. ఈ తాత్విక దృక్పథాన్ని తెలుసుకోకుండా అసలు మూలాన్ని పట్టుకోలేం, పరిణామవాదాన్ని అర్థం చేసుకోలేం, అవునా?

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ టు విజ్ఞాన దర్శిని. ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో ఇప్పుడు మనం మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో 2 విషయాలున్నాయి. ఒకటి భౌతిక వస్తువులు, జగత్తు అంతా ఇవే. మరి మానవుడి మనసుకు వెలుపల స్వతంత్ర అస్తిత్వం కలిగినవి, ఇక వీటన్నింటిని పదార్థం అని అంటున్నాం, అవునా? ఇక రెండోది అనుభూతులు, ఆలోచనలు, భావాలు మొదలైనవి. పదార్థం కానివి మనస్సులోనే ఉండేవి. వీటికి వస్తువులకుండే లక్షణాలేవీ ఉండవు. వీటిని చైతన్యం అని అంటాం. ఉదాహరణకి పంచదార తీయగా ఉంటుంది అని అంటున్నాం, అవునా? పంచదార పదార్థం, తీపి అనుభూతి రెండు వాస్తవాలే. ఇక మన మధ్య మసిలే మనిషి మరణిస్తాడు. అతని రూపం మనస్సు నుండి సమసిపోదు, అది ఊహగా మిగిలిపోతుంది. దానినే మనం అంటున్నాం ఆత్మ అని అంటున్నాం, అవునా? ఇక శరీరం అనేది పదార్థం, ఆత్మ భావం. ఆ విధంగా మన చుట్టూ ప్రపంచంలో పదార్థం అనేది ఉంది, భావము లేదా చైతన్యం అనేది ఉంది. ఇందులో ఎవ్వరికి ఎలాంటి సందేహం లేదు కదా. ఇప్పుడు ఒక మరొక ప్రశ్న అనేది వస్తుంది, అదేంటంటారా, పదార్థమా చైతన్యమా, ఏది ప్రధానం, దేని నుండి ఏది పుట్టింది, ఈ రెండింటికి మధ్య గల సంబంధం ఎటువంటిది అంటే, ఇది తత్వశాస్త్రానికి చెందిన మూల ప్రశ్నే. మరి ఈ ప్రశ్నకు డొంక తిరుగుడు సమాధానం లేదు. ఈ ప్రపంచానికి మూలం పదార్థమో చైతన్యమో తేల్చి చెప్పాలి, అవునా? మరి ప్రశ్నకు జవాబుగా తత్వశాస్త్రంలో 2 పరస్పర విరుద్ధ ప్రాపంచిక దృక్పథాలనేవి బయలుదేరాయి. ఈ రెండింటి మధ్య చెరగని గీతనేది గీయపడింది. తత్వవేత్తలు 2 పక్షాలుగా చీలిపోయారు. ఇక భావ భౌతికవాదాల మధ్య ఘర్షణలో భావవాదం కేవలం కుతర్కానికి, మూఢనమ్మకానికి అంకితమైంది. ఎంత భావవాది అయినా పదార్థాన్ని విశ్వసించక తప్పదు. ఎదురుగా గోడ ఉంటే అంత మిజ్జేనని ఢీకుంటాడా?

నిశ్చయం శరీరం నీటి బుడగలాంటిదేనని ఆ భావవాది ఆ శరీరాన్ని గాలికి వదిలేస్తున్నాడా? ఆత్మను నిలుపుకోవడానికైనా జీవిత అవసరాలను సంపాదించుకుంటున్నాడు. ఇక భౌతికవాదం విశ్వాసానికి సంబంధించిన సిద్ధాంతమే కాదు, పండితుల చర్చలకు, సైంటిస్టులకు, పరిశోధనలకు పరిమితమైందే కాదు, నిత్య జీవితంలో, దైనందిన పనుల్లో మనందరినీ వెన్నాడుతూనే ఉంది. ఇక జీవిత అవసరాలను సంపాదించుకునడంలో మనం పదార్థాన్ని నమ్ముకున్నాం. తిండి, బట్ట, ఇల్లు తదితరమైనవి సమకూర్చుకోవడంలో భౌతికవాద దృక్పథాన్ని అనుసరించాలి. అందుకే ఒక కొంటెస్వాములోరు భిక్షాటన చేస్తూ, అన్నమైతేనేమిరా సున్నమైతేనేమిరా, అన్నమే పెట్టు అని అన్నట్ట. ఇక ఒక గొప్ప సైంటిస్టు భౌతికవాదాన్ని తన ప్రాపంచిక దృక్పథంగా అంగీకరించకపోవచ్చు, కానీ తన పరిశోధన ఫలితాల్లో విజయాన్ని సాధించాలంటే భౌతికవాదాన్ని కాదనలేడు. ఇక ఒక క్రియకు అంతే బలం గల ప్రతిక్రియ ఉంటుందనే న్యూటన్ సూత్రం పదార్థ ధర్మాన్ని చక్కగా బహిర్గతం చేసింది. భౌతికవాదం నిమిడి ఉంది కనుకనే ఈనాటికి అది విశ్వజనీన సత్యమైంది, అవునా? అందువల్ల మానవ సమాజం మనుగడకు, పురోగతికి భౌతికవాదం తప్పనిసరి. నిర్బంధాలతో, నిషేధాలతో దానిని అణచలేరు. శాస్త్రీయ పరిశోధనలపై, మానవుడి కార్యాచరణపై, ప్రకృతి రహస్యాలను ఛేదించడంపై భౌతికవాదం ఆధారపడి ఉంది. ఇక శాస్త్రీయ విజ్ఞానం వికసించిన కొలది మరింత పరిపూర్ణతను సంతరించుకుంది, నూతన స్థాయికి అభివృద్ధి చెందింది, అజేయంగా నిలిచింది.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టీ కేర్, భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ టు విజ్ఞాన దర్శిని. ఫ్రెండ్స్, మరి ఈనాటి మన విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో మనం చాలా విషయాలు తెలుసుకుంటాం కదా, ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు గతి తర్కం గురించి తెలుసుకుందాం. భౌతికవాదం పదార్థం ప్రాథమికమని, అన్నింటికీ మూలమని, చైతన్యం పదార్థ జనితమని చెప్పింది. అయితే పదార్థం ఉన్నది ఉన్నట్లుగానే లేదు. 2,000 కోట్ల సంవత్సరాలకు హైడ్రోజన్ మేఘంగా ఉన్న పదార్థం అనేకానేక మార్పులకు గురై నక్షత్రాలుగా, గ్రహాలుగా, సముద్రాలుగా, వృక్ష జంతు జాతులుగా, చివరికి మానవుడిగా రూపొందటాన్ని మనం ఇప్పటి వరకు తెలుసుకున్నాం. అవునా? మరి పదార్థం జడాత్మకంగా లేదు, అది స్థల కాలాలలో చలనంలో ఉంది. పదార్థం ఎంత వాస్తవమో చలనం కూడా అంతే వాస్తవం. అయితే ఈ ప్రపంచం ఒక నిరంతర పరిణామ స్రవంతి. ఈ పరిణామం గుడ్డిగా, అడ్డదిడ్డంగా, ఎటుపడితే అటు సాగటం లేదు. దానికొక నిర్ణీత పద్ధతి అనేది ఉంది. అది కొన్ని సూత్రాల ప్రకారమే నడుస్తోంది. అవి గతి తార్కిక సూత్రాలు. అసలు సూత్రం అంటే ఏంటి అనే డౌట్ మీ అందరికీ రావచ్చు. అవునా? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా ఒకటి తెలుసుకుందాం. యాపిల్ పండు రాలి నేలపై పడటాన్ని న్యూటన్ శాస్త్రజ్ఞుడు చూశాడు. అవునా? అది నేలపైన ఎందుకు పడుతోంది అని ఆలోచించాడు. యాపిల్ పండే కాదు, ఎగరేసిన ఏ వస్తువైనా నేలం తాగుతుంది. ఇది ఏ దేశంలో ఏ కాలంలోనైనా వాస్తవమే. మరి వాస్తవాలలో దాగి ఉండే సాధారణ అంశాలను బయటికి లాగితే అదే సూత్రంగా రూపొందుతుంది. మరి ఆ విధంగానే న్యూటన్ భూమికి గురుత్వాకర్షణ శక్తి కలదని సూత్రీకరించాడు. ఈ సూత్రం న్యూటన్ కనిపెట్టక ముందు ఉంది, అయితే మానవుడు పుట్టక ముందే ఉంది. ఇక న్యూటన్ నిరూపించాక మన మనసుకు వెలుపల ఉన్న ఆ సత్యాన్ని గ్రహించాం. అవునా? అందువల్ల సూత్రాలు మన ఇష్టాయిష్టాన్ని బట్టి ఉండవు. మనస్సుకు వెలుపల ప్రకృతిలో, సమాజంలో వాస్తవంగా ఉంటాయి. అవి ఒకచోట ఒక రకంగా, మరొకచోట మరో రకంగా ఉండవు. మాటిమాటికి మారిపోవు. ఇక పదార్థం గురించి చెప్పే ఈ సత్యాలు విశ్వమంతటికి వర్తిస్తాయి. ఇక గతి తార్కిక సూత్రాలు కూడా మరి అలాంటివే. ఇక గతి తర్కం అంటే ఏంటి అంటే అది పద్ధతి గురించిన భావన. దేనిని పరిశీలించినా దానికో పద్ధతి ఉంటుంది. రోగుల్ని పరీక్షించడానికి డాక్టర్లకు పద్ధతి ఉంటుంది. పంటలు పండించడానికి రైతులకు ఓ పద్ధతి ఉంటుంది. ఇక సరైన

0: పద్ధతి సరైన అవగాహనను ఇస్తుంది. ఇక తత్వశాస్త్రంలో పదార్థమే ప్రాథమికమని చెప్పేది భౌతికవాదం. కాగా పదార్థ పరిణామాన్ని, అభివృద్ధిని పరిశీలించే విధానం, దానిని అధ్యయనం చేసి అర్థం చేసుకునడంలో అవలంబించే పద్ధతి గతి తర్కం అన్నమాట. ఇప్పుడు అర్థమైందా? ఈ గతి తార్కిక పద్ధతిని అనుసరించకపోతే భౌతికవాదం ఎందుకు కొరగనిదవుతుంది, తప్పు అవగాహనకు దారితీస్తుంది. ఈ భౌతికవాదం గతి తర్కంతో మిళితమై గతి తార్కిక భౌతికవాదంగా అభివృద్ధి చెందింది. అది అత్యంత శాస్త్రీయమైన ప్రాపంచిక దృక్పథం. ప్రకృతి, సమాజం, ఆలోచనల అభివృద్ధిని గురించిన సాధారణ సూత్రీకరణలను మనకు తెలుపుతూ ఉంటుంది. ఇక గతి తార్కిక భౌతికవాద సూత్రాలను పరిణామవాదానికి అన్వయించడానికి ఒక్కసారి ప్రయత్నించాను కదా. మా లిసనర్స్, ఇంతవరకు ఈనాటి మన విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో మనకు తెలియని అనేక విషయాలు ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుంటున్నాం కదా. మరికొన్ని విషయంలో తిరిగి ప్రసారమయ్యే విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో తెలుసుకుందాం. నమస్కారాలతో శృతి.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MSOBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
4: డాక్టర్ పీడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
3: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పీడియాట్రిక్స్,
4: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
2: డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ MBBS DNB MS న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి MBBS MS MCH సర్జికల్ ఆంకాలజీ, FI MAS క్యాన్సర్ సర్జన్.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.

0: ఇది విష్ణు ఎఫ్ఎం 90.4.
1: హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వెల్కమ్ టు అది సంగతి. మరి ఈ రోజు అది సంగతి కార్యక్రమంలో ఒక కొత్త విషయంతో అయితే మీ ముందుకు వచ్చానండి. మరి లేట్ చేయకుండా ఆ విషయం గురించి అయితే తెలుసుకుందాం. అంచున్న పడుకు పరికినీలు ఒకప్పుడు ఎవరిని చూసినా వాటిలోనే కనిపించేవారు. మిడ్ డేలు లంగా స్కర్ట్ల రాకతో ఓనితో పాటే కానీ విడిగా పరికినీలు వేయడం పోయింది. కానీ అంచు లంగాలు ఇప్పుడు సరికొత్త స్టైల్తో కొత్త ఫ్యాషన్గా మళ్ళీ తెర మీదకి వచ్చాయి. జరిపట్టు లేసులు, ఎంబ్రాయిడరీ, గోటా డిజైన్ల అంచుతో పట్టు, నేటాడ్, జార్జెట్, క్రాప్ లాంటి రకరకాల మెటీరియల్స్ వస్తున్న ఈ పరికినీలు పైభాగం అంతా సాదాగా ఉంటుంది. బ్లౌజులు మాత్రం అంచు డిజైన్కి సరిపోయేలా మోజాతి కింద వరకున్న స్లీవ్స్తో కాస్త హెవీగా డిజైన్ చేసి ఉంటాయి. పరికినీల అందంతో అటు సాంప్రదాయంగాను ఇటు లంగా స్కర్ట్ల ఆధునికంగానూ కనిపించే ఈ లంగాలు ఇతర అమ్మాయిలకు తెగ ఫేవరెట్ అయిపోయాయి. మరి ఇంకొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ముందు ఒక చక్కటి సాంగ్ అయితే మీకోసం.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక

0: వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజని టైల్స్.
2: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజని టైల్స్.
3: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజని టైల్స్.
4: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజని టైల్స్.
3: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
4: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజని టైల్స్.
2: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజని టైల్స్ సొంతం.
5: వెల్కమ్ బ్యాక్ టు అది సంగతి. అదేంటి ఒంటి చక్రంతో బైక్ ఎలా నడుస్తుంది అని ఆశ్చర్యపోతున్నారా? అదే ఈ రైనో ఎలక్ట్రానిక్ యూనిసైకిల్ ప్రత్యేకత. వినూత్నంగా ఉండడంతో పాటు ప్రపంచంలోనే అతి చిన్న బైక్ అయిన ఈ రైనో ఉంటేనే చిన్న చిన్న సందుల్లో కూడా ఏ ఇబ్బంది లేకుండా వెళ్ళిపోవచ్చు. పార్కింగ్ సమస్యలు ఉండవు. దగ్గరలో ఉన్న ప్రాంతాలకు వెళ్ళడానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీనికి మరో ప్రత్యేకత ఉంది. రీఛార్జబుల్ బ్యాటరీతో పనిచేసే ఈ బైక్కు 6 గంటల పాటు ఛార్జింగ్ పెడితే 10 మైళ్ళు ఆగకుండా నడుస్తుంది. గర్ల్ ఫ్రెండ్ ఎక్కించుకుని తిరగడానికి పనికిరాదు, కానీ హైటెక్ స్థాయిలో వారి ముందు ఫోర్స్ కొట్టడానికి మాత్రం చాలా బాగుంటుంది. అసలే అబ్బాయిలకు బైక్లు అంటే పిచ్చి. ఇక ఇలాంటి బైక్ వచ్చిందంటే ఆగుతారా? మరి ఇంకొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ముందు ఒక చక్కటి సాంగ్ అయితే ప్లే అవబోతుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9867.
2: నెక్లెస్ హారాలు చేయండి, ఎన్నో మోడల్లో వస్తూనే ఉంటాయి. అయితే ఈ రోజున వాటిలో వచ్చే ప్రతి మార్పు మెడ ముందు భాగానికి పరిమితమయ్యేది. కొన్ని రకరకాల హెయిర్ స్టైలు, డీప్ నెక్ తో ఉన్న డిజైనర్ బ్లౌజులు డ్రెస్సులతో ఫ్యాషన్ గాలి వెనక్కు మళ్ళిన రోజులువి. మరి ఎవరైనా వెనక్కి చూస్తే వీపు బోసుగా కనిపిస్తే ఎలా? ఇలా బాధపడిపోయే అమ్మాయిల కోసమే డ్రాప్ నెక్లెస్ పేరుతో మెడ వెనుక గొలుసులు హుక్ భాగంలో చిన్న చిన్న లాకెట్లు పూసలతో 2-3 అంగుళాలు పొడవైన చైన్లు వేలాడదీస్తున్నారు. మరి ఇప్పటి వరకు కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నాం కదండి. మరి రేపు ఇదే సమయానికి తిరిగి ప్రసారమయ్యే అదే సంగతి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ ఆర్జే హారిక.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధాన మంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

0: FM 90.4.
1: హలో, గుడ్ ఈవినింగ్ లిజనర్స్. మీరు వింటున్నారు రేడియో 90.4 విజ్ఞాన వికాస వినోదాల సంఘం అమితరాజ్యం మాన్స. వెల్కమ్ టు మస్త్ టైంపాస్. మరి ఈరోజు మన మస్త్ టైంపాస్లో బోలన్ విషయాలు మాట్లాడుకోవడానికి నేనైతే రెడీగా ఉన్నానండి. మరి మీరు కూడా మాతో మాట్లాడాలి అనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 9704949492. మరి ఈరోజైతే నేషనల్ రేడియో డే అండి. మరి రేడియో డే కంప్లీట్ చేసుకొని 106 ఇయర్స్ అయిందంటండి. సో కాబట్టి ఆ సందర్భంగా మన కాలేజ్ ఏం చెప్తారు, వాళ్ళ రేడియో అనుభవాలు ఏంటి అనేది తెలుసుకుందాం. లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్.
2: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
3: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
4: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
3: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్, భీమవరం.
4: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
3: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ ఆప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.

0: ఆదిత్య ఈఎన్టి కేర్ స్పందన హాస్పిటల్ బిల్డింగ్ జేపీ రోడ్ భీమవరం.
1: ఆఫ్టర్ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు మస్ట్ టైం పాస్ మర్మన్ ఫస్ట్ కాల్ తెలంగాణ ఉన్నారు వారితో మాట్లాడేద్దాం. హలో
2: హలో మానస చిట్టి తల్లి నమస్తే, శుభ సాయంత్రం.
1: శుభ సాయంత్రం అండి, ఎలా ఉన్నారు?
2: బాగున్నామ్మా. మానస చిట్టి తల్లి, నా పేరు గుర్తుందా? నేను చెప్పనా?
1: గుర్తుందండి, త్రిమూర్తులు గారు.
2: అభినందనలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు మీకు.
1: మరి రోజు విన్నారండి టాపిక్?
2: జాతీయ రేడియో దినోత్సవం కదండి ఈవేళ ఆగస్ట్ 20.
1: అవునండి.
2: రేడియో అనేది ఒక ప్రసార సాధనం అన్న విషయం అందరికి తెలుసండి. కాకపోతే మన కమ్యూనిటీ రేడియో అయినటువంటి మన రేడియో విష్ణు ఆకాశవాణి కేంద్రాలకి ఎట్టి విషయం కాకుండా చక్కని కార్యక్రమాలతో మన స్లోగన్ మాదిరిగా విజ్ఞానం, వినోదం, వికాసాలతో శ్రోతలందరినీ కూడా ఆలరింపజేస్తుంది, ఆలోచించేస్తుంది, చైతన్యపరుస్తుంది. చక్కని విషయాలు, వినోదం, విజ్ఞానం మొత్తం ఒకటి కాదు రెండు కాదు, మన మధ్యాహ్నం ఒంటిగా 12 గంటల వరకు ప్రసారం అయ్యే మన సరదాగా కాసేపు షో ఉంది చూసారే?
1: అవునండి.
2: మన మీ మేడం గారు, మా బంగారు తల్లి అనేటువంటి విజయ గారు చేసినటువంటి షో ఇందుగాడు అందు రేడిన సందేహం వలదు చెక్కిన సర్వాంతర్యామి, ఎందెందు వెతికినా అందెందే గలడన్నట్టుగా ఆధ్యాత్మిక విషయాలు, తర్వాత కరుణ, మమకారం, ప్రేమ, అభిమానం, మంచి చెడ్డ, రామాయణం, భాగవతం, భారతం, ఇలాంటి ఇతిహాసాలు, పురాణ కథలు, స్థల పురాణాలు, ఇంకా ఒకటి కాదు రెండు కాదు, వారు అన్ని విషయాలు తెలియపరుస్తారు. ఇంకా సాయంత్రం చూస్తే మన మస్త్ టైం పాస్ పాటల పల్లకి కార్యక్రమం మా చిట్టుతల్లు ఒకరు కాదు ఇద్దరు కాదు, మీరు కూడా అంతే. నాకు మీరందరూ చిట్టుతల్లే, మీరందరూ బంగారు తల్లే. మీరు చేస్తున్న కార్యక్రమం 100కి 100% కూడా ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది, 100కి 100% కూడా వినోదాన్ని అందించడంలో ప్రథమ స్థానం పొందుతారు మీరు.
1: అవునండి.
2: నేను ఉదయం మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు షో కానీ సాయంత్రం 5 నుంచి 6 వరకు మన మస్ట్ టైం పాస్ ఒకప్పుడు బాటల పల్లకి ఉండేది దీనికి పేరు. అంతేకాకుండా నేను ప్రతి కార్యక్రమం రేడియో విష్ణు ప్రసారాలు చాలా వరకు వింటాను, ఈ 2 షోలు లైవ్లు మాత్రం అసలు మిస్ అవ్వనండి. వాట్సాప్ లైవ్ ఒకటి, ఫోన్ లైవ్ ఒకటి మిస్ అవ్వనమ్మా. మానస చిట్టి తల్లి అని చెప్తున్నాను వాడు రేడియో దినోత్సవాన్ని పురస్కరించుకొని నేనే ఒక రేడియోలో మాట్లాడేసాను.
1: అంతేలేండి, అలా వింటూ మనకి వచ్చేస్తాయి కొన్ని.
2: అలాగే వచ్చేస్తాయని ఇంతకుముందు విశాఖపట్నం ఆకాశవాణి కేంద్రంలో చిత్రగీతాలతో కూర్చుని వ్యాఖ్యాన కార్యక్రమాలు, కథానికలు నేనే రాసి నేనే పంపించి నేనే వెళ్ళి మైక్ ముందు నేనే చదివచ్చేవాడిని. ఇప్పుడు మాతో మీరు ఎలా మాట్లాడతారు మైక్ ముందు, అలా నేను చదివి సమర్పించేవాడిని అండి.
1: సూపర్ అండి, జ్ఞాపకాలు మళ్ళీ తీసుకొచ్చారంటారా?
2: సంతోషం, జ్ఞాపకాలు తీసుకురావడం కూడా మంచి జ్ఞాపకాలు కదా తీసుకొచ్చారు, మనసు ఇంకా సంతోషపడుతుంది.
1: మరి రోజు ఏ మూవీలో సాంగ్ విందాం అనుకుంటున్నారండి?
2: మన విజయ మేడం గారికి, మన రేడియో విష్ణు లో ఛానల్లో ఉన్నటువంటి అందరికీ తెలుసండి. ఈ సందర్భంగా నేను జాతీయ రేడియో దినోత్సవ శుభాకాంక్షలను విజయ గారికి, తర్వాత మన రేడియో విష్ణు డైరెక్టర్ గారైనటువంటి సుబ్రహ్మణ్యం గారికి, మా మానస చిట్టి తల్లికి పేరు పైన శుభాకాంక్షలు తెలియపరుస్తూనే నేను ఈవేళ మరో చెప్పబోతున్న మరో విషయం ఏంటంటే, మా అక్కయ్య గారి కోడలు, మా అమ్మాయి అయినటువంటి రేవతి బంగారు తల్లి పుట్టినరోజు అండి ఆగస్ట్ 20 ఈవేళ. మా రేవతి బంగారు తల్లి లాంటి పుట్టినరోజు మరిన్ని జరుపుకోవాలని చాలా చాలా హృదయపూర్వకంగా ఆ పరమేశ్వరుని, ఆ పార్వతీ పరమేశ్వరుని మనసారా కోరుకుంటూ నేను తన కోసం పాట అడుగుతాను, తర్వాత శ్రోతల పేరు చెప్పి సెలవు తీసుకుంటాను.
1: సరేనండి.
2: మా ముఖ్యంగా రేవతి కోసం అడుగుతున్నాను ఈ పాట. మా రేవతి చిట్టి తల్లికి, బంగారు తల్లికి నాగార్జున గారి సినిమాలు అంటే కొద్దిగా ఎక్కువగా అభిమానం అండి, అందువల్ల హ్యాపీ బర్త్డే కలుస్తుంది కాబట్టి నేను సినిమాలో పాట అడుగుతున్నాను మిమ్మల్ని.
1: ఆ మూవీలో ఏ సాంగ్ అండి?
2: నేనున్నాను ఈ చిత్రంలో కీరవాణి బృందం పాడిన పాట, గీత రచన సీతారామ శాస్త్రి, సంగీతం కీరవాణి, చీకటి రచన చంద్రబోస్ గారి అండి, సారీ. చీకటితో వెలిగి చెప్పాను నేనున్నానని అనే పాట ఉందమ్మా, అందుబాటులో ఉందా? అంటే మన దగ్గర అన్ని ఉంటాయని తెలుసు, ప్రస్తుతానికి అందుబాటులో ఉందని అడిగాను అంతేనమ్మా.
1: చిట్టండి,
2: ఈ పాటను ప్రసారం చేయండి. ఈ పాట ముఖ్యంగా ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మా అమ్మాయి, మా అక్కయ్య గారి కోడలు అయినటువంటి రేవతి బంగారు తల్లి చిట్టు తల్లి ఆ తల్లి కోసం, తర్వాత మా మీ మేడం గారు మా బంగారు తల్లి అనేటువంటి విజయ బంగారు తల్లి కోసం, మా మానస చిట్టు తల్లి కోసం, మా అక్కయ్య గారు గొల్లపూడి నాగలక్ష్మి గారి కోసం, బొడ్డేటి జగన్నోదరం మాస్టర్ గారి కోసం, నల్లబెల్లి వెంకటరెడ్డి గారి కోసం, శ్రీకాకుళం భాస్కర్ రావు గారి

0: కోసం, బైపల్లి నాగేశ్వరరావు గారి కోసం, మంచు శేషగిరిరావు గారి కోసం, మస్తాన్ బాషా గారి కోసం, బండారు శంకరయ్య గారి కోసం, మా పిన్నమ్మ గారు, మా బాబాయ్ గారు, మా నాగేంద్ర మోహన్ అన్నయ్య వీరందరి కోసం ప్రసారం చేయమని మా మానస చిట్టు తల్లి మరసార కోరుకుంటూ ఒక రేడియో ఒక ప్రసార వాహిక మాదిరిగా మాట్లాడేశాను. మీకు అర్థమయ్యే ఉంటుంది.
1: ఓకే అండి, మరి మీరు చెప్పిన వాళ్ళందరికీ కోరుకున్నట్టు మీరు కోరుకున్నట్టు ప్లే చేసేస్తున్నాం సాంగ్. రేవతి గారికి బర్త్డే విషెస్ తెలుపుతూ ఈ మ్యూజిక్ అయితే ప్లే అవుతుంది. లిజిటండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే అండి, మరి ఇప్పుడు సూపర్ బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదండి, మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: మా నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం చంద్రలూరుపాడు మేడం. నా పేరు బండార్ శంకరయ్య మేడం.
0: శంకరయ్య గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
0: చాలా బాగున్నానండి. మరి టాపిక్ విన్నారా అండి?
1: విన్నా మేడం, రేడియో గురించి. రేడియో అంటే అప్పుడు మాదే కదంట, మా రేడియో అప్పుడు మేము పిల్లకాయలప్పుడు రేడియో అంటే అంత ఇష్టం అందరికి కూడా. ఇప్పుడు అంటే క్రమేణ కాలక్రమేణ తగ్గిపోతా వస్తుంది, కానీ రేడియో అంటే అప్పుడు అసలు బాగా ఇంట్రెస్ట్ గా ఉంటుండేది మేడం. రేడియో అనేది ఇప్పుడు అప్పుడు అది తలుచుకుంటే బాగా ఇది జ్ఞాపకం అనమాట. రేడియో అంటే ఎక్కడ రేడియో ఉన్నాడు అందరికి ఉండేది, ఎవరన్నా

0: వార్తలు కానీ ఏదైనా నాటికలు గీటికలు వినేది.
1: అవునండి, ఇప్పుడు టీవీల ముందు అయితే అదే కదండి.
0: ఇప్పుడు టీవీలో వచ్చిన తర్వాత కొంచెం కనుమరుగైంది, అయినా రేడియో అది ఎప్పుడైనా అయింది. ఇంటింటి రామాయణం సినిమాలో నుంచి మేడం.
1: ఏ సాంగ్ అండి?
0: ఇంటింటి రామాయణం సినిమా పేరు. ఈయన రాగం అనే పాట ఉంది మేడం.
1: ఓకే అండి.
0: మా మిత్రుడు బండార్ తిరుమూర్తుల గుప్తా గారికి, నెల్లిమెల్లి వెంకటరెడ్డి గారికి, పాలెం పోలయ్య గారికి, కర్నూలు బ్రహ్మయ్య గారికి, మా బామధి సోనాల జనార్దన్ గారికి, తపలా మస్తాన్బాయ్ గారికి మేడం.
1: ఓకే అండి, మీరు కొరకున్న వాళ్ళందరికీ ఒక పెద్ద హాయ్ చెప్పేస్తూ మీరు కొరకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిసన్ టు నేను. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ని మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో,
1: శుభ సాయంత్రం అండి.
0: శుభ సాయంత్రం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఎలా ఉన్నారండి?
1: మీరు ఎలా ఉన్నారండి?
0: చాలా బాగున్నానండి.
1: భీమవరం వర్షాలు పడుతున్నాయండి?
0: పడుతున్నాయండి, అలా ఒక్కొక్క రోజు పడుతూ ఉన్నాయి, ఒక్కొక్క రోజు ఎండ వస్తుంది.
1: మాకి అయితే వర్షాలే లేవండి.
0: అయ్యో, కొన్ని ప్లేసెస్కి మొన్న వచ్చినాయి కదండి లైట్ లైట్ గా అలాగా?
1: మా లేదండి, మాకు కనీసం 2 మంత్స్ పైన అవుతుంది వర్షం అనేది లేదు.
0: ఇంకా ఎండ కాస్తానే ఉందండి?
1: అవునండి, ఎండ కాస్తానే ఉంది.
0: మరి టాపిక్ విన్నారా అండి?
1: ఏం, ఇప్పుడే కాల్ చేశాను, లైన్ దొరికింది.
0: ఈరోజు నేషనల్ రేడియో డే అండి. మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు రేడియో వినటం?
1: అంటే నేను చేసి కానీ అంటే వినబట్టేనా? మన భీమవరం వినబట్టండి.
0: ఏంటండి, మామూలుగా రేడియో ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఓన్లీ భీమవరం రేడియో అని కాదండి, మామూలుగా రేడియో ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, మీ అనుభవాలు ఏంటి దాంతో?
1: నేను 1975 నుంచి రేడియో ఉంటాను.
0: సూపర్ అండి.
1: 1975 నుంచి నేను ఎక్కువ వచ్చేసి ఈ ప్రైవేట్ ఛానల్ తక్కువ, గవర్నమెంట్ ఛానల్లోనే ఎక్కువ వింటానండి.
0: ఇప్పుడు రేడియో స్టార్ట్ అయ్యి నార్మల్గా 106 ఇయర్స్ అయిందంటండి.
1: భీమవరం అండి?
0: కాదండి, నార్మల్గా రేడియోస్ బయట మీరు విన్నవి అన్ని అలా స్టార్ట్ అయినవి
1: 1975 నుంచి. అప్పటి నుంచి నేను రేడియో వింటాను. అప్పుడు 10th క్లాస్ చదువుతా అండి. అప్పటి నుంచి వింటానండి.
0: ఓకే అండి, మరి ఈరోజు ఇమవుల సాంగ్ విందాం అనుకుంటున్నారు? గ్యాంగ్ లీడర్ లోంచి సాంగ్ అండి.
1: కాదండి కాదండి, ఖైదీ నంబర్ 786.
0: దాంట్లో ఏ సాంగ్ అండి?
1: గువ్వా గోరింకతో సాంగ్ వినిపించండి అండి.
0: ఓకే అండి, మరి ఎవరికైనా హాయ్ చెప్దాం అనుకుంటున్నారా?
1: మన భీమవరం వింటున్న శ్రోతలందరి కోసం, మీ కోసం, మా కోసం పెద్ద హాయ్.
0: ఓకే అండి, మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ ప్లే అయ్యే ముందర మీరు చెప్పిన వాళ్ళందరికీ పెద్ద హాయ్ చెప్పేసి కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే అండి, మరి ఇప్పుడైతే సూపర్ హిట్ సాంగ్ అయితే విన్నారు కదా, మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: వైఎస్ఆర్ కడప జిల్లా తొండూరు మండలం కోలవరండి.
0: ఎలా ఉన్నారండి?
1: బాగున్నాం మేడం, మీరు బాగున్నారా?
0: చాలా బాగున్నానండి. మరి ఈరోజు టాపిక్ విన్నారా?
1: బహుత్ అచ్చాయి.
0: అచ్చా అచ్చాయి అండి. మరి ఈరోజు నేషనల్ రేడియో డే అండి. నేషనల్ రేడియో డే అండి.
1: దసరా బుల్లో పచ్చగడ్డి వచ్చి పడుచుకున్న పాట కావాలా?
0: హలో, చెప్పండి చెప్పండి.
1: దసరా బుల్లో పచ్చగడ్డి వచ్చి పడుచుకున్న కావాలా?
0: ఓకే అండి, మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: థ్యాంక్ యూ మేడం.
0: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి మీరు కొరకు బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది, లిసన్ చేయండి. ఎంజాయ్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
2: పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్, నీ బయట కొంగు జారిందే గడుసు పిల్ల. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్, నీ బయట కొంగు జారి

0: ఓకే అండి, ఇప్పుడు అయితే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదండి, మనం నెక్స్ట్ కాలర్ అయితే లైన్ ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో
1: హలో, నమస్తే. శుభ సాయంత్రం మేడం.
0: శుభ సాయంత్రం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం నుంచి మస్తాన్ భాషా మేడం.
0: భాషా గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారు మేడం?
0: చాలా బాగున్నానండి.
1: మేడం ఏంది మేడం ఈరోజు క్వశ్చన్ ఏంది మేడం?
0: ఈరోజు టాపిక్ అయితే నేషనల్ రేడియో డే అండి.
1: మేడం
0: నేషనల్ రేడియో డే?
1: నేషనల్ రేడియో డే, చాలా మంచి టాపిక్ మేడం.
0: అవునండి.
1: అంతే కదా, మనం అందరం స్వరమిత్రులు. ఏంటంటే మనం కంటికి కనపడకుండానే మనం ఎంతో విని మనం ఆనందంగా చక్కగా చాలా వివరాలన్నీ
0: నేర్చుకుంటుంటాం.
1: రేడియో అనేది నేనైతే 5వ క్లాసు దాకా చదువుకున్నాను గవర్నమెంట్ స్కూల్లో. 5వ క్లాస్ పూర్తి అయిపోయి కార్పెంటర్ వర్క్లో చేరాను. చేరిన తర్వాత మామూలుగా చిన్న ఫోన్లో రేడియో వినడం అలవాటైంది మేడం. అప్పటి నుంచి ఇంకా రేడియో కంటిన్యూగా వింటూనే ఉన్నాను. చాలా రకాల రేడియో ఛానల్స్ వినడం అలవాటైంది, ఒకటి కాకుండా. చాలా చక్కగా ఉంటుంది మేడం, అది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అని చెప్తాను నేను రేడియో అనేది. ఎందుకంటే రేడియో ద్వారా పని జరగద్ది, పని చేసుకోవచ్చు, ఆరోగ్యానికి మంచిది. ఎలా అంటే ఈ టచ్ ఫోన్, స్మార్ట్ ఫోన్ వచ్చినందువల్ల ఈ కంటి ముందు పెట్టుకుని చూడడం వల్ల కళ్ళల్లో ఆ యొక్క లైటింగ్ పడి కళ్ళు డ్యామేజ్ అవుతున్నా మేడం తెలియకుండానే.
0: అవునండి, దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదండి,
1: సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు రేడియో వల్ల. ఏంటంటే రేడియో ఆన్ చేసేసి మనం పని కూడా చేసుకుంటా ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో ఏమి ఉండకూడదు కరెక్ట్ కాదంటం లేదు, కొన్ని సందర్భాల్లో మాత్రం సహజంగా వర్క్ జరగద్ది. చాలా మంది కూడా అలాగే రేడియో వింటానే సంతోషంగా పని చేసుకుంటారు ఉదయం నుంచి సాయంత్రం దాకా.
0: అవునండి,
1: సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు. అలాగా ఏంటంటే మేడం చాలా మంచిది మేడం, మంచి మంచి విజ్ఞానదాయకమైన కార్యక్రమాలు చేస్తుంటారు రేడియోలో. మంచి అప్డేట్లు ఇస్తారు, వాతావరణ సూచనలు, రైతులకు సంబంధించిన సలహాలు. చాలా మంది అయితే రైతులు కూడా రేడియో ద్వారా చాలా తెలుసుకొని పాటించిన వాళ్ళు కూడా ఉన్నారు మేడం.
0: అవునండి, వాళ్ళు పనులు చేసుకుంటూ ఇలా రేడియో వింటూ చాలా నేర్చుకుంటూ ఉంటారు కదండి.
1: ఏమి తెలియని వాళ్ళు ఉంటారు పాపం కొంతమంది రైతుల్లో కూడా, వెనకబడిన తరగతులు అంటే ఏదైనా మారుమూల పల్లెటూరు వాళ్ళు ఉంటారు కదా. అలాంటి పల్లెటూరు వాళ్ళు ఏంటంటే పట్టణానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పిన సలహాలే తీసుకోవాలి, వాళ్ళ సొంత జ్ఞానం అనేది వాళ్ళకు ఉండదు పెద్దగా చదువుకోక. అలాంటప్పుడు ఈ రేడియో ప్రసారాల్లో ఏమైతే విడమర్చి చెప్తుంటారో అవి విని, ఓహో ఇలా కూడా చేయొచ్చు అంటే, అంటే మనం పండించే పంటలో ఇలా చేయవచ్చు అంట అని చెప్పి అలా వాళ్ళు వెళ్ళి అక్కడ అలా చెప్పి అవి కొనుక్కుని అవి వాడి మంచి ఫలితాలు పొందడం కూడా జరిగిన అవకాశాలు చాలా ఉండుంటాయి.
0: అవునండి, ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క కొత్త విషయం

0: తెలుసుకుంటూ.
1: అలాగే ఒక రైతులనే కాదు చాలా మంది జీవితాల్లో కూడా అలా జరిగింది మేడం. చాలా మంచి టాపిక్ అడిగారు మేడం, సంతోషం ఉంది మేడం. ఈరోజు మనం వినాలనుకుంటున్న పాట మేడం, ఇది
0: ఏ మూవీలో సాంగ్ అండి?
1: బంగారు కానుక సినిమా 1982లో వచ్చింది. నడక హంసధ్వని రాగమా ఆ పాట మేడం. ఆ పాట మామూలుగా హంసధ్వని రాగంలో చేశారు అది. అంత మామూలుగా శృతి ఒకటి కాడించి 5 దాకా కూడా పాడతారు మేడం. ఒక శృతి అని లేదు దాంట్లో, మెన్షన్ చేయలేదు. అట్లాగా మామూలుగా సహజంగా ఒకటి శృతి 5 దాకా కూడా ఫీమేల్ వాయిస్ లో పాడొచ్చు. చాలా చక్కగా ఉంటది మేడం ఆ పాట. ఆ పాట వినిపించగలరు
0: ఒకసారి? సాంగ్ పేరు చెప్పండి.
1: నడక హంసధ్వని రాగమ.
0: ఓకే అండి, మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా అండి?
1: చెప్తాను మేడం. ఆళ్ళగడ్డ నుంచి పాలెం పోలే గారు, కర్నూలు బ్రహ్మయ్య గారు, మా ఆప్త మిత్రులు బండారు త్రిమూర్తులు గుప్తా గారు, ఎఫ్ఎంఎస్ సర్దార్భాయ్ గారు, గురుశంకర్ గారు, అనుల మోహన్ గారు, నల్లమిల్లి వెంకటరెడ్డి గారు, ఉన్నా వెంకటేష్ గారు, తర్వాత బండారు శంకరయ్య గారు, ఇంకా మా ఫ్రెండ్స్ అందరి కోసం మేడం, వింటున్న శ్రోతలు అందరి కోసం, మీకోసం మా కోసం మేడం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, సంతోషం మేడం.
0: ఓకే అండి, మీరు కోరుకున్న వాళ్ళందరికీ డెడికేట్ చేస్తూ బ్యూటిఫుల్ సాంగ్ ప్లే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే అండి, మరి ఇప్పుడు బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదా, మనం నెక్స్ట్ కాలర్ అయితే లైన్ ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో
1: హలో మేడం, నమస్కారం మేడం. శుభ సాయంత్రం మేడం గారు.
0: శుభ సాయంత్రం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: మేడం, నా పేరు లక్ష్మయ్య, మాది నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. నా పేరు లక్ష్మయ్య.
0: లక్ష్మయ్య గారు ఎలా ఉన్నారు?
1: మంచి కూడా మేడం, అందరూ మంచి కూడా, మీరు కూడా మంచిగా కోరుకుంటుండ మేడం.
0: చాలా మంచిగా ఉన్నామండి. మరి టాపిక్ విన్నారా అండి?
1: రేడియో గురించి చెప్తున్నారు మేడం, రేడియో గురించి. చిన్నప్పుడు ఉండేది మేడం బాగానే, మేము 81 నుంచి ఉంటాం మేడం. నేను 81 నుంచి అప్పుడు ఏంది కడప స్టేషన్ వచ్చేది, హైదరాబాద్ యూత్ భారత్ వచ్చేది, వచ్చేది మేడం. విశాఖపట్నం కానీ మాకు రాబోయే దూరం కాదు, విశాఖపట్నం ఎక్కువ మాకు కడప హైదరాబాద్ వచ్చేది మేడం మాకు అప్పుడు. అప్పుడు అది వచ్చేది మేడం, అప్పుడు 81లో మేడం నేను స్టార్ట్ చేసింది, 4th class లో అవుతున్నప్పుడు మేడం. అప్పుడు అయితే మై స్కూల్లో పెద్ద రేడియో పెట్టింది మేడం. పెద్ద స్కూల్లో తీసి పెట్టింది మేడం, పెద్దది ఉంటుంది బుష్ రేడియో అని ఉండేది, వచ్చింది అప్పుడు బుష్ అని.
0: అప్పట్లో రేడియో ఎక్కువ వినేవారు కాబట్టి స్కూల్స్ లో కూడా పెట్టేవారండి.
1: స్కూల్ పెట్టారు మేడం, స్కూల్ పెట్టే స్కూల్లో మాకు వినబెట్టేది, పాఠాలు వినేది కాబట్టి. అప్పుడు కానీ సాదాపులో మటుకు మా ఊరు ఫస్ట్ నేనే రెడీ ఇచ్చింది మేడం. నేను ఎక్కడ పోయినా బాయ్ గీత పోయినా రెడీ నేను సంకలం ఉండేది ఎప్పుడు అని ఊరికి అప్పుడు ఆ టైంలో 90 మేడం, నేను 91 ఉంటున్నా అప్పుడు.
0: అనుకుంటున్నారండి
1: మా మేడం, నాకు చిన్న పేరు ముత్యాల పల్లకి మేడం. ముత్యాల పల్లకిలా సన్న జాజికి గున్న మామిడి పిల్లి కుదిరింది అన్న పాట కాదు, పాట ఎప్పుడు అప్పుడు ఆ టైంలో రేడియోలో వస్తుంది మేడం ఎక్కువ. ఇది మా చిన్నప్పుడు పాటలు ఎక్కువ, మీడేటప్పుడు ఇది పాట ఎక్కువ వస్తుంది మేడం. అప్పుడు ముత్యాల ప్రసిద్ధమైన ముత్యాల పల్లకి చిన్న పేరు.
0: ఓకే అండి, మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: హాయ్ మేడం, మా ముఖ్యంగా మిత్రుడు మేడం, కర్నూలు బ్రహ్మయ్య గారికి హాయ్ మేడం. ముఖ్యంగా ఆయనకు మన సాదాపు మేషెట్ గారికి.

0: హాయ్ మేడం, పుల్పాటి వెంకటేశ్వర గారు, కుమారనగర్ జిల్లా నుంచి బాలాజీ గారికి మేడం, నలుగురికి.
1: ఓకే, మీరు చెప్పిన వాళ్ళందరికీ ఒక పెద్ద హాయ్ చెప్పేస్తే మీరు కొరకు బ్యూటిఫుల్ సాంగ్ అది ప్లే అయిపోతుంది. లిజన్ ఇట్ నుంచి థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-23-7796-23-729.
2: ఓకే అండి, సూపర్ హిట్ సాంగ్స్ అయితే విన్నాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో.
3: హలో మేడం, నమస్తే అండి.
2: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
3: నేను నాగేశ్వరరావు ఎనిగంటి, భద్రాద్రి కొత్తగూడెం నెవరు బస్తీ నుంచి మాట్లాడుతున్నాను.
2: ఎలా ఉన్నారండి?
3: చాలా బాగున్నాను మేడం.
2: మరి టాపిక్ విన్నారా అండి?
3: విన్నానండి, రేడియో రేడియో దినోత్సవం, అంటే రేడియో ప్రపంచ రేడియో వారోత్సవాలలో అయితే మనకి ఫిబ్రవరిలో ఒకటి వచ్చిందండి, అది రేడియో ప్రపంచ రేడియో దినోత్సవం అని వచ్చింది, ఫిబ్రవరి 13 వచ్చింది.
2: ఇంటర్నేషనల్ రేడియో డే అంటే
3: ఇప్పుడు ఇంటర్నేషనల్, 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రేడియో దినోత్సవం కూడా అయిపోయింది, అది జరుపుకున్నాం ఇప్పుడు. అంటే అసలు రేడియో స్టేషన్ స్టార్ట్ అయ్యి దగ్గర నుంచి మీరు అడుగుతున్నారు కదా,
2: అసలు నేషనల్ మన ఇండియాలోకి వచ్చి స్టార్ట్ అయ్యింది ఏంటి అనేది,
3: అది దగ్గర దగ్గర 1936లో నుంచి స్టార్ట్ అయింది మేడం అనుకుంటా రేడియో స్టేషన్. అయితే ఇప్పుడు మనకి 106-107 సంవత్సరాలు అవుతుండొచ్చు ఇప్పుడు. అయితే ఆ సందర్భంగానే నేను ఆల్రెడీ రేడియో టీవీ మెకానిక్ ని, నేను 1968 దగ్గర నుంచి నేను రేడియో మెకానిక్ ని,
2: రేడియో రేడియో మెకానిక్
3: రేడియో మెకానిక్ ని ప్లస్ శ్రోతని కూడా. అప్పట్లో రేడియోకి, ప్రతి రేడియోకి స్టేషన్ కి లెటర్స్ రాసేవాడిని, పాటల గురించి కానీ ఇన్న కార్యక్రమాలపై స్పందనగా లెటర్స్ రాసేవాళ్ళం. అయితే నేను ఇప్పుడు రేడియో అంటే, రేడియో చాలా ప్రాముఖ్యత ఉన్నదండి రేడియోకి.
2: అవునండి,
3: మనము రేడియోకు మనము వింటూ పనిచేసుకోవచ్చు, వినొచ్చు, వింటూనే విన్నదానికి కొంచెం వినికిడి శక్తికి ఎక్కువ పవర్ ఉంటుందండి.
2: అవునండి,
3: మనం మీడియా చూస్తున్నాము, ఎన్నో చూస్తున్నాము, కానీ ఎన్ని చూసినా ఏ చేసినా కూడా ఎన్ని చేసే దానికి చాలా వినికిడి శక్తి ఎక్కువ, ఇది మెమరీ పవర్ కూడా ఎక్కువ ఉంటదండి.
2: డైరెక్ట్ బ్రెయిన్ లోకి వెళ్ళి స్టోర్
3: అవుతుంది. అందులో రేడియో, ఆ కాలంలో రేడియో అంటే మహా గొప్ప, ఇంటికి ఒక రేడియో ఉన్నదంటే, మా ఇంట్లో ఇంటికి ఒక రేడియో ఉండకపోయేదండి, ఎవరో గొప్ప వాళ్ళ ఇళ్లలో, కలిగిన వాళ్ళ ఇళ్లలో రేడియోలు ఉండేది. తర్వాత పంచాయతీ, ఊరు పంచాయతీ బోర్డుకి ఒక్కొక్క రేడియో ఉండేదండి, పంచాయతీ ఆఫీస్కి ఒక రేడియో ఉండేది, అది చాలా హైట్లో చెట్ల మీదనో లేకపోతే కట్టేసేసి పెద్ద పెద్ద యాంటీనాలు పెట్టేసి వినిపించేవాళ్ళు, పెద్ద మైకులు అండి, పెద్ద పెద్ద మైకులు డ్రై బ్యాటరీలతో నడిచేవి. ఆ సెట్లు దగ్గర దగ్గర 2.5-3 కిలోమీటర్ల వరకు కూడా వినిపించేవి. సాయంత్రం అయిందంటే ప్రోగ్రాంలు వచ్చేయండి, వ్యవసాయదారుల కార్యక్రమాలు కానీ, జానపద గేయాలు, లలిత గీతాలు ఇలాంటివి వస్తామంటే సాయంత్రం రైతాంగాలు మొత్తం పళ్ళు ముగించుకొని వచ్చేసి ఆరు బయట, అప్పుడు కరెంటు లేవండి, కరెంటు కూడా లేకపోతే ఆరు బయట మంచాలు వేసుకొని చక్కగా హాయిగా వినేటోళ్ళం అండి.
2: సూపర్ అండి,
3: ఆ రోజులు మళ్ళీ రావు, ఇప్పుడంటే వస్తున్నాయి, అరచేతిలో వైకుంఠం అయిపోయింది సెల్, ఇప్పుడు రేడియో కూడా అవసరం లేదు, సెల్ ఫోన్లోనే రేడియోలు ఎన్నో స్టేషన్లన్నీ, చాలా స్టేషన్లన్నీ రిలీజ్ అయితే వస్తున్నాయి, యాప్లో డౌన్లోడ్ చేసుకుంటున్నారు, ప్రతి ఒక్కళ్ళు వింటున్నారు. కానీ రేడియో ఇంటి దగ్గర పెట్టుకొని, ఒక టేబుల్ మీద పెట్టుకొని ఇన్న ఆనందం వేరండి, ఇది అలాగా వింటున్నాం కానీ అంత అయితే లేదు. అవునండి, దీనికి ఉన్నంత ప్రాముఖ్యత దేనికి లేదు. అప్పట్లో మేము 1970 అప్పుడు ఏంటండి, తుఫాన్లు వచ్చినాయండి, దివి తుఫాన్లు వచ్చినాయి, స్కైలాబ్ పడ్డది, స్కైలాబ్ మీకు గుర్తు లేదు అనుకుంటా, స్కైలాబ్ పడేటప్పుడు కూడా రేడియో నుంచే వార్తలు, అప్పుడు పేపర్లో రావాలంటే, పల్లెటూళ్ళకి రావాలంటే ఇవాళ పేపర్లు రేపు వచ్చేది, అట్లా వచ్చేయండి, న్యూస్ కూడా వినపడిపోయేది, మాకు తెలవపోయేది, అలాంటి సౌలభ్యత ఉన్న

0: యువసేన
1: అటువంటి రేడియోకి ఇవాళ జరుపుకుంటున్నాం అంటే చాలా చాలా ఆనందదాయకంగా ఉంది. అందులో నేను రేడియో గురించి చిన్న కవిత ఒకటి చెప్తాను.
0: చెప్పండి.
1: ప్రసార మాధ్యమ ప్రధాన సాధనం ప్రపంచ రేడియో. ఒకప్పటి ఇప్పటి వరకు సగటు మనిషి జీవితాంతర్భాగంలో ఒక వీణా వాణి వేణువు రేడియో. పొద్దాస్తం పనిచేసి అలసిన మనసుకు ఆలంబనగా సేద తీర్చే కలల కల్పతరువు. కబురుల కమామీషుల తోడై కనిపించని మహాప్రస్తావనిగా వాసిగాంచిన వినోద విజ్ఞాన వైద్య ఆరోగ్య సమాచార ప్రాయోజిత కవిత కథానిక రమ్య రసమైన అందెల సవ్వడి పాటల రవళుల సుప్రభాతాన మేల్కొల్పే ఇప్పటి ప్రాయోజిత టైమ్ లైన్ న్యూస్ ఆన్ యాప్లో రేడియో విహంగగానపు రాగ వినోదిని మా రేడియోనే. రేడియోనే కదా, రేడియో కాక ఇంకెవరు, రేడియోనే కాబట్టి రేడియో నాగేశ్వరరావు.
0: చాలా బాగా చెప్పారండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: మరి రజేమూవిలో సాంగ్ విందాం అనుకుంటున్నారండి?
1: నాకు ఈరోజు చక్రవాకం సినిమాలో

0: వెదుకుతూ వెడుతుంది. రేడియోనండి.
1: ఓకే అండి, ఒకసారి సాంగ్ పేరు చెప్పండి ఒకసారి మళ్ళీ.
0: చక్రవాకం అండి. ఈ నదిలా నా హృదయం, చక్రవాకం, శోభన్ బాబుది.
1: ఓకే అండి, మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిసన్ టు ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

ఓకే అండి, మరి ఇప్పుడు క్లోజింగ్ టైం అయితే అయ్యి వచ్చేసిందండి. మరి ఈరోజు వాళ్ళ మన లిజినెస్ అయితే కనుక వాళ్ళ వాళ్ళ అనుభవాల్ని అండ్ రేడియో వాళ్ళు ఫస్ట్ నుంచి ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, వాళ్ళ అనుభవాలు ఏంటి అండ్ వాళ్ళు చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేయడం, స్కూల్లో వినడం ఇలా చాలానే చెప్పారండి. అండ్ నాకు ఇంకొక నచ్చిన విషయం ఏంటంటే అండి, మన రేడియో ద్వారా చాలామంది ఫ్రెండ్స్ అవుతారు. ఇలా చూసుకుని కలవకుండానే ఇలా రేడియో వింటూ ఫ్రెండ్స్ అవ్వడం నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అండి నాకు ఒక్కొక్కసారి. కనుక చాలా నచ్చుతుంది అలా వాళ్ళు వాళ్ళు ఓపెన్గా చెప్పుకుంటూ ఉంటారు. ఓకే అండి, మరి ఇలానే మరలా ప్రసారమయ్యే మస్తు టెంపస్లో మళ్ళీ కలుద్దాం. అప్పుడు దాకా వినండి, వింటూనే ఉండండి రేడియో 90.4 విజ్ఞాన వికాస వినోదాల సంగమం, సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే మాన్సా.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUIL నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్, భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: చెవిపోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టి కేర్ భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: గుడ్ ఈవినింగ్ లిజనర్స్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ స్పిరిట్ ఈ సినిమా వాయిదా పడిందంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా వాటిపై మూవీ టీం స్పందించింది. అనుకున్న సమయానికి సినిమా విడుదలవుతుందని స్పష్టం చేసింది. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 5న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే అదే సమయానికి సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి కాంబోలో రానున్న సినిమా కూడా ఉండటంతో స్పిరిట్ విడుదల తేదీ వాయిదా పడుతుందని ప్రచారం మొదలైంది. స్పిరిట్ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పెండింగ్ లో ఉన్నాయనేది ఆ వార్తల సారాంశం. తాజాగా పై మూవీ టీం స్పందించింది. స్పిరిట్ విడుదలకు సంబంధించి ఎలాంటి మార్పు లేదు. మేము ఖచ్చితంగా ప్రణాళిక ప్రకారమే ముందుకు వెళ్తున్నాం. ఈ చిత్రాన్ని మార్చి 5, 2027 ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని క్లారిటీ ఇచ్చింది. మరి ఈ మూవీలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా నటించనున్నారు. పోలీస్ కథతో పాటు మాఫియా నేపథ్యాన్ని కూడా స్పిరిట్ లో సందీప్ రెడ్డి వంగా చూపించబోతున్నారట. తృప్తి దిమ్రి హీరోయిన్, బాలీవుడ్ నటుడు వివేక్ ఒబ్రాయ్, సీనియర్ నటి కాంచన తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 9 భాషల్లో విడుదల కానుంది. దర్శకుడు కార్తిక్ దండు సోదరుడు వివేక్ దండు పనసపల్లి ఫ్యాన్స్ అసోసియేషన్ సినిమాతో హీరోగా అడుగు పెడుతున్నారు. సిహెచ్ రవికిషోర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని పి వివేకానంద్ వర్మ నిర్మిస్తున్నారు. సంగీర్తన విపిన్ హీరోయిన్. ఈ చిత్ర మోషన్ పోస్టర్ ని ఈ మధ్యనే విడుదల చేశారు. ఇందులో హీరో మెగా కామ్రేడ్స్ అభిమాన సంఘానికి అధ్యక్షుడిగా, హీరోయిన్ బాలయ్య అభిమాన సంఘానికి అధ్యక్షురాలిగా కనిపించనున్నారు. వీళ్ళిద్దరూ తమ హీరోల సినిమాలు సాధించే బాక్సాఫీస్ రికార్డులపై పోటా పోటీలు పడడం మోషన్ పోస్టర్ లో ఆసక్తి రేకెత్తిస్తుంది. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334112.
1: విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు ఎండీ డిఎం గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8665585773.

0: ఈ రోజే మీ గ్రామ పంచాయతీని కలవండి, ఈ ఉద్యమంలో భాగస్వాములు అవ్వండి.
1: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. ఎవరూ నమ్మని, తను మాత్రమే నమ్మే నిజాలు, వాటి రుజువుల కోసం అతను సాగించే అన్వేషణే దిమేష్ చిత్రం అంటున్నారు రవికిరణ్ గడలై. ఆయన డైరెక్షన్ లో శ్రీరామ్ హీరోగా నటిస్తున్న చిత్రమే దిమేష్. ప్రియాంక, హృతిక శ్రీనివాస్, కమల్ కామరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు. డాక్టర్ ఉదయ్, డాక్టర్ ఉదయ్ కే రెడ్డి పాల్వాయ్, డాక్టర్ కేఎస్ఆర్, డాక్టర్ భరత్ రెడ్డి గోపు, డాక్టర్ అనిల్ రెడ్డి సోమ నిర్మాతలు. సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్ కథతో రూపొందుతున్న ఈ సినిమా టీజర్ ని సోమవారం విడుదల చేశారు. కన్ను మూసి తెరిచేసరికి ఈ ప్రపంచం అతని గతాన్ని మాయం చేసింది, అతను మాత్రమే నమ్మే నిజాన్ని కలగా మార్చేసింది అంటూ మొదలయ్యే టీజర్ తలకిందులుగా కనిపిస్తూ సినిమాపై ఆసక్తి రేకెత్తేస్తోంది. అగ్రనటుడు అల్లు అర్జున్ హీరోగా కాలీవుడ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ మూవీ రాక. హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ ఈ సినిమాలో ఒక కీలక పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై మేకర్స్ గతేడాది నుంచి చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో దీనికి సంబంధించిన షూటింగ్ ప్రారంభం కానుందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. అలాగే షారుఖ్ ఖాన్ కూడా రాకాలో భాగమేనని టాక్. విల్ స్మిత్, షారుఖ్, అల్లు అర్జున్ ఒకే ఫ్రేమ్ లోకి వస్తే రాకా భారీ సెన్సేషన్ మూవీ కావడం ఖాయమే. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: tiedelle.
1: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
2: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
1: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
3: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ గ్రేడ్ యూపీఎస్ లు మా వద్ద లభించును. ప్రధాన మంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
4: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
5: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. చిరంజీవి చిత్రం సంక్రాంతి సందర్భంగానే ప్రేక్షకుల ముందుకు రానుంది. 40 రోజుల పాటు సాగిన చిత్రీకరణతో ఇప్పటికే తొలి సగభాగం పూర్తయిందని, అదే వేగంతో మిగిలిన భాగాన్ని పూర్తి చేయనున్నట్లు చిత్ర బృందం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. చిరంజీవి హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఇది. KVN ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్నారు. విజయవంతమైన వాల్తేరు వీరయ్య తర్వాత చిరు బాబీ కలయికలో ఈ సినిమా రూపొందుతోంది. చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని ఈ నెల 22న టీజర్ ను విడుదల చేయనున్నారు. సినిమా పేరు, విడుదలకు సంబంధించిన అన్ని వివరాలు అందులో ఉండే అవకాశాలున్నాయి. ఇటీవలే విరామానికి ముందు వచ్చే పోరాట ఘట్టాన్ని తెరకెక్కించినట్లు సినీ వర్గాలు తెలిపాయి. అనస్వర రాజన్, నివేద పేతురాజ్ తదితరులు ఈ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం అందిస్తోంది తమన్. కాలీవుడ్ అగ్రహీరో, తమిళనాడు CM విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్న సినిమా సిగ్మా. ఇందులో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న దీన్ని విడుదల చేయనున్నట్లు మూవీ టీం ప్రకటించింది. మొదట ఈ సినిమాను జూలై 31న విడుదల చేయాలని భావించారు. అయితే ఈ తేదీకి విజయ్ నటించిన జననాయకన్ విడుదల కావడంతో దీన్ని వాయిదా వేశారు. తాజాగా కొత్త విడుదల తేదీని ప్రకటిస్తూ పోస్టర్ ను పంచుకున్నారు. ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించగా రాజు సుందరం, సంపత్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి తమన్ సంగీతం అందించారు. మరి విన్నారు కదా లిజినెస్, ఇది ఈరోజు టాలీవుడ్ టాకీస్. రేపు మరికొన్ని కొత్త మూవీస్తో మీ ముందుంటానండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంఘం. సైనింగ్ ఆఫ్ నేను మీ ఆర్జే సౌమ్య.
2: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి.

0: Sunday Market, Bimvaram. Contact 970-333-4116, 970-333-1022.
1: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
0: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
1: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
1: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
0: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: హాయ్ హలో గుడ్ ఈవినింగ్ లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం విత్ మీ ఆర్జే గాయత్రి. వెల్కమ్ టు థీమ్ మార్క్. సో లిజనర్స్, మరి వాళ్ళు థీమ్ మార్క్ కార్యక్రమంలో మీకోసం తెలుగు తమిళ హిందీలోని బ్లాక్ బస్టర్ మూవీస్ నుంచి సూపర్ హిట్ సాంగ్స్ అయితే వచ్చేసానండి. మరి ఆ సాంగ్స్ అంటే వినే ముందు లెట్స్ హావ్ ఏ షార్ట్ బ్రేక్. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ టు రేడియో విష్ణు 90.4. వినండి, మరి వింటూనే ఉండండి.
2: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్ టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్ టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.
3: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు MD DM గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
4: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
5: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
4: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
5: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
4: ఫోన్ 7738351695.
1: వెల్కమ్ బ్యాక్ టు థీమ్ మార్క్. సో లిజనర్స్, మరి వాళ్ళ మన ఫస్ట్ తెలుగు సాంగ్ ఏంటంటే నందమూరి బాలకృష్ణ అండ్ ప్రజ్ఞ జైస్వాల్ లీటర్స్ నటించిన అఖండ మూవీ నుంచి జయ బాలయ్య సాంగ్ అయితే ఇప్పుడు ప్లే చేస్తున్నామండి. మరి ఈ చిత్రానికి మ్యూజిక్ అయితే తమన్ అందించగా, గీతా మాధురి, సాహితీ చాగంటి, సత్య అండ్ అదితి కలిపి అనిపించిన ఈ సూపర్ సాంగ్ కి లిరిక్స్ అయితే అనంత శ్రీరామ్ అందించారండి. మరి వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కోసం ప్లే చేసేబోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

ఓకే లిజనర్స్, ఒక సూపర్ హిట్ తెలుగు సాంగ్ అయితే విన్నారు కదా. మరి మీకోసం మేము ప్లే చేసేబోతున్న ఈ ఫస్ట్ హిందీ సాంగ్ ఏంటంటే రణబీర్ కపూర్ దీపికా పడుకోని లిటిల్స్ కి నటించిన ఈ జవానీ హే దివానీ మూవీ నుంచి భక్త మిజదుల్ సాంగ్ అయితే ఇప్పుడు ప్లే అవుతుందండి. మరి ఈ చిత్రానికి మ్యూజిక్ అయితే ప్రీతం అందించగా బిన్ని ఆలపించిన ఈ సోపెత్ సాంగ్ కి లిరిక్స్ అయితే అమితాబ్ భట్టాచార్య అందించారు. మరి వీళ్ళందరూ కాంబినేషన్ లో వచ్చిన ఈ సోపెత్ సాంగ్ కోసం ప్లే చేసేబోతున్నాం. ఎంజాయ్

సూపర్ హిట్ హిందీ సాంగ్ అయితే విన్నారు కదా, మరి మీకోసం ఒక సూపర్ హిట్ తమిళ సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయ వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్ళు శుభ్రపరచుట, పిప్పి పళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పి పళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద

0: ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
2: సో లిసనర్స్, ఒక అదిరిపోయే తమిళ సాంగ్ విన్నారు కదా, మరి అలాంటి తెలుగు సాంగ్ అయితే ఇప్పుడు ప్లే చేసేబోతున్నాం. ఆ సాంగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ అండ్ నిత్యా మీనన్ లీడర్స్ నటించిన భీమ్లా లాయక్ మూవీ నుంచి లాల్లా భీమ్లా సాంగ్ అయితే ఇప్పుడు ప్లే అవుతుందండి. మరి ఈ చిత్రానికి మ్యూజిక్ అయితే తమన్ అందించగా, అరుణ్ గారు ఆల్పించిన ఈ సఫెట్ సాంగ్ కి లిరిక్స్ అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అందించారు. మరి వీళ్ళందరూ కాంబినేషన్ వచ్చిన ఈ సఫెట్ సాంగ్ కోసం ప్లే చేసేబోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

తెలిసిన సక్సెస్ హిట్ తమిళ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇప్పుడు రాబోతున్న హిందీ సాంగ్ ఏంటంటే 1 2 3 4 గెట్ ఆన్ ద డాన్స్ ఫ్లోర్ ఫ్రమ్ ద మూవీ చెన్నై ఎక్స్ప్రెస్. షారుఖ్ ఖాన్ అండ్ దీపికా పడుకోన్ లీటర్స్ నడిచిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే విశాల్ శంకర్ అందించగా విశాల్, హంసిక అయ్యర్ అండ్ శ్రీచరణ్ గారు కలిపి ఆల్పించిన ఈ సూపర్ హిట్ సాంగ్ కి లిరిక్స్ అయితే అమితాబ్ భట్టాచార్య అందించారండి. మరి వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ కోసం ప్లే చేసేబోతున్నాం.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 hours అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818167796 237295.
2: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
2: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. చెవిపోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్, భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ ఆప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: ఒక సూపర్ హిట్ హిందీ సాంగ్ అయితే విన్నారు కదా, మరి బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. ఆ సాంగ్ ఏంటంటే అఖిల్ అక్కినేని అండ్ పూజా హెక్టే లీడర్స్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీ నుంచి మనసా మనసా సాంగ్ అయితే ఇప్పుడు ప్లే అయిపోతుందండి. మరి ఈ చిత్రానికి మ్యూజిక్ అయితే గోపి సుందర్ అందించగా ఈ సోపెట్ సాంగ్ కి లిరిక్స్ అయితే సురేంద్ర కృష్ణన్ అందించారండి. మరి వీళ్ళందరి కాంబినేషన్ వచ్చినా ఈ సోపెట్ సాంగ్ కోసం ప్లే చేసేబోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

సో లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ అయితే విన్నారు కదా. మరి మీకోసం మేము ప్లే చేసేబోతున్నా ఈ హిందీ సాంగ్ ఏంటంటే ఐఐ ఫ్రమ్ ద మూవీ స్ట్రీట్ 2. రాజ్ కుమార్ రావు అండ్ శ్రద్ధా కపూర్ లీడ్ రోల్స్ నడిచిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే సచిన్ జిగ్ర అందించగా, పవన్ సింగ్, సిమ్రన్ చౌదరి, దివ్య కుమార్ అండ్ సచిన్ జిగ్ర కలిపి ఆల్పించిన ఈ సూపర్ హిట్ సాంగ్ కి లిరిక్స్ అయితే అమితా భట్టాచార్య అందించారండి. మరి వీళ్ళందరూ కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ కోసం ప్లే చేసేబోతున్నాం. ఎంజాయ్.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగి.

0: సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: సో లిజనర్స్, ఒక సూపర్ హిట్ తమిళ సాంగ్ అయితే విన్నారు కదా, మరి మీకోసం మేము ప్లే చేసేబోతున్న ఈ లాస్ట్ తెలుగు సాంగ్ ఏంటంటే నాని అండ్ శ్రీనిధి శెట్టి కలిపి నటించిన హిట్ 3 మూవీ నుంచి ప్రేమ వెలువ సాంగ్ అయితే ఇప్పుడు ప్లే అవుతుందండి. మరి ఈ చిత్రానికి మ్యూజిక్ అయితే నిఖిజే మేయర్ అందించగా, శ్రీనిధి శ్రీరామ్ అండ్ నూతన్ మోహన్ ఆలోచించిన ఈ సూపర్ హిట్ సాంగ్ కి లిరిక్స్ అయితే కృష్ణ కాంగర్ అందించారు. మరి వీళ్ళందరూ కాంబినేషన్ చేసిన ఈ సూపర్ హిట్ సాంగ్ కోసం ప్లే చేసేబోతున్నాను. ఎంజాయ్.

లిజనర్స్ విన్నారు కదండి మీ అందరికి ఈ రోజు సూపర్ హిట్ సాంగ్స్ నచ్చినాయి అని అనుకుంటున్నాను. మరి రేపు వచ్చే ప్రోగ్రామ్ లో మరికొన్ని సూపర్ హిట్ సాంగ్స్ తో మీ ముందుంటా. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆజే గాయత్రి.

ఇప్పుడు సమయం 8 గంటలకు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారం అయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.